ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం శుభోదయం. శక సంవత్సరం 1948 ఆశ్వయుజ మాసం 2వ రోజు క్రీస్తు శకం 2026 సెప్టెంబర్ నెల 24వ తేదీ గురువారం. ఎఫ్ఎం బ్యాండ్లో 100.2 మెగాహర్ట్స్ పై ఇయాలటి మా ప్రసారాలు ప్రారంభం. మా ఈ కార్యక్రమాలన్నింటినీ న్యూస్ ఆన్ ఎయిర్ లైవ్ యాప్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మా కార్యక్రమాలను వినొచ్చు. సమయం 5:55 దాటి 52 సెకండ్లు.

ಆಕಾಶವಾಣಿ ಆದಿಲಾಬಾದ್ 1.2 FM ಮನಸ್ಸು ನಿಂಡಾ సమయం 6 గంటలు కావస్తున్నది. మరికొన్ని క్షణాలలో హిందీలో వార్తల్ని, ఆ తర్వాత 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తల్ని వరుసగా ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి విందాము.

ఇంతవరకు ప్రార్థన కార్యక్రమంలో విన్నవి సాయి స్వరజరి సాయిబాబా భక్తి గీతాలను విన్నాము. ఇంతటితో ఈ రోజటి ప్రార్థన భక్తి సంగీత కార్యక్రమం సమాప్తం.

ആകാശവാണി ആദിലാബാദ് 1.2 FM മനസ്സു നീണ്ട സമയം 6:40 ఇయాల్టి కార్యక్రమాలు ఈరోజు ఇప్పటి నుంచి రాత్రి 11 గంటల వరకు ప్రసారం కానున్నటువంటి కార్యక్రమాల వివరాలు, అవి ప్రసారమయ్యేటి సమయాలను ఒకసారి గమనిద్దాం. పొద్దుటప్పుడు ప్రసారంలో 7:30 నుంచి 8 గంటల వరకు ప్రసారమయ్యే అమ్మటాల సంగతులు కార్యక్రమంలో ఈరోజు విందాము. పానంపదిలం ఆరోగ్య శీర్షికన గుండె జబ్బులు, చికిత్సలు, శస్త్రచికిత్సలు, ఈ అంశం గురించి ప్రముఖ కార్డియోథొరాసిక్ సర్జన్, నిమ్స్ మాజీ సంచాలకులు పద్మశ్రీ ఆచార్య దాసరి ప్రసాదరావు గారితో ముచ్చట విందాం. న్యాయం చట్టం శీర్షికన పీడీ యాక్ట్, ఈ అంశం గురించి న్యాయవాది ఆదిలాబాద్ బార్ అసోసియేషన్ అధ్యకుడు ఎన్రాల నాగేష్ తో ముచ్చట విందాం. వీటితో పాటు ఇంకా కొన్ని విశేషాలుంటాయి. ఎలాంటి అంబటాల సంగతులు కార్యక్రమంలో ఆ సమయానికి ట్యూన్ చేసుకుని వినటం మరవకుండ్రి. 8:00 సమాచార ప్రభాత్, 8:30 మార్నింగ్ న్యూస్ వరుసగా ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి విందాము. 8:30 నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం చారిత్రక నవలా ధారావాహిక పఠనం 74వ భాగాన్ని వినడం మరవద్దు. రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు, చదివి వినిపిస్తారు సుమనస్పతి రెడ్డి. పొద్దున పూట ప్రసారంలోని పాటల కార్యక్రమాల్లో భాగంగా 8:45 నుంచి 10 గంటల వరకు సింగిడి సినిమా పాటల కార్యక్రమం ప్రసారమవుతుంది. పొద్దున 10 నుంచి మధ్యాహ్నం 3 దాకా వివిధ భారతీయ ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 3 నుంచి 5 దాకా హిందీ వివిధ భారతి కార్యక్రమాలను విందాం ఆకాశవాణి ముంబై కేంద్రం నుంచి. సాయంత్రం 5 మాట చెప్పుండ్రి పాట ఇనుండ్రి కార్యక్రమంతో ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM స్వంత ప్రసారాలు ప్రారంభమవుతాయి. రాత్రి 11 వరకు కొనసాగుతాయి. సాయంత్రం 5:30 కథిందాం పిల్లల కోసం ప్రత్యేకంగా వినిపిస్తున్నటువంటి ఈ శీర్షికన ఈరోజు హైదరాబాద్ బడి పిల్లలు కథల సంపుటి నుంచి ఆత్మవిశ్వాసం కథను, కరీంనగర్ బడి పిల్లల కథల సంపుటి నుంచి ప్రకృతి విద్య కథను చదివి వినిపిస్తారు సంధ్యలీల జ్యోతి. వీటిని రాసింది మణికొండ వీదకుమార్. లలిత సంగీత కార్యక్రమంలో సాయంత్రం 5:45 ఎన్సీవీ జగన్నాథాచార్యులు పాడినటువంటి లలిత గీతాలను వినొచ్చు.

0: సాయంత్రం పల్లె పదాలు కార్యక్రమంలో 6:20 తాంసి మండలం వడ్డాడి గ్రామానికి చెందిన కాడే పోతన్న బృందం పాడినటువంటి గంగదాసు తత్వాలు మొదటి భాగాన్ని, మావల మండలం బట్టి సావర్గ్రామ గ్రామానికి చెందిన దర్శనాల గంగమ్మ బృందం పాడినటువంటి గురుబోధ పాటల్ని వినడం మరవద్దు. కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం రాత్రి 7:15 నుంచి 7:45 వరకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో ఈరోజు విందాము గొర్రెల్లో బురదపుండ్ల వ్యాధి లక్షణాలు నివారణ. ఈ అంశం గురించి పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యులు డాక్టర్ కె సతీష్తో ముచ్చట వింటారు. ప్రతి మంగళ గురు శనివారాలలో ప్రసారమయ్యే రైతు అంతరంగం శీర్షికన ఈరోజు సోయా కంది పంటల సాగు అనుభవాలని చెప్తాడు సాత్నాల మండలం సైద్పూర్ గ్రామానికి చెందిన రైతు మన్నె సురేందర్ తన ముచ్చటలో. వికసిత భారత్ 7:45 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. బాసరుచుల కార్యక్రమంలో రాత్రి 9:30 ప్రముఖ రచయిత్రి ముదిగుండ సుజాతారెడ్డి కథానిక నుంచి ఓ ఖండికను, ప్రముఖ కవయిత్రి మహాజుబీన్ కవితా పంక్తుల్ని చదివి వినిపిస్తారు ఎస్ రాజవర్ధన్. రాత్రి 10:00 జపాన్లో జరగనున్న 20వ ఆసియా క్రీడలు 2026 భాగంగా రోజువారీ ముఖ్యాంశాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో పండిత్ రవిశంకర్ సితార్ వాదనం రాత్రి 10:20 వినొచ్చు. ఇక వీటితో పాటు సినిమా పాటల్ని సాయంత్రం మాట చెప్పుని పాట ఇండిలో 8:00 హుషారులో హుషారైన పాటల్ని వినడం మరవద్దు. ఈ రెండు కార్యక్రమాలకు ఫోన్ చేసి మీకు నచ్చిన పాటల్ని కోరుకోవచ్చు. 10:30 మధ్రిమలో పూర్తిగా హాయైన పాత కొత్త పాటల్ని, తెలుగు పాటల్ని, రాత్రి 9:30 ఫిల్మీ గానేలో హిందీ సినిమా పాటల్ని వినడం మరవకుండ్రి. శ్రోతలు మొత్తానికి మిమ్మల్ని అలరించేటటువంటి ప్రత్యేక కార్యక్రమాల్ని ప్రతిరోజట్లాగానే ఈ రోజు కూడా రూపొందించి మరీ వినిపిస్తున్నది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. సమయం 6:45 కావస్తుంది. మరికొన్ని క్షణాలలో ప్రాంతీయ వార్తల్ని విజయవాడ కేంద్రం నుంచి, సంస్కృతంలో వార్తల్ని 6:55 ఢిల్లీ నుంచి, జిల్లా సమాచార లేఖ 7:05 తెలుగులో వార్తల్ని వరుసగా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి విందాం.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమ. ముఖ్యాంశాలు: తీవ్ర వాయుగుండం తీరం దాటడంతో వర్షాలు తగ్గుముఖం పట్టే వరకు అప్రమత్తంగా ఉండాలని వర్ష ప్రభావిత జిల్లాల కలెక్టర్లను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026 నిర్వహించనున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క వెల్లడించారు. రాజధాని అమరావతిలోని గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు 1548 కోట్ల రూపాయల ప్రతిపాదనకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాలపై సీబీఐ విచారణ జరిపించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలోని రణస్థలం, పొలాకి, సంతబొమ్మాలి మండలాల మధ్య అర్ధరాత్రి తీరం తాకిందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. తీరం దాటినప్పటికీ వాయుగుండం భూభాగంపై తీవ్ర వాయుగుండంగానే కొనసాగుతోందని తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో వర్షాల పరిస్థితిపై అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు కె నాగరత్న తెలియజేస్తూ,
2: ఉత్తర జిల్లాల్లోని శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి ప్రాంతాలకు ఆరెంజ్ వార్నింగ్స్ జారీ చేయగా ఏఎస్ఆర్, అట్లాగే పోలవరం, ఏలూరు ప్రాంతాలకు రెడ్ వార్నింగ్స్ జారీ చేయడం జరిగింది. ఈ రోజు రేపు చాలా చోట్ల తేలికపోటు మోస్తారు వర్షాలు ఉండి 1-2 చోట్ల భారీ, అత్యంత భారీ వర్షం 20 సెంటీమీటర్లు కూడా ఉత్తర జిల్లాల్లో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.
1: మరోవైపు వాయుగుండం ప్రభావంతో తెలంగాణలోని కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఈ రోజు రేపు అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తీవ్ర వాయుగుండం ప్రభావంతో వివిధ జిల్లాల్లో కురుస్తున్న వర్షాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లతో శ్రవణ మాధ్యమం ద్వారా గత రాత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, వర్షాలు తగ్గుముఖం పట్టే వరకు వర్ష ప్రభావిత జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వరద నీటిని ఎప్పటికప్పుడు అంచనా వేసి క్షేత్రస్థాయి వరకు అవసరమైన సూచనలు జారీ చేయాలని ఆదేశించారు. వర్షాల కారణంగా నష్టపోయిన పంట విస్తీర్ణాన్ని అంచనా వేయాలని సూచించారు. వర్ష ప్రభావిత జిల్లాల్లో పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు ఈ రోజు కూడా సెలవులు ప్రకటించాలని ఆదేశించారు. ఈ సమీక్షలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, పోలవరం, కృష్ణా జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు. తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ విపత్తు నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించి ముందస్తు సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సిద్దంగా ఉండాలని సూచించారు. ప్రతి జిల్లాలో 24 గంటలు పనిచేసే కంట్రోల్ రూం, టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసి ప్రజలకు తక్షణ సహాయం అందించాలని కలెక్టర్లను ఆదేశించారు. తుఫాను తీరం దాటిన నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండి అధికారుల సూచనలు తప్పక పాటించాలని ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. వాతావరణ శాఖ సూచనల మేరకు విజయనగరం జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. సముద్రంలో ప్రమాద హెచ్చరికలు తొలగించే వరకు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని మంత్రి సూచించారు. లోతట్టు ప్రాంతాలను గుర్తించి అవసరమైన చోట ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. రాజధాని అమరావతిలోని గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు 1548 కోట్ల రూపాయలతో పరిపాలన అనుమతి మంజూరు చేసే ప్రతిపాదనకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను రాష్ట సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పాత్రికేయులకు వెల్లడించారు. కృష్ణాజిల్లా మచిలీపట్నం పోర్టులో గోవా షిప్ యార్డ్ లిమిటెడ్కు 400 ఎకరాలు కేటాయింపునకు రాష్టంలో మౌలిక వసతులు, పెట్టుబడులు, పరిశ్రమలు, వాణిజ్యం, ఇంధన, ఆహార శుద్ది, పర్యాటక రంగాల్లో పెట్టుబడుల ప్రతిపాదనల్ని మంత్రిమండలి ఆమోదించిందని మంత్రి తెలియజేస్తూ,
3: అమరావతి రాజధాని నగరం పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీల్లో క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కింద మౌలిక వసతుల అభివృద్ది పనులకు 1543.98 కోట్ల రూపాయలతో సవరించిన పరిపాలన అనుమతి మంజూరు చేసేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. భూసమీకరణ పథకం కింద ఎకరాకంటే తక్కువ పొడి జరీ భూమిని అందించిన అర్హత కలిగిన రైతులకు కనీస వార్షిక వృత్తి చెల్లించేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
4: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా వ్యవసాయ రంగ అభివృద్దిపై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈ రోజు 10 గంటలకు ప్రసారమవుతుంది.
1: తెలంగాణకు భారీగా పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా డిసెంబర్ 7 నుంచి 9వ తేదీ వరకు ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026 నిర్వహించనున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో జరిగిన సన్నాహక సమావేశంలో సదస్సు ఏర్పాట్లు, ప్రచారం, రోడ్ షోల నిర్వహణపై కార్యాచరణను ఖరారు చేశారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ 2047 నాటికి తెలంగాణను $3 trillion ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాల్లో అవకతవకలు జరిగాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. ఈ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ విజయవాడలోని లోక్ భవన్లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. అలాగే శాప్ కార్యాలయం వద్ద వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడి జరిగినట్లు ఆరోపిస్తున్న విషయాన్ని కూడా గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లారు. అనంతరం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ,
5: డిఎస్సీకి సంబంధించి ప్రొటెస్ట్, పీస్ఫుల్ ప్రొటెస్ట్ తెలియజేస్తా ఉన్న వైఎస్సార్సీపీ కార్యకర్తల మీద, నిరుద్యోగుల మీద కూడా వీళ్ళే అటాక్ చేసినారు. కానీ ఈ యుద్ధం మాత్రం కొనసాగుతుంది. ఖచ్చితంగా ఈ యుద్ధంలో న్యాయం, ధర్మం అనేది ఏ రోజుకైనా గెలుస్తుంది. తప్పు ఒప్పుకొని ఇప్పటికైనా ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేసి సీబీఐ ఎంక్వైరీని కనీసం వేసే కార్యక్రమం జరిగితే కనీసం మన రాష్ట్రంలో ఎగ్జామ్స్ మీద చదువుకుంటున్న పిల్లలు, కష్టపడతా ఉన్న పిల్లలకు కనీసం కాస్తో కూస్తో భరోసా ఉంటుంది.
1: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం ఉక్కు కర్మాగారానికి చెందిన 459 ల్యాండ్ పార్సిళ్ల ఈ వేలంపై నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ ఎన్ఎల్ఎంసీ నిన్న విశాఖపట్నంలో పెట్టుబడిదారుల సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా ఎన్ఎల్ఎంసీ ముఖ్య కార్యనిర్వహణాధికారి సీఈఓ రోహన్ చంద్ ఠాకూర్, ఆర్ఐఎన్ఎల్ సీఎండి ఎంఎన్వీఎస్ ప్రభాకర్ ప్లాట్ల వివరాలు, బిడ్డింగ్ అర్హత ప్రమాణాలు, రిజిస్టేషన్ విధానం, ఎర్నెస్ట్ మనీ డిపాజిట్, ఈ వేలానికి సంబంధించిన ఇతర నిబంధనలను వివరించారు. ఈ వేలం అక్టోబర్ 12-16 తేదీల్లో 2 విడతలుగా నిర్వహించనున్నారు. ప్రతి వేలానికి ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ ఈఎండిగా 2 లక్షల రూపాయలు నిర్ణయించారు. ఈ వేలానికి ముందు నిర్వహించే పెట్టుబడిదారుల అవగాహన కార్యక్రమంలో భాగంగా ఈరోజు విజయవాడలో, రేపు హైదరాబాద్లో సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జాతీయ పోషణ మాసోత్సవాలను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోషణ్ అభియాన్ ఛాయాచిత్ర ప్రదర్శనను శాసనమండలి సభ్యులు సోము వీర్రాజు నిన్న సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యానికి కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా పోషకాహారం, ఆరోగ్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తీవ్ర వాయుగుండం తీరం దాటడంతో వర్షాలు తగ్గుముఖం పట్టే వరకు అప్రమత్తంగా ఉండాలని వర్ష ప్రభావిత జిల్లాల కలెక్టర్లను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026 నిర్వహించనున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. రాజధాని అమరావతిలోని గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు 1548 కోట్ల రూపాయల ప్రతిపాదనకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాలపై సీబీఐ విచారణ జరిపించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
6: ప్రవాచిక రిచాజ. అథ వార్తాః. భారతేన రూస ఇరానయోః విరుద్ధం ప్రతిబంధ సంబద్ధాది నియమస్య విషయే స్వకీయాః హితచింతాః పునః స్పష్టతయా ప్రతిపాదితాః. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః సంయుక్త రాష్ట్ర మహాసభాయాః అధివేశనావసరే హ్యః సాయం సంయుక్త రాజ్యామెరికా దేశస్య విదేశమంత్రిణం మార్కో రూబియో ఇత్యేతం మిలితవాన్. తథా ఏతం అభినియమం ప్రతి భారతస్య చింతాః తస్య సమక్షం ప్రస్తుతవాన్. ఉభౌ నేతారౌ భారత సంయుక్త రాజ్యామెరికయా దేశయోః ద్విపక్షీయ సంబంధానాం, యుక్రేనస్య చ పరిస్థితీనాం విషయే అపి చర్చాం కృతవంతౌ. సంయుక్త రాజ్యామెరికా దేశస్య రాష్ట్రపతిః డొనాల్డ్ ట్రంపః గత సప్తాహే రూస ఇరానయోః విరుద్ధం ప్రతిబంధ సంబద్ధాది నియమం విధిరూపేణ ప్రవర్తితవాన్. అస్య అధినియమస్య అంతర్గతం రూసదేశాత్ తైలం వాతేంధనం చ క్రయమాణేభ్యః దేశేభ్యః అధికతమం 100% పర్యంతం శుల్కం ఆరోపయితుం ప్రావధానమస్తి. అస్య ప్రత్యుత్తరే నవదిల్ల్యా ఉక్తం యత్ భారతం స్వకీయానాం ఆర్థికహితానాం సంరక్షణాయ తథా రాష్ట్రస్య ఊర్జా సురక్షాం సునిశ్చేతుం సర్వాన్ ఆవశ్యకాన్ ఉపాయాన్ కరిష్యతి. డాక్టర్ జయశంకరః రవివాసరే న్యూయార్క్ నగరం ప్రాప్తవాన్ తథా సంయుక్త రాష్ట్ర మహాసభాయాః 81వ అధివేశనే భారతీయ ప్రతినిధిమండలస్య నేతృత్వం కురువనస్తి. జయశంకరేణ సహ మేళనానంతరం రూబియో ఉక్తవాన్ యత్ ఉభౌ దేశౌ రణనీతిక సహభాగితాం సుదృఢీకురుతః తథా ప్రముఖేషు క్షేత్రీయ ప్రాథమికతా విషయేషు ఆగామిషు చ బహుపక్షీయ ప్రయాసేషు సమన్వయేన కార్యం కురుతః. నిర్వాచనాయోగేన ఉక్తం యత్ మతదాతృసూచ్యాః పునరీక్షణం సమేత్య సర్వే నిర్ణయాః సర్వసమ్మత్యా గృహీతాః. ఆయోగేన సంసూచితం యత్ तेन अनेके निर्णयाः गृहीताः प्रायः चत्वारिंशत् नूतनाः उपक्रमाः प्रारब्धाः तथा विगतेषु मासेषु सम्पूर्णदेशे विशेष गहन पुनरीक्षणं समेत्य अनेक नैर्वाचनिक परिष्काराः कृताः आयोगेन बलं प्रदत्तं यत् मतभेदाः कस्यापि संस्थायाः विचारविमर्शस्य सामान्यः भागः अस्ति अन्तिम निर्णयग्रहणात् पूर्वमेव एषः निर्णयग्रहण प्रक्रियायाः अपि अभिन्नः भागः भवति उत्तर प्रदेशस्य मुख्यमंत्री योगी आदित्यनाथः टैक्सी इति भाटक चालकेभ्यः कृषकेभ्यश्च साहाय्यं प्रदातुम् उद्दिष्टां भारत टैक्सी योजनां तथा मुख्यमंत्री कृषक समृद्धि योजनां च प्रारब्धवान् अस्याः योजनायाः अन्तर्गतं द्विचक्रिका यानानां भाटकयानानां तथा त्रिचक्रिका यानानां चालकाः कस्यापि शुल्कस्य देयकं विना स्वनाम पंजीकर्तुं शक्नुवन्ति तेभ्यः पञ्चलक्षरूप्यकाणां पर्यन्तं सामाजिक सुरक्षा कवचमपि प्रदास्यते मुख्यमंत्री कृषक समृद्धि योजनायाः अन्तर्गतं उत्तर प्रदेश सहकारी ग्रामीण विकास बैंकेन कृषकेभ्यः प्रदीयमानेषु ऋणेषु वृद्धिमूल्यं 11%तः 6% यावत् न्यूनीकृतमस्ति वित्तमन्त्रालयेन संसूचितं यत् सर्वे सार्वजनिकक्षेत्रीयाः बैंकाः क्षेत्रीयग्रामीणबैंकाश्च अस्मिन् मासरे रविवासरे 27 दिनाङ्के उद्घाटिताः भविष्यन्ति भारतस्य पुरुष बैडमिंटन दलं जापान देशस्य आईची नगरे उपान्त्यचक्रे चीनदलेन 1-3 इत्यङ्कान्तरालेन पराजितम् अनेन पराजयेन भारतेन कांस्यपदकं प्राप्तं सहैव भारतस्य पदकसंख्या 12 जाता यस्मिन् 1 5 रजतपदकानि तथा 6 कांस्यपदकानि सन्ति इति वार्ताः
7: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా సమాచార లేఖ విందం అందిస్తారు శ్రీ ఎంవీఆర్ శర్మ
8: రాష్ట్రంలో కొనసాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా నోటీసుల హియరింగ్ ఓటర్లు సమర్పించే ధృవపత్రాల పరిశీలన వాటి అప్లోడింగ్లో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పటిష్టమైన పర్యవేక్షణ ఉండాలని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు ఉప్పల్ హబ్సిగూడ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ హియరింగ్ డాక్యుమెంట్ అప్లోడింగ్ ప్రక్రియను ఆయన ఇటీవల పరిశీలించారు ఈఆర్ఓలు ఏఈఆర్ఓలు సూపర్వైజర్లు బూత్ స్థాయి అధికారులు ఎన్నికల సంఘం నిర్దేశించిన విధానాలను తప్పనిసరిగా పాటిస్తూ అన్మ్యాప్డ్ ఓటర్లు ఓటర్ వివరాల్లో వ్యత్యాసాలున్న కేసులను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు ఎస్ఐఆర్ నోటీసులు అందుకున్న ఓటర్లకు ఎన్నికల సంఘం మరింత వెసులుబాటు కల్పించిందని సంబంధిత ఓటరు వ్యక్తిగతంగా హియరింగ్కు హాజరు కాలేని సందర్భంలో కుటుంబంలోని వయోజన సభ్యుడు ఈఆర్ఓ లేదా ఏఈఆర్ఓ ఎదుట హాజరై అవసరమైన ధృవపత్రాలు సమాచారాన్ని సమర్పించవచ్చని ప్రధాన ఎన్నికల అధికారి స్పష్టం చేశారు జిల్లాలో దీర్ఘకాలంగా వేల కుటుంబాలను ప్రభావితం చేస్తున్న రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22A నిషేధిత ఆస్తుల సమస్య పరిష్కారానికి రాష్ట ప్రభుత్వం తాజాగా ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది హెచ్ఎండిఏ డిటీసీపీ తదితర సంస్థల అనుమతులు పొందినప్పటికీ 22A కారణంగా రిజిస్ట్రేషన్ సమస్యలు ఎదుర్కొంటున్న కేసులను పరిశీలించి పరిష్కార మార్గాలను సూచించనుంది రంగారెడ్డి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో జీవో 118 పరిధిలో మొత్తం 9792 ప్లాట్ల క్రమబద్దీకరణకు సంబంధించి కూడా మెమో జారీ చేసినట్లు ప్రభుత్వం శాసనసభలో వెల్లడించింది హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ క్యూర్ పరిధిలోని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో వివిధ దశల్లో నిలిచిపోయిన డబుల్ బెడ్రూమ్ గృహాల పనులు పూర్తైనట్లు గృహ నిర్మాణ శాఖ ప్రకటించింది సుమారు 21,000 ఇళ్లు 26 ప్రాంతాల్లో ఉండగా ఆయా గృహాలకు 5-7 కిలోమీటర్ల పరిధిలో నివసించే అర్హులైన కుటుంబాలకు ప్రాధాన్యం ఇస్తూ డ్రా ద్వారా లబ్దిదారుల ఎంపికను సెప్టెంబర్ నెలాఖరులోగా పూర్తి చేయాలని అధికారులకు రాష్ట గృహ నిర్మాణ శాఖ అధికారులు సూచించారు సామాజిక భద్రతా సంక్షేమ పథకాల్లో భాగంగా జిల్లాలో ఆసరా పింఛన్లు పెద్ద సంఖ్యలో లబ్దిదారులకు అందుతున్నాయి రాష్ట ప్రభుత్వ ఆసరా ప్రత్యక్ష డాష్ బోర్డులో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో మొత్తం 149,482 మంది లబ్దిదారులు నమోదయ్యారు వీరిలో వృద్ధాప్య పింఛన్దారులు 61,742 మంది దివ్యాంగులు 22,037 మంది వితంతువులు 58,915 మంది ఒంటరి మహిళలు 5,876 మంది ఉన్నారు చేనేత గీత కార్మికులు ఫైలేరియా బాధితులు బీడీ కార్మికులు తదితర తదితర వర్గాలకు చెందిన లబ్దిదారులు కూడా ఈ జాబితాలో ఉన్నారు. జిల్లా రవాణా మౌలిక వసతుల్లో అత్యంత కీలకమైన ఉప్పల్ నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ పనులను

0: ప్రస్తుతం ఉన్న మార్గంపై రద్దీ తగ్గడం, రైళ్ల నిర్వహణ సామర్థ్యం మెరుగుపడడం వంటి ప్రయోజనాలు ఉంటాయని రైల్వే శాఖ పేర్కొంది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 1,511 కోట్ల రూపాయల విలువైన పలు భారీ అభివృద్ది పనులకు ఇటీవల శంకుస్థాపన జరిగాయి. పనుల పురోగతి, ప్రాజెక్టులు, నిర్మాణాల కార్యాచరణపై జిల్లా కలెక్టర్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఉప్పల్ భగాయత్ ఫేజ్ 3 10 ఎకరాల్లో 98 కోట్ల రూపాయలతో మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ భవనం, ఏఓసీ సెంటర్ పరిధిలో 960 కోట్ల రూపాయలతో ప్రత్యామ్నాయ రహదారులు, టీకేఆర్ కాలేజ్ జంక్షన్ వద్ద 416 కోట్ల రూపాయలతో 6 వరుసల ఫ్లైఓవర్, 37.50 కోట్ల రూపాయలతో 100 పడకల మల్కాజిగిరి జిల్లా ఆసుపత్రి వీటిలో ఉన్నాయి. కుక్కట్పల్లిలోని రంగధాముని చెరువు, ఐడిఎల్ లేక్ అభివృద్ది పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. చెరువులో సంవత్సరాలుగా పేరుకుపోయిన పూడిక, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలను తొలగిస్తూ చెరువును లోతుగా చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇటీవల హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ చెరువును పరిశీలించి గణేష్ నిమజ్జన ఏర్పాట్లను సమీక్షించారు. నిమజ్జనానికి అనువుగా ఒక భాగంలో చెరువు లోతును 25 అడుగులకు పైగా పెంచినట్లు అధికారులు వివరించారు. నిమజ్జన అనంతరం కూడా చెరువు పునరుద్ధరణ పనులు కొనసాగేలా చర్యలు తీసుకుంటున్నారు.
1: మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా సమాచారం లేక విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 7:05 వస్తుంది. ఇప్పుడు తెలుగులో వార్తలు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది అక్కరాజ్ నిర్మల్. సేవా సంకల్ప అభియాన్లో భాగంగా వాద్నగర్ నుంచి వారణాసికి సేవాయాత్ర చేస్తున్న వారితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడతారు. శాంతి భద్రతలకు కలుగుతున్న ముప్పులను పరిష్కరించడంలో భద్రతా మండలి అసమర్థత కనిపించడమే కాక సంస్కరణల ఆవశ్యకత తెలియజేస్తుందని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ అన్నారు. G20 సమావేశాలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు అమెరికా ఆహ్వానం పంపింది. ఆసియా క్రీడల్లో పురుషుల స్కీట్ బృంద విభాగంలో కాంస్య పతకాన్ని గెలుచుకున్న అనంతజీత్ సింగ్ నరుక, భౌతేజ్ సింగ్, మిరాజ్ అహ్మద్లకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా వాద్నగర్ నుంచి వారణాసికి సేవాయాత్ర చేస్తున్న వారితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడతారు. ఈ సమావేశం ద్వారా సేవాయాత్రికులు తమ అనుభవాలను ప్రధానమంత్రితో పంచుకునే అవకాశం కలుగుతుంది. వివిధ ప్రాంతాల్లో యువతను సంఘటితపరిచి సేవా కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా ప్రేరేపించడమే లక్ష్యంగా సేవాయాత్ర జరుగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ప్రజా జీవితానికి గుర్తుగా సేవా సంకల్ప యాత్ర 15 ప్రారంభమైంది. సేవాయాత్రికులు గ్రామాలు, పట్టణాలు, తాలూకాలు, జిల్లాల్లో ప్రయాణించి ప్రజలు వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేలా వారిని ప్రేరేపిస్తారు. ఈ ఒక్క మోటార్ సైకిల్ యాత్ర మాత్రమే కాక ఒక సామాజిక కార్యక్రమంగా ఇది ఉంది. ఈ కార్యక్రమం 7 వరకు జరుగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజకీయాల్లోకి రాకమునుపు జీవితాన్ని ప్రారంభించిన వాద్నగర్ నుంచి ప్రస్తుత లోక్సభ సభ్యుడిగా ఉన్న వారణాసి నియోజకవర్గం వరకు రెండు వైపులా సేవా సంకల్ప యాత్ర జరుగుతుంది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి UNSC సంస్కరణలపై జరిగిన L69 సంప్రదింపుల మంత్రివర్గ సమావేశానికి సెయింట్ లూయిస్ సహచరుడు హల్వా బాప్టిస్టుతో కలిసి మన విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ సహ అధ్యక్షత వహించారు. ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక మార్పుల వల్ల గ్లోబల్ సౌత్ తీవ్రంగా నష్టపోతుందని, ఐక్యరాజ్య సమితి అంచనాలకు అనుగుణంగా వ్యవహరించడం లేదని జయశంకర్ మాట్లాడారు. సంస్కరణలు, సంఘర్షణలు, అంతర్జాతీయ శాంతి భద్రతలు కలుగుతున్న ముప్పులను పరిష్కరించడంలో భద్రతా మండలి అసమర్థత కనిపించడమే కాక సంస్కరణల ఆవశ్యకత తెలియజేస్తుందని అన్నారు. సంస్కరణలు మరింత ఆలస్యమైతే చారిత్రాత్మకంగా అన్యాయం జరిగినట్లేనని ఆయన ఉద్ఘాటించారు. భద్రతా మండలి సంస్కరణల కోసం L69తో పాటు C10 సభ్యులు కలిసి పనిచేయాలని ఆయన కోరారు. కాగా అభివృద్ధి చెందుతున్న దేశాల సమూహంతో కూడిన L69 ఒక అంతర్జాతీయ ప్రాంతీయ కూటమి. ఇది భద్రతా మండలిలో సమగ్రమైన తక్షణ సంస్కరణలను సాధించడంపై దృష్టి సారిస్తుంది. భద్రతా మండలిపై ఉమ్మడి ఆఫ్ఘన్ వైఖరిని సమర్థించడానికి ఏర్పాటు చేయబడినది C10 కూటమి. ఒమన్ తూర్పు తీరంలో వాణిజ్య నౌక భారత్ వస్తుండగా జరిగిన దాడిలో ఒకరు మరణించారు. 19 మంది భారతీయ పౌరులతో పాటు మొత్తం 27 మంది సురక్షితంగా బయటపడ్డారు. కాగా ఎంవీకే వాణిజ్య నౌకపై నిన్న జరిగిన దాడిని భారత్ ఖండించింది. మరణించిన వ్యక్తి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపింది. ఒమన్లోని భారత రాయబారి

కార్యాలయం పరిస్థితిని సమీక్షిస్తుంది. భారత నావికులను సురక్షితంగా తిరిగి మన దేశానికి రప్పించేందుకు ఒమన్ అధికారులతో రాయబారి కార్యాలయం సమన్వయం చేస్తోంది. ఒమన్ అధికారుల సహకారానికి మన విదేశాంగ శాఖ ధన్యవాదాలు తెలిపింది. ఆ ప్రాంతంలో వాణిజ్య నౌకలపై దాడులు జరగడం పట్ల భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. అంతర్జాతీయ జలమార్గాలలో ఉద్రిక్త వాతావరణం తగ్గించి శాంతి నెలకొనేలా చర్చలు జరగాలని మన దేశం పునరుద్ఘాటించింది. తక్షణం వాణిజ్య నౌకలు, పౌరుల మౌలిక వసతులపై దాడులు ఆగిపోవాలని, అంతర్జాతీయ జలమార్గాల రవాణాకు ఆటంకం కలగరాదని, పరిస్థితి వీలైనంత త్వరగా పునరుద్ఘాటించాలని విదేశాంగ శాఖ కోరింది. మియామిలో డిసెంబర్లో జరిగే G20 సమావేశాలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను అమెరికా ఆహ్వానించిందని ఆ దేశ విదేశాంగ మంత్రి మార్కో రుబియో నిన్న న్యూయార్క్లో తెలిపారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాల సందర్భంగా రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోతో సమావేశమైన కొద్దిసేపటికి రుబియో ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడితో పాటు ఇతర ప్రపంచ నాయకులతో సమావేశమయ్యేందుకు ఇది మంచి అవకాశంగా తాము భావిస్తున్నామని, రష్యా తమ ఆహ్వానాన్ని అంగీకరిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం 5వ సంవత్సరంలోకి ప్రవేశించిన నేపథ్యంలో యుద్ధాన్ని ముగించేందుకు పునరుద్ధరించిన ప్రయత్నాల నేపథ్యంలో అమెరికా ఆహ్వానాన్ని పంపింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఓటర్ల జాబితా సవరణతో సహా అన్ని నిర్ణయాలను ఏకగ్రీవంగా తీసుకున్నామని ఎన్నికల సంఘం తెలిపింది. గత కొన్ని నెలలుగా దేశవ్యాప్తంగా అనేక నిర్ణయాలు తీసుకున్నామని, 40 నూతన కార్యక్రమాలు రూపొందించామని, ప్రత్యేక సమగ్ర ఓటర్ సర్వేతో సహా అనేక కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ఎన్నికల సంస్కరణలో భాగంగా జరుగుతున్నాయని ఎన్నికల సంఘం పేర్కొంది. సాధారణ సంస్థల్లో కూడా ఒకరు నిర్ణయం తీసుకునే ముందు భేదాభిప్రాయాలు ఉంటాయని, తుది నిర్ణయం తీసుకునే ముందు సమగ్ర చర్చలు జరుగుతాయని కమిషన్ తెలిపింది. ఎన్నికల విధానాలపై కమిషన్లోని ప్రతి ఒక్క అధికారి సూచనలను, సలహాలు చేసే అధికారం ఉందని, ఇటీవల బీహార్, కేరళం, తమిళనాడు, పుదుచ్చేరి, అస్సాం, వెస్ట్ బెంగాల్ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించామని సంఘం పేర్కొంది. కొత్త ఉడాన్ పథకం అమలుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పౌర విమానయాన శాఖతో ఒక అవగాహన ఒప్పందానికి వచ్చింది. న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ విమానాశ్రయాల అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఈ ఒప్పందంపై సంతకం చేశారు. పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కార్యక్రమంలో విమానయాన శాఖకు చెందిన వివిధ అధికారులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్తో పాటు 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఈ ఒప్పందాన్ని ఇప్పటి వరకు చేసుకున్నాయి. వివిధ వాయుమార్గాలను కలుపుతూ విమానయాన రంగాన్ని బలోపేతం చేసేందుకు ఇప్పటి వరకు వాయుమార్గాలు నోచుకొని ప్రాంతాలను కలిపే విధంగా కొత్త ఉడాన్ పథకం ఉంది. 2035-36 నాటికి 28,841 కోట్ల రూపాయలతో 120 ప్రాంతాల్లో నూతన విమానాశ్రయాలు రూపొందిస్తారు. పురుషుల స్కీట్ బృంద విభాగంలో కాంస్య పతకాన్ని గెలుచుకున్న అనంతజీత్ సింగ్ నరుక, భవతేజ్ సింగాల్, మీరాజ్ అహ్మద్ ఖాన్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. సమిష్టి కృషి, సునిశ్చిత దృష్టితో బృందం పథకం సాధించిందని మోదీ సామాజిక మాధ్యమం ద్వారా కొనియాడారు. కాగా ఆసియా క్రీడల 5వ రోజు భారత్ రోయింగ్, ఉషు, అథ్లెటిక్స్, షూటింగ్, కెనాయిస్, స్ప్రింట్ విభాగాల్లో పతకాల అవకాశం ఉంది. కాగా ఆసియా క్రీడల్లో 49 కిలోల వెయిట్ లిఫ్టింగ్ మహిళల విభాగంలో రజత పతకాన్ని సాధించిన మీరాబాయి చానుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభినందనలు తెలిపారు. 28 సంవత్సరాల తర్వాత వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో చాను ఘనత సాధించిందని సామాజిక మాధ్యమం ద్వారా ముర్ము తెలిపారు. ఒలింపిక్స్, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడల్లో, ఇతర ప్రపంచ ఛాంపియన్షిప్లలో చాను ప్రయాణం యువతకు అథ్లెటిక్స్ విభాగంలో ఒక స్ఫూర్తిదాయకంగా ఉందని అన్నారు. పురుషుల సింగిల్ సాఫ్ట్ టెన్నిస్ విభాగంలో కాంస్య పతకాన్ని గెలుచుకున్న జై మీనాకు కూడా రాష్ట్రపతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ విభాగంలో భారత్ మొట్టమొదటిసారి చారిత్రాత్మక ప్రతిభ కనపరిచిందన్నారు. మొట్టమొదటిసారి సాఫ్ట్ టెన్నిస్ బాల్ విభాగంలో భారత్ విజయాన్ని అందించిన జై మీనాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. దేశంలో ఈ క్రీడకు ఒక నూతన అధ్యాయాన్ని జై మీనా సృష్టించారని సామాజిక మాధ్యమం ద్వారా మోదీ తెలిపారు.
పురుషుల సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎంపికకు అక్టోబర్ 4 వరకు సమయం ఉందని

0: బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా అన్నారు. సెప్టెంబర్ 18 పదవీ కాలం ముగిసిన ప్రస్తుత బీసీసీఐ సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ తన 3 సంవత్సరాల పదవీ కాలం అనంతరం కొనసాగేందుకు ఇష్టపడకపోవడంతో నూతన సెలెక్టర్ ఎంపిక అనివార్యమైంది. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ బీడీఎల్తో 810 కోట్ల రూపాయల విలువైన 160 శాటిలైట్ స్మార్ట్ యాంటీ ఎయిర్ ఫీల్డ్ ఆయుధాల తయారీ ఒప్పందాన్ని రక్షణ శాఖ కుదుర్చుకుంది. రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ సింగ్ కుమార్ సమక్షంలో న్యూఢిల్లీలో నిన్న ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఈ శాటిలైట్ ఆయుధాలు 2027-28 సంవత్సరాల్లో అందుబాటులోకి వస్తాయి. జాగ్వార్, హక్స్, సుమో విమానాల ద్వారా సురక్షితంగా వీటిని ప్రయోగించి శత్రుదేశాల వైమానిక స్థావరాలను నిర్వీర్యం చేయవచ్చు. విశేషాలు మరొకసారి. సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా వాద్నగర్ నుంచి వారణాసికి సేవాయాత్ర చేస్తున్న వారితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడతారు. శాంతి భద్రతలకు కలుగుతున్న ముప్పులను పరిష్కరించడంలో భారత భద్రతా మండలి అసమర్థత కనిపించడమే కాక సంస్కరణల ఆవశ్యకతను తెలియజేస్తుందని భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ అన్నారు. G20 సమావేశాలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను అమెరికా ఆహ్వానించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: అంబటాళ్ల సంగతులు. శాస్త్ర సాంకేతిక విజ్ఞాన వినోద భరితం సంగీత భరితం ఇట్లా అన్ని అంశాలను కలగలిపి అక్కరికొచ్చేటి ముచ్చట్ల నింపించేటి కార్యక్రమమే మా ఈ అంబటాళ్ల సంగతులు కార్యక్రమం. ఈరోజటి కార్యక్రమంలో విందాము పానంపదిలం ఆరోగ్య శీర్షికన గుండె జబ్బులు చికిత్సలు శస్త్రచికిత్సలు. ఈ అంశం గురించి ప్రముఖ కార్డియో థొరాసిక్ సర్జన్ నిమ్స్ మాజీ సంచాలకులు పద్మశ్రీ ఆచార్య దాసరి ప్రసాదరావుతో ముచ్చట విందాం. న్యాయం చట్టం శీర్షికన పీడీ యాక్ట్ గురించి న్యాయవాది ఆదిలాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్రాల నగేష్తో ముచ్చట విందాం. వీటితో పాటు ఇంకా కొన్ని విశేషాలుంటాయి అలాంటి అంబటాల సంగతులు కార్యక్రమంలో. ట్యూన్ చేసి వింటనే ఉండండి 100.2 ఎఫ్ఎంను. తెలుగు పంచాంగం ప్రకారం శ్రీ పరాభావనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం త్రయోదశి ధనిష్ట నక్షత్రం గురువారం. వాతావరణ సూచన. ఆదిలాబాద్లో ఇవాళ వాతావరణం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో కూడిన మేఘావృతమైన ఆకాశాన్ని కలిగి ఉంటుంది. పగటిపూట సాయంత్రం సమయాల్లో ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. ఈరోజు ఇక్కడ ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెంటీగ్రేడ్గా నమోదైంది. అత్యధిక తేమ శాతం 93% ఉంటుంది. గంటకు 9 మైళ్ల వేగంతో వీస్తున్న వాయువ్య గాలుల వల్ల ఉక్కపోత ఎక్కువగా ఉంటుంది. రోజంతా గరిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీలకు చేరుకుంటుంది. అట్లనే రాత్రి వేళల్లో కనిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెంటీగ్రేడ్కి పడిపోయే అవకాశం ఉంది. వాతావరణ సూచన విన్నారు అంబటాల సంగతులు కార్యక్రమంలో. ఊపిరి ఈ శీర్షికన మధురమైన సంగీతాన్ని ఓ 2 నిమిషాల పాటు అందరం ఆస్వాదిద్దాము.

0: ఊపిరి ఈ శీర్షికన మధురమైన సంగీతాన్ని ఆస్వాదించినాం కదా. ఇప్పుడు యోసంధారుల కోసం విందాము యోసం సలహాను.
1: నా పేరు డాక్టర్ ఎం సునీల్ కుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఉద్యాన విభాగం, వ్యవసాయ కళాశాల, ఆదిలాబాద్.
2: దైనందిన జీవితంలో కూరగాయలు అనేవి మనిషి ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనటువంటి ఈ ఆహార పదార్థాలు. అయితే ముఖ్యంగా ఏంటంటే, ఇక్కడ మనము ఈ రోజుల్లో చూసినప్పుడు ఈ కూరగాయ పంటల్లో ఎక్కువ మొత్తంలో కూడా రసాయన అవశేషాలు అనేవి ఎక్కువ కనబడతా ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే, ఈ నేల లోపల ఉన్నటువంటి అధిక మోతాదులో ఉన్నటువంటి రసాయన ఎరువులు కావచ్చు, దాని వలన నేల ఆరోగ్యం కూడా దెబ్బతినడం వలన మనం ఏంటంటే నాణ్యమైనటువంటి కూరగాయలను తీసుకోలేకపోతున్నాం. అయితే ఈ కూరగాయ పంటల్లో నాణ్యమైనటువంటి ఉత్పత్తులు, అధిక ఉత్పత్తులు తీసుకోవాలన్నా కూడా మనం సమగ్ర ఎరువుల యాజమాన్యం పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే ముఖ్యంగా ఎక్కువ మోతాదులో రైతులు ఏంటంటే ఈ రసాయన ఎరువులను అందించడం మనం చూస్తూ ఉన్నాం. అయితే సమగ్ర ఎరువుల యాజమాన్యంలో భాగంగా మనము సేంద్రియ ఎరువులు, అదేవిధంగా జీవన ఎరువులు, అదేవిధంగా రసాయన ఎరువులను అందించినప్పుడే ఎక్కువ నాణ్యమైన దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ జీవన ఎరువులు అంటే ఏంటిదంటే, ఇవి మనకు జీవ కారకాలు, అంటే కొన్ని రకాల శిలీంధ్రాలు కావచ్చు, బ్యాక్టీరియా కావచ్చు, ఇతర సూక్ష్మ జీవాలు. ఇవి ఏంటంటే నేల లోపల ఉన్నటువంటి పోషకాలను విచ్ఛిన్నం చేసి మొక్కలకు అందించే విధంగా తోడ్పడతా ఉంటాయి. ఉదాహరణకు చూసినట్లయితే కనుక రైజోబియం కావచ్చు, అజోటోబ్యాక్టర్ కావచ్చు, అజోస్పైరిల్లం కావచ్చు, అదేవిధంగా ఫాస్ఫరస్ సాల్యుబిలైజింగ్ బ్యాక్టీరియా, పొటాషియం సాల్యుబిలైజింగ్ బ్యాక్టీరియా, ఇలా పలు రకాల జీవన ఎరువులు అనేవి అందుబాటులో ఉన్నాయి. మనం ఏంటంటే వీటి ద్వారా, వీటిని మనం సరైన మోతాదులో సరైన విధంగా గనక అందించినట్లయితే గనక కూరగాయ పంటల్లో మనము ఉపయోగించేటటువంటి రసాయన ఎరువుల మోతాదును తగ్గించుకోవచ్చు, నేల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విధంగా తోడ్పడవచ్చు, అదేవిధంగా కూరగాయ పంటల్లో నాణ్యమైనటువంటి అధిక దిగుబడులు తీసుకోవడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది.
0: ఇది ఈ రోజటి యోసం సలహా. రేపటి అంబటాల సంగతుల కార్యక్రమంలో మరొక యోసం సలహాను వినడం మరవకుండ్రి.
3: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా, నడుగులో తామరా, బుర్రద పుల్లా.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
0: ఇది మన భాష మనియాసలో ప్రసారమవుతున్నటువంటి మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. శ్రోతలు మీరు ట్యూన్ చేసుకుని వింటున్నారు అంబటాల సంగతులు కార్యక్రమాన్ని. చరిత్రలో ఈరోజు ఏడాదిలోని 365 రోజులల్లో ప్రతిరోజుకొక విశిష్టత, తగిన గుర్తింపు, ఆ రోజు ఏదైనా ప్రత్యేక రోజు లేదా పండుగ రోజు, ఇట్లా ఏదో ఒకటి తప్పకుండా ఉంటుంది. మరి ఈ రోజుకి ఉన్నటువంటి విశేషాలను ఒకసారి గమనిద్దాము. ఈరోజు ప్రముఖ నటుడు ధూళిపాళ సీతారామ శాస్త్రి గారి జయంతి, మాజీ క్రికెట్ క్రీడాకారుడు మహేందర్ అమర్నాథ్, సినీ దర్శకుడు శ్రీను వైట్ల వీళ్ళిద్దరి పుట్టినరోజులు. ఈరోజు జాతీయ సేవా పథక దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. జాతీయ సేవా పథక దినోత్సవాన్ని నేషనల్ సర్వీస్ స్కీమ్ ఎన్ఎస్ఎస్ డే ప్రతి సంవత్సరము సెప్టెంబర్ 24 అంటే ఇయాలటి తారీఖున దేశవ్యాప్తంగా జరుపుకుంటాం. విద్యార్థులలో సేవాభావాన్ని, సామాజిక బాధ్యతలను పెంపొందించేటువంటి ఉద్దేశంతో భారత ప్రభుత్వం ఈ రోజును ప్రత్యేకంగా నిర్వహిస్తున్నది. మహాత్మాగాంధీ శతజయంతి ఉత్సవాల సందర్భంగా 1969 సెప్టెంబర్ 24 అప్పటి కేంద్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ వికేఆర్వి రావు ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభించారు. అందువల్లనే ప్రతి ఏడాది సెప్టెంబర్ 24 ఎన్ఎస్ఎస్ దినోత్సవంగా జరుపుకుంటాము. దీని యొక్క ఆశయం, మోటో ఏంటంటే, ఎన్ఎస్ఎస్ యొక్క ప్రధాన నినాదం నేను కాదు నువ్వు, నాట్ మీ బట్ యు, అంటే స్వార్థం లేకుండా

0: కాకుండా సమాజ శ్రేయస్సు కోసం పాటు పడడమనర్థం. విద్యార్థులు చదువుతో పాటు సామాజిక సేవలో భాగస్వాములవుతూ తమ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకోవడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం, లక్ష్యం కూడా. మరి ఈ రోజున దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పాఠశాలలు, కళాశాలల్లో రక్తదాన శిబిరాలు, స్వచ్ఛభారత్, పరిసరాల పరిశుభ్రత, మొక్కలు నాటడం, సామాజిక అవగాహన, ర్యాలీలు వంటి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఈ జాతీయ సేవా పథకాన్ని 1969లో షురు చేసిందని చెప్పినా కదా, దీన్ని 37 విశ్వవిద్యాలయాలలో 40,000 మంది విద్యార్థులతో ఈ పథకము ఆ రోజు అధికారికంగా ప్రారంభమైంది, ఈనాటికి విజయవంతంగా కొనసాగుతుంది. తెలంగాణ యాసా భాషలకు అచ్చమైన నిలవుగా కొనసాగుతూ అందరినీ అలరిస్తున్నది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. శ్రోతలు మీరు ట్యూన్ చేసుకుని వింటున్నారు అంబటాల సంగతులు కార్యక్రమాన్ని. కార్యక్రమంలో ఇప్పుడు విందాము పానం పదలం. ఈరోజటి పానం పదలం ఆరోగ్య శీర్షికన గుండె జబ్బుల చికిత్సలను గురించి, ప్రధానంగా వ్యాధి తీవ్రత మరియు రకంపై ఆధారపడి ఉండేటువంటి ఈ గుండె జబ్బులను జీవనశైలి మార్పులు, మందులు మరియు శస్త్రచికిత్సలు అనే మూడు ముఖ్య విభాగాలుగా విభజించవచ్చని, ఈ మూడింటిని గురించి చాలా చక్కగా చెప్తున్నారు ప్రముఖ కార్డియోథొరాసిక్ సర్జన్, నిమ్స్ మాజీ సంచాలకులు పద్మశ్రీ ఆచార్య దాసరి ప్రసాదరావు గారు తన ముచ్చటలో గుండె జబ్బులు చికిత్సలు, శస్త్రచికిత్సలు దీని గురించి ఇంకా వివరంగా చెప్తున్నారు తన ముచ్చట్లో. ఇప్పుడు అది ముచ్చటను విందాము. తనతో ముచ్చట పెడుతున్నారు సుమనస్పతి రెడ్డి.
1: డాక్టర్ ప్రసాదరావు గారు నమస్కారం.
2: నమస్కారం అండి.
1: మీరు హైదరాబాద్ లో నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కి సంచాలకులుగా పనిచేసి రిటైర్ అయ్యారు. కార్డియోథొరాసిక్ సర్జన్ గా మీకు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా మంచి పేరున్నది. 2001 సంవత్సరంలో ఈ బైపాస్ సర్జరీ పద్ధతిని భారతదేశంలో ప్రవేశపెట్టి మీరు అందిస్తున్న సేవలకు గాను గుర్తింపుగా మీకు పద్మశ్రీ సత్కారం కూడా ఇచ్చింది ప్రభుత్వం. ఇవాళ మనం గుండె జబ్బులు, శస్త్రచికిత్స దీని గురించి మాట్లాడాలనుకున్నాం కదా. ముందుగా ఈ మధ్య కాలంలో, ఒక దశాబ్ద కాలం నుండి భారతదేశంలో గుండె జబ్బులు రావడం బాగా పెరుగుతోంది. ఇంకొకటి రెండు వ్యాధుల్లాగానే ఇండియా ఇస్ బికమింగ్ ద క్యాపిటల్ ఫర్ హార్ట్ ఆర్ కార్డియాక్ ప్రాబ్లమ్స్ అని అంటూ ఉన్నారు. గుండె జబ్బులకు భారతదేశం రాజధానిగా మారుతోందని, ఇది ఎంతవరకు నిజం, ఎంతవరకు వాస్తవం?
2: ఇది చాలా వరకు నిజం, కొన్ని అపోహలు ఉండొచ్చు. అయితే ఏమవుతుందంటే, మన జీవన శైలి, జీవించే పద్ధతి మారుతున్నందువల్ల డయాబెటీస్, మధుమేహ వ్యాధి, హైపర్ టెన్షన్, రక్తపోటు వ్యాధి, ఊబకాయం, ఓవర్ వెయిట్, ఇవన్నీ కూడా ఎక్కువ అవుతున్నందువల్ల.
1: మళ్ళీ ఒకసారి చెప్తారా?
2: డయాబెటీస్, మధుమేహం, హైపర్ టెన్షన్, రక్తపోటు, ఊబకాయం, ఒబిసిటీ,
1: ఎక్కువ బరువు ఉండటం.
2: ఇవే కాకుండా ఈ పొల్యూషన్, అంటే మనం రోడ్డు మీద గంటసేపు ప్రయాణం చేస్తే మనం సిగరెట్ తాగిపోయినా 10 సిగరెట్ తాగినట్టే
1: ప్రభావం పడుతుంది.
2: తర్వాత మనం చేసే పనుల్లో కూడాను చాలా ఆందోళన ఎక్కువైపోయింది. పాత రోజుల్లో ఏంటి, ఏదో వ్యవసాయం చేసేవాళ్ళు, ఇంటికి వచ్చేవాళ్ళు, పనుకునేవాళ్ళు, మళ్ళీ వ్యవసాయానికి వెళ్ళేవాళ్ళు, చిన్న చిన్న కార్యక్రమాలు ఏదైనా ఉన్నా కూడాను ఆందోళన లేని కార్యక్రమాలు ఉన్నాయి. ఇప్పుడు ఆందోళనతో కార్యక్రమాలు ఉన్నా కూడాను అవి మెదడు మీద పనిచేసి దాని ద్వారా గుండె మీద కూడా పనిచేయటం మొదలుపెట్టి, ఈ జీవనశైలి మార్పుల వల్ల తర్వాత ఈ డయాబెటీస్, హైపర్ టెన్షన్, మధుమేహ వ్యాధి, రక్తపోటు వ్యాధి పెరుగుతున్నందువల్ల ఇది గుండె జబ్బులకు కారణం ఇవే అన్నమాట.
1: గుండె జబ్బులు రావడానికి కారణాలు బాగా పెరిగాయి. మంచి పరిస్థితి ఉంది గుండె జబ్బులు.
2: భారతదేశంలో కూడా చాలా పెరుగుతున్నాయి. ప్రత్యేకంగా ఈ పట్టణాల్లో ఉండేవాళ్లు, వైట్ కలర్ జాబ్స్, ఈ ఆఫీసుల్లో పనిచేసేవాళ్లు, అనేక రకాలుగా మనసు బాధలతో ఉండేవాళ్లు, వీళ్ళందరూ ఎక్కువైపోయి ప్రీడిస్పోజింగ్ ఫ్యాక్టర్స్ అంటారు. ఇవన్నీ ఎక్కువైపోయి ఆ ఎక్కువైన దానిలో గుండె జబ్బులు కూడా ఎక్కువ అవుతున్నాయి. వరల్డ్ క్యాపిటల్ కాదో తెలియదు కానీ జబ్బులు ఎక్కువ అవుతున్న మాట అయితే చాలా నిజం.
1: వంశపారంపర్య కారణాలు కూడా ఉంటాయండి?
2: వంశపారంపర్యంగా కారణాలు కూడా ఉన్నాయండి. గుండె జబ్బుల్లో కొంత శాతం, మరి ఎక్కువ శాతం కాదు, కొంత శాతం వంశపారం కారణాలు కూడా వస్తాయి, less than 40%. కానీ వంశపారంపర్యం కన్నా కూడాను ఈ విధంగా, రెండో విధంగా వచ్చే జబ్బులు ఎక్కువ ఉంటాయి. అయితే వంశపారంపర్యం కూడా ఉంది, దాన్ని మాత్రలేం కాబట్టి దాని మీద కూడా పరిశోధనలు జరుగుతున్నాయి. వంశపారంపర్యంగా వచ్చే గుండె జబ్బులను కూడా మార్చడానికి ఈ జెనెటిక్ సైంటిస్ట్ అనే వాళ్ళు కూడాను దాని లోపల స్టడీస్ కూడా చేస్తున్నారు. కానీ ఏంటంటే ఇంకా కారణాలు తెలుసుకోవడానికి కొంచెం టైం పట్టచ్చు, ఎందుకంటే చాలా క్లిష్టమైన పరిశోధనలు చేసి చేస్తున్నాను అన్నమాట. అది కూడా తెలుస్తుంది,
1: శాస్త్ర పరిశోధనలు జరుగుతున్నాయి.
2: నేను నా అనుభవంలోనే తండ్రికి కొడుకు ఆపరేషన్ చేసి, తాతకి మనవుడికి ఆపరేషన్ చేసి, గుండె జబ్బుల ఆపరేషన్ నేనే చేశాను అన్నమాట. ఉంది, వంశ పారంపర్యం ఉంది, పూర్తిగా దాన్ని తీసేయలేం, కానీ అది ఒకటే కారణం కాదు.
1: సరే, ఇప్పుడు ఇన్ని కారణాల వల్ల గుండె జబ్బులు రావచ్చును అని మాట్లాడుకున్నాం కదా, అయితే ఈ కారణాల వల్ల అది గుండె మీద మనకు తెలిసేంత ప్రభావం చూపి, ఇప్పుడు గుండెకు జబ్బు వచ్చింది, ఈ గుండె బాగాలేదు అనే పరిస్థితి ఎప్పుడు వస్తుంది? అంటే మంచి గుండెకి జబ్బున్న గుండెకి తేడా మీరు వైద్యులు ఎలా నిర్ధారిస్తారు, ఏ అంశాలను చూసి నిర్ధారిస్తారు?
2: ఒకసారి గుండె జబ్బు రావటం మొదలెట్టిన తర్వాత ముందు తెలియదు మనకి, ప్రత్యేకంగా బైపాస్ సంబంధించింది, అథెరోస్క్లెరోసిస్, హార్ట్ అటాక్స్, హార్ట్ మయోకార్డియల్ ఇన్ఫెక్షన్ అంటారు, ఈ హార్ట్ అటాక్స్ వచ్చే జబ్బులు ముందు తెలియదు. ముందు తెలియదు కానీ శరీరంలో పెరుగుతుంటాయి. కానీ ఈ ఉన్నవాళ్ళు బీపీ, షుగర్, స్మోకింగ్, తర్వాత యాంగ్జైటీ, తర్వాత డైట్ ఇష్టం వచ్చినట్టు తీసుకోవటం, ఇవన్నీ ఉన్నవాళ్ళు ఒక ఏజ్ వచ్చిన తర్వాత, 40-50 ఏజ్ వచ్చిన తర్వాత గుండె జబ్బు ఉందా లేదా చెక్ చేయించుకోవాలి.
1: తర్వాత 40 ఏళ్లు దాటితే పరీక్షించుకోవడం మంచిది.
2: 6 నెలలకోసారో లేకపోతే సింప్టమ్స్ ఉన్నప్పుడు, లేకపోతే వాళ్ల కుటుంబంలో గుండె జబ్బులు ఎక్కువగా ఉన్నప్పుడు పరీక్షలు చేసుకోవాలి. కానీ పరీక్షలు చేసుకున్నంత మాత్రమే తెలుస్తానేమీ లేదు, కానీ పరీక్షలు చేయించుకుంటాం, దానికి కూడా కొంత స్పెసిఫిసిటీ అని ఒకటి ఉంటుంది. ఆ పరీక్షలు చేయడంలో చాలా మందికి బయటపడుతుంది, కానీ బయటపడకుండా కూడా రావచ్చు,
1: దొరకకపోవచ్చు.
2: అయితే ఇంకోటి ఏంటంటే, దొరకపోయిన తర్వాత కూడాను గుండె జబ్బు ఎక్కువ అయిపోయిన తర్వాత గుండెకి రక్త ప్రసరణ తగ్గుతుంది అనుకోండి, తగ్గుతున్నప్పుడు కొన్ని సింప్టమ్స్ వస్తాయి, తొందరగా అలసిపోవటం, కళ్ళు తిరిగినట్టుంటాం, ఛాతీలు నొప్పి రావటం, ఛాతీలు కాకపోయినా కొంతమంది ఛాతీలు కాకుండా దవడల దగ్గర నొప్పి రావటం, కడుపులో నొప్పి రావటం, నడిచినప్పుడు, టీవీ చూసేటప్పుడు, ఏదన్నా ఆందోళనకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు అది ఏదో ఉన్నట్టు అనిపించడం, ఇవి వస్తున్నాయి. ఇవి వచ్చినప్పుడు సాధ్యమైనంత వరకు డాక్టర్ దగ్గరికి వెళ్ళి గుండె పరీక్షలు చేయించుకోవటం మంచిది. కొంతమందికి భుజాల్లో నరాలు బలహీనత ఉన్నప్పుడు కూడా చేతుల్లో నొప్పులు వస్తాయి, కానీ ఎడం చేతికి నొప్పి రావటం, ఛాతీలో నొప్పి రావటం, దవడలో నొప్పి రావటం, కడుపులో నొప్పి రావటం, నడిచినప్పుడు ప్రత్యేకంగా ఆందోళనకరమైన విషయాలు చూసేటప్పుడు, అన్నం తిన్న తర్వాత వచ్చేటప్పుడు, ఇవన్నీ వచ్చినప్పుడు అనుమానం ఉంటే బీపీ, షుగర్ ఇవన్నీ ఉన్నా లేకపోయినా కుటుంబంలో కొన్ని గుండె జబ్బులు ఉన్నప్పుడు పరీక్షలు చేయించుకుంటే బాగుపడుతుంది, కొంతవరకు తెలుస్తుంది. అయితే ఏం పరీక్షలు చేయాలి? వీళ్ళకి పరీక్షలు చేయాలంటే ముందు కార్డియక్ ప్రొఫైల్ అని చేస్తారనమాట, అన్ని సిస్టమ్స్ లో ఉన్న రక్త పరీక్షలు చేస్తారు ముందు. రక్త పరీక్షల్లో కూడాను గుండె జబ్బులకి ఎక్కువ రక్త పరీక్షలు కొన్ని ఉంటాయి, గుండె జబ్బులు ఎక్కువై ఈ రక్త పరీక్షలు చేసిన తర్వాత హోమోసిస్టిన్ అని, లైపోప్రోటీన్ అని ఇటువంటి కొన్ని పరీక్షలు ఉంటాయి. ఈ పరీక్షలు అయిపోయిన తర్వాత ఈసీజీ తీస్తారు, ఎక్కువ కార్డియోగ్రామ్ తీస్తారు, తర్వాత స్ట్రెస్ టెస్ట్ అని ఎక్సర్సైజ్ టెస్ట్ చేస్తారు, ఇవన్నీ అయిపోయిన కొంతవరకు తెలుస్తుంది. ఇంకా ఎక్కువ అవసరం అయితే యాంజిగ్రామ్ టెస్ట్ చేస్తారు.
1: ఇవన్నీ వైద్యుడి పర్యవేక్షణలో జరగాల్సిన విషయాలు కదా, అంటే వైద్యుడు చూసి నిర్ధారించాల్సినవి. ఇందులో రోగి లేక ఎవరికైతే ఈ పరీక్షలు అవసరం అనుకుంటున్నారు, ఎవరికైతే అనుమానం ఉందో వాళ్ళు కూడా తమంత తాము ఇందులో ఏదైనా చొరవ తీసుకోవచ్చు అంటారా డాక్టర్?
2: తీసుకోవాలి. వాళ్ళకి కొంచెం సింప్టమ్స్ లాగా అనిపించినప్పుడు, లేకపోతే వాళ్ళ కుటుంబంలో జబ్బులు, గుండె జబ్బులు ఎక్కువ ఉన్నప్పుడు, తర్వాత వాళ్ళకి బీపీ, షుగర్, యాంగ్జైటీ ఉన్నప్పుడు వాళ్ళు కూడా చొరవ తీసుకుని వాళ్ళకే వాళ్ళు వెళ్ళి మా గుండె పరీక్షలు చేయండి, చేయించుకోవటం మంచిది.
1: సరే, ఈ రకాల పరీక్షలు చేయించాలని వైద్యుడు అవసరాన్ని బట్టి అనుకుంటాడని మీరు వాటన్నిటి గురించి చెప్పారు. మరి ఈ పరీక్షల ఫలితంగా చికిత్స చేయడంలో ఏమేం పద్ధతులు ఉన్నాయి? శస్త్రచికిత్స లాంటి కొద్ది క్లిష్టమైన పని లేక ఖరీదైన వ్యవహారం ఎప్పుడు అవసరం అవుతుంది?
2: శస్త్రచికిత్స అవసరమైన తక్కువ మంది ఉంటారు. గుండె జబ్బుని మందులతోనే గాని, ఆహార నియమాలతో గాని, ఎక్సర్సైజ్, కాలినడకటువంటి తోట గాని బాగు చేసుకోవచ్చు చాలా వరకు. తర్వాత ఇవన్నీ చేస్తూ కొంతమందికి జబ్బు కొంచెం ఎక్కువైనప్పుడు ఆపరేషన్ అవసరం అవుతుంది, ఇంకొంతమందికి స్టెంటింగ్ అని చెప్పేసి లోపల గుండె లోపల రక్తనాళాలు సన్నగైనప్పుడు బెలూన్ ట్రీట్మెంట్ అని చేస్తారు. బైపాస్ లో కూడాను రక్తనాళాలు, గుండెకి రక్తం వెళ్లే నాళాలు తగ్గినప్పుడు, సన్నగైనప్పుడు బైపాస్ ఆపరేషన్ చేసి దానికి ఎక్స్ట్రా బ్లడ్ ఇస్తారనమాట. అది వైద్యులు చెప్పాల్సిందే, ఎవరికి మందులతోనే బాగవుతుంది, పూర్తిగా బాగోకపోవచ్చు కానీ జబ్బు చాలా వరకు నయమవుతుంది. తర్వాత ఈ స్టెంట్స్ కొంతమందికి అవసరం అవుతుంది, చాలా తక్కువ మందికి బైపాస్ ఆపరేషన్ అవసరం అవుతుంది. ఆ బైపాస్ ఆపరేషన్ ఎక్కువగా మూడు ఆర్టరీస్ లో బ్లాక్స్ ఉన్నప్పుడు గుండెకి రక్తం ఇచ్చేది మూడు ఆర్టరీస్
1: ఉంటుంది. ఆ మూడు
2: మూడిట్లో సన్నగా అయినప్పుడు బైపాస్ ఆపరేషన్ అవుతుంది.

0: మందికి ఎమర్జెన్సీలో కూడా బైపాస్ ఆపరేషన్ అవసరం, అవి డాక్టర్స్ చెప్తారనమాట. ఒకవేళ బైపాస్ కానీ స్టంటింగ్ కానీ మందులు అయితే అందరికి ఇవ్వాల్సిందే, మందులు కాకుండా ఈ రెండు అవసరమైనప్పుడు వైద్యుల పర్యవేక్షణలో మనం చేయించుకుంటే మంచిది.
1: బైపాస్ ఆపరేషన్ పద్ధతిని మీరు డాక్టర్ సోమరాజు గారు కలిసి మొట్టమొదట హైదరాబాద్ నిమ్స్ లో మొదలు పెట్టారు కదా, అప్పటికిప్పటికీ శస్త్రచికిత్సల పద్ధతుల్లో ఎన్ని పరిణామాలు వచ్చాయి? బైపాస్ ఆపరేషన్ అనేది ఇప్పుడు భయం లేకుండా, అందులో ఏమి దుష్ఫలితాలు ఉంటాయి అనే ఆలోచన లేకుండా ఇప్పుడు నిరభ్యంతరంగా చేయించుకోవచ్చు కదా?
0: చేయించుకోవచ్చు. అయితే మేము ప్రవేశపెట్టింది ఆంధ్రప్రదేశ్ స్టేట్, అప్పుడు కంబైన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్. 1985లో మొదటిసారిగా బైపాస్ ఆపరేషన్ మొదలెట్టాము. అంత అప్పటికే స్టెంట్స్ సోమరాజు గారు వేస్తున్నారు. బైపాస్ ఆపరేషన్ అప్పుడు చేసిన దానికి ఇప్పుడు చేసిన దానికి ఖచ్చితంగా కొన్ని మార్పులు ఉన్నాయి, ఎందుకంటే దగ్గర దగ్గర 40 సంవత్సరాలు కావస్తుంది. ఈ 40 సంవత్సరాల్లో కొన్ని మార్పులు వచ్చినాయి. తర్వాత మార్పులు రావటం కాకుండా బైపాస్ ఆపరేషన్ అనేది చాలా మంది తక్కువ ప్రమాదంతో చేయించుకునే వెసులుబాటు కూడా వచ్చింది. తర్వాత బీటింగ్ హార్ట్ ఆపరేషన్ అని చెప్పేసి గుండెను స్టాప్ చేయకుండా చేసే కొన్ని ఆపరేషన్స్ వచ్చినాయి. తర్వాత ఎక్కువ కట్ చేయకుండా మినిమల్ ఇన్వేజివ్ కీహోల్ సర్జరీ అనే ఒకటి వచ్చింది. ఏది ఎవరికి అవసరం అనేది మనం తర్వాత అది డాక్టర్స్కి వదిలేయాలి, అందరికి అన్ని అనుకూలం కాకపోవచ్చు. తర్వాత ఇదే కాకుండా బైపాస్ ఆపరేషన్ చేసే మందులు, గుండె బైపాస్ ఆపరేషన్లో పాడు కాకుండా ఉండే మందులు చాలా వచ్చినాయి. ఇప్పుడు బైపాస్ ఆపరేషన్ తర్వాత సాయంత్రం కల్లా పేషెంట్కు ఒక గంట గంట తర్వాత కూడాను పేషెంట్ కూర్చోడం మాట్లాడటం సాధ్యమైనంత తొందరగా 3-4 రోజుల్లో కూడా కొంతమంది ఇంటికి వెళ్ళిపోయే వెసులుబాటు ఉంది. అప్పుడు ఇంత వెసులుబాటు లేదు. ఇవన్నీ కొత్తగా వచ్చిన మార్పులు వచ్చినాయి అన్నమాట. తర్వాత ముందు అసలు ఇంకోటి ఏంటంటే ఏ రోగికి కూడాను ఆపరేషన్ చేయించుకోవాలని ఇంట్రెస్ట్ ఉండదు. నా రూమ్ లో కన్సల్టేషన్కి వచ్చినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే అబ్బాయి డాక్టర్ గారు ఆపరేషన్ వద్దని చెబితే ఎంత బాగుంటుంది అనుకుంటారు. నేను కొంతమందికి అలా చెప్పినప్పుడు చాలా సంతోషంగా వాళ్ళు నన్ను కౌగులించినంత పనిచేస్తారన్నమాట. వాళ్ళు కానీ వాళ్ళ స్పౌస్ భార్య కానీ భర్త కానీ అంత చేస్తారు. ఇది ఒక రోగిని మాట్లాడే పద్ధతిని బట్టి కూడా ఉంటుంది అన్నమాట. అయితే అవసరమైనప్పుడు అయితే చేయించుకుంటే మంచిది. చాలా తక్కువ ప్రమాదం చేస్తారు. పూర్తిగా బైపాస్ ఆపరేషన్ ప్రమాదం లేదని చెప్పడానికి వీల్లేదు. కొంత ప్రమాదం ఉంటుంది ఆపరేషన్లు, ఎందుకంటే ఇవన్నీ పెద్ద పెద్ద ఆపరేషన్లు కాబట్టి.
1: మొత్తం మీద ప్రాణాపాయ స్థితిని చాలా తప్పించుకోవడానికి, మరిన్ని ఎక్కువ సంవత్సరాలు బతకడానికి ఇప్పుడు ఈ శస్త్రచికిత్సల కారణంగా గుండె జబ్బులు ఉన్న వాళ్ళకు వీలవుతోంది. ఖర్చు భరించగలిగిన వాళ్ళు ఖర్చు భరిస్తారు. లేని వాళ్లకు ఇప్పుడు ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి వగేరా వాళ్ళకి బాగానే సౌకర్యాలు అందిస్తుంది కదండి?
0: సౌకర్యాలు బాగానే అందిస్తున్నారు, ప్రభుత్వ సౌకర్యం బాగానే ఉంది.
1: శస్త్రచికిత్సల విషయం ఇలా ఉంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఈ బ్లడ్ ప్రెషర్ అంటే రక్తపు ఒత్తిడి పెరిగిన పరిస్థితి ఏదైతే వస్తుందో అది ఒకసారి వస్తే అది మళ్ళీ వెనక్కి వెళ్లడం ఉండదు, జీవితాంతం అది వచ్చిన వాళ్ళు మందులు వాడాలి అని చెప్తుంటారు డాక్టర్లు నాకు తెలిసినంత వరకు. కొందరేమో ఈ పరిస్థితిని రివర్స్ చేయవచ్చు అంటే పూర్వస్థితికి వెళ్లొచ్చు, మందులు వాడకుండా ఉండే స్థితి కూడా వీలవుతుందని కొందరు అంటున్నారు. వైద్యులో కాదో తెలియదు, మీరేమంటారు?
0: రెండు నిజమేనండి. రివర్స్ లవ్ ది హార్ట్ డిసీజ్, రివర్స్ లవ్ డయాబెటీస్,
1: బోత్ ఆర్ పాసిబుల్.
0: రివర్స్ లవ్ హై ప్రెషర్, ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్, నాట్ ఇన్ ఆల్ పీపుల్. దానికి ఏంటంటే మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఒకరు బాగా లావుగా ఉన్నారు, బీపీ వచ్చింది, షుగర్ వచ్చింది, ఎక్సర్సైజ్ చేయట్లేదు, వాకింగ్ చేయట్లేదు, ఇష్టం వచ్చినట్టు తింటున్నారు, తిని పడుకుంటున్నారు. వీళ్ళు ఒక 10-20% బరువు తగ్గించుకుని బిఎంఐ అని ఒకటి ఉంటుంది, బేసల్ మెటబాలిక్ ఇండెక్స్, ఆ నార్మల్ బిఎంఐకి వచ్చేసి రోజు వాకింగ్ చేసి ఆహారం సరిగ్గా ఈ బీపీ తగ్గించే పద్ధతుల్లో కూడాను డాష్ అని ఒకటి ఉంటుంది, హైపర్ టెన్షన్ రిలేటెడ్ డైట్, అదొకటి తీసుకుని కీటో డైట్ ఒకటి తీసుకుని వీటితో డయాబెటీస్ కంట్రోల్ అయిపోతుంది, బీపీ కంట్రోల్ అయిపోతుంది, ఓవర్ వెయిట్ కంట్రోల్ అయిపోతుంది, దీని ద్వారా వచ్చే హార్ట్ డిసీజ్ కూడా చాలా వరకు కంట్రోల్ అవుతుంది. కానీ హార్ట్ డిసీజ్ ఆల్రెడీ బ్లాక్స్ వచ్చినాయి అనుకోండి, వీళ్ళకి ఆల్రెడీ బ్లాక్స్ వస్తే మనం ఎక్కువ ఫలితం రాకపోవచ్చు. కానీ బ్లాక్స్ రాబోయే ముందు కనుక ఇవి కనుక చేస్తే ఆ బ్లాక్స్ కూడా కరిగిపోయే వీలుంటుంది.
1: అయితే జాగ్రత్తలు సరైన పద్ధతులు పాటిస్తే జీవితాంతం మందులు తీసుకునే పరిస్థితి నుంచి కూడా వెనక్కి రావచ్చు అంటున్నారు?
0: రావచ్చు. ఒకవేళ మందులు తీసుకున్నా కూడాను బైపాస్ ఆపరేషన్స్ స్టెంట్లు కూడాను మనం లేకుండా చేయొచ్చు ఒకటి. తర్వాత ఇది ఉందని చెప్పేసి వైద్యుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఆపరేషన్ అని చెప్తే మేము వద్దండి మేము అది చేస్తామంటే కూడా వీల్లేదు. దానికి కొంతమంది ఉంటారు, కొంత పర్సంటేజ్ ఉంటారు అన్నమాట, అది చేయొచ్చు. కానీ మామూలుగా ఏమవుతుందంటే ఎవరన్నా ఈ డబ్బులతోనే హాస్పిటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మామూలుగా జరిగేది ఏంటంటే మీరు మందులు వేసుకోండి మీకు బైపాస్ చేస్తాము లేకపోతే స్టెంట్లు వేస్తామని చెప్పి చెప్తారనమాట. ఈ జీవనశైలి మార్చుకుంటానని చెప్పేవాడు తక్కువ మంది అయిపోతున్నారు.
1: ఎందుకో
0: అది అనేక కారణాలు ఉన్నాయి. రోగికి కావాల్సింది అదే. ఏముంది డాక్టర్ గారు, నేను తినేది నేను తింటున్నా, నేను స్మోకింగ్ చేస్తాను, తిరగకుండా మనుకుంటాను, మీరు కొంచెం మందులు ఇచ్చిన బాగా చేయండి. బరువు తగ్గడానికి కూడా మందులు ఇస్తున్నారు, టాబ్లెట్స్ ఇస్తున్నారు, అదొకటి. తర్వాత ఈ హాస్పిటల్స్ లో వైద్యంలో వచ్చిన వ్యాపార ధోరణులు కూడా దీనికి కొంతవరకు కారణం.
1: ఇప్పుడు చెప్పుకున్నవన్నీ కూడా ఎక్కువగా వయస్సు వచ్చిన తర్వాత గుండెకు వచ్చే సమస్యల కారణంగా చేయాల్సిన చికిత్స, శస్త్రచికిత్సల గురించి మాట్లాడుకుంటున్నట్టున్నాం మనం. కానీ చిన్న పిల్లల్లో కూడా గుండె సమస్యలు ఉండడం, పుట్టుక నుంచి కొన్ని సమస్యలు ఉండడం, అవి ఉన్నట్టు కనుగొనడం ఈ మధ్య కాలంలో బాగా పెరిగింది కదా. చిన్న పిల్లల విషయంలో ఈ గుండె సమస్యలు ఉంటే అవి ఏ రకాలుగా వస్తున్నాయి సమస్యలు, దానికి చికిత్స సమగ్రమైన పద్ధతిలో ఉందా, ఇప్పుడు దొరుకుతుందా?
0: చిన్నపిల్లల్లో కొన్ని కారణాల వల్ల, కొంతమంది బంధువులను పెళ్లి చేసుకోవటం దానివల్ల, అది లేకపోయిన వల్ల కూడా చిన్నపిల్లల గుండె జబ్బులు వస్తాయన్నమాట. గుండెలో రంధ్రాలు పట్టడం, గుండెలో ఊపిరితిత్తులు రక్తం వెళ్ళకపోవటం, తర్వాత గుండె రక్త ప్రవాహంలో కూడా మార్పులు రావటం, ఒకదానికోవటం కనెక్షన్స్ వేరుకోవటం, అనేక రకాలుగా చిన్నపిల్లల జబ్బులు ఉంటాయి. వీటిని కొంతమంది పుట్టుకతో చనిపోతారు, కొంతమంది కొద్ది రోజులను చనిపోతారు, కొంతమంది ఆ జబ్బుతో పెద్దవాళ్ళు కూడా అవుతారనమాట, జబ్బు తీవ్రతను బట్టి. వీటిని నిర్ణయం చేయడానికి పరీక్షలు చేసి, కొంతమందికి ఆపరేషన్ అవసరం అవుతుంది, కొంతమందికి వేరే వైద్యం అవసరం అవుతుంది. ఇప్పుడు ఆధునిక పద్ధతిలో తల్లి కడుపులో ఉన్నప్పుడు కూడాను జబ్బు నిర్ణయం చేయొచ్చు. ఆ నిర్ణయం చేసి కొంతమంది మరీ పెద్ద జబ్బు అనుకున్నప్పుడు ఆపరేషన్లు కూడా చేస్తున్నారు. పుట్టిన తర్వాత కూడా జబ్బు నిర్ణయం చేసి వాళ్ళకి కావాల్సిన ఆపరేషన్లు కానీ చాలా సక్సెస్ఫుల్గా, అంటే పిల్లలకు ఆపరేషన్ చేస్తే మామూలు జీవితం కూడా ఉండేవాళ్ళు ఉంటారు. కాన్ఫరెన్స్ లో కూడా చూసాము, ఒక అమ్మాయి చిన్నప్పుడు ఆపరేషన్ చేస్తే పెద్దదైపోతుంది. నేను చేసిన ఆపరేషన్ వాళ్ళు కూడా ఇప్పుడు పెద్ద పెద్దవాళ్ళు అయిపోయి వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళు మామూలు జీవితం గడిపేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, అది చిన్నపిల్లలకి. అయితే భారతదేశంలో ప్రత్యేకంగా ఇంకో జబ్బు ఒకటి ఉంది, పిల్లలకు వచ్చే జబ్బు, పిల్లల నుంచి పెద్దవాళ్ళకి వచ్చే జబ్బు, రొమాటిక్ హార్ట్ డిసీజ్ అని ఒకటి ఉంటుంది. ముందు కీళ్ల వాతం వస్తుంది, కీళ్ల వాతం ముందు గొంతులో టాన్సిల్స్ అవి స్ట్రెప్టోకోకల్ ఇన్ఫెక్షన్స్ అని వస్తాయి.
1: గొంతులో కనిపిస్తుంది ముందు,
0: గొంతులో ముందు ఇన్ఫెక్షన్ వస్తుంది, తెలియదు వాళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చినట్టు. ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత కొంతమందికి వాళ్ళకి తెలియకుండా కీళ్ల జబ్బులు వస్తాయి, కీళ్ల వాతం అంటారు, ఆర్థరైటిస్. అది వచ్చిన తర్వాత ఈ గుండె కవాటాలకు కూడాను ఇన్ఫ్లమేషన్ అనేది వాస్తుంది, వాచిపోయి సన్నం కావటం, లీక్ కావటం అనేది వస్తుంది. దీన్ని రుమాటిక్ హార్ట్ డిసీజ్ అంటారు. ఈ హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళకి హార్ట్ వాల్వ్స్ డ్యామేజ్ అవుతాయి. హార్ట్ వాల్వ్స్ డ్యామేజ్ అయ్యి అయోప్టిక్ వాల్వ్ అని మైటల్ వాల్వ్ అని డ్యామేజ్ అయిపోయి దానిలో నుంచి లీక్ కావటం, తర్వాత సన్న పడిపోవటం, దాని ద్వారా గుండె హార్ట్ ఫెయిల్యూర్ అంటారు. గుండె సరిగ్గా పనిచేయకపోవటం, అది గుండె పనిచేయకపోయిన వల్ల మిగిలిన ఆర్గాన్స్ పనిచేయకపోవటం, లివర్ పనిచేయకపోవటం, బ్రెయిన్ పనిచేయకపోవటం, శరీరం అంతా పాడు కావటం ఏమన్నా అవుతుంది. దీనికి వాల్వ్ ఆపరేషన్స్ అని ఉంటాయి, అవి కూడా ముందు తెలుసుకుని వాటికి కూడా సక్సెస్ఫుల్ గా ఆపరేషన్ చేయొచ్చు. కొన్నిసార్లు తక్కువ మందికి మందులతో బాగా అవుతుంది, కొంతమందికి చాలా మందికి హార్ట్ ఆపరేషన్స్ బాగా అవుతాయి. ఇది కూడా గుండె శస్త్రచికిత్స విధానంలో ఒక ముఖ్యమైన విభాగం అనమాట. తర్వాత దానిలోనే కాకుండా కొంతమందికి డీజెనరేటివ్ హార్ట్ డిసీజ్ అంటే కొంచెం పెద్దవాళ్ళు అయిన వాళ్ళకి ఈ గుండె కవాటాలు పాడైపోతుంటాయి, ఓల్డ్ ఏజ్ ముసలితనంలో వచ్చే వ్యాధులు, ఇది ఒక వ్యాధి అనమాట. దాన్ని రిపేర్ అంటే అదే కవాటాన్ని మనం రీఅడ్జస్ట్ చేస్తాం, అటువంటి కూడా రిపేర్ ఆపరేషన్స్ అని ఉంటాయి, అవి కూడా చేయొచ్చు అనమాట.
1: అంటే ఇప్పుడు నీ రిప్లేస్మెంట్, ఈ మోకాలి చిప్పలు మార్చే పద్ధతిలో గుండెకు కూడా అటువంటి పరిస్థితి వస్తోందా?
0: గుండెకి కాదు, గుండె వాల్స్కి
1: కవాటాల వరకు వచ్చింది
0: రిప్లేస్మెంట్. నీ రిప్లేస్మెంట్ లానే కవాటాల రిప్లేస్మెంట్ చేస్తారా, చాలా కామన్ ఆపరేషన్. ఈ రొమాటిక్ హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళకి చాలా మందికి అవసరం అవుతుంది, రెగ్యులర్ కూడా చేస్తుంటారు అనమాట.
1: గుండె జబ్బులు, గుండె జబ్బులకు ఎటువంటి చికిత్సలు ఉన్నాయి, శస్త్రచికిత్సలు ఎవరెవరికి అవసరం, అందులో కొత్తగా వచ్చిన మార్పులు, అభివృద్ధి, వీటన్నిటి గురించి కూడా సమగ్ర అభిప్రాయం, సమగ్రమైన అవగాహన కలిగే రీతిలో చక్కగా చెప్పినారు డాక్టర్ గారు. చాలా ధన్యవాదాలు. నమస్కారం.
0: నమస్కారం.
2: పానం పదలం ఆరోగ్య శీర్షికన గుండె జబ్బులు, చికిత్సలు, శస్త్రచికిత్సలు ఈ అంశం గురించి ప్రముఖ కార్డియో థొరాసిక్ సర్జన్ నిమ్స్ మాజీ సంచాలకులు పద్మశ్రీ ఆచార్య దాసరి ప్రసాదరావు గారితో ముచ్చట విన్నాము. తనతో ముచ్చట పెట్టిర్రు సుమనస్పతి రెడ్డి. శ్రోతలు, మీరు విన్నటువంటి ఈ ముచ్చటను మళ్ళీ మళ్ళీ వినాలనుకున్నా, లేదా ఎవరికైనా సరే వినిపించాలి అని అనుకున్నా, మా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి వినవచ్చు, వినిపించవచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM. మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయడం మర్వకుండ్రి.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ

0: ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇది మన భాష మనయాసలో ప్రసారమవుతున్నటువంటి మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. శ్రోతలు, ఈరోజు మాజీ క్రికెట్ క్రీడాకారుడు మహేందర్ అమర్నాథ్ పుట్టినరోజు. భారత క్రికెట్ చరిత్రలో అత్యంత సాహసోపేతమైన చెరగని ముద్ర వేసిన మాజీ ఆల్రౌండర్ మరియు క్రికెట్ విశ్లేషకుడు. తను ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన బౌలింగ్ సైతం ఎదుర్కొని నిలబడగల ధీరుడిగా ఆయన గుర్తింపు పొందినరు. భారత క్రికెట్కు ఆయన అందించిన సేవలు, సాధించిన రికార్డుల వివరాలు ఎన్నో ఉన్నాయి. ఆయన 1950 సెప్టెంబర్ 24 పంజాబ్లోని పాటియాలలో జన్మించినరు. స్వతంత్ర భారత్ క్రికెట్ జట్టుకు తొలి కెప్టెన్ అయిన లాలా అమర్నాథ్ ఈయన తండ్రి. మహేందర్ అన్న సురేందర్ అమర్నాథ్ కూడా భారతదేశం తరపున అంతర్జాతీయ క్రికెట్ ఆడినరు. 1983 ప్రపంచ కప్ హీరో అతను. ఈ సంవత్సరంలో భారతదేశం మొదటిసారి ప్రపంచ కప్ గెలవడంలో మహేందర్ అమర్నాథ్ కీలక పాత్ర పోషించినరు. సెమీఫైనల్ మరియు ఫైనల్ మ్యాచ్లలో అద్భుతమైన ప్రదర్శన చేసి బ్యాక్ టు బ్యాక్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులను అందుకున్నారు. ఆయన కెరియర్లో ఎన్నోసార్లు జట్టు నుంచి ఉద్వాసన గురైన ప్రతిసారి మరింత బలమైన ప్రదర్శనతో జట్టులోకి పునరాగమనం చేసి కంబ్యాక్ కింగ్ లేదా క్రికెట్ యొక్క ఫ్రాంక్ సినాట్రాగా పేరు తెచ్చుకున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం తనని యాద్ చేసుకుంటున్నది, తనకు పుట్టినరోజు శుభాకాంక్షలను కూడా తెలియజేస్తున్నది. ఇది 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా అంబటాల సంగతులు కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాము న్యాయం చట్టం. ప్రతి గురువారం నాడు న్యాయం చట్టం శీర్షికన న్యాయ వ్యవస్థలోని చట్టాలను గురించి ప్రతి సామాన్య పౌరుడికి సైతం అర్థమయ్యే రీతిలో ఆదిలాబాద్కు చెందినటువంటి పలు రకాల వివిధ న్యాయవాదులు వచ్చి వివరాలను అందిస్తున్నారు కదా. ఈరోజు కూడా న్యాయం చట్టం శీర్షికన పీడీ యాక్ట్, దీని గురించి న్యాయవాది ఆదిలాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్రాల నగేష్ తన ముచ్చటలో చెప్తున్నాడు. ఇప్పుడు ఆ ముచ్చటను విందాం. తనతో ముచ్చట పెడుతున్నారు డాక్టర్ వీరన్న.
2: పీడీ యాక్ట్ అనేది అసలు ఏ విధంగా దాని యొక్క ప్రయోగం ఉంటుంది, అదేవిధంగా పీడీ యాక్ట్ ద్వారా ఎవరికి శిక్ష పడుతుంది, సామాన్య ప్రజానీకానికి ఈ పీడీ యాక్ట్ యొక్క అవగాహన, పీడీ యాక్ట్లో ఎలాంటి శిక్షలుంటాయి, అదేవిధంగా న్యాయ సహాయం ఎలా ఉంటుంది, వీటికి సంబంధించి పూర్తి వివరాలను తెలియజేయడం కోసం ఆదిలాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ ఎండ్రాల్ నగేష్ గారు, ప్రముఖ న్యాయవాది, మనతో పాటు స్టూడియోస్లో ఉన్నారు. నమస్కారం సార్.
3: నమస్కారం.
2: సాధారణంగా పీడీ యాక్ట్ అనేది ఏ విధంగా ఉంటుంది, పీడీ యాక్ట్ యొక్క పరిధిలోకి ఎవరెవరు వస్తారు?
3: యాక్చువల్లీ పీడీ యాక్ట్ అంటే ప్రివెంటివ్ డిటెన్షన్, అంటే నేరం చేసినా నేరం చేయకున్నా గాని జనరల్ గా పోలీసు వాళ్ళు గాని ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే ఈ వ్యక్తి ద్వారా సమాజానికి హాని జరుగుతుంది, సమాజానికి వ్యతిరేకంగా చట్టానికి అతీతంగా చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతాయి అని ఎప్పుడైతే పోలీసులు గాని ప్రభుత్వం గాని భావిస్తుందో ఆ వ్యక్తి మీద ఈ పీడీ యాక్ట్ అనేటువంటిది పెట్టడం జరుగుతుంది. జనరల్ గా పీడీ యాక్ట్ ఎవరి మీద అంటే వాళ్ళ మీద పెట్టడానికి లేదు. మొదలు పోలీసు వాళ్ళు ఏం చేస్తారంటే జనరల్ గానైతే ఒక క్రిమినల్ మీద ఒక సంవత్సరంలో కనీసం 6 ఎఫ్ఐఆర్ గనక అయినట్లయితే ఆ ఏరియాకి సంబంధించినటువంటి ఎస్ఐ గాని సిఐ గాని ఆ జిల్లా పోలీసు అధికారికి ఈయన రిపోర్ట్ను పంపడం జరుగుతుంది. ఈయన యొక్క నేరారోపణ యొక్క రికార్డు చూసిన తర్వాత ఎస్పీ గారు వాటిని అప్రూవ్ చేసి ఈయన మీద పీడీ యాక్ట్ పెట్టండి అని చెప్పడం జరుగుతుంది. పీడీ యాక్ట్ పెట్టి ఆ వ్యక్తిని జైల్లో పెట్టిన తర్వాత ఏ రాష్ట్రంలోనైతే ఒక వ్యక్తి మీద పీడీ యాక్ట్ పెట్టుతారో ప్రభుత్వం అనేటువంటిది సమ్మతి అప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం అప్రూవ్ చేసిన తర్వాత ఆ తర్వాత ఒక అడ్వైజరీ కమిటీ ఉంటుంది. ఆ అడ్వైజరీ కమిటీ కూడా పోలీసు వాళ్ళు ఏదైతే పీడీ యాక్ట్ పెట్టి ఒక వ్యక్తిని జైల్లో బంధించిన తర్వాత ఆ అడ్వైజరీ కమిటీ కూడా అప్రూవ్ చేస్తేనే ఆ వ్యక్తి అనేటువంటి వ్యక్తి కనీసం ఒక సంవత్సరం జైల్లో ఉండడం అనేటువంటి జరుగుతుంది. జనరల్ గా దీనికి బెయిల్ అనేటువంటిది ఉండదు. అయితే ఆర్టికల్ 21 ఏం చెప్తా అంటే రైట్ టు లైఫ్, రైట్ టు లిబర్టీ అంటే ప్రతి వ్యక్తికి జీవించే హక్కు ఉంది. ఆర్టికల్ 22(1) ప్రకారము ఏ వ్యక్తికైతే తన తప్పు లేకుండా ప్రభుత్వం ద్వారా జైల్లో బంధించబడితే ఆయన ఒక లీగల్ ప్రాక్టీషనర్, ఒక న్యాయవాదిని ఎంగేజ్ చేసుకుని అతని యొక్క కేసును కొనసాగించవచ్చు. కానీ దీంట్లో మాత్రం ఈ పీడీ యాక్ట్ లో అట్లా ఉండదు. ప్రభుత్వము పోలీసు వాళ్ళు ఒక వ్యక్తి మీద పీడీ యాక్ట్ పెట్టి అతని జైల్లో బంధించిన తర్వాత ప్రభుత్వం అప్రూవ్ చేసిన తర్వాత అడ్వైజరీ కమిటీ కూడా అప్రూవ్ చేసిన తర్వాత ఆయన ఖచ్చితంగా జైల్లో ఉండాల్సిందే. మరి మీరు అడగచ్చు, సార్ మరి పీడీ యాక్ట్ ద్వారా ఒక వ్యక్తి జైల్లో ఉన్నప్పుడు మరి ఆయన ఎట్లా బయట? అప్పుడు ఏం చేయాలంటే ఆయన పీడీ యాక్ట్ ద్వారా జైల్లో బంధించినటువంటి వ్యక్తి న్యాయవాదిని ఎంగేజ్ చేసుకుని హైకోర్టు లోపల ఆయన ఈ యొక్క ఆర్డర్ని ఛాలెంజ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం అప్రూవ్ ఇచ్చినటువంటి, అదేవిధంగా అడ్వైజరీ కమిటీ అప్రూవ్ ఇచ్చినటువంటి రెండు విషయాలు ఇవి ఇల్లీగల్గా ఉన్నాయి, ఇవి అగనిస్ట్ లా ఉన్నాయి, న్యాయమైన ఇన్నోసెంట్ పర్సన్, నన్ను అనవసరంగా జైల్లో బంధించారని చెప్పేసి హైకోర్టులో గనక ఆర్డర్ను ఛాలెంజ్ చేస్తే ఆయనకు బెయిల్ అనేటువంటి రావడం జరుగుతుంది.
2: సాధారణంగా పీడీ యాక్ట్ పరిధిలోకి వస్తున్నటువంటి నేరాలు కానివ్వండి, అదేవిధంగా చాలా మంది ప్రజానీకానికి పీడీ యాక్ట్ పరిధిలోకి ఎటువంటి నేరాలు వస్తాయనే అవగాహన లేదు. ఎటువంటి నేరాలు సాధారణంగా ఈ పీడీ యాక్ట్ పరిధిలోకి వస్తాయి?
3: పీడీ యాక్ట్ అనేటువంటిది కఠినతరమైనటువంటి చట్టం. ఇక దీంట్లో పట ముఖ్యంగా ఈ వ్యక్తి ద్వారా సమాజంలో ఈ వ్యక్తి చేసేటువంటి చేష్టల ద్వారా, ఈ వ్యక్తి ఇచ్చే ఉపన్యాసాల ద్వారా ఒక రకమైనటువంటి హింస చెలరేగవచ్చు, ప్రజల మధ్య ఘర్షణకు దారితీయచ్చు, అంటే మత ఘర్షణలు కావచ్చు, లేకపోతే శాంతి భద్రతలకు విఘాతం కలిగించేటువంటి చర్యలు చేస్తాడు అని చెప్పేసి ఆ వ్యక్తి మీద అనుమానం వచ్చినప్పుడు అలాంటి వ్యక్తుల మీదనే దాదాపుగా పీడీ యాక్ట్ పెట్టడం జరుగుతుంది. అంతకంటే ముందు పీడీ యాక్ట్ కంటే ముందు ఒక వ్యక్తిది ఒకే సంవత్సరంలో అనేక కేసులలో ఆయన మీద ఎఫ్ఐఆర్ ఇష్యూ అయినాయి అనుకోండి, ఫస్ట్ ఏం చేస్తారు, ఆ వ్యక్తి మీద రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే ఒక వ్యక్తి మీద పోలీసుల ద్వారా రౌడీ షీట్ ఓపెన్ కావడం జరుగుతుందో, రౌడీ షీట్ ఓపెన్ చేయబడిన వ్యక్తి మొత్తం పోలీసుల యొక్క కనుసల్లోనే ఉండాల్సి వస్తుంది. అంటే ఏ రాత్రికైనా ఆ రౌడీ షీటర్ మీద, రౌడీ షీట్ ఓపెన్ చేసినటువంటి వ్యక్తి యొక్క ఇంటిని పోలీసులు ఎలాంటి అనుమతి లేకుండా కూడా వాళ్ళ ఇంటికి వెళ్లొచ్చు. ఆ వ్యక్తిని ప్రివెంటివ్ గా ముందే పోలీస్ స్టేషన్ లో ట్రబుల్ మాంగర్ కింద అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో పెట్టచ్చు. ఇక చిట్ట చివరగా ఆ వ్యక్తిని రౌడీ షీట్ ఓపెన్ చేసినా కూడా ఇంకా అలాగే కంటిన్యూగా నేరాలు చేస్తున్నాడు, ఈ వ్యక్తిని ఖచ్చితంగా నిర్బంధించాల్సిందే అని ఎప్పుడైతే పోలీసు వాళ్ళు అనుకుంటారో అప్పుడు మాత్రం పీడీ యాక్ట్ అనేటువంటిది ఉపయోగించడం జరుగుతుంది.
2: సాధారణంగా ఎప్పుడైతే ఒక వ్యక్తి పైన ఒక అభియోగం వచ్చినప్పుడు ఆ వ్యక్తి తను అమాయకుడిని, నాకు ఈ నేరాలతో సంబంధం లేదు, అయినా గాని నేను నిర్బంధంలోకి వెళ్ళాను అని అనిపించినప్పుడు న్యాయ పోరాటం కోసం, అంటే సాధారణంగా గవర్నమెంట్ నుంచి న్యాయ సహాయం ప్రజలకు ఎలా అందుతుంది?
3: ఏ వ్యక్తికైనా ఒక ప్రభుత్వం అంటే ప్రాసిక్యూషన్ అనేవారు ఒక వ్యక్తి మీద ఒక కేసు రిజిస్టర్ చేసినప్పుడు పూర్తి ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు జరిగిన తర్వాత ఆయన మీద ఛార్జ్షీట్ అనేటువంటి దాఖలు చేస్తారు. ఛార్జ్షీట్ దాఖలు చేసిన తర్వాత సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టాలి. పోలీసు వాళ్ళు పెట్టినటువంటి కేసులో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం ఏంటంటే 100% నేరారోపణ రుజువు అయినప్పుడే ఆ వ్యక్తికి శిక్ష పడుతుంది. అయితే ఇది పీడీ యాక్ట్ అట్లా కాదు. పీడీ యాక్ట్ లో ఏంటంటే ఒక వ్యక్తి మీద పోలీసు వాళ్ళు రౌడీ షీట్ ఓపెన్ చేశారు, కావాలని చెప్పి తప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు, ఆయన వెంటనే ఏం చేయాలంటే ముందే ఇమాజిన్ చేసుకుని ప్రివెంటివ్గా ఆ ఏవైతే పోలీసు వాళ్ళు ఇతని మీద 1 సంవత్సరంలో 3-4 ఎఫ్ఐఆర్ నమోదు చేశారు వాటిని క్వాష్ చేయమని, రద్దు చేయమని, లేదా స్టే గనక తెచ్చుకున్నట్లయితే అలాంటి వ్యక్తికి న్యాయపరంగా ఆ వ్యక్తి మీద పీడీ యాక్ట్ పెట్టకుండా ఉంటుంది. దాదాపుగా పేదవాళ్ళు అనేటువంటి వారి మీద కూడా ప్రభుత్వం పీడీ యాక్ట్ పెడుతుంది. అలాంటి సందర్భంలో నా దగ్గర డబ్బులు లేవు, స్తోమత లేదని చెప్పి వాళ్ళు గనక రాష్ట్ర న్యాయ సేవా సంస్థ అనేటువంటిది ఉంటుంది, స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, అక్కడ పోయి ఒక ఆర్జీ పెట్టుకున్నారనుకోండి, ఆ రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ వాళ్ళు ఏం చేస్తారంటే ఉచితంగా న్యాయవాదిని ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. పీడీ యాక్ట్ అనేటువంటిది చాలా సివియర్ యాక్ట్, ఒక్కొక్క రాష్ట్రంలో ఒక రకంగా ఉంటుంది పీడీ యాక్ట్. ఆంధ్రప్రదేశ్ లో 1986లో ఈ పీడీ యాక్ట్ ను పెట్టారు, మన తెలంగాణ వచ్చిన తర్వాత 2018లో సవరణలు చేసుకుని పీడీ యాక్ట్ ను మన దగ్గర అమలు చేస్తున్నారు. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక రకంగా అమలు చేస్తారు. ఇప్పుడు ఎప్పుడైతే జాతీయ భద్రతకు భంగం కలుగుతుంది అంటే, ఇప్పుడు నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ ఉంది, కాశ్మీర్ లో ఇంకొక రకంగా కూడా ఉంది, కొన్ని సందర్భాలలో కోర్టులు కూడా జోక్యం చేసుకునేటువంటి అధికారం లేదు. ఎప్పుడైతే ప్రభుత్వాలు, దేశాన్ని పాలించే ప్రభుత్వాలు, రాష్ట్రాన్ని పాలించే ప్రభుత్వాలు ఈ వ్యక్తి ద్వారా రాష్ట్రానికి దేశ భద్రతకు

0: భంగం కలుగుతుంది, మన యొక్క భద్రతకే రేపు ముప్పు వాటిల్తుంది అంటే ప్రభుత్వాలు ఎలాంటి చట్టాలనైనా ఉపయోగించవచ్చు. ఈ పీడీ యాక్ట్లో ముఖ్యంగా జిల్లా పోలీసు అధికారి కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ వ్యక్తిని ఖచ్చితంగా ప్రివెంటివ్గా డిటెన్షన్ చేయాల్సిందే. ఈ వ్యక్తి గనక బయట ఉన్నట్లయితే మన యొక్క శాంతి భద్రతలకు విఘాతం కలగచ్చు, లేకపోతే రాష్ట్రంలో లేదా దేశంలో జాతి భద్రతకి ముప్పు వాటిల్లుతుంది అని చెప్పేసి ఎప్పుడైతే ప్రభుత్వాలు భావిస్తాయో, ఎలాంటి విచారణ లేకుండా ఎలాంటి సాక్ష్యాలు లేకుండా ప్రివెంటివ్గా ఈవెన్ కేసు లేకున్నా కూడా నేరుగా ప్రభుత్వాలు గనక జిల్లా పోలీస్ అధికారి ఈ వ్యక్తిని అరెస్ట్ చేయాల్సిందే, ఈయన బయట ఉండడానికి లేదన్నప్పుడు నేరుగా జైల్లో బంధించవచ్చు. ఆ వ్యక్తికి కనీసం 1 సంవత్సరం అయితే జైల్లో ఉండాల్సి ఉంటుంది.
1: సాధారణంగా పీడీ యాక్ట్ ప్రయోగించడానికి ఇతర నేరాలకు మధ్యనున్నటువంటి వ్యత్యాసం ఏంటి? అదేవిధంగా పీడీ యాక్ట్ ప్రయోగించాలంటే ఇతర నేరాలను కూడా దీనికి అనుసంధానం చేసి ప్రయోగించే అవకాశం ఏమైనా ఉందంటారు?
0: సాధారణంగా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక ప్రభుత్వాలు, ఇప్పుడు మన తెలంగాణ ఉంది, మన తెలంగాణలో ఈ పీడీ యాక్ట్ అనేటువంటిది ఎప్పుడైతే శాంతి భద్రతకు రాష్ట్రంలో విఘాతం కలుగుతుంది, ఆ వ్యక్తి బయట కనుకున్నట్లయితే ప్రజల మధ్య అల్లర్లు సృష్టించే అవకాశం ఉన్నప్పుడు పీడీ యాక్ట్ ఉపయోగించడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు కొందరు డ్రగ్స్ సరఫరా చేయడం జరుగుతుంది. మన రాష్ట్రంలో నిషేధించబడినటువంటి దేశీ దారి ఇప్పుడు మహారాష్ట్రలో ఉంది, ఆ దేశీ దారిను అక్రమంగా మన రాష్ట్రానికి తీసుకొచ్చి ప్రజల యొక్క ఆరోగ్యం చెడిపోయే అవకాశం ఉంది. అదేవిధంగా ఇవాళ మన ఆదిలాబాద్ రిజర్వ్ ఫారెస్ట్ స్మగ్లర్లు అడవులన్నీ కూడా నరికి ఇల్లీగల్ గా టేకుని ట్రాన్స్పోర్టేషన్ చేస్తూ స్మగ్లింగ్ చేస్తున్నారు అనుకోండి, అలాంటి యొక్క నేరాలను అరికట్టడానికి ఈ యొక్క ఎవరైతే స్మగ్లర్స్ ఉన్నారో వాళ్లపై కూడా ఈ యొక్క పీడీ యాక్ట్ అనేటువంటిది ప్రభుత్వాలు ఉపయోగించవచ్చు. అదేవిధంగా కొందరు దారి దోపిడీలు దొంగతనాలు అంటే రిపీటెడ్ గా దొంగతనాలు చేస్తున్నారు, ఒకవేళ వాళ్ళు బయట ఉన్నట్లయితే ఈ యొక్క నేరాలు ఇంకా సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ నేరాలను అరికట్టేందుకు కూడా ఈ దొంగల పైన ఈ యొక్క పీడీ యాక్ట్ ఉపయోగించవచ్చు.
1: న్యాయ సహాయం కోసం ప్రజలు సంప్రదించాలనుకుంటే ఫోన్ నెంబర్ కానీ ఏదైనా చిరునామా కానీ ఏమైనా ప్రజలకు తెలియజేస్తారు?
0: భారతీయ రాజ్యాంగం ప్రకారం Article 21 ప్రకారం ప్రతి వ్యక్తికి జీవించే హక్కు ఉంది. తప్పు చేసినటువంటి వ్యక్తి మరి ఆయన నిజంగా తప్పు చేశాడా చేయలేదా అనేటువంటిది నిరూపించేది న్యాయస్థానాలే. మరి అందరికి కూడా న్యాయవాదులను ఎంగేజ్ చేసుకునేటువంటి సోమత ఉండకపోవచ్చు. ఆ సందర్భాల్లో ఎవరైతే వ్యక్తులు మేము అన్యాయంగా కేసులో ఎదిగించబడ్డామని అన్నప్పుడు, వాళ్ళ యొక్క ఆదాయం 50,000 లోన్ ఉన్నప్పుడు వాళ్ళు జిల్లా కోర్టుల పట జిల్లా న్యాయ అధికార సేవా సంస్థ అనేటువంటి ఉంటుంది, అక్కడ ఉన్నటువంటి సెక్రటరీ గారికి ఒక ఆర్జీ పెట్టుకుని మేము న్యాయవాదిని పెట్టుకునే స్తోమత మాకు లేదన్నప్పుడు దీనికి చైర్మన్గా ఉన్నటువంటి జిల్లా జడ్జి గారు న్యాయ అధికార సేవా సంస్థ చైర్మన్ గారు వారు ఆ వ్యక్తికి న్యాయవాదిని ఉచితంగా ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. దీన్ని ఎవరన్నా ఉపయోగించుకోవచ్చు.
1: న్యాయం చట్టం ఈ కార్యక్రమంలో పీడీ యాక్ట్ మరియు ఇతర నేరాలకు పీడీ యాక్ట్ గల సంబంధం, పీడీ యాక్ట్ లో ఒకవేళ ఎవరైనా అభియోగానికి గురి అయితే వారు ఇటువంటి న్యాయ సహాయాన్ని పొందొచ్చు, అదేవిధంగా పీడీ యాక్ట్ అనేది ఎవరిపైన ప్రయోగిస్తారు, పీడీ యాక్ట్ యొక్క పూర్తి అవగాహన, ఈ విషయాలన్నీ శ్రోతలకు వివరంగా తెలియజేశారు. ధన్యవాదాలు సార్.
0: ధన్యవాదాలు.
2: న్యాయం చట్టం శీర్షికన పీడీ యాక్ట్ ఈ అంశం గురించి న్యాయవాది ఆదిలాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్రాల నగేష్ తో ముచ్చట విన్నము. తనతో ముచ్చట పెట్టినరు డాక్టర్ వీరన్న. శ్రోతలు, మీరు విన్నటువంటి ఈ ముచ్చటను మళ్ళీ మళ్ళీ వినాలనుకున్నా లేదా ఎవరికైనా సరే వినిపించాలి అని అనుకున్నా మా యూట్యూబ్ ఛానల్కు వెళ్ళొచ్చు, వినిపించవచ్చు, మీరు వినొచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మా ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుండ్రి, తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయడం మర్వకుండ్రి.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
0: 9493921891 మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

0: Interact with participants of Seva Yatra from Varnagar to Varanasi under Seva Sankalp Abhiyan this morning. Delhi government approves Durga scheme aimed at providing safe, clean and dignified employment opportunities to women in national capital. Bharat Taxi launched in Lucknow, Gorakhpur, Varanasi, Kanpur and Prayagraj in Uttar Pradesh. All banks, including regional rural banks, to remain open this Sunday for convenience of customers. India's Roshabina Devi bagged silver medal in Wushu at Asian Games in Japan. Satnam Singh and Salman Khan secured bronze in rowing men's double sculls. And with that, we end the morning news. Have a nice day.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండ నవలతో ఆకుపచ్చ సూర్యోదయం చారిత్రక నవలా ధారావాహిక పఠనం 74వ భాగాన్ని విందాము. అంతకంటే ముందు ఒక వాణిజ్య ప్రకటనను విందాము.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: నవలతో ఉత్తమ సాహిత్యపు నవలలోంచి ఏరి కూర్చి రూపొందించిన నవల ధారావాహిక పఠన కార్యక్రమం నవలతో. భారత స్వాతంత్ర్యోద్యమంలో ఒక మహోజ్వల శక్తి అల్లూరి సీతారామరాజు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ చారిత్రక నవలా ధారావాహిక కార్యక్రమం ఇది. స్వాతంత్ర్యోద్యమంలో ఒక గొప్ప అధ్యాయం తను జరిపిన సాయుధ పోరాటం అని చెప్పొచ్చు. ఈ పోరాటం ద్వారానే స్వాతంత్ర్యం వస్తుందని నమ్మి దానికోసమే ప్రాణాల్ని అర్పించినటువంటి మహాయోధుడు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు. ఒక్క అల్లూరి సీతారామరాజు మరణిస్తే 100 మంది అల్లూరి సీతారామరాజులు జన్మిస్తారని గంభీరంగా ధైర్యంగా బ్రిటిషర్ల ముందు మాట్లాడిన తీరు రామరాజు ధైర్యాన్ని సూచిస్తుంది. 1897 సంవత్సరం నుంచి 1924 సంవత్సర కాలం అల్లూరి కాలం అని చెప్పొచ్చు. బ్రిటిషర్లకు చెమటలు పట్టించిన రోజులవి. ఈ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విజయ గాథను ఆకుపచ్చ సూర్యోదయం పేరుతో నవల రూపంలో కళ్లకు కట్టినట్లు రచించిండ్రు డాక్టర్ గోపరాజు నారాయణరావు గారు. ఇక గతంలో ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రంలో కార్యక్రమ ముఖ్య నిర్వహణ అధికారిగా విధులు నిర్వహించిన సుమనస్పతి రెడ్డి గారి కంఠంలో ఈ ఆకుపచ్చ సూర్యోదయం ధారావాహిక నవలా పఠనం గతంలో శ్రోతల ప్రశంసల్ని అందుకున్నది. తిరిగి పునఃప్రసారం చేయడం జరుగుతున్నది. సుమనస్పతి రెడ్డి గారి పఠనం ఈ నవలను ముందు వరుసలో నిలబెట్టిందనే చెప్పచ్చు. మరి ఇప్పుడు అతను చదివిన చారిత్రక నవల ధారావాహిక పఠనం 74వ భాగాన్ని విందాము.
3: ఎంత దట్టమైన రాత్రైనా వేకువను ఆపలేదన్నట్టుంది తూర్పున సూర్యోదయం. పచ్చదనం కోల్పోయిన కొండలు వేకువలోని ఎరుపును పీల్చుకుంటున్నట్టు ఎరుపును సంతరించుకుంటున్నాయి. నిమిష నిమిషానికి వేకువలోని సంధ్య కెంజాయి వర్ణం పలచబడుతున్న వాస్తవం స్పష్టంగా కనిపిస్తోంది. మీ వాదనలో నిజం లేదని చెప్పను, కాని సాటి భారతీయుణ్ణి ఈ చేతులతో చంపడం కాదు, గాయపరచడం కూడా చేయలేను. మనం ఇంతవరకు సాగించిన పోరాటం ఎందుకో ఇప్పటికైనా మీకు పూర్తిగా అర్థమై ఉండాలి. స్వరాజ్యం కోసం, ఆ లక్ష్యం కోసం భారతీయులను చంపడం ఏమిటి? ఆ లక్ష్యాన్నే మనం దేశభక్తి అంటున్నాం. ఆ లక్ష్యాన్ని రాజద్రోహంగా పరిగణిస్తున్న బ్రిటిష్ ప్రభుత్వం ఇలాగూ చంపుతోంది. ఇప్పుడు నేను కూడా భారతీయుణ్ణి చంపితే ఆ తెల్లవాడికి నాకు ఏమిటి తేడా? అందుకే నేను అంగీకరించలేను. నా తుది శ్వాస ఈ పోరాటంలోనే ఆగుతుంది, అది తథ్యం. సరే, మనం ఇక్కడ ఎక్కువసేపు ఉండడం శ్రేయస్కరం కాదు. నేను స్నానం చేసొస్తాను, ఈలోగా మీరొక నిర్ణయానికి రండి. నాతో రావడమా రాకపోవడమా?

నన్ను మీతో తీసుకు వెళ్ళడమా? ఇది కూడా ఆలోచించండి. ఆ మాట చెప్పి స్నానానికి వెళ్ళిపోయాడు రామరాజు. ఆయన వెళుతున్న వైపే చూశారంతా. ఒక పక్క అలసట. రోజుల తరబడి పోలీసుల నుంచి, సాయుధ బలగాల నుంచి, ఈ మధ్య గ్రామ ప్రజల నుంచి తప్పించుకోవడం ప్రాణాంతకంగా మారిపోయింది. ఇంకో పక్క బాధ. రామరాజుతో విభేదించవలసి వస్తుందేమోనన్న తమ భయం నిజం అవుతున్నందుకు. ఉబికి వస్తున్న క్షోభతో ఉన్నారక్కడ కొండదళం సభ్యులు కొందరు. తెలతల వారుతోంది. కొండ అంచున ఉన్న ఆ పెద్ద తాటాకు పాక నుంచి అవతలి కొండ మీది సూర్యోదయం కనిపిస్తోంది. ఆ దిశగానే నడుస్తున్నాడు రామరాజు. మే నెల తొలి రోజులు. బిగపట్టినట్టు చిన్న తెమ్మెర కూడా వీయడం లేదు. రేవళ్ల కంతారంలో సమావేశం కావలసిందేనని పట్టుబట్టారు కంతారం ముఖాసాదారు కొటికల బాలయ్య నాయకత్వంలో కొందరు. అనుకున్నట్టే రేవళ్ల కంతారం దగ్గరి పైడి పనుకులలోనే, అది కూడా కొటికల బాలయ్య కట్టిన ఇంటిలోనే సమావేశమయ్యింది కొండదళం. అత్యవసర సమయంలో తన కుటుంబ సభ్యులు తలదాచుకోవడానికి, ఇలాంటి కీలక సమయంలో కూర్చుని మాట్లాడుకోవడానికి అక్కడే బాలయ్య ఆ ఇల్లు కట్టించాడు. ఆ ప్రాంతం మీద పట్టు ఉన్నవాళ్లు తప్ప ఆ ఇంటిని కనుక్కోలేరు. పైగా అడుగులతో కాలిబాట ఏర్పడకుండా ఎప్పుడూ జాగ్రత్త పడ్డం వల్ల ఎవరూ అటు వెళ్లరు. గంతన్న, రామరాజు గారంటే నాకు గౌరవం లేక కాదు. ఆయన్ని ఇంత దూరం తీసుకువచ్చిన వాళ్లలో నేను ఒకణ్ణి. కానీ స్వామి చెబుతున్న సిద్ధాంతం అంతిమంగా మనకే నష్టం చేయడం లేదా? మనం భారతీయులను చంపం. తెల్లోడు భారతీయుల్ని అడ్డం పెట్టుకుని యుద్ధం చేస్తున్నాడు. కాబట్టి ఆడు తుపాకీ గుండుకు దొరకడు. వాణ్ణి కాల్చినా తగిలేది భారతీయుడికే. కాబట్టి మనం కాల్చం. దాంతో తెల్లోడు బతికిపోతున్నాడు, ఆడికి కాపలాగా ఉన్న మనోడు బతికిపోతున్నాడు. ఎటొచ్చి చచ్చేది మనవాళ్లే అన్నాడు బాలయ్య ఎటో చూస్తూ. మళ్ళీ మౌనం. అక్కడ మనం ఎక్కువసేపు ఇక్కడ ఉండకూడదు. స్వామి చెప్పింది నిజం. ఏదో ఒకటి ఆలోచించాలి. ఈ పద్ధతిలో యుద్ధం సాగదు, మళ్లీ బాలయ్య అన్నాడు. కాని నిశ్చయంగా అన్నాడు. అక్కడ ఉన్నది 20 మంది లోపే. ఎవరికీ ఏమీ పాలుపోవడం లేదు. రామరాజు సిద్ధాంతంతో నష్టపోతున్నామన్న అభిప్రాయమే వాళ్లదీను. కాని ఆయన లేని ఉద్యమాన్ని ఊహించలేకపోతున్నారు. బాలయ్య, ఇంత ఊపిరాడకుండా యుద్ధం జరుగుతున్నప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం కష్టం కాదా? ప్రమాదం కాదా? అన్నాడు గంతన్న. ప్రమాదంలో పడకుండా ఉండేందుకే చెప్తున్నాను గంతన్న. యుద్ధం సాగాలంటే మనుషులు బతకాలంటాను నేను. 4 మాంతో నడవడానికి ముందుకు రావాలి. ఎన్ని ఇళ్ళు తగలబెట్టారో తెలుసు కదా. ఊళ్ళకి ఊళ్ళు తగలబెడుతున్నారు, చూశావు కదా. ఇప్పుడు మనకు అన్నం పెట్టడానికి భయపడుతోంది మన్యం. మనకి అన్నం పెట్టడం అంటే వాళ్ళకి నిజంగా సంతోషమే. కానీ ఆ సంగతి తెలిసాక పోలీసులు చావగొట్టిపోతుంటే మనం పోలీసులంతా భారతీయులని చేతులు కట్టుకొని కూర్చుంటున్నాం. చివరికి జరుగుతున్నదేమిటి? మన మీద నమ్మకం పోతోంది, చెప్పాడు బాలయ్య. స్వామిని వదిలిపెట్టి రాలేను బాలయ్య, చెప్పేశాడు గంతన్న. నెమ్మదిగా లేచి నిలబడ్డాడు బాలయ్య. అతడి వెనకాల 10 వరకు లేచి నిలబడ్డారు. రామరాజుగారి ముఖం చూస్తే నేను మళ్ళీ ఎటూ మాట్లాడలేకపోవచ్చు. ఆయన రాకుండానే నేను, నాతో వచ్చేవాళ్ళు వెళ్ళిపోతాం అన్నాడు బాలయ్య. మిగిలిన వాళ్ళు రామరాజు కోసం వేచి ఉన్నారు. విశాఖ మన్యానికి చేరిన బలగాల గురించి ఆలోచిస్తున్నాడు ఫర్బీస్. నిన్ననే ఓ పెద్ద ఆఫీసర్ చెప్తే విన్నాడు. ఈస్ట్ కోస్ట్ స్పెషల్ పోలీస్ 300, మలబార్ స్పెషల్ పోలీస్ 250, కోరాపుట్ రిజర్వ్ పోలీస్ 65, మిక్స్డ్ రిజర్వ్ 80, ఇక అస్సాం రైఫిల్స్ వాళ్ళు 430, అంటే 1125 మంది. గట్టిగా నిట్టూర్చాడు. ఇలా ఆలోచిస్తున్నాడు ఫర్బీస్. అప్పుడే తటాల్న గుడారంలోకి ప్రవేశించాడు స్పెషల్ కమిషనర్ రూదర్ఫర్డ్. అతడి వెనుకే ఉన్నాడు జాన్. గుడారం గుమ్మం దగ్గరే 2 వెనక్కి వేసి సెల్యూట్ చేశాడు ఫర్బీస్. లోపల ఉన్నవాళ్లంతా ఒక్కసారిగా అటెన్షన్లోకి వచ్చి వాళ్లు కూడా

సెల్యూట్ చేశారు. రూదర్ఫర్డ్ వెంట మరో ఆరుగురున్నారు. కొయ్యూర్ శిబ్రం వాళ్లతో అంతా మాట్లాడావా? మళ్లీ ఏమైనా కబురు తెలిసిందా? ఆ గుడాల్తో చాలా ప్రమాదం, అడిగాడు రూదర్ఫర్డ్. ఎస్ సార్, బహుశా ఈ పాటికి కొయ్యూరుకి తీసుకొని వచ్చి ఉంటారు రామరాజును. నా అంచనా నిజమైతే అక్కడి నుంచి బయలుదేరిపోయి ఉండవచ్చు. రామరాజును కేడీపేట తీసుకొచ్చి సజీవంగా అప్పగించాలన్న మీ ఆదేశం అక్కడికైతే పోయింది సార్, అన్నాడు ఫర్బీస్. మళ్ళీ వాళ్ళకి చెప్పు, రామరాజుని సజీవంగా కేడీపేట తీసుకురావాలి, నొక్కి చెప్పాడు రూదర్ఫర్డ్. ఎస్ సార్, అన్నాడు ఫర్బీస్. మధ్యాహ్నం 1 గంట, ఎండ మండిపోతోంది. రూదర్ఫర్డ్ ఇంకా ఏమి చెప్తాడోనని ఎదురుచూస్తున్నాడు ఫర్బీస్. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఆ క్షణానికి శ్రీరామరాజు మనసుని గుచ్చుతున్న కొన్ని ప్రశ్నల్లో అదొకటి మాత్రమే. కొన్ని ప్రశ్నలుంటాయి, అలాంటివి సమాధానం ఆశించి వేసుకునేవి కావు. అవి ఒక మానసిక స్థితిని ఆవిష్కరిస్తాయి అంతే. కంతారం మాజీ ముఖాసాదారు కొటికల బాలయ్య వెళ్ళిపోయాడు. కొండదళాన్ని కాదనుకున్నాడు. తన కళ్ల ముందే ఆవిర్భవించింది కొండదళం. తననే అగ్రభాగాన నిలిపింది. తన కళ్ల ముందే 2 ముక్కలయ్యింది. ఇదే రామరాజును కలచివేస్తోంది. ఉద్యమం అడుగు ఇప్పుడు ఎటుపడుతుంది? అది తలుచుకుంటే ఒక రెక్కలో బాణం గుచ్చుకున్న పక్షి గుర్తుకొస్తోంది. దెబ్బతిన్న రెక్కను చూస్తే కలిగే బాధ కన్నా దెబ్బ తగలకుండా నిరుపయోగంగా ఉండిపోతున్న 2 రెక్కే ఆ పక్షిని ఎక్కువ బాధిస్తుందేమో. కొండదలంలో కొందరికి భిన్నమైన ఆలోచన వచ్చిన సంగతి ఇంతవరకు ఎందుకు అంతుపట్టలేదు? అంతరంగం, అందులోని సంఘర్షణ పరీక్షా సమయంలోనే వెలుగుచూస్తాయి కాబోలు. భారతమాత, నీవు మహోన్నతమైన దానవు, కానీ నీ బిడ్డలందరికీ ఈ అనైక్యతా వ్యాధి ఎందుకమ్మా? మనసులో అనుకున్నాడు రామరాజు. చీలిక, చీలిక, ఇదంతా చీలికల చరిత్ర. సనాతన ధర్మాలలో చీలిక, ఆధునిక పోరాటాల్లోనూ చీలిక, జాతిలో చీలిక, జాతీయ వాదంలోనూ చీలిక. స్వామి, ఏం చేద్దామంటారు? మళ్ళీ అడిగాడు కామోజు కూనయ్య వినయంగా. సాయంత్రం 4 గంటల ప్రాంతం. ఎండ తీక్షణత కొంచెం తగ్గింది. మనం ఎక్కువసేపు ఇక్కడ ఉండకూడదు, మళ్ళీ అన్నాడు కూనయ్య మొహమాటంగా. ఆలోచనల నుంచి బయటపడి రామరాజు కూనయ్య వైపు చూశాడు. కూనయ్య కేసి అతడి పక్కనే కొంచెం దూరంగా కూర్చొని ఉన్న దిబ్బా సింగయ్య కేసి నిర్వికారంగా చూశాడు రామరాజు. ముందు ఇక్కడి నుంచి బయటపడదాం స్వామి, అన్నాడు సింగయ్య. అలాగే, అన్నాడు రామరాజు. ఉదయం నుంచి 6 బయటే ఉన్నందువల్ల ముఖం ఒడిలిపోయింది. అది నిమ్మలపాలెం అనే కొండ గ్రామం శివారు ప్రాంతం. ఎప్పుడో ఏనుగుల వేట కోసం తవ్విన పెద్ద గోతిలో కూర్చుని ఉన్నారు ఆ ముగ్గురు. ఉదయం 10 గంటల ప్రాంతంలో రేవళ్ల కంతారం నుంచి అక్కడికి వచ్చారు ఆ ముగ్గురు. రామరాజుకు ఎలాంటి ప్రమాదం వాటిల్లకుండా కాపాడేందుకు మరో ముగ్గురు దూరం దూరంగా విల్లంబులతో కనబడకుండా ఉన్నారు. అప్పటికే ఎండ ముదిరింది. ఆ గొయ్యి మీద కొన్ని కర్రలు పేర్చి కొన్ని కొమ్మలు కొట్టుకొచ్చి దానిమీద పరిచారు ఒత్తుగా. ఇంకొన్ని కొమ్మలు కొట్టుకొచ్చి ముందు భాగంలో గోడల్లా నిలబెట్టారు. ఒక గదిలా తయారైంది. ఒక కుండతో నీళ్లు మాత్రం తెచ్చిపెట్టగలిగారు. చెట్ల కొమ్మలు కొంచెం వేడిని ఆపగలిగినా వేసవి ప్రభావం శరీరం మీద పడకుండా ఆపలేకపోతున్నాయి. కానీ బయట అడుగుపెట్టే వీలేదు. సూర్యప్రతాపం బెడద ఒకటైతే అడుగడుగున పోలీసు గస్తీ మరో ప్రమాదం. తను కూర్చున్న చోటి నుంచి లేస్తూ అడిగాడు రామరాజు. నన్ను కలుసుకొని మాట్లాడ్డానికి భాస్కరుడు గారికి రూదర్ఫర్డ్ ఇచ్చిన గడువు 3 రోజుల్లోనే ముగుస్తుంది కదా? అంతే స్వామి, ఆయన కేసి అనుమానంగా చూస్తూ అన్నాడు సింగయ్య. మళ్లీ వెంటనే అడిగాడు రామరాజు. నేను దొరక్కపోతే
మన్యాన్ని తగలబెట్టడానికి

0: ఈ రూదర్ఫర్డ్ పెట్టిన గడువు ఎంతవరకుంది?
1: రేపే స్వామి అన్నాడు బాధగా సింగయ్య.
0: రూదర్ఫర్డ్ది బెదిరింపు కాదు. కొద్ది రోజుల క్రితం కృష్ణదేవిపేటలో రూదర్ఫర్డ్ జరిపిన సభలో చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి.
2: శ్రీరామరాజును మీరు పెంచారు, మీరు పట్టివ్వాలి. పట్టివ్వకపోతే మీ మన్యాన్ని తగులబెట్టడం ఖాయం.
0: ఇప్పటికే కిరోసిన్ డబ్బాలు దింపించాడు గ్రామగ్రామానికి. కొన్ని చోట్ల ఆ చిన్న చిన్న పల్లెలను తగులబెట్టి చూపిస్తున్నారు పోలీసులు. రామరాజు బయటకొచ్చాడు. వెనకే ఇద్దరూ వచ్చారు. వీళ్లను చూసి దూరంగా విల్లంబులతో పొదలలో దాగి కాపలా ఉన్న ఆ ముగ్గురు కూడా మళ్లీ తమ పనిలో నిమగ్నమయ్యారు. ముందు కాపలా కాస్తున్న ముగ్గురు సైగలు చేస్తుంటే నిమ్మలపాలెం గ్రామం నుంచి చెట్లచాటుగా బయటకు నడుస్తున్నారు. అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళితే కొండల్లోకి వెళ్ళిపోవచ్చు. 10 నిమిషాలు కూడా గడవలేదు.
2: ఢాం ఢాం,
0: ఒక్కసారి 2 303 తుపాకులు పేలాయి. తుపాకుల శబ్దంతో ఆ కొండలు ప్రతిధ్వనించాయి.

నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం, మన్యవీరుడు అల్లూరి సీతారామరాజు గాథ చారిత్రక నవల ధారావాహిక పఠనం 74వ భాగాన్ని విన్నారు. రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు, చదివి వినిపించినరు సుమనస్పతి రెడ్డి. శ్రోతలు మళ్ళా వచ్చే బేస్థానం నాడు మరొక భాగంతో మీ ముందటి ఉంటది నవలతో కార్యక్రమం. ట్యూన్ చేసుకుని వినడం మరవకుండా.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. సింగిడి సినీ గీతాల హరివిల్లు, పాటల నడుమ ముచ్చట్లు, ముచ్చట్ల నడుమ పాటలు, ఎన్నో ఎన్నెన్నో వేల పాటలు. మీకు నచ్చినవి, మీరు మెచ్చినవి, మీరు మీ రేడియో నిస్తంతో కోరిన వెంటనే వినిపించే సింగిడి సినీ గీతాల హరివిల్లు కార్యక్రమం ఇది. ఇప్పటి నుంచి 10 గంటల వరకు కొనసాగుతుంది.

శ్రోతలు మీరు చేయాల్సిందల్లా ఫోన్ చేసి కోరుకోవడమే పాటల్ని. మరి ఆలస్యమెందుకు, ఫోన్ చేతిలోకి తీసుకుని 2300081 2950 081 ఈ రెండు నంబర్లలో ఏదో ఒక దానికి ఫోన్ కలపండి. 08732 అనే STD కోడ్ని కలిపి

0: ఇది మన బాస మనయాసలో ప్రసారమవుతున్నటువంటి నాలుగు జిల్లాల కుమ్రంభీమ, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల, ఆదిలాబాద్. ఈ నాలుగు జిల్లాల ఏకైక ఎఫ్ఎం ఛానల్ ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. సింగిడి సినిమా పట్ల కార్యక్రమంలో మొట్టమొదటి కాలర్ మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు నిర్మల్ ఖానాపూర్ నుంచి. సుదర్శన్, మమత ఇద్దరుగా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడేస్తాము. హలో, నమస్తే అండి. బాగున్నారా సార్? శుభోదయం మీకు. ఏం చేస్తుంటారు? ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? మీ చిన్నప్పటి నుంచి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి మీకు? 98. అవునా? ఇంకో 2 సంవత్సరాలు గడిపితే సెంచరీ కొడతారనమాట. మరి మీ ఆరోగ్యం ఎలా ఉంది? నో బీపీ, నో షుగర్, నాట్ ఇట్ ఆల్ అనమాట. ఇప్పటికీ మీ ఆరోగ్య రహస్యం ఏంటంటారు? అంటే ఇప్పుడు మీకు దాదాపు ఒక 20 సంవత్సరాలు వచ్చిన తర్వాత నుంచి మీరు ఆర్గానిక్ వ్యవసాయం షురూ చేసిండొచ్చు కదా. అవునా? ఆర్గానిక్ వ్యవసాయం చేయాలని మీకు ఎవరు చెప్పారు, ఎవరు ప్రోత్సహించారు, మీకు ఆలోచన ఎట్లొచ్చింది? అవునవును సార్, సిగ్నల్ ఉన్న దగ్గర నిల్చోండి సార్, మాటలు కట్టయిపోతున్నాయి. హలో సార్, పాట ఇవ్విందని చెప్పండి. పాడతారా మీరు ఈ పాట? ఎందుకు ఇష్టం ప్రత్యేకంగా ఈ పాటను కోరడంలో అంతర అర్థం ఏమి ఈ రోజు? అది కూడా సినిమా చాలా సార్లు చూసారు. ఓకే,
1: అప్పుడు
0: ఓకే, మిడిల్ ఏజ్ లో ఉన్నారు. ఓకే, మరి ఈ సినిమాలో లాస్ట్ పాట ఉంటది కదా, కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు, ఆ పాటలో మనకి ఏడుపు వచ్చేస్తుంది ఆ సందర్భం దలుచుకుంటే కదా. ఆలోచింపజేస్తుంది. కొన్ని సినిమాలు అంతే మనసుకి అతుకపోతాయి, ఏ సందర్భం వచ్చినా ఎప్పుడొచ్చినా గుర్తుకొస్తుంటది కదా. సరే, మీకు నచ్చిన పాట, మీరు మెచ్చిన పాటను వినిపించేస్తుంది మీ రేడియో నిస్తం జ్యోతి. ఇలాగే ఫోన్ చేస్తూ ఉండండి, మీకు నచ్చిన పాటలు వినిపించేస్తాను. ధన్యవాదాలు.

0: తెలంగాణ ఈ ఆశాభాషలకు అచ్చమైన నిలువుగా కొనసాగుతూ అందరినీ అలరిస్తున్నది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా సింగిడి సినిమా పాటల కార్యక్రమంలో సినిమా పాటలను వింటున్నారు. ఇప్పుడు మనతో మాట్లాడడానికి హరినాథ్ రెడ్డి గారు కర్నూలు నుంచి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. తనతో మాట్లాడేద్దాం. మరి శుభోదయం సార్.
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: ఎలా ఉన్నారు?
1: బాగున్నాం మేడం, సంతోషం కూడా ఉన్నాము. ఈ వర్షాలు కూడా 3 రోజులు చల్లటి వాతావరణంలో ఉండాలి మేడం. అందరు కూడా చల్లగా ఉండాలని కోరుకుంటాను.
0: అందరూ చల్లగా ఉండాలి, బాగుండాలి, అందులో మనం ఉండాలి.
1: అవును మేడం, నేను రైతుని మేడం, అన్నదాతని కూడా గర్వంగా కూడా చెప్పుకుంటాను.
0: సార్ రైతే రాజు సార్, మన దేశానికి వెన్నుమూక కదా.
1: అవును మేడం, మాకు కొద్దిగా అంటే ఆటుపోట్లు ఉంటాయి మేడం. ఇంతవరకు వర్షాలు రాలేదు, ఇప్పుడు వర్షాలున్నాయి మేడం.
0: ఇన్ని రోజులు వర్షం కోసం మనం బాధపడ్డాము.
1: అవునవును మేడం, ఇప్పుడు వర్షం వచ్చింది మేడం, 3 రోజుల నుంచి వస్తున్నాయి. అందరికి అదే మేడం, మామూలు మాకు ఆటుపోట్లు తప్పవు మేడం.
0: అంతే సార్, మీకు ఆటుపోట్లు తప్పవు, మళ్ళీ చాలా ధైర్యం ఇస్తాడు దేవుడు మీకు, తట్టుకునే శక్తిని కూడా ఇస్తారు. ఎందుకంటే మీరు అడ్డం పడ్డారు అనుకోండి, మా నోట్లోకి అన్నం ఎట్లా పోతుంది? కాబట్టి రైతు
1: చేయి భూమి తాకితేనే మేడం ప్రతి అందరు కూడా అన్నం తినేది.
0: అదే కదా,
1: ఎంత డబ్బున్నా డబ్బు తినలేరు కదా మేడం.
0: అవును కదా, సమయానికి డబ్బున్న అక్కడ వండుకోవడానికి ఏం లేకపోతే డబ్బును తినగలుగుతామా? తినలేం కదా. కొనుక్కోవడానికి మాత్రం డబ్బు కావాలి. అది
1: అందరూ రైతు బాగుండాలని కోరుకుంటారు, కానీ మేడం మాకంటూ దెబ్బలు ఉంటాయి మేడం.
0: ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా. అందుకే మిమ్మల్ని ప్రోత్సహించడానికే మనం జై జవాన్ జై కిసాన్ అన్న నినాదాలు వచ్చినాయి. అవును కదా,
1: దేశం బాగుండాలంటే రైతు బాగుండాలి, జవాన్ బాగుండాలి, చేనేత బాగుండాలి.
0: అవును అవును,
1: వీళ్ళు ముగ్గురు బాగున్నారంటే అందరు బాగున్నట్టే మేడం.
0: అంతే, ఇప్పుడు ముందు కాలంలో పూటల భోజనం తినాలి అనేటోళ్ళు.
1: అవును మేడం
0: కదా, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, తినడానికి తిండి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొంతమంది పెద్ద మనుషులు, అందరు కాదులేండి, 2 పూటలు తింటున్నారు. ఒక పూట తగ్గిపోయింది
1: కొద్దిగా, కొద్దిగా ఇది లేక కొంతమంది తింటారు. నా ఆరోగ్యం బాగుంది మేడం, నాకు బీపీ లా, షుగర్ లా, వయసు 66 మేడం.
0: వెరీ గుడ్. ఇందాక కూడా ఒక శ్రోత కాల్ చేసిండ్రు, తనకి
1: 98 సంవత్సరాలు. ఆయన మాట్లాడంటే చాలా సంతోషమైంది మేడం.
0: మాటలు ఎక్కడన్నా తొనికారా, గొంతు హాయిగా స్టాండర్డ్ లెవెల్ లో ఉంది కదా.
1: అవును అవును మేడం, ఏదో చిన్న వయసు ఉన్నట్టు ఉంది. కొంతమంది ఎందుకంటే మనము ఆనందం కాదు ముఖ్యం, మనం ఆరోగ్యం చూసుకోవాలి మేడం.
0: ఖచ్చితంగా ఖచ్చితంగా. ఒక దగ్గర నేను చదివాను సార్, ఒకటి చదివాను ఏంటంటే, అంటే మీరు అన్నారు కాబట్టి గుర్తొచ్చింది, మనకి పులి ఎదురు పడితే ఎలా భయపడతామో అప్పుడు, అంటే పులి ఎదురుగా వచ్చినప్పుడు భయం ఎలా ఉంటది అది మాటల్లో చెప్పలేం. అయితే మనం స్ట్రెస్కు గురైతే ఆ పులి ఎదురొచ్చినప్పుడు ఉండే భయం కంటే 3 రెట్లు ఎక్కువ మన శరీరం కష్టపడుతుందంట. అయితే అందుకోసమని ఎవరు స్ట్రెస్కి గురి కావద్దు. చిన్న విషయాన్ని కూడా పెద్ద తీసుకొని చూస్తూ ఉంటారు, అలా చేసుకోకూడదు, ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకోకూడదు. ఆలోచించాలి గానీ దానికి ఉపాయం ఆలోచించాలి. ఈ స్ట్రెస్ దేని వల్ల తగ్గుతుంది?
1: అదే రుచి కాదు మేడం ముఖ్యంగా. రుచి చాలా మంది బయట తిండి తింటారు అట్లనే, మరి కొంతమంది బాధ పడతారేమో, వాళ్ళు పాపం వ్యాపారస్తులు కదా మేడం.
0: అంతేలేండి, అందరిని ఉద్దేశించి కాదు, ఆరోగ్యంగా ఉండాలనే విషయాన్ని చెప్తున్నారు మీరు.
1: ఇప్పుడు ఆరోగ్యమే ఇప్పుడు ఆస్తులు కాదు మేడం, ఆరోగ్యం ముఖ్యం మేడం.
0: అది ఓకే, చక్కగా చెప్పిండు రైతన్న. మరి మీరు
1: సాయంత్రం కూడా కథలు వింటాను మేడం నేను, నాకు ఆకాశవాణి అంటే అమ్మలాంటిది చాలా ఇష్టం మేడం.
0: ధన్యవాదాలండి.
1: రకంగా చెప్పాలంటే ఆకాశవాణి నాకు ఇవన్నీ తోడు నీడంటే ఇంకా ఆకాశవాణి మేడం.
0: ఓకే, మీ పనులు మీరు చేసుకుంటూ
1: బాగుంటారు మేడం.
0: మీ పనులు మీరు చేసుకుంటూ మా రేడియోకి ట్యూన్ అయిపోతారనమాట మీరు, అంతే కదా.
1: అందులో మీ భాష కూడా స్పెషల్ గా ఉంటుంది మేడం, ఏ స్టేషన్ లో ఉండదు మేడం.
0: ఓకేనండి, ధన్యవాదాలు. పాట విందాం మరి, ఏ పాట వినిపించమంటారు మీరు?
1: కృష్ణుడు మేడం సినిమా పేరు.
0: ఎన్టీఆర్ గారిది,
1: నాగేశ్వరరావు మేడం.
0: సారీ నాగేశ్వరరావు గారిది. ఓకే,
1: తరతరాలు నా దేశం నాకు ఇచ్చిన సందేశం అనే పాట ఉంటది మేడం.
0: సరే తప్పకుండా వచ్చేస్తుంది, వినిద్దాం మరి.
1: సభ్యులు మేడం
0: చెప్పండి చెప్పండి.
1: కుటుంబ సభ్యులు మారుతిరెడ్డి, మనోరమ, శ్రీలత, అజిత్ కుమార్ రెడ్డి, నవీన్ కుమార్ రెడ్డి, నందు, నవే, శ్రీలత అందరి కోసం
0: పాట వస్తుంది.
1: రూపేష్ కుమార్ రెడ్డి మీకోసం, మా వింటున్న అందరి కోసం మేడం.

0: ఇది మన బస మనియాస్లో ప్రసారమవుతున్నటువంటి 4 జిల్లాల కుమ్రమి, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్. ఈ 4 జిల్లాల ఏకైక ఎఫ్ఎం ఛానల్ ఇది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా నుంచి వెలువడుతున్న సింగిడి సినిమా పాటల కార్యక్రమం. మన కార్యక్రమంలో మనతో మాట్లాడడానికి నాందేడ్ నుంచి గంగాధర్ గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. తనతో మాట్లాడిద్దాం. హలో,
1: నమస్కారం మేడం.
0: శుభోదయం. మీకు ఎలా ఉన్నారు మీరు?
1: బాగున్నా మేడం. నా పేరు సావన్కర్ గంగాధర్.
0: ఓకే గంగాధర్ గారు, మీరు ఏం చేస్తుంటారు?
1: నేను రిటైర్మెంట్ మేడం, రిటైర్మెంట్.
0: ఓకే, ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఎలా గడుపుతున్నారు మీరు రిటైర్మెంట్ జీవితాన్ని?
1: ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది రిటైర్మెంట్.
0: ఓకే, ఏదైనా ప్లాన్ చేసుకున్నారా ఇంకేదైనా చేయడానికి, లేకపోతే విశ్రాంతినేనా?
1: చేస్తున్నాను మేడం, ప్రైవేట్ కంపెనీ చేస్తున్నా.
0: అవునా, రిటైర్ అయినా కూడా ఆగట్లేదు అన్నమాట. ఎందుకండి, ఇంట్లో బోర్ కొడుతుందని చేస్తున్నారా, లేకపోతే ఎందుకు? ఎట్లుంది మరి ఆరోగ్యం? బాగుందా?
1: బాగుంది. ఒక సంవత్సరం నేను జాబ్ చేయగా ఇంట్లో ఉన్నా కానీ మళ్ళా ఏదన్నా
0: చేస్తే బాగుంటది.
1: బోర్ అవుతుంది, మళ్ళా శరీరం ఎఫెక్ట్ అవుతుంది.
0: కరెక్ట్. ఇంట్లో మనము పని చేసే వాళ్ళు ఇంట్లో ఖాళీగా విశ్రాంతి తీసుకోమంటే కుదరని పని. ఖచ్చితంగా పని చేస్తుంటే కూడా ఆరోగ్యంగానే ఉంటాము. వేరే ఇబ్బంది లేనంత వరకు పని చేయొచ్చు. మనకి ఇందాక మాట్లాడిన శ్రోత 98 సంవత్సరాలు

0: ఉంది, పని చేస్తూనే ఉన్నారు నిరంతరంగా.
1: తర్వాత 65, నేను ఇప్పుడు 60 వెళ్ళిపోయింది మేడం.
0: అదే అదే అదే, ఆరోగ్యంగా ఉండండి.
1: సీనియర్ సిటిజన్ మేడం,
0: సీనియర్ సిటిజన్ గారు ఆరోగ్యంగా ఉండండి. మీ ఆరోగ్యమే మహాభాగ్యం మా అందరికి కూడా. ఎందుకంటే
1: మేడం చాలా మంచి మాట చెప్పారు, పులి వస్తే భయం ఉంటుంటే ఇట్లా చెప్పరాదంటున్నారా, కరెక్టే ఉండదు.
0: అవును సార్, నేను పుస్తకంలో చదివాను ఒక దగ్గర, ఇక్కడ ఒక బుక్ లో చదివిన ఏంటంటే, మనకట స్ట్రెస్ ఒత్తిడి అనేది, అంటే ఒత్తిడి పడ్డప్పుడు మన శరీరం అలా భయపడుతుంది అంట. పులి వచ్చినప్పుడు ఎలాంటిది అయితే భయం అవుతుందో అలానికంటే 3 రెట్లు స్ట్రెస్ తీసుకున్నప్పుడు అవుతుందట. దానివల్ల మన శరీరంలోని కణాలన్నీ కూడా, అంటే ఏం పని చేయాలో ఎలా రియాక్ట్ కావాలో అర్థం కాక కొందరికి హార్ట్ అటాక్ వచ్చి చనిపోతారు పులి ఎదురైనప్పుడు అట్లా. అందుకని స్ట్రెస్ తీసుకోవద్దు, అంటే తీసుకోవద్దు అంటే అది రాకుండా ఉండదు భయం, అంటే ఒత్తిడి అయినప్పుడు ఖచ్చితంగా మనము, కాకపోతే ఒకటి క్షణంలో మనది మనం చెప్పుకోవాలి, యు ఆర్ ద బెస్ట్, నీకేం కాలేదు, ఇంకా మంచి చెయ్యొచ్చు, నువ్వు చెయ్యగలుగుతావు అనేది మనది మనం ఓదార్పుని ఇచ్చుకోవాలి.
1: అది
0: సార్, ఏ పాట విందాం చెప్పండి మీకు
1: ఈరోజు.
0: అందరూ మంచి మంచి ఆనిమత్యాలు లాంటి పాటలు కోరుతున్నారు చాలా రోజుల తర్వాత మళ్ళీ, అంటే ఇవి మర్చిపోలేని ఆనిమత్యాలు అన్నమాట, మరపురాని మధుర గీతాలే ఖచ్చితంగా గుర్తొచ్చినవి. అంటే ఏదైనా పాట పాడండి అని అంటే ఇలాంటి పాటలు గుర్తుకొస్తా ఉంటాయి, అవును కదా.
1: సరే
0: చెప్పండి.
1: ప్రవీణ్ నష్టాపూర్, రవీంద్ర బాబు గారు, పూచన్ శ్రీహరి, అజీజ్ భాయ్, తుకారాం యాదవ్, మళ్ళా చిల్క నారాయణ గారు, తనుశ్రీ సాతారా, వీళ్ళందరి కోసం మేడం, మీకోసం
0: రేడియో శ్రోతలు అన్నమాట, వీళ్ళందరు నిత్య శ్రోతలు కదా.
1: ఓకే,
0: అందరి కోసం మరి పాట వచ్చేస్తుంది, వినిద్దాము.
1: ఓకే మేడం, చాలా చాలా థ్యాంక్స్ మేడం.

0: ఇది మనబాస మనియాసలో ప్రసారమవుతున్నటువంటి మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా సింగిడి సినిమా పాటల కార్యక్రమంలో మనతో మాట్లాడడానికి గుంటూరు నుంచి శివదాస్ రెడ్డి గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో, నమస్తే అండి.
1: నమస్కారం మేడం. శుభోదయం.
0: శుభోదయం. ఎలా ఉన్నారు సార్? వాతావరణం ఎలా ఉంది అక్కడ?
1: బాగున్నాను, చాలా సంతోషంగా ఉన్నాను.
0: వాతావరణం ఎట్లుంది మీ దగ్గర? వర్షం పడుతుందా?
1: తుఫాన్ అని చెప్పారు మేడం.
0: అదే అదే
1: చెప్పారు. పక్కనే ఉంది, రాత్రి ఒక్కొక్క విడుపు విడుగా వస్తుంది.
0: 3 రోజులు అవుతుంది వాతావరణం బాగాలేదు అన్నట్టు వినిపిస్తుంది కదా.
1: పడుతుంది ఉంది. పడుతుంది మేడం.
0: ఓకే, జాగ్రత్త ఉండండి. అత్యవసర పరిస్థితులు ఉంటేనే బయటకు వెళ్ళడం చేయండి.
1: జాగ్రత్తలు మనం
0: ఉండాల్సిందే. అవును, మీ
1: కార్యక్రమాలు అన్ని అలనాటి పాటలు గాని అన్ని గాని మన తెలంగాణ జానపద గేయాలు గాని చక్కగా వింటున్నాం మేడం. కార్యక్రమాలు స్టేషన్ డైరెక్టర్ గారికి ఆర్జీలకు అందరికి హృదయపూర్వక అభినందనలు. ఈ సందర్భంగా గుండమ్మ కథ చిత్రం నుంచి సుశీలమ్మ గారు పాడిన పాట మేడం. చాలా సంతోషం జ్యోతి మేడం గారు.
0: అయితే సరే, మీరు మాట్లాడిన తర్వాత మాట్లాడదామని ఆగాను నేను. వాతావరణంకి తగ్గట్టుగా పాటని కోరుతున్నాడు మీరు కదా? అయితే మీరు ఏం చేస్తుంటారు ఇంతకీ చెప్పలేదు. ఓకే, కిరాణా షాప్ ఉంది. ఎన్ని సంవత్సరాల నుంచి మీ కిరాణా షాప్ లో మా 100.2 ఎఫ్ఎం ని వినిపిస్తున్నారు మీ దగ్గరికి వచ్చే శ్రోతలకి? అట్లా కాదు, వినండి వినండి. మీ షాప్ కి వస్తుంటారు కదా శ్రోతలు, అంటే మీ మీ దగ్గర కొనడానికి వచ్చిన వాళ్ళకి మా రేడియోని అంటే తెలంగాణ మన ఆదిలాబాద్ యొక్క ఎఫ్ఎం ని ఎన్ని రోజుల నుంచి వినిపిస్తున్నారు? వినిపిస్తారా? మీరే వింటారా?
1: కాదు మేడం, ఇప్పుడు అంటారు రేడియో పక్కన పడేస్తుంటారు అని చాలా మంది అంటే కాదయ్యా వినండి, తెలివి వస్తుంది. వాతావరణాలు చెబుతారు, వార్తలు చెబుతారు, అన్ని చెబుతారు. మనకు తెలియని విషయాలన్నీ విజ్ఞానమైన డాక్టర్ గారి సలహాలు అన్ని మంచి
0: వ్యవసాయం
1: అన్ని చెబుతారు అని అంటే వాళ్ళు వాళ్ళ పనులకు వాళ్ళు పోతుంటారు మేడం. గుంటూరు దగ్గర కాబట్టి 8 కిలోమీటర్లు ఉంది గుంటూరు.
0: పాటలు అయితే వింటారు కదా మీరు? వింటూ
1: వింటారు వింటారు వింటారు మేడం. వచ్చిన వాళ్ళు వింటారు. ఇప్పుడు ఎవరు తుఫాన్ అయిందన్నా రాలే,
0: అంటే ఇప్పుడు కాదులే, ప్రతిరోజు
1: ఖాళీగా ఉండా నేను. ట్రై చేసినా తగిలింది.
0: ఓకేనండి, పాట వస్తుంది వినేద్దాం మరి.
1: థ్యాంక్ యూ మేడం.

0: கச்சா பபலா
1: சை பால்
0: நடுவுல தாமரா
1: சை பால்
0: புரத புள்ளா
1: சை பால்
2: 80 சமச்சரலுகா மீ ஆரோக்கியానికి శ్రీ ఓభిలాషి சை பால்
3: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
4: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
3: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
5: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
6: ఇది 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సింగిడి సినిమా పాటల కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు మీ రేడియో నేస్తం జ్యోతితో. అయితే ఈ మధ్యకాలంలో మస్తు మంది వారాంతం వచ్చిందంటే చాలు కొత్త ప్రదేశాలు చుట్టేయడానికి సమయాన్ని కేటాయిస్తున్నారు. దోస్తులు కలిసి పనిచేసే చోట సహోద్యోగులతో కలిసి కొత్త కొత్త ప్రాంతాలకు వెళ్లాలని ప్లాన్లు చేసుకుంటుంటున్నారు. వారమంతా ఆఫీస్ పని, ఇంటి పనులతో అలసిపోయిన మనసుకి కాసింత విశ్రాంతి కోసమని గిట్ల విహారాలని ఎంచుకుంటున్నారు. కానీ దాంట్లో కొందరు మాత్రం ఎందుకు భిన్నంగా నాకే పార్టీలు వద్దు, ప్రశాంతంగా ఇంట్లోనే కూర్చుంటా, నచ్చింది వండుకొని తింటా అని అంటుంటారు. నా కోసం నేను సమయాన్ని కేటాయించుకుంటా అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఇది చాలా మంచి విషయం. ఈ మాటలు వినగానే వాళ్ళకు బాగా బద్ధకమేమో అని అనుకుంటాం. కానీ ఈ మధ్య కాలంలో వైలీ ఆన్లైన్ లైబ్రరీ చేసినటువంటి పరిశోధన ప్రకారం పని ఒత్తిడి నుంచి మానసికంగా దూరంగా ఉన్న మెదడు ఆరోగ్యం మెరుగుపడుతుందని తేలింది. అంతేకాదు ఇంట్లో ఉండి విశ్రాంతి తీసుకునే వాళ్ళు రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తున్నారంట. అంతేకాదు ఈ విశ్రాంతి శారీరక మానసిక ఉత్సాహాన్ని కూడా అందిస్తుంది అని చెప్తున్నారు ఈ నివేదిక ద్వారా. అందుకనే వారంతము లేకపోతే సెలవు వచ్చిందంటే ఇంట్లో ఉండి నచ్చిన పుస్తకం చదువుకోవడం, కబోర్డ్లని సర్దుకోవడం అంటే ఇంటిని సర్దుకోవడం, నచ్చిన వంట చేసుకుని తింటే ప్రశాంతంగా అనిపిస్తుంది. చాలామందికి మెదడు డైలీ రొటీన్కి దూరంగా ఉంటుంది, దాంతో ఒత్తిడి కూడా తగ్గుతుందని చెప్తారు. అందుకనే కొత్త కొత్త ప్రదేశాలు, వాతావరణాన్ని అలవాటు పడడానికి కొందరి బ్రెయిన్కి టైం పడుతుందట. అంటే వారాంతాలు ట్రిప్కి వెళ్ళడానికి, పైగా దొరికిన 2 రోజులు కూడా షెడ్యూల్ వేసుకొని హడావిడిగా ప్రదేశాలు చుట్టి రావడం కూడా ఒక ఒత్తిడే. కానీ చాలామందికి అది సరదా కూడా, దాన్ని మనం ఏమనలేము, ఎవరిష్టం వాళ్ళది. అదే ఇంట్లో అయితే అలవాటైన ప్రదేశమే కాబట్టి ఎలాంటి ప్రణాళికలు ఉండవు. ఎప్పుడైనా నిద్ర లేవచ్చు, మన కాఫీ మనమే చేసుకొని తాగొచ్చు, నచ్చిన పాటల్ని వినొచ్చు, సమయం దొరక వాయిదా వేసినటువంటి పనులన్నీ పూర్తి చేసేయచ్చు. కాదంటారా? మరి మీకు కూడా ఇలాంటి ఆలోచనలు ఉన్నాయా? ఆలోచించండి. మరి నచ్చిన పాటల్ని వినొచ్చు అని అంటే 100.2 ఎఫ్ఎంకి ట్యూన్ అయిపోండి. 2301 2958 ఈ 2 నంబర్లలో ఏదో ఒకదానికి ఫోన్ కలపండి. 08732 అనే ఎస్టీడీ కోడ్ని కలిపి

0: విన్ ఆ పాట పారడైజ్ చిత్రంలోని ది ఆ పాట ప్రభా బంగారి గల్ల జాంగిరెడ్డి అనిరుద్ తో కలిసి పాడిన పాట. అది అనిరుద్ స్వర రచన చేశారు. కాసర్ల శ్యామ్ సాహిత్యాన్ని అందించిన పాట అది. శ్రోతలు మీకు నచ్చిన మీరు మెచ్చిన పాటల్ని పాటలు ప్రారంభమైన దగ్గర నుంచి నిన్న మొన్నటిదాకా విడుదలైన పాటలలో మీరు ఏ పాటనైనా కోరుకోవచ్చు. వెంటనే వినిపించేస్తుంది మీ రేడియో నేస్తం జ్యోతి.
1: వినండి వినండి వినండి గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి. లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: ఆర్బీఐ అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
0: ఇది 100.2 ఎఫ్ఎం మనసు నిండా. శ్రోతలు మీరు ట్యూన్ చేసుకుని వింటున్నారు సింగిడి సినిమా పాటల కార్యక్రమాన్ని. మనతో మాట్లాడడానికి ఇప్పుడు లత నెల్లూరు నుంచి సిద్ధంగా ఉన్నారు. హలో నమస్తే అండి, ఎవరు ఇక్కడ నుంచి?
4: నమస్తే మేడం, నా పేరు లత మేడం, నెల్లూరు నుంచి.
0: లత గారు ఏ పాట వినాలి చెప్పండి.
4: డార్లింగ్ సినిమాలో ఇంకా ఏదో సాంగ్ కావాలి.
0: నాని సినిమా పేరే నానియా?
4: డార్లింగ్ మేడం.
0: ఓకే డార్లింగ్, ఓకే. ప్రభాస్ గారు?
4: అవును మేడం.
0: ప్రభాస్ గారు ఫ్యాన్ అయ్యింది కాదా? ఆయన సినిమా మస్తు రోజులైంది కదా, ఇంకా పాటలు సినిమాలు రావట్లేవు ఆయనవి ఈ మధ్య కాలంలో అయితే కదా.
4: అవును.
0: ఓకే, పాడతారా పాటని?
4: లేదు మేడం.
0: మంచి ఉంది కదా గొంతు లత గారు. ఏం చేస్తుంటారు మీరు?
4: చదువుకుంటున్నా మేడం.
0: ఏం చదువుతారు?
4: ఇంటర్ మేడం.
0: ఓకే, ఏ సబ్జెక్ట్ అంటే బాగా ఇష్టం? ఏం తీసుకున్నారు ఏంది ఇంటర్ లో?
4: బైపీసీ తీసుకున్నా మేడం.
0: ఓకే, ఏమవుదామని ప్రస్తుతానికి చదువుతున్నారు, ఇంకా ఏమి అనుకోలేదు, కానీ బైపీసీ మాత్రం తీసుకున్నారు. అయితే ఏం కావాలని ఫ్యూచర్ లో, అంటే బైపీకి సంబంధించిందనే కాదు నా ఉద్దేశం, గవర్నమెంట్ ఉద్యోగం తెచ్చుకోవటమా, అట్లా ఉంటది కదా. ఓకే చెప్పండి మరి, ఏమవ్వాలనుకుంటున్నారు? ఓకే లత గారు, ఆల్ ది బెస్ట్ మీకు. మంచి చదువుకోండి, అసలు ఇబ్బంది పడకండి, ఇష్టంగా చదువుకున్నారనుకోండి, కష్టంగా అయినా కూడా ఏమనిపించదు. ఓకే, అయితే సినిమాలు చూస్తుంటారా మీరు? సమయం ఉంటుందా, తీసుకుంటారా?
4: చూస్తాను మేడం.
0: ఎవరంటే ఎక్కువ ఇష్టం, ఎవరిని అభిమానిస్తారు బాగా?
4: అల్లు అర్జున్ గారు.
0: మరి పాపం బర్నీ గారి పాట అడగకుండా ప్రభాస్ గారి పాట అడిగారు అంటే ఈ సమయానికి అది వినాలనిపిస్తుంది అంతే కదా. ఓకే, అయితే నెక్స్ట్ టైం చేసినప్పుడు లత గారు పాట పాడాలండి.
4: సరే మేడం, ఖచ్చితంగా.
0: మరి గుర్తుపెట్టుకోర్రి, మళ్ళీ చేసినప్పుడు ఒక రెండు లైన్లలో పాడాలి. ఇప్పుడు మంచి పాటను కోరుతున్నారు కదా, వినిపించేస్తారు, వినేసేయండి.
4: సరే మేడం, థ్యాంక్ యూ మేడం.

ఇది 100.2 ఎఫ్ఎం మనసు నిండా సింగిడి సినిమా పాటల కార్యక్రమంలో సినిమా పాటల్ని వింటున్నారు శ్రోతలు. ఈరోజు ప్రముఖ సినీ దర్శకుడు శ్రీను వైట్ల పుట్టినరోజు. ఆయన పేరు గుర్తురాగానే కొన్ని సినిమా పేర్లు గుర్తొస్తాయి, అవేంటి ఒకసారి యాద్ చేసుకుంటారా? సరే, నేనే చెప్తాను. టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ శ్రీను వైట్ల మాస్ మహారాజా రవితేజల కాంబినేషన్లైన నీకోసం, వెంకీ, దుబాయ్ శ్రీను వంటి మంచి సినిమాలు గుర్తొస్తాయి. ఇవే కాకుండా చాలా సినిమాలని కూడా తీసినారు. తను తీసిన మొదటి సినిమా నీకోసమే, కానీ 2001 విడుదలైన ఆనందం సినిమా ద్వారా మంచి పేరును సంపాదించుకున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం పుట్టినరోజు శుభాకాంక్షలను అందిస్తూ తను తీసినటువంటి నీకోసం చిత్రం నుంచి పాటను విందాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి.
1: సింగడి సినిమా పాటల కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. ముచ్చట్ల నడుమ ఈరోజు దూరిపాళ సీతారామ శాస్త్రి గారి జయంతి. ఈ పేరు వినంగానే మనకు గుర్తుకొచ్చేది శకుని పాత్ర. ఈ పాత్రతో సహా ఎన్నో విభిన్న పాత్రల్ని పోషించి మెప్పించిన ధూళిపాళగా పిలువబడే ధూళిపాళ సీతారామ శాస్త్రి గారి జయంతి ఈరోజు. ముల్లుని ముల్లుతోటే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోటే కోయాలి కనుక హిత పురోహిత నృత్య వాక్య సామంత దండనాయక వారవనిత జనతా నృత్య నాట్య కళా వినోద మనోహరంబగు పరివారంబుతో చతురంగ బల సమేతులై శత సోదర సమన్వితులై శ్రీ శ్రీ శ్రీ గాంధారీ సుతాగ్రుజులు చంద్రప్రస్థానానికి వెళ్లవలసిందే, రాజసూయాన్ని సందర్శించాల్సిందే అంటూ రెండు అరచేతుల మధ్య పాచికల్ని రాపాడి పితాహు అను అరుస్తూ కుడిచేత్తో వాటిని ఎగిరేస్తూ ఎడమచేత్తో గడ్డాన్ని దువ్వుకుంటూ మూలగా మొహం పెట్టి ఎడమ కనుబొమ్మలు విల్లులా వంచుతూ కనీపించని ప్రతికారేచ్ఛతో మిళితమైన క్రూరమైన నవ్వుతో శకుని గుర్తొస్తాడు. సిఎస్ఆర్ లింగమూర్తి వంటి వారు పోషించి మెప్పించిన ఆ పాత్ర ప్రత్యేకతను ధూళిపాళ తనదైన శైలిలో తనకు మాత్రమే సొంతమైన హావభావ నటన వైదుష్యంతో దానికి జీవం పోసిండ్రు. ఒక విధంగా ధూళిపాళ అంటేనే శకుని అనేంతలా ఆయన తర్వాత మరెవ్వరిని ఆ పాత్రలో ఊహించుకోలేని విధంగా ఎంత క్లిష్టమైన పద సమాసమైనా పెద్ద సంభాషణ అయినా ఇదంతేలే అనంత సులువుగా చెప్పి దానికి సరిపడినంత భావాన్ని ఒలికించటమే ఆయన ప్రత్యేకత. ఎంత పెద్ద నటుడైనా కూడా చిత్రశ్రీమలో స్థిరపడ్డా ఎప్పుడూ నాటకరంగాన్ని వీడలేదు. వీలు చిక్కినప్పుడల్లా ఏదో ఒక పౌరాణికాన్ని వేస్తూ సేవ చేసిండ్రు. నాటక సినీ రంగాల్లో ఆయన ప్రతిభకు నిదర్శనంగా ఎన్నో అవార్డులు రివార్డులు కూడా దక్కినాయి. ఈరోజు ధూళిపాళ సీతారామ శాస్త్రి గారి జయంతి. ఆయన జయంతి సందర్భంగా తాను నటించిన శ్రీకృష్ణ పాండవీయం చిత్రంలో నుంచి ఒక పాటను విందాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇది 100.2 FM మనసు నిండా. ఈ ఆధునిక డిజిటల్ యుగంలో ముఖ్యంగా అమ్మాయిల ముందున్న అతిపెద్ద సమస్య ఫోను. దాని నుంచి బయటపడటానికి డిజిటల్ డిటాక్స్కి ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, కానీ అందులో భాగంగా వచ్చిందే ఒక ఛాలెంజ్ అన్నమాట. దాన్ని మాంక్ మోడ్ ఛాలెంజ్ అంటారు. ఇదేంటంటే డిజిటల్ సైలెన్స్ని పాటించడం దీని ప్రధాన ఉద్దేశం. అంటే వారం రోజుల పాటు మనం యూజ్ చేసేటటువంటి, ఉపయోగించేటటువంటి ఆధునిక డిజిటల్కి సంబంధించినటువంటి వాట్సాప్, ఇన్స్టా, ఫేస్బుక్ వంటి వాటివి ఏ రకమైన పోస్టులు, స్టేటస్లు పెట్టకూడదు. అలాంటిది అన్నమాట ఇది. పొద్దుగాల లేచిన వెంటనే ఫోన్ పట్టద్దు, అట్లనే తొందరగా నిద్రపోవాలి, జంక్ ఫుడ్కి దూరంగా ఉండాలి, సినిమాలు, మనం చూసేటువంటి వెబ్ సిరీస్లు కానీ ఏవైనా సరే చూడకుండా ఒక వారం రోజుల పాటు ఉండడం అన్నమాట ఈ మాంక్ మోడ్ ఛాలెంజ్. అంటే ఉద్యోగం, అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఫోన్ వినియోగం తగ్గించేసేయాలి. ప్రతిరోజు కనీసం 45 నుంచి 60 నిమిషాలు వ్యాయామానికి కేటాయించాలి. ఇవన్నీ కూడా 7 రోజుల పాటు క్రమం తప్పకుండా చేయాల. ఇట్లా చేస్తే మానసిక, శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది, ఏకాగ్రత కూడా పెరుగుతుంది, మనతో మనం గడిపే సమయం ఎక్కువైతుంది, పైగా ప్రతికూల సమాచారానికి అంటే నెగటివ్ రూమర్స్కి దూరంగా ఉంటాం. దీంతో ఒత్తిడి, ఆందోళన తగ్గి మెదడుకు కుసింత విశ్రాంతి దొరుకుతుంది. మరి ఇప్పటికే ప్రయత్నించిన వాళ్ళైతే దీన్ని కొనసాగించడానికి కొంతమంది ఇష్టపడుతున్నారట. నేను ఈ మధ్యలో ఎక్కడో చదివాను. మరి మీరు కూడా చేస్తారా, చేయగలుగుతారా, ఒకసారి ప్రయత్నించి చూడండి. మరి ట్రై చేస్తే తప్పేముంది.

మీరు విన్న ఈ పాట వెంకటేష్ గారు నటించినటువంటి కొత్త సినిమా ఆదర్శ కుటుంబం చిత్రంలోనిది. కార్తిక్ పాడినటువంటి ఈ పాటకి శ్రీమణి సాహిత్యాన్ని అందించారు. ఎస్ తమన్ స్వరాల్ని సమకూర్చినటువంటి పాట. సింగిల్లో చివరగా పాట విందాము.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇంతటితో ఈ రోజటి సింగిడి సినిమా పాటల కార్యక్రమం సమాప్తం. ఈ రోజైతే ఇంకా సినిమా పాటల్ని మాట చెప్పిన పాట ఇనుండ్రిలా ఉషారులో మధురిమలో ఫిల్మీ గానేలో హిందీ పాటల్ని వినిపిస్తుంది మీ రేడియో నేస్తం మమత. రేపు పొద్దుగల సింగిడి సినిమా పాటల కార్యక్రమంలో మీ రేడియో నేస్తం షాల్ని వినిపించే మాటలు పాటల్ని వినడం మరవకుండ్రి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా సమయం 10 గంటలకు వస్తున్నది. మరికొన్ని క్షణాలలో వివిధ భారతీయ ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగుతాయి. 3 గంటల నుంచి 5 గంటల వరకు హిందీ వివిధ భారతి కార్యక్రమాలు వింటారు ఆకాశవాణి ముంబై కేంద్రం నుంచి. సాయంత్రం 5 గంటలకు మాట చెప్పుర్రి పాట ఇనుండ్రి కార్యక్రమంతో ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం ప్రసారాలు ప్రారంభమవుతాయి. రాత్రి 11 గంటల వరకు కొనసాగుతాయి. ట్యూన్ చేసి వింటేనే ఉండండి 100.2 ఎఫ్ఎంలో.

శాఖ తెలిపింది. ఈ నెల 28 నుంచి 30 వరకు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ తలపెట్టిన 3 రోజుల దేశవ్యాప్త సమ్మెను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆదిలాబాద్ రిమ్స్ అగ్ని ప్రమాదంలో మృతి చెందిన 3 శిశువుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషి అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ మొత్తాన్ని ఇస్తామని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ప్రకటించారు. ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026 కేవలం పెట్టుబడుల సమీకరణకే పరిమితం కాకుండా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచానికి చాటేలా ఉండాలని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు అధికారులకు సూచించారు. బతుకమ్మ ప్రాశస్త్యం, ప్రత్యేక వంటకాలు ప్రధానంగా ఆకట్టుకునేలా సాంస్కృతిక శాఖ సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని, G20 బ్రిక్స్ సమ్మిట్ల తరహాలో సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు ప్లాన్ చేయాలని ఆదేశించారు. గణేష్ నిమజ్జన మహాశోభాయాత్రకు హైదరాబాద్ సిటీ పోలీసులు సర్వసన్నద్దమయ్యారు. ఈ నెల 25న బాలాపూర్ నుంచి జరిగే తుది శోభాయాత్రను 10,000 సీసీ కెమెరాలు 24 డ్రోన్లతో బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షిస్తారు. బందోబస్తుకు 20,000 మంది సిబ్బందికి తోడు 4 RAF 2 CRPF కంపెనీలను మోహరించారు. 14,929 మండపాలకు అనుమతులివ్వగా ఇప్పటి వరకు 32,878 విగ్రహాల నిమజ్జనం పూర్తయింది. సరిహద్దు భద్రతా దళం సహకారంతో బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా రవాణా అవుతున్న 12 కేజీల బంగారాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ స్వాధీనం చేసుకుంది. సరిహద్దు బంగారం అక్రమ రవాణాను అరికట్టేందుకు భారత్ బంగ్లాదేశ్ సరిహద్దు వెంబడి అనేక దాడులు నిర్వహించినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. బంగ్లాదేశ్తో సరిహద్దు పంచుకుంటున్న బీహార్ బెంగాల్లోని వివిధ ప్రాంతాల నుంచి 17 కోట్ల రూపాయల విలువైన సుమారు 12 కేజీల విదేశీ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. భారత ఆహార భద్రత ప్రమాణాల అథారిటీ ఉప్పు చక్కెర లేదా కొవ్వు అధికంగా ఉండే ప్యాక్ చేసిన ఆహార పదార్థాలపై ఫ్రంట్ ఆఫ్ ప్యాక్ న్యూట్రిషన్ లేబులింగ్ ను ఒకే దశలో అమలు చేయాలని ప్రతిపాదించింది. నిర్దేశిత పరిమితిని మించి పోషకాన్ని పేర్కొంటూ అటువంటి ఉత్పత్తుల ముందు భాగంలో ఎరుపు రంగు షట్కోన హెచ్చరికల లేబుల్ను ఉంచాలని ప్రతిపాదించారు. చైనా నుంచి దిగుమతయ్యే తక్కువ ధర కలిగిన డెకార్ పేపర్ సరఫరా నుంచి దేశీయ తయారీదారులను రక్షించేందుకు భారత్ దానిపై యాంటీ డంపింగ్ సుంకాన్ని వచ్చే ఏడాది మార్చి వరకు పొడిగించింది. డిసెంబర్ 2021లో రెవెన్యూ శాఖ టన్నుకు $110 నుంచి $540 పరిధిలో ఈ సుంకాన్ని 5 ఏళ్ల కాలానికి విధించింది. సుంకం విధింపును 2027 మార్చి 26 వరకు పొడిగిస్తూ ఆ శాఖ నోటిఫికేషన్ సవరించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @EIRNews_HYD ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమానికి స్వాగతం. మరి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం. 10:04 ఎగ్జాక్ట్ గా ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమంలో ఇవాళ ఈ ప్రోగ్రామ్ లో మనం ప్లే చేసుకుందాం 2005 నుంచి 2015 ఈ 10 ఇయర్స్ టైం బౌండ్ లో వచ్చిన సూపర్ ట్రాక్స్ ఎవర్ గ్రీన్ హిట్స్ గా మనం ప్లే చేసుకుందాం. 2005 నుంచి 2015 ఈ 10 ఇయర్స్ లో వచ్చిన సినిమాల నుంచి మీకు నచ్చిన పాటల్ని మీరు రిక్వెస్ట్ చేయొచ్చు 0402324082 కి నెంబర్ 0402324082 నెంబర్ కి మీరు ఈ 2005 నుంచి 2015 ఈ 10 ఇయర్స్ టైం మోడ్ లో వచ్చిన మీరు వినాలి అనుకుంటున్న పాటల వివరాలని మాకు షేర్ చేయండి. ఫస్ట్ అయితే కార్తిక్ అండ్ మోహన భోగరాజు పాడిన అదిరిపోయే పాటతో ఇవాళ ఎవర్ గ్రీన్ హిట్స్ మనం స్టార్ట్ చేద్దాం. స్టే ట్యూన్డ్.

0: మగాడి బాయ్
1: పారడైజ్ నాని, అదే నాచురల్ స్టార్ నాని అండ్ లావణ్య త్రిపాఠి కాంబినేషన్ లో వచ్చిన బలే బలే మగాడి ఓ నుంచి సూపర్ ట్రాక్ మనం విన్నాము. కార్తిక్ అండ్ మోహన భోగరాజ్ పాడారు ఈ పాటని. రైట్, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. ఇవాళ ఎవర్ గ్రీన్ హిట్స్ గా మనం 2005 నుంచి 2015 ఈ 10 ఇయర్స్ టైం బౌండ్ లో వచ్చిన సూపర్ ట్రాక్స్ మనం ప్లే చేసుకుంటాం. అండ్ ఈ 10 ఇయర్స్ లో మీరు వినాలి అనుకుంటున్న సాంగ్స్ డీటెయిల్స్ ని కూడా నాకు వాట్సాప్ చేయొచ్చు 0402324082 నెంబర్ కి. బబ్బూరి సదానంద్ గౌడ్, సత్యమ్మ, శ్రీధర్ గౌడ్, విజయలక్ష్మి, నయోమి, మహాలక్ష్మి, సంతోష్ గౌడ్, మాధవి, వినయ్ కుమార్ గౌడ్, మనోజ్ కుమార్ గౌడ్, సదాప్రియ, సౌందర్య మనకు మెసేజ్ చేశారు. దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, నెహాన్, శ్రీమాణి కాదు శ్రీవాణి, సౌమ్య, శ్రీరామదాస్, కృపాచారి, అనిత, సాయి వర్షిత అండ్ సాయి రిత్విక్ ఉన్నారు. మా కోసం ఏదైనా సాంగ్ డెఫినెట్ గా మీకోసం ఖచ్చితంగా ఒక మంచి పాట ప్లే చేద్దాం. అండ్ ఎవరు ఈ మెసేజ్ మనకి టెక్స్ట్ చేసింది అంటే భువనగిరి అర్బన్ కాలనీ నుంచి కొండ, యాదగిరి, శాంత, అభి, హాసిని, వైష్ణవి అండ్ నితిన్. రైట్, మీ అందరి కోసం ఈ టైం బౌండ్ లో వచ్చిన ఇంకొక అదృపయ సూపర్ ట్రాక్ గోల్డ్ దేవరాజ్ గారు పాడిన ఈ పాట మీకోసం.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ కేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: మధురిమ.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఇవాళ మనం ప్లే చేసుకుంటున్నాం. రైట్, 2005 నుంచి 2015 ఈ టైం బౌండ్ లో, ఈ 10 ఇయర్స్ టైం బౌండ్ లో వచ్చిన పాటల్ని మనం ప్లే చేసుకుంటాం. అండ్ ఈ టైం బౌండ్ లో మీరు వినాలి అనుకుంటున్న సాంగ్స్ ని నాకు వాట్సాప్ ద్వారా షేర్ చేయండి 0402324 0852 నెంబర్ కి. హాయ్ అన్నయ్య, ఐఆమ్ లతా మోహన్ ఫ్రమ్ నెల్లూర్. హలో చెల్లి. రైట్, బట్ సాంగ్ ఏం కావాలో మనకి మెసేజ్ పెట్టలేదు ఈ చెల్లి. చూడవరపు నాగేశ్వరరావు, రమాదేవి, లక్ష్మి, శశాంక్, గాయత్రి, విస్తృత, మహాద్యుతి, సాయి, మాన్విత, సమృత, మహాద్యుతి, గీతా నగర్ హైదరాబాద్ నుంచి మనకి మెసేజ్ చేశారు. రంగారెడ్డి జిల్లా నుంచి బండి రావిరాల విలేజ్ నుంచి లక్ష్మి, వరలక్ష్మి, జయలక్ష్మి, మహాలక్ష్మి, విజయలక్ష్మి, బంగారు లక్ష్మి, రాములు, గౌడ్ రాములమ్మ, చాలా మంది లక్ష్మిలు ఉన్నారు మెసేజ్ లో. అలాగే ఒక రాములమ్మ గారు కూడా మనకు మెసేజ్ చేశారు. హైదరాబాద్ భారతి అంట, ఓకే విబి. రైట్, గుడ్ మార్నింగ్ వివిధ భారతి, హైదరాబాద్, కడప, వినయ్, యాంటనీ, ఆరోగ్య, స్వామి మనకు మెసేజ్ చేశారు. బట్ మెసేజ్ మొత్తం కూడా చాలా క్లమ్జీగా ఉందండి. గుడ్ మార్నింగ్ వివిధ భారతి హైదరాబాద్, గుడ్ మార్నింగ్ అండి. నంద్యాల డిస్టిక్ నుంచి మనకి మెసేజ్ చేస్తున్నారు వరలక్ష్మి, సువర్ణ, సాయి, దేవాన్షిక, రిషిధర్ ఈ మెసేజ్ లో ఉన్నారు. అలాగే వెంకటేష్, ఎం వెంకటేష్, నందిపేట, మా పేర్లు చదవండి ప్లీజ్ అంట. డెఫినెట్ గా చదివేశానండి. గజ్వేల్ నుంచి షేర్ల వెంకటేష్, సుగుణ, రామ్ ప్రసాద్, రామ్ చరణ్ మనకి మెసేజ్ చేశారు. హాయ్, గుడ్ మార్నింగ్, ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్ కి స్వాగతం. వెల్కమ్ అండి, చాలా సేపు అయింది మనం స్టార్ట్ చేసి. ఓకే, వన్స్ అగైన్ వెల్కమ్. నిజామాబాద్ జిల్లా నుంచి శ్రీరామ హనుమానులు అలాగే వారి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఈ మెసేజ్ లో ఉన్నారనమాట. రైట్, మీ అందరి కోసం జెసి గిఫ్ట్ కల్పన గారు పాడిన డిఎస్పి మ్యూజిక్ కంపోజిషన్ లో వచ్చిన 2005 నుంచి 2015 ఈ టైం బౌండ్ లో వచ్చిన ఇంకొక ఎవర్ గ్రీన్ హిట్ మీకోసం. స్టే ట్యూన్డ్.

0: ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రోతలకి ఒక ముఖ్య గమనిక. గురువారం మధ్యాహ్నం అంటే ఈ రోజు మధ్యాహ్నం 2:15 ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో మహిళల్లో వచ్చే గర్భాశయ ముఖద్వారం సమస్యలు, నెలసరి సమస్యలు గురించి ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ ప్రియదర్శిని పంపన గారు శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 232408522, 232408523, 295509923 నెంబర్ మరోసారి 295509923 నెంబర్లకు కాల్ చేసి మహిళల్లో అలాగే అమ్మాయిల్లో కనిపించే ప్రధాన గైనకాలజికల్ సమస్యల గురించి నేరుగా డాక్టర్ ప్రియదర్శిని గారితో మాట్లాడవచ్చు. గమనిక విన్నారు.

రైట్, చందమామ సినిమా నుంచి కారుణ్య అండ్ గాయత్రి పాడిన పాట విన్నాము. ఓకే, రాధాకృష్ణ గారి మ్యూజిక్ కంపోజిషన్ లో వచ్చిన పాట. రైట్, ఎవర్ గ్రీన్ హిట్స్ షో వింటున్నారు. ఇవాళ మనం ప్లే చేసుకుంటున్నాం 2005 నుంచి 2015 ఈ టైం బౌండ్ లో, ఈ 10 ఇయర్స్ టైం బౌండ్ లో వచ్చిన సూపర్ ట్రాక్స్ ప్లే చేసుకుంటున్నాం. రైట్, ఈ 10 ఇయర్స్ టైం బౌండ్ లో మీరు వినాలి అనుకుంటున్న సాంగ్స్ డీటెయిల్స్ ని మాకు వాట్సాప్ ద్వారా షేర్ చేయొచ్చు 0402324082 నెంబర్ కి. హలో శుభోదయం. శుభోదయం, గుడ్ మార్నింగ్. ఈ రోజు ఎవర్ గ్రీన్ హిట్స్ సాంగ్స్ లో మాకు కూడా ఒక మంచి పాట, డెఫినెట్ గా మీకోసం ఒక మంచి పాట ప్లే చేద్దాం. నిజామాబాద్ ఆదర్శ్ నగర్ కాలనీ నుంచి కీర్తి, రాజ్ కుమార్, సరోజ, సంతోష్, లక్ష్మి, ప్రియా, ప్రతీక్ష, సుస్వర, సుమధుర, ఓకే ఇవన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయండి మీ పేర్లు, వెరైటీగా కూడా ఉన్నాయి. ఇబ్రహీంపట్నం ఆదిపట్ల నుంచి కరాడి, గోపి, కిషన్, ఉమాదేవి మనకి మెసేజ్ చేశారు. వరంగల్ జిల్లా సంగం మండలం ముండ్రాయి విలేజ్ నుంచి అనుముల, మోహన్, సుభద్ర, రాజ్కుమార్, రచన, మహిర. నార్లవాయి విలేజ్ నుంచి సింగిరెడ్డి, అనిలు, మానస, అన్విక, రిషి, కౌశిక్ రెడ్డి. ముమ్మిడివరం గ్రామం నుంచి మచ్చిక, సుదర్శన్, చంద్రకళ. రైట్, మీ అందరి కోసం ఇంకొక సూపర్ హిట్ ట్రాక్, ఈ టైం బోన్ లో వచ్చిన పాట, కాసల శ్యామ్ గారు రాసిన పాటని మీకోసం ప్లే చేస్తున్నా. స్టే ట్యూన్డ్.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: తెలంగాణ రాష్టంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. 10:42 and 48 seconds ఎగ్జాక్ట్ గా ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఇవాళ మనం ప్లే చేసుకుంటున్నాం 2005 నుంచి 2015 ఈ టైం బౌండ్ లో వచ్చిన సూపర్ హిట్ ట్రాక్స్ మనం ప్లే చేసుకుంటున్నాం. ఇంతకుముందు మనం ప్లే చేసుకున్న సాంగ్ విలన్ సినిమా నుంచి విక్రమ్ ఐశ్వర్యరాయ్ యాక్ట్ చేసిన మెయిన్ లీడ్స్ మణిరత్నం గారి డైరెక్షన్ లో విక్రమ్ అండ్ ఐశ్వర్యరాయ్ గారు యాక్ట్ చేశారు. పృథ్వీరాజ్ గారు ఒక సెపరేట్ ఇంపార్టెంట్ రోల్ లో యాక్ట్ చేస్తారు అన్నమాట ఈ సినిమాలో. సో వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ ట్రాక్ మనం ప్లే చేసుకున్నాం. రెహమాన్ గారి మ్యూజిక్ కంపోజిషన్ లో వచ్చింది. అండ్ ఇదే టైం బౌండ్ లో వచ్చిన ఇంకొక సాంగ్ మనం ప్లే చేసుకునే ముందు కొన్ని మెసేజ్లు మనం చదువుదాము. జానకంపేట నుంచి ఎం శ్యామ్ లాల్, జగన్మోహన్, రాజేష్, ఆరాధ్య, సాయి, సోను మనకి గుడ్ మార్నింగ్ అంటూ మెసేజ్ చేశారు. గుడ్ మార్నింగ్ అండి. అలాగే శ్యాంపల్లి విలేజ్ నుంచి చింత శ్రీనివాస్, జఫర్గఢ్ మండలం, జన్గామ్ డిస్టిక్ నుంచి మనకు మెసేజ్ చేశారు. వరంగల్ జిల్లా కాశీబుగ్గ నుంచి నల్ల సుదర్శన్, సరిత, వినయ్, పూజ అండ్ లోహిత్ ఉన్నారు మెసేజ్ లో. మేడ్చల్ జిల్లా కీసర మండలం రామలింగేశ్వర కాలనీ నుంచి మానస, మాధురి, మాలక్ష్మి అండ్ మాధవి ఉన్నారు. అలాగే మనకి ఇంకొక మెసేజ్ చూద్దాము మనము. సాయి దన్సిక ఫిర్జాదిగూడ నుంచి మనకు మెసేజ్ చేశారు. అలాగే రాజేష్, రాణి, రవి, రేఖ, సుజన, మాధవి, ఆంజనేయులు, బుధాన్, పోచంపల్లి నుంచి మనకి మెసేజ్ చేస్తున్నారు. రైట్, మీ అందరి కోసం ఈ సూపర్ హిట్ ట్రాక్ ఈ టైం బౌండ్ లో వచ్చిన పాట, విజయ్ ప్రకాష్ పాడిన పాట అండ్ రెహమాన్ గారి మ్యూజిక్ కంపోజిషన్ లో వచ్చిన పాట.

0: మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో.
1: శ్రోతలకి ఒక ముఖ్య గమనిక. ఈరోజు మధ్యాహ్నం 2:15 ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో మహిళల్లో వచ్చే గర్భాశయ ముఖద్వారం సమస్యలు, నెలసరి సమస్యల గురించి ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ ప్రియదర్శిని పంపన గారికి డాక్టర్ ప్రియదర్శిని పంపన గారు శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు STD కోడ్ 040 యాడ్ చేసి 2324082 2324085329550923 నెంబర్లకు కాల్ చేసి మహిళల్లో అలాగే అమ్మాయిల్లో కనిపించే ప్రధాన గైనకాలజికల్ సమస్యల గురించి నేరుగా డాక్టర్ ప్రియదర్శిని గారితో మాట్లాడవచ్చు. గమనిక విన్నారు.

0: రైట్, వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. అత్తారింటికి దారేది సినిమా నుంచి శంకర్ మహాదేవన్ గారు పాడిన పాట మనం విన్నాము డిఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్ లో. 2005 నుంచి 2015 ఈ టైం బౌండ్ లో వచ్చిన పాటల్ని మనం ఈరోజు ప్లే చేసుకున్నాం. రైట్, ఇది ఇవాళ ఎవర్ గ్రీన్ హిట్స్ షోలో మనం ప్లే చేసుకున్న కొన్ని పాటలు. చాలా మంది చాలా మెసేజ్లు పంపించారు, బట్ చాలా రిక్వెస్ట్ ఉన్నాయి కదా, సో అవన్నీ కూడా మనం టైం బౌండ్ లో ప్లే చేయలేం. బట్ మీరు ఈ పాటలన్నీ కూడా మీ అందరి కోసమే. థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే మెసేజ్ చేశారో వాళ్ళందరికీ కూడా. రైట్, నెక్స్ట్ న్యూస్ హెడ్లైన్స్. న్యూస్ హెడ్లైన్స్ తర్వాత గుర్తుకొస్తున్నాయంటూ బోల్డ్ అన్ని విశేషాలు మా ఆర్జే రెడీగా ఉన్నారు మీతో షేర్ చేసుకోవడానికి. అండ్ వినాయక నిమజ్జనాలు అవుతున్నాయి, పిల్లల్ని నిమజ్జనం అయ్యేటప్పుడు కూడా కొన్ని ప్రికాషన్స్ మెయింటైన్ చేయండి, చాలా జాగ్రత్తగా ఉండండి. బయట రెయినీ కూడా ఈ 2-3 డేస్ నుంచి చాలా వర్షాలు కూడా ఉన్నట్టున్నాయి. సో అవన్నీ కూడా ప్రికాషన్స్ మెయింటైన్ చేసుకుంటూ ఫెస్టివల్ ని చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోండి. రైట్, వింటూ ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం.
1: ఓ యా.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది అక్కరాజు నిర్మల్. యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో పూర్తిస్థాయి ఉత్పత్తి జరగకపోవడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అధికారులను ప్రశ్నించారు. ఎంసీఆర్ హెచ్ఆర్డీలో విద్యుత్ శాఖపై జరిగిన సమీక్షలో ఈ విద్యుత్ కేంద్రానికి G9 బొగ్గు అవసరమని, సింగరేణిలో అది లభ్యం కాదని అధికారులు తెలిపారు. దీంతో మహానది కోల్ ఫీల్డ్స్ కోల్ ఇండియా నుంచి బొగ్గు కొనుగోలుకు చర్యలు చేపట్టాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో చర్చించాలని సీఎం ఆదేశించారు. దసరాలోపు

స్థాయి ఉత్పత్తి సాధించాలని స్పష్టం చేశారు. ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026 ఏర్పాట్లను ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. డిసెంబర్ 7 నుంచి 9 వరకు జరిగే ఈ సదస్సు కోసం సచివాలయం సన్నాహక సమావేశం నిర్వహించారు. దాదాపు 10 ప్రత్యేక అధికారుల కమిటీలు మంత్రుల నేతృత్వంలో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లను ఏర్పాటు చేశారు. ఇంటి ముంగిటినే పౌర సేవలు అందించే మీ సేవ డోర్ డెలివరీ సర్వీసెస్ ను ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు బాగ్లింగంపల్లిలో ప్రారంభించారు. 1100 టోల్ ఫ్రీ నెంబర్ లేదా మీ సేవ పోర్టల్ ద్వారా స్లాట్ బుక్ చేసుకుంటే జనన మరణ ధృవీకరణ పత్రాలు, ఆదాయ కుల నివాస సర్టిఫికేట్లు, ఈసీ కాపీలు వంటి సేవలను ఇంటి దగ్గరే అందిస్తారు. ఆదిలాబాద్ రిమ్స్ లోని నవజాత్ శిశు సంరక్షణ విభాగంలో జరిగిన అగ్ని ప్రమాదంపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ సుమోటోగా స్పందించింది. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, భద్రతా ఏర్పాట్లు, సహాయక చర్యలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని జస్టిస్ షమీం అక్తర్ నేతృత్వంలోని కమిషన్ వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శిని ఆదేశించింది. గణేష్ ఉత్సవాల సందర్బంగా ఖైరతాబాద్ బాలాపూర్ మండపాల వద్ద మహిళలు యువతల భద్రత కోసం షీ టీమ్స్ విస్తృతంగా మొహరించాయి. సెప్టెంబర్ 14 నుంచి 23 వరకు ఈవ్టీజింగ్ అభ్యంతరకర ప్రవర్తనకు పాల్పడిన 1530 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 724 మందికి వెరిఫికేషన్ అనంతరం కౌన్సిలింగ్ ఇచ్చి హెచ్చరించి వదిలిపెట్టారు. తెలంగాణ హైకోర్టు రేపు సెలవు ప్రకటించింది. గణేష్ నిమజ్జన శోభాయాత్ర కారణంగా హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలు, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని హైకోర్టులు, ఇతర కోర్టులకు ఈ సెలవు వర్తిస్తుంది. దీనికి బదులుగా డిసెంబర్ 5 పనిదినంగా ప్రకటించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: వెరీ గుడ్ మార్నింగ్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ లో సమయం 11:04 అవుతోంది. మరి కాసేపట్లోనే వింటారు గుర్తుకొస్తున్నాయి.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలందరికీ గుర్తుకొస్తున్నాయి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం అంటున్నాడు మీ ఆర్జే పవన్. మరి ఈ రోజు గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో ప్రముఖ గేయ రచయిత గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఓవైపు పాటల్ని మరోవైపు మాటల్ని అందంగా అల్లిన భాషా సవ్యసాచి ఆయన. మాటల విషయం కాసేపు పక్కన పెడితే ఆయన రాసిన పాటలు కేవలం పాటలు మాత్రమే కాదు, మనసు భాషకు వ్యాకరణ గ్రంథాలు. అలాంటి ఎన్నో గీతమాలికలు ఆయన కలం నుండి జాలువారాయి. ఎలాంటి పాటనైనా అవలీలగా రాయగల అరుదైన రచయితల్లో ఆయన ముందు వరుసలో ఉంటారు. ఏ భాష సినిమా అయినా, ఏ మ్యూజిక్ డైరెక్టర్ అయినా, ట్యూన్ అయినా, ట్యూన్ మాత్రం ఆయన లిరిక్కు సలాం అంటుంది. ఒక శిల్పి

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి కార్యక్రమం, మీ ఆర్జే పవన్ తో. మరి సంబరాల రాంబాబు సినిమాలోంచి ఒక పాట ప్లే చేశాను కదా నేను, మన శ్రోతలందరూ కూడా చాలా యాక్టివ్ గా రియాక్ట్ అయ్యారు. దాదాపు 32 మంది నాకు కరెక్ట్ గా గెస్ట్ చేసి ఆన్సర్ పంపించారు. ఎస్, ఆయన గురించే మనం మాట్లాడుకోబోతున్నాం ఇవాళ. మరి

ఆయన ఎవరంటే, కలం పేరునే తన పేరుగా మార్చుకున్న రాజశ్రీ గారి గురించి ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నాం. ఆయనే తన కలం పేరు రాజశ్రీతో ప్రసిద్ది చెందిన ఇందుకూరి రామకృష్ణంరాజు గారు. 1934 ఆగస్టు 31న విజయనగరంలో అప్పలరాజు నారాయణమ్మలకు జన్మించారు రాజశ్రీ. అయితే రాజశ్రీ గారి ఎయిమ్ వేరు. నిజానికి బాగా చదువుకున్నారు, అలాగే సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలి అని చదువుకుంటున్నప్పుడే డిసైడ్ అయ్యారు. స్నేహితులతో కలిసి నాటకాలు వేసేవాళ్లు, అలాగే కళల పట్ల ఆయనకి చిన్నప్పటి నుంచి మక్కువ ఉండేదన్నమాట. అయితే సినిమా ఇండస్ట్రీలో సంగీత దర్శకుడుగా రాణించాలి అని చెన్నపట్నం చేరుకున్నారు. కానీ ఎలాంటి అవకాశం వచ్చినా దాన్ని వదులుకోవాలి అనుకోలేదు. మద్రాసు వెళ్లిన వెంటనే ఎంజీఆర్ గారికి కథ చెప్పారు, ఒప్పించారు. అదే తేడవంద మాపిళ్ళ అనే ఒక తమిళ సినిమా. అలా కథారచయితగా రాజశ్రీ గారి సినీ ప్రస్థానం మొదలైంది. కెరీర్ మొదట్లో పినిశెట్టి గారు, కడారి నాగభూషణం గారు, సముద్రాల జూనియర్ గారి దగ్గర అసిస్టెంట్ గా పనిచేశారు. చాలా మంది రైటర్స్ కి గోస్ట్ రైటర్ గా కూడా పనిచేశారు. రాజశ్రీ గారికి చెన్నైలో ఉన్నప్పుడే తమిళ భాష పట్ల చాలా పట్టు ఏర్పడింది. 1960లో వచ్చిన తెలుగు సినిమా రమాసుందరి అనే సినిమాలో మొదటి పాట రాశారు రాజశ్రీ గారు. తర్వాత 1963లో వచ్చిన పరువు ప్రతిష్ట ఎన్టీఆర్ గారి సినిమా, ఇక ఆ సినిమాలో ఆయన రాసిన పాటలతో ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు రాజశ్రీ గారికి. మాట్లాడుకుందాం ఇవాళ రాజశ్రీ గారు రాసిన మంచి మంచి పాటలు విందాం, అలాగే ఆయన సినీ ప్రస్థానాన్ని ఒక్కసారి మనం గుర్తు చేసుకుందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: నమస్కారం, నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టుని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851 02కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in ని సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
2: 11 గంటలు దాటి 19 నిమిషాలు స్టూడియో క్లాక్ లో మీరు వింటున్న కార్యక్రమం గుర్తుకొస్తున్నాయి. గేయ రచయిత స్పెషల్లో భాగంగా మనం మాట్లాడుకుంటున్నాం రాజశ్రీ గారి గురించి. రాజశ్రీ గారి సినీ కెరీర్ విశేషాలను ఒక్కసారి మనం గమనిస్తే గనక 1963లోనే ఆయన మూఢనమ్మకాలు అనే డబ్బింగ్ సినిమాకి రచన చేసి పాపులర్ అయ్యారు. ఎవరి రాజశ్రీ అనే క్వశ్చన్ చాలా మందిలో రైజ్ అయింది అనమాట అప్పట్లో. ఎందుకంటే తమిళ తెలుగు భాషల మీద అంత పట్టున్న రచయిత రాజశ్రీ గారు. అండ్ 70వ దశకంలో వచ్చిన బంగారు గాజులు, మట్టిలో మాణిక్యం సినిమాలకు ఉత్తమ కథా రచయితగా నంది అవార్డులు అందుకున్నారు రాజశ్రీ గారు. సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అతి కొద్ది కాలంలోనే నంది పురస్కారాలు అందుకున్న రచయితగా కూడా రాజశ్రీ గారికి మంచి పేరుంది. ఇక ఆయనకున్న మరొక పేరేంటంటే అనువాద రారాజుగా అఖండ ఖ్యాతిని సంపాదించిన రాజశ్రీ గారు స్ట్రెయిట్ తెలుగు చిత్రాల్లో కూడా ఏ సినీ కవికి తీసిపోని పాటలు రాశారు. కొంతమందికి ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో ఒక కైండ్ ఆఫ్ పాటలు రాస్తే అదే ముద్ర వేసేస్తారు, కానీ రాజశ్రీ గారు ఆ ముద్ర నుంచి తప్పించుకోగలిగారు. డబ్బింగ్ పాటలు ఎలా రాసేవారు అలాగే తెలుగు పాటలు కూడా అంతే గొప్పగా రాసేవారు రాజశ్రీ గారు. రాజశ్రీ గారి బహుముఖ ప్రజ్ఞాశాలికి సినిమా ఇండస్ట్రీ దాసోహమైపోయింది అప్పట్లో. రచయితగా రాణిస్తూనే 1965లో సింహాచల క్షేత్ర మహిమ అనే చిత్రంతో దర్శకుడుగా కూడా మారారు. అందుకే ఆయనని సవ్య

రాష్టంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి.

0: తెలంగాణ
1: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.

0: శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈరోజు మధ్యాహ్నం 2:15 ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోరిన్ కార్యక్రమంలో మహిళల్లో వచ్చే గర్భాశయ ముఖద్వారం సమస్యలు, నెలసరి సమస్యల గురించి ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ ప్రియదర్శిని పంపన గారు శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 2324 08 2324 08 53, మరొక నెంబరు 2955 09 23 నెంబర్లకు కాల్ చేసి మహిళల్లో అలాగే అమ్మాయిల్లో కనిపించే ప్రధాన గైనకాలజికల్ సమస్యల గురించి నేరుగా డాక్టర్ ప్రియదర్శిని పంపన గారితో మాట్లాడవచ్చు. ట్యూన్ చేసుంచండి ఈ రోజు మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ కార్యక్రమం కోసం. గమనిక విన్నారు.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
0: అవుతోంది స్టూడియో క్లాక్ లో సమయం. రాజశ్రీ గారి గురించి గుర్తు చేసుకుంటున్నాం గేయ రచయిత స్పెషల్లో భాగంగా. ఆంధ్ర దిలీప్ కుమార్ గా పేరుగాంచిన చలం గారు, రాజశ్రీ గారి కాంబినేషన్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. అలాగే ఎక్కువగా సత్యం గారికి తన కెరీర్ స్టార్టింగ్ లో పాటలు రాసేవారు రాజశ్రీ గారు. ఇందాక మనం విన్న పాట కూడా సత్యం గారు కంపోజ్ చేసింది.

నరపిల్లలు సినిమాలు అది. ఇక ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయని చెప్పుకున్నాం కదా, సంబరాల రాంబాబు, బుల్లెమ్మ బుల్లోడు, తులాభారం, దేవుడమ్మ, రాముడే దేవుడు, ఊరికి ఉపకారి లాంటి సినిమాల్లో రాజశ్రీ గారు రాసిన పాటలు తెలుగునాట మారుమోగిపోయాయి. చలంగారి ప్రోత్సాహం వల్లే రాజశ్రీ గారు అద్భుతమైన తెలుగు పాటలు రాశారు. ఇక ఆయన రాసిన ప్రేమ గీతాలైతే మనస్సు లోతుల్లో రెపరెపలాడే ప్రేమలేఖల్లా ఉంటాయి. పదే పదే చదువుకున్న, మొదటిసారి చదువుతున్న అనుభూతే కలుగుతుంది మనకి. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586. గుర్తుకొస్తున్నాయి Go Retro with Akashwani Telugu.
1: 11:37 స్టూడియో క్లాక్ లో గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. నేను మీ ఆర్జే పవన్. గుర్తుకొస్తున్నాయిలో గేయ రచయిత స్పెషల్లో రాజశ్రీ గారి సినీ ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన రాసిన అద్భుతమైన పాటలు వింటూ ఉన్నాం కదా. ప్రేమసాగరం సినిమా గుర్తుందా? 1983 ఆ ప్రాంతంలో కాలేజ్ డేస్ లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పబోయేదానికి కనెక్ట్ అవుతారు. అనువాద బ్రహ్మగా రాజశ్రీ గారు అనునిత్యం ఎందరికో ఆదర్శంగా నిలుస్తారు. డబ్బింగ్ సినిమా అంటే చాలు, అందులో రాజశ్రీ గారి పేరు తప్పకుండా ఉంటుంది. ఉయిరుళ్ళు వరై ఉషా అనే సినిమా 1983 విడుదలైన తమిళ చిత్రాన్ని టి రాజేందర్ గారు అన్ని తానే నిర్మించారు. ఈ సినిమాని తెలుగులో ప్రేమ సాగరం పేరుతో విడుదల చేశారు. తమిళతో పాటు తెలుగులో కూడా సెన్సేషనల్ హిట్ అయింది ఈ సినిమా. ఒక డబ్బింగ్ సినిమా సంవత్సరం పాటు థియేటర్స్ లో ఆడడం అంటే ఆషామాష విషయం కాదు. ఇప్పటికీ ఈ సినిమానే రికార్డ్ అనమాట. తెలుగు వర్షన్ కు రాజశ్రీ గారు రాసిన చక్కనైన ఓ చిరుగాలి అనే పాట కాళిదాసు విరహ గీతిలా నా సాగుతూ ఉంటుంది. అండ్ ఈ పాటలో ఆయన వాడిన పదప్రయోగం ఏదైతే ఉందో, ఉషాదూరమైన నేను ఊపిరైన తీయలేను అని రాశారు రాజశ్రీ గారు. ఆయన ఎందుకలా రాశారంటే, టి రాజేందర్ గారి సతీమణి పేరు ఉషా. సినిమా టైటిల్ కూడా తన భార్య పేరు మీద ఉన్న ప్రేమతోనే పెట్టుకున్నారు రాజేందర్ గారు. అండ్ ఆ పేరుని పాటలో ఇమిడ్చి తన పాఠవాన్ని తెలియజేశారు రాజశ్రీ గారు. మరొకసారి ఆ పాట వింటూ ఆ ప్రేమ సాగరంలో ఉన్నటువంటి లోతేంటో, రాజశ్రీ గారి కలంలో ఉన్న ఆ గొప్పతనమేంటో మనం కూడా ఒక్కసారి గుర్తు చేసుకుందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.

రాజశ్రీ గారు రాసిన మరొక అద్భుతమైన పాట జానకమ్మ గారి కంఠంలో వింటూ ఉంటే ప్రాణం అలా హాయిగా తేలిపోతూ ఉంటుంది కదా. నిజంగా సంగీతానికి ఉన్నటువంటి గొప్పతనం మ్యాజిక్ అదే అనమాట. రాజశ్రీ గారు రాసిన అద్భుతమైన పాటల్లో ఈ పాట కూడా ఒకటి. సాహిత్యంలో మనం భూతద్దం పెట్టి వెతికినా కూడా ఎక్కడా కూడా తెలుగు పదం అనేది మిస్ అవ్వకుండా ఉంటుందన్నమాట. అంత గొప్పగా రాస్తారు రాజశ్రీ గారు. డబ్బింగ్ పాటని యథాతథంగా తర్జుమా చేస్తే ఏముంది, అదేమవుతుంది, ట్రాన్స్లేషన్ మాత్రమే అవుతుంది. ఇంపుగా ఉండాలి అంటే బాణీకి తగ్గట్టు భావం చెడిపోకుండా తెలుగుకరించాలన్నమాట. ఆ విద్య మన రాజశ్రీ గారికి పెన్నుతో పెట్టిన విద్య. ఆయన అనువదించిన అనేక పాటలు అర్థాలు నిజానికి వేరు. వాటిని తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్చి అందమైన పదాలు కూర్చి ఆశ్చర్యపరచడం ఆయనకే చెల్లింది. అందుకే ఆ పాట సూటిగా శ్రోతల గుండెల్లోకి వెళ్లింది. ఆయన రాసిన ఓ పాపా సినిమాలోని మాటేరాని చిన్నదాని అనే పాట ఒక సెన్సేషన్. చెప్పితే తప్ప అది డబ్బింగ్ పాట అని ఎవరికి తెలియదన్నమాట. బాలుగారు స్వయంగా యాక్ట్ చేసి అప్పట్లో గుక్క తిప్పుకోకుండా పాడిన చరణాలు ఒక ట్రెండ్ సెట్టర్. డబ్బింగ్ పాటను తేట తెలుగు పాటగా మలిచి ఎవరికి నోట మాట రాకుండా చేశారు రాజశ్రీ గారు. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: పుట్టుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: ఇలా వింటూ వెళితే అసలు రాజశ్రీ గారి అద్భుతమైన పాటలకి అంతే ఉండదన్నమాట. ఈ రోజంతా వినాలనిపిస్తుంటుంది ఆయన రాసిన పాటలు. కానీ మనకున్న సమయం గంటసేపే కాబట్టి వీలైనన్ని ఎక్కువ మంచి పాటలు మనం ప్లే చేసుకుంటూ ఉన్నాం గుర్తుకొస్తున్నాయిలో. ఇక రాజశ్రీ గారి గురించి మాట్లాడుకుంటే 270 చిత్రాలకు 15,000 పాటలు రాసి సింహభాగం డబ్బింగ్ పాటలు రాసిన రచయితగా ముందు వరుసలో ఉంటారు రాజశ్రీ. అందుకే ఆయన డబ్బింగ్ కింగ్ అయ్యారు. ఆయన రాసిన తెలుగు చిత్రాల కన్నా అనువాద చిత్రాల జాబితానే 10 రెట్లు ఎక్కువ. స్ట్రైట్ తెలుగు చిత్రాల్లో రాజశ్రీ కళాన్ని ముందుకు నడిపించింది చలంగారైతే, డబ్బింగ్ చిత్రాల్లో విరివిగా అవకాశాలిచ్చింది దర్శకులు మణిరత్నం గారు. ఆయన డైరెక్ట్ చేసిన తమిళ చిత్రాల్లోని పాటలు తెలుగులో కూడా బాగా పాపులర్ అయ్యాయి అంటే అది ఖచ్చితంగా రాజశ్రీ గారి చేతి చలువే. ఆయన తెలుగులో తీసిన ఒకే ఒక స్ట్రైట్ సినిమా గీతాంజలి, ఒక క్లాసిక్ కదా. గీతాంజలి సినిమాకి మాటలు రాసింది ఎవరో తెలుసా? మన రాజశ్రీ గారే. పాటలు వేటూరి గారు రాస్తే మాటలు రాజశ్రీ గారు రాశారన్నమాట. మరి మనం సుశీలమ్మ గొంతులో పాట విన్నాం, జానకమ్మ గొంతులో పాట విన్నాం. మరి వాణి జయరామ్ గారు పాడిన పాట, అద్భుతమైన పాట ఒకటి ఉంది రాజశ్రీ గారు రాసింది, ఘర్షణ సినిమాలోంచి వినేద్దాం.

ఇక మణిరత్నంగా డైరెక్ట్ చేసిన మౌనరాగం, నాయకుడు, ఘర్షణ, అంజలి, దళపతి, రోజా చిత్రాల్లో రాజశ్రీ గారి పాటలు ఆల్ టైమ్ హిట్స్. ప్రేమసాగరం, ప్రేమ పావురాలు, జెంటిల్మ్యాన్, సింధూర పువ్వు, విచిత్ర సోదరులు ఇలా చెప్పుకుంటూ పోతే రాజశ్రీ గారు పాటలు రాసిన ప్రతి చిత్రం దాదాపు హిట్టే. లిప్ సింక్ ని అనుకరిస్తూ సందర్భం, సన్నివేశానికి అనుగుణంగా పాటలు రాయడం అంటే మాటలు కాదు. ఆ అనువాద కళ రాజశ్రీ గారికి అద్భుతంగా అబ్బింది. అదే డబ్బింగ్ పాటకు కొత్త సొబగులు అద్దింది. ఆయన ఉన్నా లేకపోయినా, తరాలు మారినా ఆ పదాల్లోని భావం ఎప్పటికీ సజీవంగానే ఉంటుంది. ఇది ఈనాటి గుర్తుకొస్తున్నాయి.

0: మ్యూజిక్ అండ్ మస్తీ. ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంతా గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. బీబీ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్.

ఉంటాయి. తరతరాల తరగని ఆనందం మరలించే సంపూర్ణ వినోదం స్టూడియో క్లాక్ల టైం 12 గంటలు దాటి 6 నిమిషాలు సరిగ్గా. చైతన్య స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం. మరి ఇవాళ్టి చైతన్య స్ఫూర్తిలో మనం ఎవరి గురించి మాట్లాడుకోబోతున్నాం? అడవులే జీవనాధారంగా బ్రతికే గిరిజన మహిళలు నేడు సరికొత్త ఉపాధి మార్గాన్ని ఎంచుకుంటూ ఆర్థికంగా నిలదొక్కుంటున్నారు. ఎక్కడ? ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో పలు గిరిజన గ్రామాల మహిళలు సైంటిఫిక్ మెథడ్స్ లో, శాస్త్రీయ పద్దతిలో తేనెటీగల పెంపకాన్ని చేపట్టి స్థిరమైన ఆదాయం పొందుతున్నారు. మరి ఇందులో ఏంటి గొప్పతనం, ఏంటి మనకి స్ఫూర్తి కలిగించే అంశం అంటారా? అదే తెలుసుకోబోతున్నాం ఇవాళ చైతన్య స్ఫూర్తిలో. ఇందులో ఒక సామాజిక సంస్థ వారి కూడా పాత్ర ఉంది. వాళ్లకి చేయూతను అందిస్తూ, ప్రతి స్టెప్ లోనూ వాళ్లకి గైడెన్స్ ఇస్తూ, చక్కటి తేనెను ఉత్పత్తి చేయడానికి

0: లెస్లీ లూయిస్, అనుష్క, సునీత సారథి పాడిన పాట, రచన చంద్రబోస్, సంగీతం హారిస్ జయరాజ్, సైనికుడు సినిమాలోంచి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి.
0: శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈరోజు మధ్యాహ్నం 2:15 ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మహిళల్లో వచ్చే గర్భాశయ ముఖద్వారం సమస్యలు, నెలసరి సమస్యల గురించి ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ ప్రియదర్శిని పంపన గారు శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 2324-0852, 2324-0853, మరొక నెంబరు 2955-0923 నెంబర్లకి కాల్ చేసి మహిళల్లో అలాగే అమ్మాయిల్లో కనిపించే ప్రధాన గైనకాలజికల్ సమస్యల గురించి నేరుగా డాక్టర్ ప్రియదర్శిని పంపన గారితో మాట్లాడవచ్చు. ఈ రోజు మధ్యాహ్నం 2:15 ప్రసారమయ్యే హలో డాక్టర్ కార్యక్రమంలో గమనిక విన్నారు. మీరు వింటున్న కార్యక్రమం చైతన్య స్ఫూర్తి, నేను ఆర్జే పవన్. మనం ఈ ములుగు జిల్లాలోని తాడువాయి మండలంలో గిరిజన మహిళలు ప్రధానంగా ఈ సైంటిఫిక్ మెథడ్లో ఉత్పత్తి చేస్తున్న తేనె గురించి, అలాగే వాళ్లకి చేయూతనిస్తున్నటువంటి ఒక సామాజిక సంస్థ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ములుగు జిల్లాలోని తాడువాయి మండలంలో గోనేపల్లి, మేడారం, ఊరట్టం, కొండపర్తి, అంకంపల్లి గ్రామాల గిరిజన మహిళలు ఏం చేస్తున్నారంటే ఆధునిక తేనెటీగల పెంపకంలో ఆదర్శంగా నిలుస్తున్నారు అందరికీ. అండ్ గవర్నమెంట్ సపోర్ట్ ఇస్తోంది ఇందిరా మహిళా శక్తి పథకం కింద, అలాగే గవర్నమెంట్ తో పాటు వీళ్ళకి మొత్తం గైడెన్స్ ఇచ్చేది హంబుల్ బీ అనే సామాజిక సంస్థ అన్నమాట. ఈ ప్రాజెక్టులో తొలిసారిగా 4 గ్రామాల్లో 60 యూనిట్లు, అంటే యూనిట్స్ ప్రకారం తేనెని ఉత్పత్తి చేస్తారు కదా, కాబట్టి 60 యూనిట్లను ఏర్పాటు చేశారు. నేను పైన చెప్పిన 4 గ్రామాలు ఏవేంటి, గోనేపల్లి, మేడారం, ఊరట్టం, కొండపర్తి. ఆ 4 గ్రామాల్లో 60 యూనిట్లు ఏర్పాటు చేశారు. అలాగే ప్రత్యేక స్థలాన్ని సిద్దం చేసుకుని ఈ ఎండుగడ్డి పరదాలతో కూడిన రక్షణ గుడిసెలు ఏర్పాటు చేసుకున్నారు. అండ్ అలాగే మొత్తం ఇదన్నింటినీ ఒక స్ట్రక్చర్ గా, ఒక ప్రాజెక్ట్ గా టేకప్ చేసిన సంస్థ హంబుల్ బీ. అలాగే కలపతో చేసిన 10 ప్రత్యేక పెట్టెల్ని స్టాండ్లపై వరుస క్రమంలో అమర్చి ఈ బీ మిత్ర అంటారనమాట, ఈ హంబుల్ బీ సంస్థ ఏదైతే ఉందో వాళ్ళకి గైడెన్స్ ఇస్తూ ఎలా పెంచాలి తేనెటీగల్ని, వాటికి ఆహారంగా ఏది ఇవ్వాలి, ఎంత మేర ఆహారం ఇవ్వాలి, ఇవన్నీ కూడా ఆరోగ్యకరమైన తేనె ఉత్పత్తి అవ్వాలంటే వాళ్ళకి గైడెన్స్ ఇచ్చే ఈ హంబుల్ బీలో బీ మిత్ర అనే వాళ్ళు కూడా అక్కడ పనిచేస్తారు. వాళ్ల పర్యవేక్షణలో ఈ తేనెటీగల్ని పెంచుతున్నారనమాట. మరి వీళ్లు ఎలా ఆదర్శంగా నిలుస్తున్నారు అందరికీ, ఈ తేనెటీగల పెంపకం వల్ల వాళ్లు ఎంత లాభాన్ని ఆర్జిస్తున్నారు, ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. మరి కాసేపట్లో వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: కుమార్ సాను నిష్మా పాడిన పాట రచన చిన్ని చరణ్, సంగీతం వందే మాతరం శ్రీనివాస్, ఆయుధం సినిమా నుంచి.
1: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
2: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్ కు కాల్ చేసి మీ ఆడ్స్ ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నంబర్ మరవకండి, 9490463863.
1: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
0: శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈరోజు మధ్యాహ్నం 2:15 ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మహిళల్లో వచ్చే గర్భాశయ ముఖద్వారం సమస్యలు, నెలసరి సమస్యల గురించి ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ ప్రియదర్శిని పంపన గారు శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 2324-0852, 2324-0853, మరొక నెంబరు 2955-0923 నెంబర్లకి కాల్ చేసి మహిళల్లో అలాగే అమ్మాయిల్లో కనిపించే ప్రధాన గైనకాలజికల్ సమస్యల గురించి నేరుగా డాక్టర్ ప్రియదర్శిని పంపన గారితో మాట్లాడి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ఈ రోజు మధ్యాహ్నం 2:15 ప్రసారమయ్యే హలో డాక్టర్ కార్యక్రమంలో గమనిక విన్నారు.

సాకేత్ పాడిన పాట, మనిషర్మ గారి సంగీతం, అనంత్ శ్రీరామ్ సాహిత్యం, పరుగు సినిమా నుంచి విన్నారు. ఇక హంబుల్ బీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా, ఈ హంబుల్ బీతో పాటు సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ సెర్ప్ అనే సంస్థతో కలిసి ఈ గిరిజన మహిళలకు అదనపు ఆదాయం కల్పించేందుకు ఈ ప్రాజెక్టు అమలు చేస్తున్నామని హంబుల్ బీ సంస్థ అంటోంది. రెండో విడతలో కూడా మరొక 4 గ్రామాల్లో అదే 60 యూనిట్స్ ఏర్పాటు చేసే ప్రణాళిక ఆల్రెడీ ఆన్ పేపర్ ఉందని చెప్తున్నారు వాళ్లు. వ్యవసాయ పనులతో పాటు అదనపు ఉపాధి కూడా పొందుతున్నారు. అలాగే బాక్సులను చెక్ చేస్తున్నప్పుడు తేనెటీగలు కుట్టి చేతులు వాపు వచ్చినా సరే భరిస్తూ శ్రమిస్తున్నారు అక్కడి మహిళలు. అండ్ హంబుల్ బీ సహకారంతో గిరిజన మహిళలు తమ కష్టార్జితంతో సరికొత్త జీవనోపాధి సృష్టించుకుంటున్నారన్నమాట. అంటే లాభాపేక్ష లేకుండా కూడా ఇలాగా ఒక మారుమూల గిరిజన గ్రామాల్లోకి వెళ్లి పనిచేయడం అన్నది అన్ని సంస్థలు చేసే పని కాదు. మనం ఖచ్చితంగా ఈ హంబుల్ బీని అభినందించి తీరాలి. ప్రకృతి సంపదను సమర్థంగా వాడుకుంటూ కుటుంబాలకు ఆర్థికంగా భరోసా కల్పిస్తున్న ములుగు ఏజెన్సీ మహిళల కృషి రాష్ట్రంలోని ఇతర మహిళా సంఘాలకు కూడా గొప్ప ఆదర్శంగా నిలుస్తోందన్నమాట. మరి మనం కూడా ఇలాంటి మంచి మంచి ప్రయత్నాలు ఇంకా రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇది ఈనాటి చైతన్య స్ఫూర్తి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది అక్కరాజ్ నిర్మల్. నిజాయితీ, బాధ్యత, దేశభక్తి వంటి సద్గుణాలు కలిగిన యువశక్తి దేశానికి అవసరమని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. సేవయే జీవితానికి ప్రధాన లక్ష్యమని, అది ప్రతి ఒక్కరిలో అంతర్భాగంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారి ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిషా తీరం వెంబడి కళింగపట్నం వద్ద తీరం దాటి భూభాగం మీద ప్రయాణిస్తోంది. 2026 ఆసియా క్రీడల్లో భాగంగా ఉషూ మహిళల 60 కేజీల సాందా విభాగంలో రజత పతకాన్ని సాధించిన రోషి బీనాదేవి నవరంకు రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. గుజరాత్లోని వడోదరాలో అంతర్జాతీయ ఆధ్యాత్మిక ధ్యాన కేంద్రాన్ని రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రపంచ పునరుద్దరణకు ఆధ్యాత్మిక జాగృతి ప్రాజెక్టును రాష్టపతి ప్రారంభించారు. యువత కోసం వికసిత భారత్ దేశ అంతర్గత శక్తిని మేల్కొలుపు కార్యక్రమాన్ని దృశ్య మాధ్యమం ద్వారా ప్రారంభించారు. నిజాయితీ, బాధ్యత, దేశభక్తి వంటి సద్గుణాలు కలిగిన యువశక్తి దేశానికి అవసరమని ముర్ము అన్నారు.
1: युवाओं को स्वच्छ संस्थागत आत्मनिर्भर शांतिपूर्ण और जिम्मेदार बनाना हम सबकी जिम्मेदारी. अब ऐसे युवा तैयार करना है जो ज्ञान, टेक्निक और कौशल से साथी आत्मविश्वास, आत्मअनुशासन, सकारात्मक सोच, संवेदनशीलता और नैतिक मूल्यों से भी परिपूर्ण.
0: సేవయే జీవితానికి ప్రధాన లక్ష్యమని, అది ప్రతి ఒక్కరిలో అంతర్భాగంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. రాజకీయాల్లో అత్యున్నత స్థానం పొందినప్పటికీ సేవే పరమార్థంగా ఉండాలని అన్నారు. వాదనగర్ నుంచి వారణాసి వరకు సేవాయాత్ర చేస్తున్న యువతతో దృశ్య మాధ్యమం ద్వారా మోదీ మాట్లాడారు. సేవో పరమో ధర్మః, సేవయే అత్యున్నత మార్గంగా ఉండాలని ప్రధానమంత్రి అన్నారు.
2: सेवा यही मुख्य हमारा काम होना चाहिए और हम सेवा कर कर के ही सेवा का संदेश देंगे, शब्दों में नहीं देंगे. हमारे आचरण से लोगों को पता चले कि राजनीति में सत्ता कितनी ही क्यों न बड़ी हो जाए, लेकिन हमारा मार्ग सेवा का ही रहेगा. हम कभी भी सेवा के मार्ग से नहीं विचलित होंगे, कितने ही ऊंचे शिखर पर पहुंचेंगे, लेकिन सेवा परमो धर्म इस भाव को लेकर आगे बढ़ेंगे.
0: ఈ కార్యక్రమంలో సేవాయాత్రికులు తమ అనుభవాన్ని ప్రధానమంత్రితో పంచుకున్నారు. యాత్రలో భాగంగా వివిధ ప్రాంతాల్లో మొక్కలు నాటడం, పరిశుభ్రతా చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. ప్రభుత్వ పథకాల పట్ల సానుకూల దృక్పథంతో ఉన్నట్లు ప్రజలు తమతో చెప్పారని సేవాయాత్రికులు ప్రధానమంత్రితో చెప్పారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో భాగంగా వివిధ దేశాల నాయకులతో మన విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ చర్చలు జరిపారు. నెదర్లాండ్స్ విదేశాంగ మంత్రి టామ్ బ్రెన్సన్స్తో ఉక్రెయిన్ పరిస్థితులపై మాట్లాడిన జయశంకర్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సంవత్సరం మొదట్లో నెదర్లాండ్స్ పర్యటన సందర్బంగా చేసిన వాగ్దానాలపై తదుపరి చర్యలు పట్ల చర్చలు జరిపారు. ఫిన్లాండ్ విదేశాంగ మంత్రి ఎలీనా వాల్డెనస్తో యూరోపియన్ యూనియన్తో ద్వైపాక్షిక సహకారంపై చర్చలు జరిపారు. సాల్వోనియా విదేశాంగ మంత్రి థామస్ కజర్తో భారత్ యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో పాటు ఇతర అంశాలపై చర్చించారు. భారత్ కారికోమ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో కరేబియన్లోని పునరుత్పాదక ఇంధన సంస్థలకు శిక్షణతో పాటు ఆరోగ్య రంగంలో సహకారంపై జయశంకర్ చర్చించారు. పసిఫిక్ ద్వీప మహాసముద్ర దేశాలతో వాతావరణ మార్పులు, ఎలినో ప్రభావం, అంతరిక్ష రంగాల్లో సహకారంపై జయశంకర్ చర్చలు జరిపారు. దేశ ప్రగతిలో మారిటైమ్ రంగం కీలక భూమిక పోషిస్తుందని కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలవనరుల మంత్రి సర్బానంద్ సోనోవాల్ తెలిపారు. మారిటైమ్ పరిశ్రమ అభివృద్దికి మౌలిక సదుపాయాల ఆధునికీకరణ, సంస్కరణలు తమ ప్రభుత్వం తీసుకుందని సామాజిక మాధ్యమం ద్వారా మంత్రి చెప్పారు. ప్రపంచ మారిటైమ్ డే సందర్బంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా సముద్రయాన దినోత్సవం మారిటైమ్ డేని జరుపుకుంటున్నారు. ప్రపంచ మారిటైమ్ పరిశ్రమ కార్మికుల కృషిని గుర్తిస్తూ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఆఖరి గురువారాన్ని మారిటైమ్ డేగా జరుపుకుంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలను పంచుకోనున్నారు. కాగా నెలవారీ ప్రసారమయ్యే ఈ రేడియో కార్యక్రమంలో ఇది 138వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఆర్ న్యూస్ వెబ్సైట్లో, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఏఆర్ న్యూస్, డిడి న్యూస్, పీఎంఓ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారి ఉత్తర కోస్తాంధ్ర దక్షిణ ఒడిశా తీరం వెంబడి కళింగపట్నం వద్ద తీరం దాటి భూభాగం మీదుగా ప్రయాణిస్తోంది. దీని ప్రభావం వల్ల దక్షిణ ఒడిశా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో తీవ్ర వాయుగుండం ప్రభావం అధికంగా ఉంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనూ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల ఈదురుగాలులు వీయడంతో విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పంటలకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలకు పలు విమానాలను దారి మళ్లించారు. విశాఖ నుంచి విజయవాడకు వెళ్లాల్సిన ఇండిగో విమానాన్ని శంషాబాద్ కు మళ్లించారు. హైదరాబాద్ నుంచి రాజమహేంద్రం వెళ్లాల్సిన స్టార్ ఎయిర్లైన్స్ విమానాన్ని బెంగళూరుకు మరలించారు. వాతావరణం అనుకూలించకపోవడం వల్ల ఎయిర్లైన్స్ కు చెందిన పలు విమానాలు రద్దయ్యాయి. తెలంగాణలో పలు చోట్ల 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ ఎరుపు రంగు హెచ్చరికలు జారీ చేసింది. దేశ రాజధాని న్యూఢిల్లీలో మహిళలు, ట్రాన్స్ జెండర్ వ్యక్తులకు సురక్షమైన, పరిశుభ్రమైన, గౌరవప్రదమైన ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో రూపొందించిన దుర్గా ఈ ఆటో పథకానికి ఢిల్లీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకం మొదటి దశలో 1,300 పింక్ ఎలక్ట్రిక్ ఆటోలను గుర్తించిన లబ్దిదారులకు అందిస్తారు. టాక్సీ డ్రైవర్ల కొరకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ భారత్ టాక్సీ అనే పథకాన్ని ప్రకటించారు. భారత్ టాక్సీలో ద్విత్రిచక్ర వాహన చోదకులు కమిషన్ లేకుండా రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. వారికి 5 లక్షల రూపాయల వరకు సామాజిక భద్రత లభిస్తుంది. లక్నో, గోరఖ్పూర్, వారణాసి, ప్రయాగ్రాజ్లలో ఇప్పటికే భారత్ టాక్సీ సేవలు అందుబాటులో ఉన్నాయి. గ్రేటర్ నోయిడా యమునా ఎక్స్ప్రెస్ రహదారిపై గత రాత్రి స్లీపర్ బస్సుకు నిప్పంటుకోవడంతో కనీసం 9 మంది మరణించారు. బస్సు అద్దాల నుంచి బయటకు దూకి మిగిలిన వారు ప్రాణాలతో బయటపడ్డారు. జవారు పోలీస్ స్టేషన్ పరిధిలో దయంత్పూర్ గ్రామ సమీపంలో ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రమాదంలో గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని కోరారు. ప్రధానమంత్రి జాతీయ విపత్తు సహాయ నిధి నుంచి మరణించిన వారి కుటుంబాలకు 2 లక్షల రూపాయలు, గాయపడ్డ వారికి 50,000 రూపాయల పరిహారాన్ని ప్రకటించారు. ఈరోజు స్టాక్ మార్కెట్లు నష్టాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్ 704 పాయింట్లు నష్టపోయి 74,124 వద్ద, నిఫ్టీ 235 పాయింట్లు నష్టపోయి 23,212 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. బ్యాంకింగ్, బీమా, గనులకు సంబంధించిన స్టాక్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఇంధనం, ధాన్యం రంగాలకు సంబంధించి రష్యా, ఉక్రెయిన్ మధ్య పరిమిత కాల కాల్పుల విరమణ ఒప్పందాన్ని అన్వేషించడానికి సిద్దంగా ఉన్నామని అమెరికా తెలిపింది. ఇరు దేశాలు ఇటువంటి ఏర్పాటుపై ఆసక్తి చూపాయని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తెలిపారు. తాము మాస్కో, కీవులతో చర్చలు జరిపామని, తమ అధికారులు ఉక్రెయిన్ అధ్యకుడు వ్లాదిమిర్ జెలెన్స్కీతో పాటు రష్యా అధికారులతో చర్చలు జరుపుతున్నారని అన్నారు. ఇంధనం, మౌలిక సదుపాయాల అంశంపై ఇరుపక్షాల వాదనలు భిన్నంగా ఉన్నందున ఒక ఒప్పందానికి రావడం కష్టమని రూబియో తెలిపారు. డొనాల్డ్ ట్రంప్, వ్లాదిమిర్ పుతిన్ల మధ్య శిఖరాగ్ర సమావేశంలో ఎటువంటి చర్చలు జరగలేదని రూబియో తెలిపారు. ఇటువంటి శిఖరాగ్ర సమావేశాలు ఉండబోవని తెలిపారు. 2026 ఆసియా క్రీడల్లో భాగంగా ఉషు మహిళల 60 కేజీల శాండా విభాగంలో రజత పతకాన్ని సాధించిన రోషి బీనాదేవి నోరంకు రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. 3 వరుస ఆసియా క్రీడల్లో 3 పతకాలు సాధించిన రోషి బీనాదేవి చరిత్ర సృష్టించారని రాష్టపతి అన్నారు. స్కల్స్ విభాగంలో సత్నం సింగ్, సల్మాన్ ఖాన్ కాంస్య పతకం సాధించిన పట్ల రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రీడల్లో వీరు పతకం సాధించిన పట్ల సమిష్టి కృషికి, పట్టుదలకు తార్కాణమని అన్నారు. నిజాయితీ, బాధ్యత, దేశభక్తి వంటి సద్గుణాలు కలిగిన యువశక్తి దేశానికి అవసరమని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. సేవయే జీవితానికి ప్రధాన లక్ష్యమని, అది ప్రతి ఒక్కరిలో అంతర్భాగంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారి ఉత్తర కోస్తాంధ్ర దక్షిణ ఒడిశా తీరం వెంబడి కళింగపట్నం వద్ద తీరం దాటి భూభాగం మీదుగా ప్రయాణిస్తోంది. 2026 ఆసియా క్రీడల్లో భాగంగా ఉషు మహిళల 60 కిలోల శాండా విభాగంలో రజత పతకాన్ని సాధించిన రోషి బీనాదేవి నోరంకు రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 12:40 దాటి 38 సెకండ్లు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ద పారడైజ్ సినిమాలోంచి ఒక మంచి పాట వినేద్దాం. అర్జుల జంగిరెడ్డి ఆకునూరి దేవ్ పాడిన పాట, రచన కాసల్ల శ్యామ్, సంగీతం అనిరుద్ధ్ రవిచంద్రన్.

0: తెలంగాణ రాష్టంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మరి ఇది ఈట్ ఫిట్ టైం కదా. ప్రతిరోజు మనం మంచి మంచి హెల్దీ టిప్స్ మాట్లాడుకుంటాం, అలాగే హెల్దీ ఈటింగ్ గురించి మాట్లాడుకుంటాం. కాబట్టి ఇవాళ కూడా కొన్ని హెల్త్ టిప్స్ మాట్లాడుకుందాం ఈట్ ఫిట్ లో. కొందరు నిద్ర లేవగానే ఏం చేస్తారు, వెంటనే కొంతమంది బెడ్ కాఫీ తాగుతారు, కొంతమంది బ్రష్

చేయగానే వెంటనే కాఫీ లేదా టీ పడిపోవాలి, లేకపోతే వాడు బుర్ర పని చేయదనమాట. అంతలా దానికి హ్యాబిట్యుయేట్ అయిపోయి ఉంటారు. అయితే వీటికి బదులుగా పరగడుపున కొన్ని పదార్థాలు తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ, రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చని చెప్తున్నారు నిపుణులు. అండ్ అంతేకాదు ఇలా తీసుకోవడం వల్ల ఏంటంటే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా చేకూరుతాయంట. మరి అవేంటో తెలుసుకుందామా? ముందుగా ఉసిరి. ఉసిరిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా లభిస్తాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచడంలో తోడ్పడతాయన్నమాట. ఉసిరిని గుజ్జుగా చేసి గోరువెచ్చని నీటిలో కలుపుకుని పరగడుపునే తీసుకోవడం వల్ల ఫలితం ఉంటుందంట. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం తేనె. తేనె కూడా చాలా మంది స్వీట్ గా ఉంటుంది కదా, మో షుగర్ అనుకుంటారు, కానీ తేనె మోతాదులో తీసుకోవడం మంచిదే. పరగడుపునే గోరువెచ్చటి నీటిలో తేనె నిమ్మరసం కలిపి తీసుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. చాలా మంది ఫాలో అవుతూ ఉంటారు. ఇది ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు శరీరంలోని హానికారక బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మ జీవులతో పోరాడడానికి కావలసిన శక్తిని శరీరానికి అందిస్తాయంట. ఇలా తేనెను రోజు ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఒబెసిటీ, అధిక బరువు ఉన్న వాళ్లు కూడా తగ్గే అవకాశం ఉంటుందంటున్నారు డైటీషియన్లు, అలాగే న్యూట్రిషన్ ఎక్స్పర్ట్లు. ఇంకొకటి, మన ఇంట్లో ఉండే నాచురల్ ఔషధం లాంటి తులసి మొక్క. రోజు తులసి ఆకుల్ని నమలడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. 5 తులసి ఆకుల్ని తీసుకుని, 5 అంటే 5 కాదు, ఒక గుప్పెడు ఎన్నొస్తే అన్ని తీసుకుని రాత్రంతా నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం పరగడుపునే ఆ ఆకులు తిని ఆ నానబెట్టిన నీళ్లేవైతే ఉన్నాయో అవి కూడా తాగేయాలి. దానివల్ల ఏమవుతుందంటే దగ్గు జలుబు లాంటి ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే వెంటనే రిలీఫ్ వస్తుంది. అంతేకాదు తులసి రసం తాగితే చర్మానికి, మన హెయిర్ కి, అలాగే దంతాలకు కూడా ఎంతో మంచిదంట. వెల్లుల్లి గురించి తెలుసుకుందాం ఒక పాట విన్న తర్వాత. వెల్లుల్లి వల్ల మనకు వచ్చే హెల్త్ బెనిఫిట్స్ ఏంటి మాట్లాడుకుందాం. అందుకన్నా ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తాం మీకోసం. కారుణ్య పాడింది చిరుత సినిమాలోంచి, భాస్కర్ భట్ల గారి సాహిత్యం, మణిశర్మ గారి సంగీతంలో. స్టే ట్యూన్డ్.

ఎయిట్ ఫిట్ వింటున్నారు. ఎయిట్ ఫిట్ లో మనం శరీరానికి మేలు చేసే ఔషధాలాంటి ఆహార పదార్థాల గురించి మాట్లాడుకుంటున్నాం. పరగడుపును తీసుకోవడం వల్ల వెల్లుల్లి గురించి చెప్తా అన్నాను కదా, సహజ సిద్ధమైన యాంటీబయాటిక్ గా పిలిచే వెల్లుల్లిలో యాంటీ మైక్రోబియల్ యాంటీ వైరల్ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి జలుబు దగ్గు లాంటి ఇన్ఫెక్షన్లతో పోరాడేందుకు కావలసిన శక్తిని శరీరానికి అందిస్తాయి. హార్ట్ కూడా చాలా మంచిది వెల్లుల్లి. అందుకే వెల్లుల్లిని రోజు ఆహారంలో భాగం చేసుకోవడంతో పాటు పరగడుపునే రెండు పచ్చి వెల్లుల్లి రెబ్బల్ని నమిలి ఆపై గోరువెచ్చని నీళ్లు తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుందంటున్నారు డైటీషియన్ ఎక్స్పర్ట్స్. అలాగే మరొక విషయం ఏంటంటే వయస్సు పెరిగే కొద్దీ శరీరంలో కొన్ని మార్పులు చోటు చేసుకోవడం సహజమే కదా. అలాగే ఈ 35 ఏళ్లు దాటిన మహిళల్లో కూడా శారీరకంగా సౌందర్యపరంగా కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి. అలాగే అన్నింటికీ హార్మోన్స్ లో వచ్చే హెచ్చు తగ్గులే కారణమని తేలిగ్గా తీసుకోకూడదు అంటున్నారు నిపుణులు. ఎందుకంటే కొన్ని అసాధారణ మార్పులు అంతర్గతంగా ఉన్న ఆరోగ్య సమస్యలకు ఇండికేషన్స్ అని చెప్తున్నారు. కాబట్టి ఈ వయస్సులో తమ శరీరంలో వచ్చే మార్పుల్లో ఏవి సాధారణమైనవి ఏవి అసాధారణమైనవి అన్న విషయాల్లో ప్రతి మహిళ అవగాహన పెంచుకోవడం ముఖ్యమంటున్నారు. అండ్ వర్కింగ్ ఉమెన్ అయితే ఇంకొంచెం ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి. పనిలో పడి ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ చేయకుండా మనకి మనం సర్ది చెప్పుకోకుండా అసలు ఎందుకు ఇలా అవుతోంది అని ఆలోచించి డాక్టర్స్ని సంప్రదించి వాళ్ళు సజెస్ట్ చేసిన డైట్ ని తీసుకోవడం వల్ల ఖచ్చితంగా మంచి హెల్త్ ని మెయింటైన్ చేయొచ్చని చెప్తున్నారన్నమాట. ఇంకా మాట్లాడుకుందాం ఈ ట్విట్ లో మరిన్ని విషయాలు ఈ పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

0: హలో
1: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
0: మళ్ళీ
1: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే. మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
2: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
0: సార్ అంత డబ్బు?
2: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
0: సార్ 2 లక్షలు?
3: ఏమైంది నాన్న?
0: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్లో డ్రగ్స్ దొరికాయట.
2: అరే,
0: కట్ చేసావా?
3: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
0: మోసమా?
3: పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
4: డబ్బుని పోగొట్టుకుంటారు.
5: ఆర్బీఐ అంటుంది
6: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
7: ఎయిట్ ఫిట్ లో మనం ఈ మిడిల్ ఏజ్ లేడీస్ లో వచ్చే సమస్యల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. అయితే 35 దాటిన కొంతమంది మహిళలు చిన్న పనులకే అలసిపోతూ ఉంటారు, నీరసించిపోతూ ఉంటారు. ఇవి గమనిస్తూ ఉంటాం మనం. ఇందుకు వయస్సు పెరిగే కొద్దీ ఇంటి బాధ్యతలు పెరిగిపోవడం, వీటితో పాటు ఆఫీస్ పనుల్ని బ్యాలెన్స్ చేసుకోలేక సతమతమైపోవడం, ఇలాంటివన్నీ కారణం కావచ్చు అంటున్నారు. కాబట్టి ఇలాంటి బిజీ షెడ్యూల్స్ లో ఏంటంటే ఎప్పుడూ కూడా మనం తక్కువ తక్కువ తిన్నా వీలైనన్ని ఎక్కువ సార్లు తింటే మన బాడీలో ఉన్న మెటబాలిజం గాని లేకపోతే స్ట్రెంగ్త్ గాని మెయింటైన్ అవుతుందన్నమాట. అలాంటి వాటిలో అరటి పండ్లు, అంటే ఈ డయాబెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఈ బనానాని అవాయిడ్ చేసినా కూడా ఓట్స్ కానీ నట్స్ కానీ కోడిగుడ్లు ఆకుకూరలు వంటి శక్తినిచ్చే పదార్థాలు తీసుకోవడం మంచిదని చెప్తున్నారు. అండ్ కొంతమంది మహిళల్లో 35 దాటిన తర్వాత ప్రీ మెనోపాజ్ లక్షణాలు మొదలవుతాయి. వీటి వల్ల రాత్రుళ్ళు నిద్ర పట్టకపోవడం, ఒక్కసారిగా మెలకు వచ్చి ఒళ్ళంతా చెమటలు పట్టడం, దీనివల్ల కూడా కొంతమంది ఎక్కువగా పానిక్ అవుతూ ఉంటారు, ఎందుకు ఇలా జరుగుతోంది అని చెప్పి. కాబట్టి వాటన్నిటికీ కూడా ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్సే కారణం అంటున్నారు. కాబట్టి పడుకునే ముందు గోరువెచ్చటి నీళ్లతో స్నానం చేయడం, గోరువెచ్చటి పాలు తాగడం, ఆహ్లాదకరమైన మ్యూజిక్ వినడం, అలాగే రోజు ఖచ్చితమైన నిద్ర వేళల్ని పాటించడం మంచిది అని ఈ హెల్త్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారన్నమాట. వయస్సు పెరిగే కొద్దీ చర్మంలోని కొలాజన్ కూడా ఉత్పత్తి తగ్గిపోతుంది, ఫలితంగా ఈ వృద్ధాప్య ఛాయలు రావడం, చర్మం పొడిబారిపోవడం, స్ట్రెచ్ అవ్వడం స్కిన్, ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. కాబట్టి 35 దాటిన మహిళల్లో ఇవి సహజమే అని చెప్తున్నా కూడా హార్మోన్స్ ప్రాబ్లం వల్ల జుట్టు రాలిపోవడం, నెరిసిపోవడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తుంటాయి. కాబట్టి ఏదైనా సరే మంచి కాల్షియం దొరికే ఫుడ్ ని తింటూ ఈ సోయా ఉత్పత్తులు, పాల పదార్థాలు, ఆకుకూరలు ఎక్కువగా తీసుకుంటే విటమిన్ డి కోసం చేపలు, ఉడికించిన కోడిగుడ్లు వంటివి మెనూలో చేర్చుకోవడం మంచిదన్నమాట. ఒకవేళ ఈ గుడ్లు నాన్ వెజ్ తినని వాళ్ళు వాటి సప్లిమెంట్స్ గా సోయా లేకపోతే శనగలు ఇలాంటివి తీసుకుంటే బోన్ స్ట్రెంగ్త్ కూడా పెరుగుతుందన్నమాట. మరి ఇది ఇవాల్టి ఈట్ ఫిట్. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: వంశీగారు రాసిన పాట, ఇళయరాజు గారి కంపోజిషన్ లో ఉన్నికృష్ణన్ శ్రేయా ఘోషాల్ పాడారు అనుమానాస్పదం సినిమా నుంచి.
1: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డు హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 1:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ప్రాంతీయ వార్తలు చదువుతున్నది అక్క పెద్ది మృణాలిని. ముందుగా ముఖ్యాంశాలు. దానం నాగేందర్ ఎమ్మెల్యేగా అనర్హుడని ప్రకటించిన హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దానం వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు ఈరోజు డిస్మిస్ చేసింది. బ్యాంక్ యూనియన్ల సమ్మె నేపథ్యంలో ఈ నెల 27న ఆదివారం అన్ని బ్యాంకులు తెరిచి ఉంటాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. హైదరాబాద్లో వైభవంగా సాగిన గణపతి నవరాత్రోత్సవాల ముగింపు వేడుకలకు రాష్ట ప్రభుత్వం, పోలీస్ విభాగం, భాగ్యనగర గణేష్ ఉత్సవ కమిటీ సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేస్తోంది. రాష్టంలో పలుచోట్ల ఈ రోజు, రేపు, ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. దానం నాగేందర్ వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. దానం నాగేందర్ ఎమ్మెల్యేగా అనర్హుడని ప్రకటించిన హైకోర్టు తీర్పును సుప్రీం సమర్థించింది. ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీ తరపున పోటీ చేయడాన్ని తప్పుపట్టిన సుప్రీంకోర్టు దానం పిటిషన్ను కొట్టివేసింది. హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోవడానికి ఏమీ లేదని, ఘర్ వాపసీ చట్టసభలకు వర్తించదని స్పష్టం చేసింది. ఎత్తిపోతల పథకాల పంపులకు, వ్యవసాయానికి విద్యుత్ సరఫరాలో ఆటంకాలు లేకుండా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. విద్యుత్ శాఖపై ఎంసీఆర్ హెచ్ఆర్డీలో నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతూ అన్ని థర్మల్ కేంద్రాలు పూర్తి సామర్థ్యంతో ఉత్పత్తి చేయాలన్నారు. అవసరానికి తగినట్లు విద్యుత్ కొనుగోలు చేయాలని, జెన్కోకు సింగరేణి నాణ్యమైన బొగ్గు సరఫరా చేయాలని సూచించారు. సాగుకు కేవలం సోలార్ విద్యుత్తునే సరఫరా చేయాలని కేంద్రం డిస్కంలకు సూచించినట్లు అధికారులు సీఎంకు తెలిపారు. ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026 ఏర్పాట్లను ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. December 7-9 వరకు జరిగే ఈ సదస్సు కోసం సచివాలయంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. దాదాపు 10 ప్రత్యేక అధికారుల కమిటీలు, మంత్రుల నేతృత్వంలో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లను ఏర్పాటు చేశారు. దేశ విదేశాల్లో రోడ్ షోలు నిర్వహిస్తామని, వార్ రూమ్ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తామని తెలిపారు. 2047 నాటికి తెలంగాణను $3 trillion ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యమన్నారు. ఇంటి ముంగటికే పౌర సేవలు అందించే మీ సేవ డోర్ డెలివరీ సర్వీసెస్ ను ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు బాగ్లింగంపల్లిలో ప్రారంభించారు. టోల్ ఫ్రీ నెంబర్ 1100 లేదా మీ సేవ పోర్టల్ ద్వారా స్లాట్ బుక్ చేసుకుంటే జనన మరణ ధృవీకరణ పత్రాలు, ఆదాయ, కుల, నివాస సర్టిఫికెట్లు, ఈసీ కాపీలు వంటి సేవలను ఇంటి దగ్గరే అందిస్తారు. తొలి దశలో క్యూర్ ప్రాంతాల్లో అమలు చేసి తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తామని మంత్రి తెలిపారు. ఆదిలాబాద్ రిమ్స్ లోని నవజాత శిశు సంరక్షణ విభాగంలో జరిగిన అగ్ని ప్రమాదంపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ సుమోటోగా స్పందించింది. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, భద్రతా ఏర్పాట్లు, సహాయక చర్యలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని జస్టిస్ షమీం అక్తర్ నేతృత్వంలోని కమిషన్ వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది. ఈ నెల 28 నుంచి 30 వరకు

0: బ్యాంక్ యూనియన్ల సమ్మె నేపథ్యంలో ఖాతాదారుల సౌకర్యార్థం ఈ నెల 27న ఆదివారం అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు గ్రామీణ బ్యాంకులు తెరిచి ఉంటాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వారాంతపు సెలవులైన 26-27 తేదీలతో సమ్మె కలిసి రావడంతో వరుసగా 5 రోజుల పాటు బ్యాంకింగ్ సేవలు నిలిచిపోయే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో ఆదివారం అన్ని బ్యాంకు శాఖలు కరెన్సీ చెస్టులు పూర్తి స్థాయిలో మార్చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ అనుమతి ఇచ్చింది. అత్యవసర బ్యాంకింగ్ సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నట్టు మంత్రిత్వ శాఖ తెలిపింది. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకే బొగ్గు కొరత పేరుతో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేశారని సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆరోపించారు. నల్గొండ జిల్లా దామరచెల్లలోని ప్లాంట్ను మాజీ ఎమ్మెల్యేలతో కలిసి సందర్శించిన అనంతరం ఆయన మాట్లాడుతూ 20 రోజులకు సరిపడా బొగ్గు నిల్వ చేసుకోవాల్సి ఉన్నా ప్రభుత్వం సక్రమంగా దిగుమతి చేసుకోవడం లేదని విమర్శించారు. హైదరాబాద్లో వైభవంగా సాగిన గణపతి నవరాత్రోత్సవాల ముగింపు వేడుకలకు సర్వం సన్నద్దమైంది. రాష్ట ప్రభుత్వ యంత్రాంగం, పోలీస్ విభాగం భాగ్యనగర గణేష్ ఉత్సవ కమిటీ సమన్వయంతో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. రేపు జరిగే మహానిమజ్జన శోభాయాత్రతో ఉత్సవాలు పరిసమాప్తి అవుతాయి. బాలాపూర్ గణేష్ నుంచి జరిగే తుది శోభాయాత్ర కోసం అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఊరేగింపు సాగే మార్గాల్లో 10,000 సీసీ కెమెరాలు, 24 డ్రోన్లు, దాదాపు 10 హైరేజ్ కెమెరాలను నిఘా కోసం ఉపయోగిస్తున్నారు. వీటిని బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ నెంబర్ సెంటర్ కు అనుసంధానించి నిమజ్జన వేడుకలను పర్యవేక్షించనున్నారు. శోభాయాత్ర వినాయక సాగర్ పొడవున 20,000 మంది సిబ్బందికి తోడు 4 ఆర్ఏఎఫ్, 2 సీఆర్పీఎఫ్ కంపెనీలను, 53 బీడీ టీంలను మోహరించారు. ప్రధాన జలాశయాల వద్ద గజ ఈతగాళ్లను, రెస్క్యూ బోట్లను సిద్దంగా ఉంచారు. 14,929 మండపాలకు అనుమతులు ఇవ్వగా ఇప్పటి వరకు 32,878 విగ్రహాల నిమజ్జనం పూర్తయిందని అధికారులు తెలిపారు. డీజేలు, బాణాసంచాపై నిషేధం ఉందని, అసభ్య ప్రవర్తనపై కఠిన చర్యలు తీసుకుంటామని సిపి సజ్జనార్ హెచ్చరించారు. మరోవైపు గణేష్ ఉత్సవాల సందర్భంగా గణపతి మండపాల వద్ద మహిళలు, యువతుల భద్రత కోసం షీ టీమ్స్ విస్తృతంగా మోహరించాయి. సెప్టెంబర్ 14 నుంచి 23 వరకు ఈవ్ టీజింగ్, అభ్యంతకర ప్రవర్తనకు పాల్పడిన 1530 మందిని అదుపులోకి తీసుకున్నాయి. వీరిలో 724 మందికి వెరిఫికేషన్ అనంతరం కౌన్సిలింగ్ ఇచ్చి హెచ్చరించి వదిలిపెట్టారు. 48 మందికి శిక్ష పడింది. ప్రధాన మండపాలు, రద్దీ ప్రాంతాలు, నిమజ్జన మార్గాల్లో షీ టీమ్స్ నిఘా కొనసాగిస్తున్నాయి. 47వ సామూహిక గణపతి నిమజ్జనం వైభవంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు భాగ్యనగర గణేష్ ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రావినూతల శశిధర్ తెలిపారు. సంస్కృతి సంప్రదాయాలను పాటిస్తూ శాంతియుతంగా వేడుకలు ముగిసేలా ప్రభుత్వానికి సహకారం అందిస్తున్నామని, నగరంలో పలు ప్రాంతాల్లో స్వాగత వేదికలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
1: భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పటిష్టమైనటువంటి భద్రతను పోలీసు విభాగం అన్ని చర్యలు తీసుకుని చేయడం జరిగింది. 30,000 మంది పోలీసు సిబ్బంది భద్రతల్లో పట నిమగ్నమై ఉన్నారు. సామాజిక సంస్థల సహకారంతో ప్రసాద వితరణ కేంద్రాలను, మంచినీటి వ్యవస్థలను, ప్రజలకు కనీస అవసరాలను తీర్చేటువంటి అన్ని ఏర్పాట్లను భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి పూర్తి చేసింది.
0: కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా గణేష్ నిమజ్జనం ఊరేగింపు ఘనంగా కొనసాగుతున్నాయి. నిన్న సాయంత్రం నుండి విరామం లేకుండా వర్షం కురుస్తున్నప్పటికీ యువత వర్షంలో తడుస్తూ నృత్యాలు చేస్తూ ఊరేగింపులో పాల్గొన్నారు. కరీంనగర్లోని పాత బజార్లో చిన్న హనుమాన్ దేవస్థానం వద్ద ఏర్పాటు చేసిన 1వ నంబర్ గణపతికి రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నిన్న సాయంత్రం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ,
2: వేడుకల్లో రాజకీయాలకు అతీతంగా ఆ భగవంతుడి ఆశీర్వచనంతో మనమందరం కూడా పిల్లా జిల్లాతో బాగుండాలని సందర్భంగా భగవంతుని ప్రార్థిస్తూ నిర్వాహకులకు అభినందన తెలియజేస్తాను. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి 47 సంవత్సరాలుగా సామూహిక వేడుకలు ఏ విధంగా జరుపుతా ఉన్నాయో, ఖైరతాబాద్ 72 సంవత్సరాలు ఏ విధంగా వేడుకలు జరుగుతా ఉన్నాయో, పాత బజార్ కూడా రికార్డు నుంచి 80 సంవత్సరాలుగా విఘ్నేశ్వరుని పూజలు చేసి అందరినీ చల్లగా చూడమని ప్రార్థిస్తా ఉన్నాం.
0: మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో రేపు జరిగే గణేష్ నిమజ్జనానికి పోలీస్ మున్సిపల్ యంత్రాంగాలు విస్తృత ఏర్పాట్లు చేశాయి. మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ బి సుమతి ఆధ్వర్యంలో సుమారు 5,749 మంది పోలీస్ సిబ్బంది, 1200 మంది ట్రాఫిక్ సిబ్బంది బందోబస్తులో పాల్గొనున్నారు. ప్రధాన ఊరేగింపు మార్గాలు

0: నిరీక్షణ కేంద్రాలను సుమారు 5000 సీసీ కెమెరాలు డ్రోన్లతో పర్యవేక్షించనున్నారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గణేష్ నిమజ్జనాల సందర్బంగా పారిశుద్ద్య నిర్వహణకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు కార్పొరేషన్ అదనపు కమిషనర్ సీఎన్ రఘుప్రసాద్ తెలిపారు. నిమజ్జన కేంద్రాల వద్ద సేకరించే పూలు, పచ్చ వ్యర్థాలను ఇతర చెత్తతో కలపకుండా ప్రత్యేకంగా సేకరించి వాటిని సేంద్రియ ఉత్పత్తుల తయారీకి వినియోగించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
1: మన నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడం అనేది మనందరి బాధ్యత. గణేష్ ఉత్సవాల సందర్భంగా పూలు, ఆకులు, పత్రి వంటి పూజా వ్యర్థాలు ఉంటాయి. ఇవన్నీ కూడా చెత్తలో కలవకుండా సపరేట్ గా విడిగా సేకరించాలి. ఆ పూల వ్యర్థాలతోటి అగరబత్తి చేయడం అనేది యాక్టివిటీ ఒకటి జరుగుతుంది. స్వచ్ఛత అనేది కేవలం మున్సిపాలిటీ బాధ్యతే కాదు, మనందరి బాధ్యత. అందరం కలిసి ముందుకు నడుద్దాం. స్వచ్ఛ మల్కాజ్గిరి స్వచ్ఛతా హీ సేవను మన జీవన విధానంగా మార్చుకున్నాం.
0: రాష్టంలో పలు చోట్ల ఈ రోజు, రేపు, ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రెడ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాల కలెక్టర్లు మరింత అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. దానం నాగేందర్ ఎమ్మెల్యేగా అనర్హుడని ప్రకటించిన హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దానం చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు ఈ రోజు డిస్మిస్ చేసింది. బ్యాంక్ యూనియన్ల సమ్మె నేపథ్యంలో ఈ నెల 27న ఆదివారం అన్ని బ్యాంకులు తెరిచి ఉంటాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. హైదరాబాద్లో వైభవంగా సాగిన గణపతి నవరాత్రోత్సవాల ముగింపు వేడుకలకు రాష్ట ప్రభుత్వం, పోలీస్ విభాగం, భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేస్తోంది.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈ మధ్యాహ్నం 2:15 ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మహిళల్లో వచ్చే గర్భాశయ ముఖద్వార సమస్యలు, నెలసరి సమస్యల గురించి ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ ప్రియదర్శిని పంపన గారు శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 23240852, 23240853, మరొక నెంబరు 29550923 నెంబర్లకి కాల్ చేసి మహిళల్లో అలాగే అమ్మాయిల్లో కనిపించే ప్రధాన గైనకాలజికల్ సమస్య గురించి నేరుగా డాక్టర్ ప్రియదర్శిని పంపన గారితో మాట్లాడవచ్చు, మీ సందేహాలకు సమాధానాలు తెలుసుకోవచ్చు. ఈ మధ్యాహ్నం 2:15 ప్రసారమయ్యే హలో డాక్టర్ కార్యక్రమంలో గమనిక విన్నారు.
2: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3:00 to 4:00 మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 04023240452, వాట్సాప్ నెంబర్ 7382608586.
1: ఆకాశవాణి వివిధ భారత కేంద్రం, సమయం 1:23. ఇప్పుడు కొన్ని ఫిల్మ్ గీతాలు విందాం. ముందుగా మీ అందరి కోసం లెజెండ్ సినిమాలోంచి నరేందర్ రీటా పాడిన ఒక ఎనర్జెటిక్ నెంబర్ వచ్చేస్తోంది. రచన రామజోగయ్య శాస్త్రి గారు, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

0: పౌర్ణమి సినిమాలోంచి విన్న పాట అది. రచన సీతారామ శాస్త్రి గారు, సంగీతం దేవిశ్రీ ప్రసాద్, బాలుగారు చిత్ర గారు పాడారు.
1: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
2: ఉదయతార.
1: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
2: ఈ అభ్యుదయతార.
1: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
2: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం మీట్ ద స్టార్ ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
1: ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై.
2: మీట్ ద స్టార్.
3: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. బీబీ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: అన్నయ్య సినిమా నుంచి పాట వింటున్నారు. ఉదిత్ నారాయణ సుజాత పాడిన పాట, రచన వేటూరి గారు, సంగీతం మణిశర్మ.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వేణుల విందు ఈ మధురిమ.

0: మధురిమా.
1: శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈ మధ్యాహ్నం 2:15 ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మహిళల్లో వచ్చే గర్భాశయ ముఖద్వార సమస్యలు, నెలసరి సమస్యల గురించి ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ ప్రియదర్శిని పంపన గారు శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 040 STD కోడ్ జత చేసి 2324085223 మరొక నెంబరు 2955092023 నెంబర్లకి కాల్ చేసి మహిళల్లో అలాగే అమ్మాయిల్లో కనిపించే ప్రధాన గైనకాలజికల్ సమస్యల గురించి నేరుగా డాక్టర్ ప్రియదర్శిని పంపన గారితో మాట్లాడవచ్చు. ఈ మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ కార్యక్రమంలో తప్పక ట్యూన్ చేసుకోండి. హలో డాక్టర్ ఈ మధ్యాహ్నం 2:15 గమనిక విన్నారు.

0: కేజే యేసుదాస్ గారు పాడిన పాటిది. సాయి శ్రీహర్ష సాహిత్యం, మణిశర్మ గారి సంగీతం. కళ్యాణ రాముడు సినిమా నుంచి.
1: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989855102 కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in ని సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

అనంత్ శ్రీరామ్ సాహిత్యానికి హేషం అబ్దుల్ వహాబ్ సాధికా కేఆర్ పాడిన పాట, సంగీతం జీవి ప్రకాష్ కుమార్ ఇరుముడి సినిమాలోంచి.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి

శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈ రోజు మధ్యాహ్నం 2:15 ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మహిళల్లో వచ్చే గర్భాశయ ముఖద్వార సమస్యలు, నెలసరి సమస్యల గురించి ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ ప్రియదర్శిని పంపన గారు శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324-08523, 2324-08853, మరొక నెంబరు 2955-09923. ఈ నెంబర్లకి ఫోన్ చేసి మహిళల్లో అలాగే అమ్మాయిల్లో కనిపించే ప్రధాన గైనకాలజికల్ సమస్య గురించి నేరుగా డాక్టర్ ప్రియదర్శిని పంపన గారితో మీరు మాట్లాడవచ్చు. ఈ మధ్యాహ్నం 2:15 ప్రసారమయ్యే హలో డాక్టర్ కార్యక్రమంలో గమనిక విన్నారు.

పెడ్డి సినిమా నుంచి విన్నారు పాట. రచన అనంత్ శ్రీరామ్, సంగీతం గానం ఏఆర్ రెహమాన్. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 2 గంటలు కావస్తోంది. మిడ్ డే న్యూస్ ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 2:15. ఇప్పుడు యశోద హాస్పిటల్స్ వారు సమర్పించు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటారు అనుసంధానకర్త శ్రీమతి కె నీలిమ.
1: సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్. కాల్ 0404567 4567.
2: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567 4567 కి కాల్ చేయండి.
3: శ్రోతలకు నమస్కారం. తల్లి, చెల్లి, అక్క, ఆలి, ప్రతి ఇంట్లో ఇలా అనేక బాధ్యతలు నిర్వహిస్తున్న మహిళల పాత్ర గురించి చెప్పనవసరం లేదు. ప్రతి మహిళ తమ జీవితంలో కెరీర్తో పాటు వ్యక్తిగత జీవితాన్ని సమన్వయం చేసుకుంటూ బిజీ లైఫ్ కు అలవాటు పడిపోతున్నారు. ఇలా మహిళలు తమ బాధ్యతల్లో పడిపోయి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసుకుంటున్నారని అనేక సర్వేలు కూడా చెబుతున్నాయి. అవును, మరి కొన్ని ఆరోగ్య సమస్యలు మహిళలను అసాధారణంగా ప్రభావితం చేస్తున్నాయని, అలాంటి వారిలో గర్భాశయ సమస్యలు, నెలసరి సమస్యలు, గర్భాశయ ముఖద్వార సమస్యలు వంటివి ఎక్కువగా కనిపిస్తున్నాయని ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ ప్రియదర్శిని పంపన్ గారు అంటున్నారు. మరి మహిళల్లో ఈ గర్భాశయ, అలాగే గర్భాశయ ముఖద్వార సమస్యలు, నెలసరి సమస్యలు ఎందుకు వస్తున్నాయి, కారణాలేంటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాల గురించి మనం డాక్టర్ ప్రియదర్శిని గారిని అడిగి తెలుసుకుందాం. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324085223240853295509 ఈ నెంబర్కు కాల్ చేసి మహిళల్లో వచ్చే నెలసరి సమస్యలు అలాగే గర్భాశయ సమస్యల గురించి మీరు నేరుగా మాట్లాడుకోవచ్చు. నమస్తే డాక్టర్ ప్రియదర్శిని గారు.
4: నమస్తే అండి.
3: డాక్టర్ ప్రియదర్శిని గారు, మహిళల్లో వచ్చే సాధారణ గైనిక్ సమస్యలు ఏంటి, ఎందుకు వస్తాయి?
4: నార్మల్లీ ఇప్పుడు మనం కామన్ గా చూసేది ఏంటి అని అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్, అంటే నెలసరి అనేది రెగ్యులర్ గా ఎవ్రీ 28-30 డేస్ కి రాకపోవడం. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే వైట్ డిశ్చార్జ్ ఆర్ వెజైనల్ ఇన్ఫెక్షన్స్ ఉండడం. ఈ రెండు సమస్యలు మనం ఎక్కువగా చూస్తున్నాము. ఇవి ఎందుకు వస్తాయి అనంటే మొదటిది వచ్చేసి ఇర్రెగ్యులర్ పీరియడ్స్, అంటే నెలసరి అనేది సరిగ్గా 28-30 డేస్కి రాకుండా 1.5 మంత్ 2 మంత్స్కి అలాగా రావడం. మోస్ట్ కామన్ గా ఎవరికి చూస్తున్నాము అనంటే మ్యారీడ్ అయిన వాళ్ళకి చూస్తున్నాం, ఇప్పుడు అన్మ్యారీడ్ వాళ్ళకి, టీనేజ్ గర్ల్స్ కి కూడా చూస్తున్నాం. బికాస్ మన డైటరీ చేంజెస్, లైఫ్ స్టైల్ చేంజెస్ వలన ఈ నెలసరి సమస్యలు అనేవి ఎక్కువగా వస్తున్నాయి. అండ్ వెజైనల్ ఇన్ఫెక్షన్స్ ఆర్ వైట్ డిశ్చార్జ్ లాంటివి అనంటే మనం హైజీన్ మెయింటైన్ చేయకపోవడము. అండ్ ఇప్పుడు యంగ్ వాళ్ళకైనా అవనివ్వండి అండ్ మ్యారీడ్ వాళ్ళకి అవనివ్వండి, బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ చేంజెస్ వలన డయాబెటీస్ అనేది, అంటే షుగర్ వ్యాధి అనేది ఎక్కువైపోతుంది, దాని వలన కూడా వెజైనల్ ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తున్నాయి.
3: డాక్టర్ ప్రియదర్శిని గారు, ఇప్పుడు మనం గర్భాశయ సమస్యలు అలాగే గర్భాశయ ముఖద్వార సమస్యల గురించి కూడా మాట్లాడుకున్నాము. అసలు ఇవి, ఈ సమస్యలు ఎందుకు ఈ మధ్యలో ఎక్కువ వినిపిస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి?
4: నెలసరి సమస్యలు మనం ముందుగా చెప్పుకున్నట్టు మన లైఫ్ స్టైల్ చేంజెస్, డైటరీ హ్యాబిట్స్, అంటే ఎక్కువ షుగరీ స్వీట్స్ తీసుకోవడము, ఆర్ జంక్ ఫుడ్, డీప్ ఫ్రైడ్ ఆయిలీ ఫుడ్స్ తీసుకోవడము, బయట ఫుడ్ తీసుకోవడము, వెజిటబుల్స్ అనేవి తక్కువ తీసుకోవడము, రెడ్ మీట్ లాంటివి ఎక్కువ తీసుకోవడం వలన ఈ సమస్యలన్నీ వస్తున్నాయి.
3: ఒక కాలర్ లైన్ లో ఉన్నారండి. హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: నా పేరు సురస్వతి మేడం, నేను ఇక్కడ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను.
3: చెప్పండి.
5: గుడ్ ఆఫ్టర్నూన్ మేడం.
4: గుడ్ ఆఫ్టర్నూన్ మా, చెప్పండి.
5: నాది ఇర్రెగ్యులర్ పీరియడ్స్ మేడం. ఒక

0: వీక్ ఆర్ 10 డేస్ ప్రయాణం వచ్చేస్తాయి. సో అలా రావడం ఏమైనా ఇష్యూ అడుగుదామని.
1: అంటే ఇప్పుడు మీకు 28 డేస్ తీసుకుంటే ఎన్ని రోజులకు ఒకసారి వస్తుందమ్మా? అంటే ఎవ్రీ 15 డేస్ కు వస్తుందా, లేకపోతే 22-23 డేస్ కి అలాగ వస్తుందా?
0: అంటే లాస్ట్ మంత్ నేను 31st అయ్యాను, మళ్ళీ ఇవాళ 24th ఇవాళ అయిపోయాను.
1: 1 వీక్ అయ్యారు అంటే 24 డేస్ కి అయ్యారు. సి మనం నార్మల్ గా 28 డేస్ తీసుకుంటాం పీరియడ్, రెగ్యులర్ ఎన్ని డేస్ కవ్వాలి అనేది 28 డేస్ సైకిల్ లాగా తీసుకుంటాం. సో 28 డేస్ సైకిల్ నుంచి 1 వీక్ ముందు అంటే 21 డేస్ ఆర్ 1 వీక్ తర్వాత అంటే 35 డేస్, ఈ 21-35 డేస్ ఎప్పుడొచ్చినా పర్వాలేదు, అంత పెద్ద సమస్య ఏమీ కాదు. అదే మరి 21 డేస్ కంటే తక్కువ రావడం ఆర్ 35 డేస్ కంటే ఎక్కువ రోజులు రావడంతో మాత్రం ప్రాబ్లం అవుతుంది. అప్పుడు మాత్రం మీరు దగ్గరలో ఉన్న డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సి వస్తుంది.
0: మాక్సిమం అయితే ప్రయారం వస్తుంది మేడం పోస్ట్ ఏమో.
1: 24 డేస్ అలాగా వస్తే ఓకే, నో ప్రాబ్లం. కాకపోతే అట్లా వచ్చినప్పుడు మీకు ఏమైనా హెవీ బ్లీడింగ్ అవుతున్నాయా, క్లాట్స్ అంటే గడ్డల్లాగా పడుతుందా, సివియర్ పెయిన్ వస్తుందా ఏమైనా ఉంటే మాత్రం కన్సల్ట్ చేయాల్సి వస్తుంది.
0: ఓకే. అండ్ ఇంకోటి మేడం, ఫ్రమ్ లాస్ట్ 6 మంత్స్ డిశ్చార్జ్ అనేది అంతకు ముందు వరకు బానే ఉండేది, బట్ లాస్ట్ 6 మంత్స్ నుంచి ఎక్కువ లేదు అనమాట.
1: వైట్ డిశ్చార్జ్ అనేది బ్లీడింగ్ అంటున్నారా మీరు? అంటే మీకు ఇంతకు ముందు ఎన్ని డేస్ అయ్యేది, ఇప్పుడు ఎన్ని డేస్ అవుతుంది?
0: ఇంతకు ముందు కూడా 7 డేస్, ఐ మీన్ మొత్తం కంప్లీట్ 7 డేస్ అవ్వకపోయేది, 7th డే వరకు అలా చూపించేది. ఫస్ట్ 3 డేస్ మాత్రమే బాగా అయ్యేది, ఇంకా దాని తర్వాత కొంచెమే అయ్యేది. ఇప్పుడు కూడా సేమ్ అలాగే ఉంది, కాకపోతే ఫస్ట్ 2-3 డేస్ బాగా అయ్యేది అనమాట ఇంతకు ముందు. ఇప్పుడు ఏమంత అంతగా అవ్వట్లేదు.
1: ఓకే సారీ, మీ ఏజ్ తెలుసుకోవచ్చా అండి? మీ ఏజ్ తెలుసుకోవచ్చా?
0: మేడం 27 ఇయర్స్.
1: ఓకే, మీరు మ్యారీడా?
0: లేదు.
1: మీరు ఏం జాబ్ చేస్తారు, మీరు వర్కింగ్ చదువుతున్నారా ఏంటి?
0: వర్కింగ్,
1: సాఫ్ట్వేర్. నైట్ షిఫ్ట్స్ ఉంటాయా మీకు? స్లీప్ అనేది ఎలా ఉంటుంది, ప్రాపర్ స్లీప్ ఉంటుందా లేదా? సో ఈ బ్లీడింగ్ అనేది తగ్గుతుంది ఇట్లా అనుకుంటే, మీరు ప్రాపర్ గా ఫ్లో అయ్యేది ఇంతకు ముందుకి కంపారిటివ్లీ ఇప్పుడు తగ్గింది అని అంటే బికాస్ ఆఫ్ హార్మోనల్ చేంజెస్ ఇన్ యువర్ బాడీ. మీ బాడీలో హార్మోనల్ చేంజెస్ వలన ఇట్లా అవుతుంది. సో మీరు ప్రాపర్ డైట్ చేయడము అంటే జంక్ ఫుడ్ అవాయిడ్ చేయడము, హెల్దీ డైట్ తీసుకోవడము, అండ్ ప్రాపర్ స్లీప్ కంటిన్యూస్ 7-8 అవర్స్ ఆఫ్ స్లీప్ ఉండడము. అండ్ ఇంకొకటి మెయిన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, నవ్ డేస్ మీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ లో ఏముంటది అని అంటే, నైట్ షిఫ్ట్స్ ఉంటాయి, డే అంతా వచ్చి పడుకుంటాం, మాకు వర్కౌట్ చేయడానికి టైం ఉండట్లేదు, ఇదే రీజన్ చెప్తారు. సో అట్లీస్ట్ 24 అవర్స్ లో మీరు 30 మినిట్స్ కూడా మీకోసం మీరు స్పెండ్ చేయకపోతే ఎలా? సో 30 మినిట్స్ అనేది వర్కౌట్ మాత్రం కంపల్సరీ చేయాలి, అప్పుడు కానీ మీ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. అంటే మేజర్ ప్రాబ్లమ్స్ మెడిసిన్స్ యూజ్ చేయాలి అలాంటి వరకు వెళ్లకుండా సింపుల్ డైట్ అండ్ ఎక్సర్సైజ్, డైట్ అండ్ ఎక్సర్సైజ్ తో మీ పీరియడ్స్ ని మీరే, ఎక్కడ హాస్పిటల్కి కూడా వెళ్ళిన అవసరం లేదు, మీరే మీరు క్యూర్ చేసుకోవచ్చు ఇట్లాంటి చిన్న చిన్న సమస్యలు, మేజర్ సమస్యలు కాదు, చిన్న చిన్న పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్. ఫస్ట్ మనం డాక్టర్ దగ్గరికి పోయినా డైట్ అండ్ ఎక్సర్సైజ్ చెప్తాం, తర్వాత హార్మోన్ పిల్సా వాట్ ఎవర్ ఏంటి అన్నది చూస్తాము. సో డైట్ అండ్ ఎక్సర్సైజ్ చేయండి, ప్రాపర్ స్లీప్ తీసుకోండి, అండ్ మీ పీరియడ్స్ రెగ్యులర్ అవుతాయి.
0: ఓకే మేడం. ఇంకోటి, ఒక్కోసారి 10 డేస్ గ్యాప్ కూడా వస్తుంది అనమాట. ఇప్పుడు నార్మల్ 1 వీక్ ఉంది, ఒక్కోసారి 10 డేస్ అలా కూడా వస్తుంది.
1: 10 డేస్ దాటిపోయిద్దా?
0: దాటిపోదు. సపోజ్ నాది 11th ఉంది అనుకోండి, ఫస్ట్ కే అయిపోయేదాన్ని.
1: అటువంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఒకసారి కలవండి మీ దగ్గరలో ఉన్న డాక్టర్ ని, ఒకసారి కన్సల్ట్ చేయండి, గైన కాల్ చేస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ.
2: మీరు వింటున్నారు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో. నెలసరి సమస్యలు, అలాగే గర్భాశయ సమస్యలు, గర్భాశయ ముఖద్వార సమస్యలు గురించి డాక్టర్ ప్రియదర్శిని పంపన్ గారు, ప్రముఖ గైనకాలజిస్ట్ గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు STD కోడ్ 040 యాడ్ చేసి 23240852 23240853 29550923 ఈ నెంబర్కు కాల్ చేసి మీకేమైనా గైనిక్ సమస్యలున్నా, నెలసరి సమస్యలున్నా, గర్భాశయ సమస్యలున్నా, గర్భాశయ ముఖద్వార సమస్యలున్నా కూడా డాక్టర్ ప్రియదర్శిని గారిని అడిగి నేరుగా సమాధానాలు పొందవచ్చు. డాక్టర్ ప్రియదర్శిని గారు, ఇప్పుడు గర్భాశయానికి సంబంధించి సాధారణంగా కనిపించే సమస్యలు ఏంటండి?
1: గర్భాశయంలో గడ్డలు అంటారు, అంటే ఫైబ్రాయిడ్స్. ఈ ఫైబ్రాయిడ్స్ వల్ల కూడాను ఇది ఏజ్ ని బట్టి అవి కాజ్ చేసే డిసీజెస్ అనేసి డిఫరెంట్ గా ఉంటాయి. లైక్ ఇప్పుడు రిప్రొడక్టివ్ ఏజ్ అంటే మ్యారీడ్ వాళ్ళు 25 to 35 ఇయర్స్ ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఏంటి అని అంటే అది ఉన్న లొకేషన్ ని బట్టి ఫర్టిలిటీ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఆర్ అదర్వైజ్ పెరిమెనోపాజ్ అంటాము, అంటే 40-45 ఆ ఏజ్ గ్రూప్ లో వచ్చేసి హెవీ బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఫైబ్రాయిడ్స్ గురించి. ఇంకొకటి ఏంటి అంటే మోస్ట్ కామన్ నవే డేస్ మీరు అందరూ కూడా వినే ఉంటారు హెచ్పీవీ వ్యాక్సిన్, సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్. సో ఇదేంటి అని అంటే ఇది ఇండియాలో వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ కాజ్ సర్వైకల్ క్యాన్సర్ ఇన్ ఇండియన్ ఉమెన్. ఎందుకు అని అంటే ఎర్లీ మ్యారేజెస్ అవ్వడము అండ్ బికాస్ ఆఫ్ అన్హైజినిటీ, మల్టిపుల్ చిల్డ్రన్ ఉండడము, మల్టీప్యారిటీ అంటాం దాన్ని, ఇట్లాంటివన్నీ అండ్ హై రిస్క్ బిహేవియర్ ఆఫ్ ది హస్బెండ్ ఉండడం ఆర్ ఫీమేల్ ఉండడం, వీటన్నిటి వల్ల సర్వైకల్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో దానికి ఏంటి అంటే ప్రివెన్షన్ అండ్ స్క్రీనింగ్ ఈ రెండు ఉంటాయి. ప్రివెన్షన్ ఏంటి, ఎలా తీసుకుంటాము అంటే లైక్ వ్యాక్సిన్, మనం చిన్నపిల్లలకి ఎలాగ వ్యాక్సిన్ ఇస్తాము బీసీజీ పోలియో అలానే దీనికి కూడా వ్యాక్సిన్ ఉంటుంది. ఈ వ్యాక్సిన్ ని 9 to 14 ఇయర్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ కి ఇవ్వచ్చును అండ్ 15 to 45 ఇయర్స్ టీనేజ్ గర్ల్స్ ఆర్ మ్యారీడ్ ఉమెన్ కూడా తీసుకోవచ్చును. దీంతో ఏమవుతుంది అని అంటే మనం హెచ్పీవీ ఈవెన్ ఆఫ్టర్ మ్యారేజ్ కూడా హెచ్పీవీ ఇన్ఫెక్షన్ అనేది ఎవ్రీ ఉమెన్ ఇన్ దేర్ లైఫ్ ఎప్పుడో ఒకసారి వస్తుంది. అది వచ్చినప్పుడు దాంతో ఏమవుతుంది అని అంటే ఆల్రెడీ మనకి యాంటీబాడీస్ ఉంటాయి కాబట్టి అది నలిఫై చేయడానికి కంట్రోల్ చేయడానికి ఉంటుంది. ఆర్ అదర్వైజ్ రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ వస్తా ఉంటే అది వస్తుంది పోతుంది వస్తుంది, ఒక ట్రిగ్గర్ పాయింట్ థ్రెషోల్డ్ పాయింట్ వచ్చినప్పుడు అది మనకి క్యాన్సర్ కి దారితీసే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకోసమని సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ తీసుకోవాలి అండ్ ఎవ్రీ మ్యారీడ్ విమెన్ ఫర్ ఎవ్రీ 3 ఇయర్స్ ప్యాప్ స్మియర్ స్క్రీనింగ్ అనేది ఉంటుంది. ఈ ప్యాప్ స్మియర్ స్క్రీనింగ్ అంటే ఏం లేదు, జస్ట్
3: आकाशवाणी समाचार से जुड़े रहिए, expert@AIRnews हिंदी को फॉलो करें और ताजा खबरों के लिए newsonair.gov.in पर जाएं।
4: ये आकाशवाणी है। प्रधानमंत्री नरेंद्र मोदी रविवार को सुबह 11 बजे आकाशवाणी से मासिक रेडियो कार्यक्रम मन की बात में देश विदेश के लोगों के साथ अपने विचार साझा करेंगे। ये इस कार्यक्रम की 138वीं कड़ी होगी। इसका प्रसारण आकाशवाणी और दूरदर्शन के समूचे नेटवर्क के साथ साथ आकाशवाणी समाचार की वेबसाइट और न्यूज ऑन एयर मोबाइल ऐप पर किया जाएगा। मौसम विभाग ने पश्चिम बंगाल, तेलंगाना, छत्तीसगढ़, आंध्र प्रदेश के तटवर्ती क्षेत्र और ओडिशा में आज मूसलाधार बारिश का रेड अलर्ट जारी किया है। बिहार, झारखंड, विदर्भ, पश्चिम बंगाल और सिक्किम में भी आज तेज वर्षा का अनुमान है। बंगाल की खाड़ी पर बना निम्न दबाव उत्तरी आंध्र प्रदेश और ओडिशा के दक्षिणी तट को पार कर गया है। हमारे संवाददाता ने बताया है कि राज्य में कई स्थानों पर जल भराव और बाढ़ की स्थिति बन गई है।
5: कलिंगपट्टनम के पास उत्तरी आंध्र प्रदेश और दक्षिणी उड़ीसा के तट को पार करने के बाद गहरा डिप्रेशन जमीन के अंदर की ओर बढ़ गया है और धीरे धीरे कमजोर पड़ रहा है। उड़ीसा में इसका असर अभी भी महसूस किया जा रहा है। आज कोरापुट, नवरंगपुर, मालकानगिरी, कलाहंडी, नुआपड़ा, बलांगीर और बरगढ़ में भारी से बहुत भारी बारिश होने की संभावना है। मौसम विज्ञान विभाग ने आज कुछ जगहों पर बहुत ज्यादा बारिश और कल व परसों बहुत भारी बारिश के साथ साथ आंधी, तूफान, बिजली गिरने का अनुमान लगाया है। सामान्य जनजीवन प्रभावित हुआ है, जबकि भूस्खलन के खतरे के कारण 157 का कलिंगा घाट वाला हिस्सा बंद कर दिया गया है। प्रकाश दास, आकाशवाणी समाचार, भुवनेश्वर।
4: और अब एशियाई खेलों की आज की अपडेट के साथ हैं मुकेश कुमार बल।
6: जापान एशियाई खेलों में भारतीय खिलाड़ियों का पदक जीतने का सिलसिला आज भी जारी है। अनंतजीत सिंह और पारिनाज धालीवाल ने निशानेबाजी में मिक्स्ड टीम स्पर्धा में कांस्य पदक जीत लिया है। भारतीय जोड़ी ने 44 के स्कोर के साथ तीसरा स्थान हासिल किया। इससे पहले रोशिबिना देवी नाओरेम ने वुशु में महिलाओं के 60 किलोग्राम सांडा स्पर्धा में रजत पदक जीता। सतनाम सिंह और सलमान खान की जोड़ी ने नौकायन की पुरुष डबल्स स्कल्स स्पर्धा में कांस्य पदक अपने नाम किया। रोशिबिना देवी को फाइनल मैच में चीन की झांग शिया यू से 0-2 से हार का का सामना करना पड़ा। सतनाम सिंह और सलमान खान की जोड़ी ने 6:13.25 का समय लेकर तीसरा स्थान हासिल किया और भारतीय पुरुष कबड्डी टीम ने ग्रुप ए के मुकाबले में चीनी ताइपे को हराकर सेमीफाइनल में भी प्रवेश कर लिया है। इसके साथ ही टीम का पदक भी पक्का हो गया है। अब पदक तालिका में भारत के कुल पदक की संख्या 15 हो गई।

0: गई है। इसमें एक स्वर्ण, छह रजत और आठ कांस्य पदक शामिल हैं। राष्ट्रपति द्रौपदी मुर्मू, उपराष्ट्रपति सीपी राधा कृष्णन और प्रधानमंत्री नरेंद्र मोदी ने पदक विजेताओं को बधाई दी है।
1: अंत में मुख्य समाचार एक बार फिर। प्रधानमंत्री नरेंद्र मोदी ने सेवा को जीवन का मुख्य उद्देश्य बताया, कहा सेवा परमो धर्म ही मार्गदर्शक सिद्धांत होना चाहिए। विदेश मंत्री एस जयशंकर ने न्यूयॉर्क में 81वीं संयुक्त राष्ट्र महासभा से इतर भारत प्रशांत द्वीप सहयोग मंच के विदेश मंत्रियों की बैठक की अध्यक्षता की। सरकार ने कहा भारत मोबाइल फोन की कुल घरेलू मांग का लगभग 99.2% हिस्सा स्वयं बना रहा है और जापान एशियाई खेलों में भारतीय मिक्स निशानेबाजी टीम ने कांस्य पदक जीता। इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ। नमस्कार।
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.
3: ఏం చేయాలి అని అంటే అది ఏమైనా హెవీగా అవుతుందా, అంటే మీరు వేసుకునే బట్టలకు అవుతుందా, లేకపోతే ఏమైనా బ్యాడ్ స్మెల్, డర్టీ స్మెల్ వస్తుందా, ఆ వైట్ డిశ్చార్జ్ తో పాటు దురద ఉంటుందా? అటువంటప్పుడు అది మనం వల్వో వెజినల్ ఇన్ఫెక్షన్ అంటాము. దానికి మీరు డాక్టర్ ని కన్సల్ట్ చేయాలి. ఏం మెడిసిన్ వాడారు? ఓకే ఓకే, నో ప్రాబ్లం. మీరు దానికి ఏం చేయాలి అని అంటే ఒక్కొక్కసారి మనం దాన్ని టెస్ట్ కూడా పంపించాల్సి వస్తుంది. దానికి తగ్గట్టు టెస్ట్ పంపించి కల్చర్ అండ్ సెన్సిటివిటీ అంటాం, అది ఏదర్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షనా లేకపోతే ఫంగల్ ఇన్ఫెక్షనా అని ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకుని అప్పుడు దానికి తగ్గ మెడిసిన్ వాడాల్సి వస్తుంది. మీకు రిపీటెడ్ గా వస్తుంది కాబట్టి ఓకేనా? ఒకసారి మీరు దగ్గరలో ఉన్న డాక్టర్ ని కలవండి, మీరు మీకు వాళ్ళు హెల్ప్ చేస్తారు.
4: డాక్టర్ ప్రియదర్శిని గారు, ఇప్పుడు కొంతమంది అంటారు గర్భాశయం కిందికి జారిపోతుంది, జారిపోయింది అని అంటారు, అసలు ఇలా ఎందుకు అవుతుంది, దీనికి రీజన్ ఏంటి?
3: గర్భాశయం కిందికి జారింది అనడాన్ని మనము యుట్రైన్ ప్రొలాప్స్ అంటాం, యుట్రైన్ యుట్రోవెజినల్ ప్రొలాప్స్ అని అంటాము. ఇది ఎందుకు అవుతుందంటే సో మెనీ రీజన్స్. ఇంతకు ముందు ప్రీవియస్ డేస్ లో నార్మల్ డెలివరీస్ అనేవి, హోమ్ డెలివరీస్ అనేవి ఎక్కువగా ఉండేవి. సో దాని వలన ప్రాపర్ కేర్ అండ్ ట్రీట్మెంట్ ఉండేది కాదు కాబట్టి ఆ మల్టిపుల్ బర్త్స్ కూడా ఉండేవి, అంటే ఒకరు 4-5 మెంబర్స్ ఉండడం, అలాగే మాక్సిమం 10 మెంబర్స్ ఉండేవాళ్ళు కూడా ఉంటారు కిడ్స్. అలాంటి వాళ్ళకి ఏంటి అని అంటే ఆ యుట్రస్ అనేది లిగమెంట్స్ తోటి, అంటే సపోర్టింగ్ స్ట్రక్చర్స్ తోటి అది డైనమిక్ గా ఇట్లా టైట్ గా ఉంటుంది. సో మల్టిపుల్ బర్త్స్ ఉండడము అండ్ ఇంప్రాపర్ డైట్ ఇదంతా ఉండడం వలన ఆ యుట్రస్ అనేది కిందికి జారుతుంది, దాన్ని మనం యుట్రోవెజినల్ ప్రొలాప్స్ అని అంటాము. అందులో ఉన్న డిగ్రీస్ అంటే క్లాసిఫికేషన్ ని బట్టి వాళ్ళకి ఏం చెయ్యాలి, ఏజ్ ని బట్టి అండ్ వాళ్ళు ఉన్న కండిషన్ ని బట్టి, రిమైనింగ్ అదర్ కోమార్బిడిటీస్ అంటే అదర్ వ్యాధులు ఏమన్నా ఉన్నాయా చూసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది.
4: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: హలో మేడం,
4: మీరు రేడియో సౌండ్ తగ్గించాలమ్మా, కాల్ కట్ అవుతుంది, రేడియోకి దూరంగా వచ్చి మాట్లాడండి.
5: నా పేరు పుష్ప అండి, మాది ఇక్కడ శామీర్పేట. నాకు 64 సంవత్సరాలు అండి. నాకు 2010 లో యూట్రస్ రిమూవ్ చేశారు. మరి ఓవరీస్ అట్లాగే ఉన్నాయి మేడం, ఓవరీస్ ఉంటే ఏమన్నా ప్రాబ్లం అవుతుందా?
3: పుష్ప గారు, నేను డాక్టర్ ప్రియదర్శిని మాట్లాడుతున్నానండి. మీకు యూట్రస్ ఎందుకు తీసారండి 2010 లో?
5: యూట్రస్ ఎందుకు అంటే హెవీ బ్లీడింగ్ అయ్యేది మేడం.
3: హెవీ బ్లీడింగ్ అయింది అని చెప్పి
5: నాకు హెచ్బీ పర్సంటేజ్ 5 వచ్చింది, తర్వాత కొంచెం గర్భసంచి వాపు వచ్చిందని మన హన్మకొండలో రోహిణి హాస్పిటల్లో తీసేశారు.
3: ఓకే, సరే. అప్పుడు మీకు ఓవరీస్ ఉంచారు?
5: ఉన్నాయండి.
3: ఓకే, దాంతో ఏమీ ప్రాబ్లం కాదు, అది వాళ్ళు చేసింది మంచి పని. ఎందుకు అనంటే ఓవరీస్ యుట్రస్ రెండు తీసేస్తే మీకు తర్వాత వచ్చే అంటే బీపీ షుగర్ అవనివ్వండి, కొలెస్ట్రాల్ అవనివ్వండి, హార్ట్ ఇష్యూస్ అవనివ్వండి ఎర్లీగా వస్తాయి. సో మీకు ఓవరీస్ వాళ్ళు ఉంచి మంచిదే చేశారు, అది ఉన్నంత మాత్రాన్ని ఇప్పుడు మీకు ఏమీ ప్రాబ్లం ఉండదు.
5: అదే మేడం, నైట్ యూరిన్ అసలు వచ్చింది వస్తుంది కానీ బాత్రూమ్ పోయే వరకు కంట్రోల్ కాలేకపోతుంది మేడం.
3: అది దానికి మీరు యూరినరీ ఇన్ఫెక్షన్ లేకపోతే దానికి ఏమన్నా కొన్ని ఎక్సర్సైజెస్ చెయ్యాలా ఏంటి అన్నది మీకు చెప్తారు.
5: నేను అనుకున్నా ఓవరీస్ ఉండడం వలన
3: లేదు లేదు, ఓవరీస్ ఉండడం మూలాన మీకు అదేం ఉండదండి. యూరిన్ ఇన్ఫెక్షన్ ఉందా లేకపోతే ఇంకా వేరే అదర్ ప్రాబ్లమ్.

0: ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయో చూసుకోవాలి. ఓవరీస్ కి మీ యూరిన్ కి ఊరుకూరికే రావడము దానికి ఏమి రిలేషన్ సంబంధం ఏమి ఉండదు. ఓకే అమ్మా.
1: డాక్టర్ పివిదర్శిని గారు, ఇప్పుడు పుష్ప గారు అన్నారు గర్భ సంచి వాపు వచ్చింది అందుకే గర్భ సంచి తీసేశారని, అసలు ఈ గర్భ సంచి వాపు ఎందుకు వస్తుంది?
0: గర్భ సంచి వాపు అని అంటే ఎండోమెట్రియం, మనం ఎవ్రీ మంత్ షెడ్ అయ్యే ఎండోమెట్రియం అనేది థిక్నెస్ మనం నార్మల్ గా ఎంఎం లో అనేసి మెజర్ చేస్తాము. ఈ థిక్నెస్ అనేది ఎక్కువగా ఉంది అని అంటే కామన్ యూజ్ చేసే వర్డ్ ఏంటి అంటే గర్భ సంచి వాపు ఉంది దాని వలన బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది అనేసి అంటాం. దీనికి ఏంటి అంటే ఇంతకు ముందు గర్భ సంచి వాపు ఉంది బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది అనుకుంటే గర్భ సంచి రిమూవ్ చేయాల్సిన సర్జరీస్ చేసేవాళ్ళు. నవేడేస్ ఏంటి అని అంటే ఆ వాపు ఉంటే దాన్ని బయాప్సీ లాగా తీసి అది టెస్ట్ చేసిన తర్వాత అది హార్మోనల్ చేంజెస్ వల్లనే ఇలా అవుతుంది, అదర్ దాన్ క్యాన్సర్ అట్లాంటి ఏం ప్రాబ్లమ్స్ లేవు అనుకున్నప్పుడు మాత్రం ఇప్పుడు వేరే అంటే యూట్రస్ ని ప్రిజర్వ్ చేయాల్సిన మెడిసిన్స్ కూడా వచ్చాయి. అందులో ఒకటి ఏంటి అనంటే మనం ఇంటర్ ప్రెగ్నెన్సీ ఇంటర్వెల్ ఎక్కువగా ఉండడం కోసం కాపర్టీ లూప్ ఎలాగా వేస్తారు దీనికి కూడాను హార్మోన్ ఇంప్రెగ్నేటెడ్ లూప్ అనేసి ఉంటుంది, దాన్ని మనం మెరీనా అంటాం. ఆ మెరీనాని ఇన్సర్ట్ చేస్తే అది లోకల్ గా హార్మోన్ ని రిలీజ్ చేయడం వల్ల సిస్టమిక్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. ఇంకొకటి ఏంటి అని అంటే తనకి ఆ బ్లీడింగ్ ఇష్యూ కూడా నెమ్మది నెమ్మదిగా ఒక 3 to 6 months లో రిజాల్వ్ అవుతుంది. దాంతోపాటు హిమోగ్లోబిన్ అది తక్కువ ఉంటే దానికి సపోర్టింగ్ మెడిసిన్ అది యూజ్ చేయొచ్చును.
1: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చెప్పండి. డిస్టర్బెన్స్ లేకుండా చూసుకోండి, మాట్లాడండి. చెప్పండి, మీ కాల్ డిస్టర్బెన్స్ వస్తుంది. చెప్పండి, మాట్లాడండి, మీ సమస్య ఏంటో చెప్పండి. డాక్టర్ ప్రియదర్శిని గారు, ఇప్పుడు గర్భ సంచి గురించి మాట్లాడుతున్నాం, గర్భం దాల్చడం గురించి చెప్తున్నారు కాబట్టి ఇంకో క్వశ్చన్ అడుగుతున్నాను. మామూలుగా గర్భాశయ సమస్యలుంటే గర్భం దాల్చడం మీద కూడా ప్రభావం చూపుతుంది అని అంటారు, ఇది నిజమేనా? ఉంటే ఎలా చూపుతుంది?
0: ఇప్పుడు ఒకటి గర్భాశయం లోపలి పొర అది వాపు అని అన్నారు కదా, అలా ఎండోమెట్రియల్ పాలిప్స్ ఏమైనా ఉన్నాయా? అండ్ ఇంతకు ముందు మనం ఒకటి డిస్కస్ చేసాం కదా ఫైబ్రాయిడ్స్ అనేవి, ఆ ఫైబ్రాయిడ్స్ ఉంటే ఉన్నాయా లేదా, ఉంటే అవి ఏ లొకేషన్ లో ఉన్నాయి, లైక్ ఇప్పుడు ఎండోమెట్రియం కి దగ్గరగా ఉన్నాయి అంటే అవి కూడా ప్రెగ్నెన్సీకి ప్రాబ్లం క్రియేట్ చేయొచ్చును. అదే ఎండోమెట్రియం కి దూరంగా ఉన్నాయి అంటే దాన్ని మనం ఏమంటామంటే సబ్సీరోజల్ ఫైబ్రాయిడ్స్ అంటాము, వాటితోటి ఏమి ప్రాబ్లం ఉండదు. అండ్ ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటి అని అంటే ఇందాక మనం అనుకున్నాం కదా ఎండోమెట్రియం అనేది మజిల్లోకి ఇన్వాడ్ అయితే దాన్ని ఎడినోమయోసిస్ అంటాము, ఆర్ యుట్రస్ బయట స్ట్రక్చర్స్ కి వస్తే ఎండోమెట్రియోసిస్ అని అన్నాం కదా, అలాంటి సిచ్యువేషన్స్ లో కూడా ప్రెగ్నెన్సీకి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి.
1: మీరు వింటున్నారు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో. మహిళల్లో నెలసరి సమస్యలు, గర్భాశయ సమస్యలు, అలాగే గర్భాశయ ముఖ ద్వార సమస్యలు, వీటితో పాటు మీకు ఇంకేమన్నా గైనిక్ సమస్యలుంటే 2324-0852, 2324-0853, 2955-09-23 ఈ నెంబర్లకు ఫోన్ చేసి ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ ప్రియదర్శిని పంపన్ గారిని అడిగి నేరుగా సమాధానాలు పొందవచ్చు. మీరు వింటున్నారు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ తీసుకుందాం.
2: పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోదా హాస్పిటల్స్. యశోదా హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567-4567 కి కాల్ చేయండి.
3: ఆరోగ్య సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్. కాల్ 0404567-4567.
1: హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నమస్తే అండి, చెప్పండి.
4: మిస్సెస్ కు గర్భస్థి తీసేసాను అండి, 3 సంవత్సరాలు అవుతుంది. అయితే కాళ్ళు చేతులు పుంజుతున్నా అంటే కొద్దిగా ప్రాబ్లం, అది పనిచేయలేకపోతుంది. ఇట్లా ప్రాబ్లం ఉంటుందా, మళ్ళీ కలవాలా డాక్టర్ గారు?
0: మీ హలో అండి, నేను డాక్టర్ని మాట్లాడుతున్నాను. మీ మిసెస్ ఏజ్ ఎంత అండి?
4: 40.
0: ఎందుకు తీసేశారండి గర్భసంచి?
4: అంటే కొద్దిగా అది క్యాన్సర్ కంటలు వచ్చినాయి.
0: అంటే గర్భాశయం గడ్డలు, ఫైబ్రాయిడ్స్ అన్నారా అండి?
4: గడ్డలు వచ్చినాయి.
0: ఓకే, దాని వల్ల ఆమెకి ఎక్కువగా నెలసరి బ్లీడింగ్ అవుతా ఉండేదా?
4: రక్తం వస్తుంది.
0: ఓకే, అంటే మీరు గర్భసంచి తీసేశారు కాబట్టి కొంచెం వీక్నెస్ అది అనేది మాత్రం ఉంటదండి. దానికి సప్లిమెంటరీ మెడిసిన్స్, తన్ని ఎగ్జామినేషన్ చేసిన తర్వాత సప్లిమెంటరీ మెడిసిన్స్ అంటే ఏంటంటే కాల్షియం, వైటమిన్ డి టాబ్లెట్స్ వేసుకోవడం కానీ, హీమోగ్లోబిన్ చెక్ చేసుకుని, హీమోగ్లోబిన్, B12 వైటమిన్స్ చెక్ చేసి దానికి సంబంధించిన మెడిసిన్స్ యూజ్ చేయడం వలన మీ ఇప్పుడున్న సమస్యని మీరు తగ్గించుకోవచ్చు.
4: కొన్ని రోజులు వాడింది మేడం మందులు, మళ్ళీ తర్వాత బంద్ చేసిన ఎప్పటి వాడాలని?
0: ఎప్పటికీ వాడేదంటూ ఏముండదండి. తనకి మెయిన్ కాజ్ అంటే ఎందుకు కాళ్ళు చేతులు లాగుతున్నాయి అనేది మెయిన్ రీజన్ పట్టుకుంటే దాన్ని ఒకేసారి ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది.
4: అంటే దీనివల్ల గర్భసంచి
0: ఇంకా తీసేశారు కదండి, ఇంకా తీసిన తర్వాత మనం లేదు ఇప్పుడు ఇంకా తీసేశారు కాబట్టి కొంచెం హెల్దీ డైట్ అది మెయింటైన్ చెయ్యాలి తను. అంటే ఆకుకూరలు, కూరగాయలు అవి ఎక్కువ తీసుకోవడం లాంటివి చెయ్యాలి. అండ్ బీపీ షుగర్ రాకుండా చూసుకోవాలి, వస్తే దానికి తగ్గట్టు మెడిసిన్స్ అవి వాడాలి.
4: బీపీ షుగర్ లేదు కానీ అంటే ప్రాబ్లం ఇంకా ఉంటుందని అడుగుతాను. అంటే
0: ఏముండదు, ఇప్పుడు బ్లీడింగ్ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది కదా, తగ్గిపోయింది కదా మీకు? అదేం లేదు కదా, ఇంకా మళ్ళీ దానితోటి ఇక బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ అంటూ ఏమీ రావు. వేరేవి ఏమైనా ఉంటే దానికి తగ్గ మెడిసిన్స్ యూజ్ చేస్తే సరిపోతుంది.
1: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: హలో మేడం, నేను చికెన్వాడు కమల మేడం నా పేరు.
1: చెప్పండి కమల గారు.
5: మా కోడలు ప్రెగ్నెంట్ అయింది మేడం.
1: చెప్పండి అమ్మా.
5: అయితే అది ఆమె అది నెల 15 రోజులకు మళ్ళా కడుపు నొస్తుంది అని బాగా బాధపడి డేట్ అయింది మేడం. దానికి ఏమన్నా చెప్తారా?
0: అంటే ప్రెగ్నెన్సీ వచ్చి తెలిసింది ఎన్ని రోజులకు తెలిసింది మీకు నెలసరి మిస్ అయిన తర్వాత?
5: 12 రోజులకు చూసినాం మేడం.
0: వెంబటే మరి డాక్టర్ని కన్సల్ట్ చేయలేదా మీరు? అట్లాంటియే చేస్తారు, 2 నెలలకెళ్దాం, 3 నెలలకెళ్దాము డాక్టర్ దగ్గరికి అని. డాక్టర్ దగ్గరికి మీరు ప్రెగ్నెన్సీ మిస్ అయింది అని, అదే పీరియడ్ మిస్ అయింది అనేసి మీరు ఎప్పుడైతే చూసుకుంటారో అప్పుడు డాక్టర్ గారిని కలిస్తే ఆమెకేమన్నా సమస్యలున్నాయా ఏంటి అనేది చూసి దానికి తగ్గ మెడిసిన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. కానీ 2 నెలలకో 3 నెలలకో వెళ్దాము అనుకుంటే ఇట్లాంటివే అవుతాయి. ఎప్పుడైనా గానీ పీరియడ్ మిస్ అయింది, ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నాము, పాజిటివ్ వచ్చింది అని అంటే ఇమీడియట్ గా అట్లీస్ట్ ఆ రోజు కాకపోయినా నెక్స్ట్ డే అన్నా వెళ్లి మీ డాక్టర్ గారిని కలవాలి. ఓకేనా? దాంతో ఏం కాదు, ప్రాబ్లం ఏం ఉండదు. మళ్ళా ఒక 3 మంత్స్ గ్యాప్ తీసుకుని ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చు. అవునమ్మా, తనని చూసి ఇస్తారు.
1: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో
6: హలో
1: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి?
6: హలో మేడం,
1: మీ రేడియో సౌండ్ తగ్గించాలండి లేకపోతే కాల్ కట్ అవుతుంది. రేడియోకి దూరంగా వచ్చి మాట్లాడండి, చెప్పండి మీ సమస్య ఏంటో.
6: ఇప్పుడు లేడీస్ గురించి ప్రోగ్రామ్ వస్తుంది, అదే నా ఇది అని.
1: మీ సమస్య ఏంటో చెప్పండి.
6: మా భార్యకు 55 ఏజ్ ఉంటది. ఇప్పుడు ఒక 1 మంత్ కింద వైట్ ఎక్కువ అవుతున్నది, అంటే ఎక్కువ అంటే నార్మల్, ఇట్లా అప్పుడప్పుడు అవుతున్నది అనమాట.
0: తనకి నెలసరి ఆగిపోయినాయా అండి? నెల నెల అవ్వడం ఆగిపోయిందా?
6: అయిపోయింది, అయిపోయిందా ఒక 2 ఇయర్స్ అయిపోయినది.
0: ఒకసారి అట్లా ఆగిపోయిన తర్వాత వైట్ డిశ్చార్జ్, అది బ్లీడింగ్ కానీ వైట్ డిశ్చార్జ్ కానీ కనిపిస్తే ఒకసారి డాక్టర్ని కలవాల్సి వస్తుందండి. అంటే జస్ట్ ఇన్ఫెక్షన్ లాగా ఏమన్నా ఉందా చూసేసి మెడిసిన్స్ ఇస్తారు దానికి తగ్గట్టుగా.
6: ఇంకొకసారి రెడ్ కనిపించిందంటే దాని తర్వాత మళ్ళీ ఏంటంటే వైద్య అప్పుడప్పుడు జనరల్ కొంచెం అనిపిస్తుంది అన్నమాట.
0: ఒకసారి మీరు డాక్టర్ ని కన్సల్ట్ చేయండి, ఏమున్నది చూసి చెప్తారు. డాక్టర్ ప్రియదర్శిని గారు, ఇప్పుడు కొంతమందికి పదే పదే గర్భస్రావం అవుతుందని అంటారు, అంటే దీనికి కారణం ఏంటండి?
7: దీన్ని రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ ఆర్ బ్యాడ్ ఆబ్స్ట్రిక్ హిస్టరీ అంటాము. దీనికి రకరకాల కారణాలు ఉంటాయి. అంటే ఏదర్ ప్రెగ్నెంట్ అది మదర్ లో ఉండొచ్చు, విమెన్ లో ఉండొచ్చు, ఆర్ హస్బెండ్ లో ఉండొచ్చును. మెయిన్ ఏంటి అనంటే విమెన్ కి వచ్చేసి ఏదర్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉండడము, థైరాయిడ్ ఉండడము, ఆర్ షుగర్స్ డయాబెటీస్ ఉండడము, అదర్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉండము. ఇంకొకటి ఏంటి అంటే ఏమన్నా గర్భసంచిలో స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ అంటాం. అంటే లైక్ గర్భసంచిలో ఉండాల్సిన షేప్ కానీ సైజ్ కానీ తక్కువ ఉండడము, ఆర్ రెండు గర్భసంచులు ఉండడము అని అంటారు కదా, అట్లాంటి ఏమన్నా ఉన్నా కూడాను రికరెంట్ గా అంటే ఊరుకూరికి గర్భస్రావం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకొకటి ఏంటి అనంటే సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అని అంటాం. అంటే అది మనకి 16 to 24 weeks మధ్యలో రికరెంట్ గా, అంటే 5th month లో అబార్షన్ అయింది, 4th month లో అబార్షన్ అయింది, ముందంతా బాగానే ఉందన్నారు, తర్వాత సడన్ గా పెయిన్ కూడా ఏం లేదు, బ్లీడింగ్ అయ్యి అబార్షన్ అయిపోయింది అని అంటారు. దాన్ని సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అంటాం. అంటే గర్భాశయ ముఖ ద్వారం అనేది చిన్నగా ఉండడం, లెంత్ తక్కువగా ఉండడం, ఆర్ లూజ్ గా ఉందని చెప్పి అంటారు కదా, దాని వల్ల ఉండొచ్చును. ఇంకొకటి మేల్స్ లో వచ్చేసి వాళ్ళకు కూడా ఏమైనా లైక్ డయాబెటీస్ ఉండడము, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉండడము, అబ్నార్మల్ సిమెన్ అంటే స్పెర్మ్ కౌంట్ కానీ మార్ఫాలజీ కానీ అబ్నార్మల్ గా ఉంటే కూడాను ఏర్పడే పిండం అనేది అబ్నార్మల్ గా ఏర్పడడం వల్ల రికరెంట్ ప్రెగ్నెన్సీ లాసెస్ అనేవి ఉంటాయి.
0: అంటే ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఏంటండి? ఇప్పుడు కొంతమంది పాపం చాలా ఆశలతో ఉంటారు, పిల్లలు కావాలని ఫ్రీక్వెంట్ గా అబార్షన్స్ అవుతుంటాయి, సో ఇలాంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
7: నార్మల్ గా ఒకటి అయింది, మ్యారేజ్ అయింది, 1 year కో 2 years కో ప్రెగ్నెన్సీ వచ్చింది, 1.5 month కి, ఇప్పుడు ఇంతకు ముందు ఒక కాలర్ కాల్ చేశారు, 1.5 month కి పెయిన్ వచ్చి బ్లీడింగ్ అయిపోయింది అమ్మా అనేసి, సో ఒకటే ఉంటే నో ప్రాబ్లం. నెక్స్ట్ ఒక 3 months గ్యాప్ ఇచ్చి దానికి అంటే ముందు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నాము అన్న దానికి 3 months ముందు నుంచి ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ అండ్ అదర్ ఏమైనా హార్మోన్ అబ్నార్మాలిటీస్ ఉంటే లైక్ థైరాయిడ్ కానీ షుగర్స్ కానీ ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉంటే చెక్ చేసుకుని దానికి తగ్గట్టుగా మెడిసిన్స్ ఆర్ ఎక్సర్సైజ్ హెల్దీ డైట్ తీసుకుని ప్రెగ్నెన్సీని ప్లాన్ చేయొచ్చు. అండ్ సెకండ్ టైం కూడా సేమ్ ప్రాబ్లం అయింది అంటే మాత్రం డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సి వస్తుంది. అప్పుడు దానికి తగ్గట్టుగా ఏం చేయాలి అన్నది చూసి మీకు సజెషన్స్ ఇస్తారు డాక్టర్.
0: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో,
8: హలో అండి, నేను మియాపూర్ నుంచి మాట్లాడుతున్నానండి.
0: చెప్పండి అమ్మా.
8: ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తున్నానండి. ఎక్టోపిక్ ప్రెగ్నెంట్ అనేది వచ్చిందండి, కాకపోతే అది ఓవర్ ఇస్కుంది. అది తీసేసిన తర్వాత కూడా బిహెచ్డి లెవెల్ ఎక్కువ కనిపిస్తుందండి. దానివల్ల అంటే ప్రెగ్నెన్సీ ఉందా లేదా అనేది మాకు డౌట్ అండి.
7: ఇప్పుడు నేను డాక్టర్ ని మాట్లాడుతానమ్మా, మీకు ఎప్పుడు జరిగింది ఇది ఓవరీలో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది?
8: 2 days back అండి.
7: మీకు ఏం చేశారు, సర్జరీ చేశారా?
8: సర్జరీ చేశారండి, లాప్రోస్కోపిక్ చేసి ఓవరీస్ కి టచ్ అయ్యి ఉన్నాయి తీసేశారండి.
7: ఓవరీలో వచ్చిందన్నారా, ఫలోపియన్ ట్యూబ్ లో వచ్చిందన్నారు?
8: లేదండి, ఓవరీస్ కి వచ్చినాయి, బైలెట్రల్ ఓవరీస్ కి వచ్చాయండి.
7: బైలెట్రల్ ఓవరీస్ కా? అంటే రెండు ఓవరీస్ కి వచ్చినాయా?
8: అవునండి.
7: ఓకే, మీకు ఏం తీసేశారు, ప్రెగ్నెన్సీ వచ్చిన తీసేశారా, మరి ఓవరీస్ తీసేశారా?
8: ఓవరీస్ కి టచ్ అయినవి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అది తీసేశారు, కానీ స్టిల్ బీటీ లెవెల్
7: బీటా హెచ్సీజీ అంటున్నారా మీరు,
8: ఆ లెవెల్ 700-800 చూపిస్తుందండి.
7: మీకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ సర్జరీ చేయకముందు ఎంత ఉంది వాల్యూ?
8: అది అప్పుడు 600 ఎంతో ఉందండి, ఇప్పుడేమో 750 చూపిస్తుంది.
7: ఇంజక్షన్ ఇచ్చారా, మీకు ట్రీట్మెంట్ చేశారా?
8: ఇంజక్షన్ కాదండి, సర్జరీ చేశారు. ఇప్పుడు మళ్ళీ స్కాన్ చేస్తే మేబీ యూటెరస్ లో ఉండొచ్చు అంటున్నారు. అంటే నేను ఇప్పుడు దానికి పాజిటివ్ గా తీసుకోవాలా, ప్రెగ్నెన్సీ వచ్చినట్టు తీసుకోవాలా?
7: ఇప్పుడు మీకు చెప్తాను, మీకు లాప్రోస్కోపీ ద్వారా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అన్నది రిమూవ్ చేశారు అని చెప్తున్నారు కదా. సో ఒక్కొక్కసారి ఏంటి అంటే హెటిరోటోపిక్ ప్రెగ్నెన్సీ అంటాము. అంటే లైక్ ప్రెగ్నెన్సీ అనేది గర్భాశయంలో రావచ్చును, అంటే అది నార్మల్ ప్రెగ్నెన్సీ. ఇప్పుడు మీకు ఫలోపియన్ ట్యూబ్స్ ఆర్ ఓవరీస్ లో వచ్చింది అన్నారు కదా, దాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాము. అలాగే రెండు ప్రెగ్నెన్సీస్, గర్భాశయంలో ప్రెగ్నెన్సీ అండ్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ, రెండు కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి రేర్ కండిషన్స్ లో. అటువంటప్పుడు ఏం చేయాలి అని అంటే, మీరు బీటా హెచ్సిజీని ఎవ్రీ 48 అవర్స్ కి చేస్తారు, ఎవ్రీ

0: 48 hours కి చేస్తూ మనకి మోర్ దాన్ 50% అనేది, ఇప్పుడు సపోజ్ ఈ రోజు 500 ఉంది అంటే ఎల్లుండికి అట్లీస్ట్ అది 700 or 750 అవ్వాలి. అంటే మోర్ దాన్ 50% రైజ్ ఉంది అని అంటే సమ్వేర్ హెల్దీ ప్రెగ్నెన్సీ ఉంది అనేసి. సో మనకి కాకపోతే స్కాన్స్ లో చేయాలి అనుకున్నా బీటా హెచ్సిజీ వాల్యూ 1500 ఉంటే కానీ మనకి తెలీదు, స్కాన్స్ లో ఎక్కడ కనిపించదు. సో ఎవ్రీ 48 hours కి బీటా హెచ్సిజీ రిపీట్ చేసి వాల్యూ ఎలా ఉంది అన్న దాన్ని బట్టి మీరు డాక్టర్ కి కలిస్తే వాళ్ళు మీకు కరెక్ట్ సజెషన్స్ చేయగలుగుతారు.
1: అదే అండి, ఈ రోజు మళ్ళీ ఉంది స్కాన్, అందులో 1200 వచ్చిందంటే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్తారు. జస్ట్ మేము ఇంకో ఒపీనియన్ కోసం అని మిమ్మల్ని కాల్
0: చేశాము. కరెక్ట్, స్కాన్ లో మనకి కనిపిస్తే అది 1200 వచ్చింది అని అంటే మాత్రం ఇట్స్ హెల్దీ ప్రెగ్నెన్సీ యూట్రస్ లో ఉంది అని మనం అస్యూమ్ చేసుకోవచ్చును.
1: కానీ చిన్నగా బ్లీడింగ్ అంటే జస్ట్ కనిపించింది, అంటే బ్లీడింగ్ ఎక్కువ అవ్వట్లేదు, జస్ట్
0: స్పాటింగ్ లాగా ఉంది. చూడాలి ఈ ప్రెగ్నెన్సీ, ఉన్న ప్రెగ్నెన్సీ కూడా ఎలాగా ఉంటది ఏంటి అనేసి. అంటే ఏదైనా సర్జికల్ స్ట్రెస్ అనేది ఉంటుంది కదా బాడీ మీద. ఒకవేళ ఈ ప్రెగ్నెన్సీ గర్భాశయం యుట్రస్ లో ఉన్నా కూడా ఇది ఎలాగా రెస్పాండ్ అవుతుంది ఏంటి అన్నది మనం వెయిట్ అండ్ వాచ్ లాగా మానిటరింగ్ చేసుకుంటూ అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్ళాలి.
1: అంటే ఇది పాజిటివ్ గా కన్సిడర్ చేసుకోవచ్చా అండి, అంటే కొంచెం మాకు ధైర్యంగా ఉంటదని?
0: అంటే మనం ఇప్పుడే అజ్యూరెన్స్ అయితే చేయలేము, ఎందుకనంటే మనకి ఎక్కడో ఒక దగ్గర ప్రెగ్నెన్సీ అనేది కనిపించాలి కదా. మీరు అన్నట్టు బీటా హెచ్సిజీ వాల్యూ రైజ్ అవుతుంది అన్నప్పుడు, రైజ్ అవుతుంది మోర్ దాన్ 50% ఉంది ఇన్ 48 hours లో అనుకుంటే అప్పుడు మనము ప్రెగ్నెన్సీ ఉంది అనేసి అది ఎక్కడ ఉంది ఏంటి అనేది కూడా కన్ఫర్మ్ చేసుకోవాలి.
1: ఓకే అండి.
2: మీరు వింటున్నారు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో. మహిళల్లో నెలసరి సమస్యలు, గర్భాశయ సమస్యలు, అలాగే గర్భాశయ ముఖద్వార సమస్యల గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324085223240853295059550923 ఈ నంబర్లకు కాల్ చేసి మీకేమైనా గైనకాలజిస్ట్ సమస్యలు ఉంటే మీరు డాక్టర్ ప్రియదర్శిని గారు, ప్రముఖ గైనకాలజిస్ట్ గారిని అడిగి నేరుగా సమాధానాలు పొందొచ్చు. ప్రియదర్శిని గారు, సాధారణ ఋతుక్రమం గురించి కూడా మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి, ఋతుక్రమం ఎన్ని రోజులకు రావాలి, వచ్చినా ఎన్ని రోజుల వరకు ఈ ఋతుక్రమం అనేది ఉండాలి?
0: నార్మల్ గా 28 days సైకిల్ ని మనం నార్మల్ రెగ్యులర్ సైకిల్ అంటాము. అంటే సపోజ్ 1st తారీఖు వచ్చింది పీరియడ్ అనుకుంటే 28 days అప్పటి నుంచి, అంటే 28th కి పీరియడ్ వచ్చింది అంటే దట్ ఈస్ రెగ్యులర్ సైకిల్స్ అంటాము. కానీ కొంతమందికి 2-3 days ముందే వస్తుంది, కొంతమందికి కరెక్ట్ గా 28 days కి రాదు, లైక్ 3-4 days డేట్ తర్వాత వస్తుంది. సో దానికి ఏమంటాము అంటే 28 days కి 7 days ముందు కానీ 7 days తర్వాత కానీ మనం దాన్ని నార్మల్ గా తీసుకోవాలి. అంటే 28 days సైకిల్ తీసుకుంటే 7 days ముందు అంటే 21, సపోజ్ 1st తారీఖు పీరియడ్ వచ్చింది అంటే 21st కి పీరియడ్ వచ్చి హెవీగా ఏం లేదు, అలా అని తక్కువగా కూడా లేదు, నార్మల్ ఎప్పుడైనట్టే అవుతుంది అనుకుంటే దట్ ఈస్ కాల్డ్ నార్మల్ 21 డేస్కి వచ్చిన. ఆర్ 35 డేస్, 28 డేస్ నుంచి 7 డేస్ ఆఫ్టర్ తీసుకుంటే 35 డేస్ అంటాం. 35 డేస్కి వచ్చిన రెగ్యులర్ 35 డేస్కి వస్తుంది, ఆర్ 35 డేస్ లోపల వస్తుంది అండ్ నార్మల్ ఫ్లోనే ఉంటుంది, ఎక్కువ ఫ్లో లేదు అలా అని తక్కువ లేదు, ఆర్ బ్రౌనిష్ ఆర్ బ్లాకిష్ డిశ్చార్జ్ పీరియడ్ ముందు లేదు ఆర్ ఆఫ్టర్ పీరియడ్ కూడా లేదు, హెవీ పెయిన్ అట్లాంటివి ఏమీ లేవు అనుకుంటే దాన్ని కూడా మనం నార్మల్ గా తీసుకోవచ్చు. అండ్ నార్మల్ ఫ్లో అని ఎప్పుడు అంటామే అంటే కొంతమందికి 3 డేస్ అవ్వచ్చు, కొంతమందికి 5-6 డేస్ అవ్వచ్చును. సో 3-5 డేస్ ని మనం నార్మల్ ఫ్లో లాగా తీసుకుంటాం. ఆర్ మనం మెజర్ చేస్తే 70-80 ml బ్లడ్ లాస్ అనేది ఉంటుంది మనకి ఎవ్రీ పీరియడ్ ఫ్లో అనేది. సో దానికంటే ఎక్కువ ఉన్నా ఆర్ తక్కువ ఉన్నా మనం దాన్ని అబ్నార్మల్ అంటాం, పీరియడ్ ఫ్లో కానీ డ్యూరేషన్ కానీ.
2: ప్రియదర్శిని గారు, ఇప్పుడు కొంతమందికి హెవీ బ్లీడింగ్స్ అవుతుంటాయి, కొంతమందికి ఏమో చాలా తక్కువ బ్లీడింగ్ అవుతుంది పీరియడ్ టైమ్స్ లో, ఇంకా చెప్పాలంటే కొంతమందికి ఏమో బ్లడ్ క్లాట్స్ అవుతుంటాయి, కొంతమందికి ఏమో పీరియడ్ టైమ్స్ లో కళ్ళు తిరగడము, తల తిరగడము, వామిటింగ్స్ అవ్వడము, కడుపు నొప్పి రావడము, తలనొప్పి రావడం లాంటివి అవుతా ఉంటాయి. ఇలా అవుతుండే వాళ్ళకి అది ఇంకా ఏదైనా అనారోగ్యానికి సంకేతమా లేకపోతే నార్మల్ గా ఉంటాయా?
0: నార్మల్ గా పీరియడ్ వచ్చిన రోజు పెయిన్, దాంతో పాటు కొంతమందికి లైక్ యంగ్ టీనేజ్ గర్ల్స్ కి పెయిన్ ఉండి దాంతో వామిటింగ్స్ ఉండడము, నీరసంగా ఉండడము, అది వరకు ఓకే. అంటే ఎప్పుడు పెయిన్ ని మనం అబ్నార్మల్ అంటాము అంటే మన డైలీ డే టు డే యాక్టివిటీస్ ని ఆ పెయిన్, ఆ పీరియడ్ బ్లీడింగ్ అనేది హ్యాంపర్ చేస్తుంది. అంటే బికాస్ ఆఫ్ పెయిన్ మనం డైలీ డే టు డే లైక్ టీనేజ్ గర్ల్స్ స్కూల్కి వెళ్ళలేకపోతే

0: పోవడము, ఆరు కాలేజ్కి వెళ్ళలేకపోవడము, 2-3 డేస్ ఇంట్లో ఉండాల్సి రావడము, అటువంటిది ఉంటే మాత్రం అబ్నార్మల్ పెయిన్గా తీసుకోవాలి, డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. లైక్ నెక్స్ట్ కమింగ్ టు పీరియడ్ బ్లీడింగ్, లైక్ మనం ఇందాక చెప్పుకున్నట్టు 3-5 డేస్ నార్మల్ వాటరీ ఫ్లో ఉంది, క్లాట్స్ ఏమీ లేవు, లైక్ 2-3 ప్యాడ్స్ పర్ డే చేంజ్ చేస్తుంది అనుకుంటే దట్ ఈజ్ ఆల్సో నార్మల్ పీరియడ్ ఫ్లో అని అంటాము. హెవీ ఫ్లో అని ఎప్పుడు అంటామంటే ఒక 2-3 ప్యాడ్స్ ఇన్ 2 అవర్స్ అలాగా యూజ్ చేయడము, పెద్ద పెద్ద క్లాట్స్ లాగా రావడము, ఆ బ్లీడింగ్ వలన వీక్ అయిపోవడము, హీమోగ్లోబిన్ పడిపోవడము, అంటే రక్తం శాతం అనేది తగ్గడము, ఇట్లాంటివి ఉన్నప్పుడు దాన్ని అబ్నార్మల్ బ్లీడింగ్ అంటాము. అప్పుడు మాత్రం డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సి వస్తుంది.
1: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో,
2: నా పేరు స్వప్నమా.
1: చెప్పండి స్వప్న గారు.
2: నేను పాప గురించి కాల్ చేశానండి. మా పాపకి 11 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 12 ఇయర్స్.
0: చెప్పండి అమ్మా.
2: అయితే తనకి ఈ వ్యాక్సిన్ గురించి మాట్లాడదామని ఒకసారి కనుక్కుందామని కాల్ చేశాం.
0: HPV వ్యాక్సిన్, సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ గురించి అమ్మా?
2: దాని గురించి.
0: మీ పాపకి 11 ఇయర్స్ అయ్యి, ఇప్పుడు
2: 11 ఇయర్స్
0: కంప్లీట్ అయిపోయి 12 ఇయర్స్ అయినాయి కదా. సో మీ పాపకి మీరు సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ ని వేపించవచ్చు. ఇప్పుడు 14 ఇయర్స్ వరకు వేపించవచ్చును. సో 2 డోసెస్ అనేవి ఉంటాయి. అంటే మనం దాని షెడ్యూల్ అనేసి 2 డోసెస్, అంటే ఇవాళ ఒకటి తీసుకుంటే 6 మంత్స్కి ఇంకొక డోస్ తీసుకోవాలి, అలాగా 2 డోసులు తీసుకోవాల్సి వస్తుంది. అందులో గార్డాసిల్ 4 అని ఉంటుంది, గార్డాసిల్ 9 అని ఉంటుంది, సర్వావ్యాక్ అని ఉంటుంది. దీన్ని గార్డాసిల్ 4 కానీ, సర్వావ్యాక్ కానీ, గార్డాసిల్ 9 కానీ ఏదైనా తీసుకోవచ్చు. రెండిటికి డిఫరెన్స్ ఏంటి అంటే గార్డాసిల్ 4 కానీ గార్డాసిల్ 9కి కానీ అంటే సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ సర్వైకల్ క్యాన్సర్ని కాజ్ చేసే వైరసెస్ అనేవి హై రిస్క్ ఉంటాయి, లో రిస్క్ ఉంటాయి. లో రిస్క్ ఏం చేస్తాయంటే యానోజెనైటల్ వార్ట్స్, అంటే అక్కడ పులిపిరులాగా రావడము కింద ప్రైవేట్ పార్ట్ దగ్గర, ఓరోఫారెంజియల్ అంటే నోట్ చుట్టుతారు లోపల కానీ పులిపిరులు రావడము, అలాంటివి కాజ్ చేస్తాయి. ఇంకొకటి హై రిస్క్ ఏం చేస్తాయి అని అంటే క్యాన్సర్కి మోర్ ప్రోన్ ఉంటాయి. సో గార్డాసిల్ 9 అనేది ఏదైతే ఉందో ఆ వ్యాక్సిన్లో లో రిస్క్ వైరసెస్ని కవర్ చేస్తుంది, హై రిస్క్ వైరసెస్ని కవర్ చేస్తుంది. అదే గార్డాసిల్ 4 అయితే మాత్రము ఓన్లీ హై రిస్క్ వైరసెస్ ని మాత్రమే కవర్ చేస్తుంది. అలాగే సర్వావ్యాక్ కూడా హై రిస్క్ వైరసెస్ ని మాత్రమే కవర్ చేస్తుంది. సో యంగ్ గర్ల్ కాబట్టి గార్డాసిల్ 9 తీసుకుంటే బెటర్ ఉంటుంది. పర్వాలేదమ్మా, తీసుకోవచ్చును. దానికి మెచ్యూరిటీ పీరియడ్స్ రావాలనేసి ఏమీ ఉండదు, తీసుకోవచ్చును.
1: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో,
3: మేము హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా మేడం.
1: చెప్పండి.
3: నాకు ఇద్దరు పాపలు ట్విన్స్ మేడం. వాళ్ళకి 3 ఇయర్స్ క్రితం పుష్పవతి అయ్యారు. అప్పటి నుంచి వాళ్ళకి ఇంకా పీరియడ్ 1 మంత్ 2 మంత్స్ వచ్చింది కడుపు నొప్పితోటి. తర్వాత ఇంకా పీరియడ్ ఇర్రెగ్యులర్ అయింది మేడం.
0: అంటే ఎన్ని రోజులకు ఒకసారి వస్తుందమ్మా?
3: వాళ్ళకి అసలు డేటే రాదు మేడం.
0: అంటే అప్పుడు అవడమే మళ్ళీ అవలేదా?
3: 6 మంత్స్ వరకు చూస్తున్నా మేడం నేను, స్టార్టింగ్ కదా 6 మంత్స్ ఆగుతాము, తర్వాత అవుతారేమో అని చూస్తే ఇద్దరికి డేట్ రాలేదు. నేను హాస్పిటల్ చూపించాను చాలా హాస్పిటల్స్, అయితే స్కానింగ్ చేసి ఇప్పుడు ఎందుకు అమ్మంత టెన్షన్ పడుతున్నా, వాళ్ళకి ఎక్సర్సైజ్ అవి చేయించండి వస్తుంది అని అంటే, వాళ్ళు స్పోర్ట్స్ కూడా వేసాం మేము, అయినా కూడా వాళ్ళకి 2 మంత్స్ అట్లా స్పోర్ట్స్ వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళకి ఏం డేట్ అనేది రాలేదు. నేను మళ్ళీ మేడం ని కలిస్తే అప్పుడు డేట్ వచ్చింది, కానీ కడుపు నొప్పి తోటి విపరీతమైన కడుపు నొప్పి వస్తుంది ఇద్దరికి.
0: అంటే
3: బ్లీడింగ్ కూడా ఎక్కువ కాలేదు, ఒక 1 వీక్ అవుతారు మేడం. ఒకవేళ డేట్ టాబ్లెట్ వేసుకుంటే 1 వీక్ వరకు డేట్ వస్తానే ఉంటది, కానీ విపరీతమైన స్టమక్ పెయిన్ వస్తుంది వాళ్ళకి.
0: అప్పుడు స్కాన్స్ అవి చేశారా?
3: స్కానింగ్ అది నేను ఏమన్నా అంటే, నాకు కూడా కొంచెం PCOD ఉండే మేడం పిల్లలు కాకముందుకు. నేను అప్పుడు హాస్పిటల్ చూపించుకొని టాబ్లెట్స్ వాడిన తర్వాత నాకు ట్విన్స్ పుట్టారు ఇద్దరు. నేను నాకు PCOD కదా, మా పిల్లలకు కూడా అలాగనే వస్తుందేమో, స్ట్రగుల్ అవుతారేమో మేడం, మరి ఒకసారి టెస్ట్ చేయండి అంటే ఒకసారి స్కానింగ్ రాసేది. ఒక 6 మంత్స్ క్రితం స్కానింగ్ చేస్తే PCOS వచ్చింది అని చెప్పారు మేడం ఇద్దరికి.
0: ఓకే, మీ పిల్లలు లా ఉంటారా అమ్మా? వెయిట్ ఎక్కువ ఉంటారా, సన్నగానే ఉంటారా?
3: అయితే చిన్నగా ఉన్నప్పుడు వెయిట్ తక్కువనే ఉన్నారు మేడం. అయితే ఇప్పుడు ఇద్దరులో ట్విన్స్ లో ఒక ఆమె సన్నగా అవుతుంది, ఒక ఆమె కొంచెం వెయిట్ పెరుగుతున్నట్లు అనిపిస్తుంది. నేను అప్పటి నుంచి కూడా నేనేం నెగ్లెక్ట్ చేయలేదు మేడం. నేను హాస్పిటల్ చూపిస్తానే ఉన్నా, థైరాయిడ్ టెస్ట్, షుగర్ టెస్ట్, స్కానింగ్ అన్ని చేయిస్తానే ఉన్నాను. అయినా కూడా మేడం

0: ఏమన్నది అంటే ఒక 2 మంత్స్ పీసీఓడికి అవి టాబ్లెట్స్ అవి రాసింది, తర్వాత 3 మంత్స్ అయిన తర్వాత మళ్ళీ డేట్ రాకపోతే మళ్ళీ రండి అన్నది. అయినా ఇప్పుడు 4 మంత్స్ నేను హాస్పిటల్ నుంచి, అయినా వాళ్ళకి డేట్ రాలేదు మేడం.
1: మరి వాళ్ళు వెయిట్ తగ్గడము, ఎక్సర్సైజ్ చేయడము అవి చేస్తారా? చేస్తున్నారా?
0: డైలీ సూర్య నమస్కారాలు, కొంచెం స్కిప్పింగ్ అవి. వాళ్ళు 10th క్లాస్ మేడం, ఇప్పుడు వాళ్ళు చదువుకుంటున్నారు, టైం ఉన్నంత వరకు వాళ్ళు చేస్తున్నారు మేడం.
1: జంక్ ఫుడ్ తింటారా, బయట ఫుడ్ తింటారా?
0: బయట ఫుడ్ ఏం తినరు మేడం. మేము ఇంట్లో కూడా బయటది ఏమి ఎక్కువ, ఇంట్లోనే చేస్తాను నేను. రొట్టె గానీ కొర్రలు అవి, కొర్రలు అవి పెట్టొచ్చు మేడం వాళ్ళకి.
1: పెట్టొచ్చమ్మా, ఏం కాదు. ప్రాపర్ స్లీప్, నిద్రపోతారా?
0: నిద్ర మంచిగానే పోతారు. కొర్రలు అవి మాకు బయట ఫుడ్ కూడా ఎక్కువ ఏం తినరు, ఇంట్లోనే చేసుకుంటాం సాధ్యమైనంత వరకు.
1: పర్వాలేదు, ఏం కాదు. హెల్దీ డైట్, ఎక్సర్సైజ్ చేపించండి, ప్రాపర్ స్లీప్ పెట్టియండి, వాళ్ళకి పీరియడ్స్ అనేవి రెగ్యులరైజ్ అయిపోతాయి.
2: చాలా చక్కగా మా శ్రోతలు అడిగిన ప్రశ్నలకి, అలాగే మేము అడిగిన క్వశ్చన్స్ కి చాలా చక్కగా ఓపిక్గా ఆన్సర్స్ చెప్పారు డాక్టర్ ప్రియదర్శిని గారు. ధన్యవాదాలండి మీకు. నమస్కారం.
1: థ్యాంక్ యూ.
3: పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567457 కి కాల్ చేయండి.
4: ఆరోగ్య సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్. కాల్ 0404567457.
5: ఇంతవరకు మీరు యశోద హాస్పిటల్స్ వారు సమర్పించిన హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం విన్నారు. అనుసంధానకర్త శ్రీమతి కె నీలిమా.

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. శ్రోతలందరికీ శుభ సాయంత్రం. ఇప్పటిదాకా వివిధ భారతీయ ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుంచి, హిందీ వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుంచి రిలే విన్నారు. ఇప్పటి నుంచి అయితే రాత్రి 11:00 మన యాస మన భాషలో ప్రసారమయ్యే ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం ప్రసారాలుంటాయి. ఈ ప్రసారాలను మీరు ఎఫ్ఎం 100.2 మెగాహెడ్జ్ పై, ఇంకా న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ పై కూడా వినొచ్చు. మరి ఇవాళ కార్యక్రమాలలో ఇంకొంచెం సేపట్లో మీరు ఫోన్ ద్వారా చెప్పే మాటలు, కోరుకునే పాటలు వినిపించే కార్యక్రమం మాట చెప్పుండ్రి పాట అయినుండ్రి షురు అవుతుంది. అదైనాక అంటే 5:30 కతిందాం పిల్లల కోసం కథలను వినిపించే కార్యక్రమంలో హైదరాబాద్ బడిపిల్లల కథలు కథల సంపుటి నుండి ఆత్మవిశ్వాసం కథ, కరీంనగర్ బడిపిల్లల కథలు కథ సంపుటి నుండి ప్రకృతి విద్య కథల్ని వినొచ్చు. 5:45 లలిత సంగీతం కార్యక్రమంలో ఎన్సివి జగన్నాథాచార్యులు పాడిన లలిత గీతాలు ప్రసారమవుతాయి. ఇంకా రాత్రి 11:00 ప్రసారమయ్యే మిగతా కార్యక్రమాల వివరాలు 6:05 ఇయాల్టీ రేపటి కార్యక్రమాల్లో తెలుసుకోవచ్చు. ట్యూన్ చేసి ఉంచుండ్రి 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మాట చెప్పుండ్రి పాటైనుండ్రి అర్ధగంట సేపు శ్రోతలు మీరు ఫోన్ ద్వారా చెప్పే మాటలు, మీకు నచ్చిన పాటని వినిపించే కార్యక్రమం. మరి మీకు నచ్చిన పాటను 100.2 ఎఫ్ఎం ద్వారా వినాలనుకుంటే ఇవాటి మాట చెప్పుండ్రి పాటైనుండ్రి కార్యక్రమంలో మీరు చేయవలసిన ఫోన్ నెంబర్లు 2300081, ఇంకొక నంబర్ 2950081, ఆదిలాబాద్ కోడ్ 087732. ఇయాల్టి కార్యక్రమంలో ముందుగల విందాం స్వర్ణకమలం సినిమా నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన ఈ పాట.
1: ఘల్లు ఘల్లు ఘల్లు మంటు మెరు పల్లె తుళ్ళు ఘల్లు ఘల్లు ఘల్లు.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. శ్రోతలు మీరు వింటున్నారు మాట చెప్పుండ్రి పాట నుండి కార్యక్రమంలో సినిమా పాటలు. కార్యక్రమానికి మీరు కూడా ఫోన్ చేసి మాట్లాడి మీకు నచ్చిన పాటను వినవచ్చు. మీకు నచ్చిన పాటను వినాలనుకుంటే కార్యక్రమానికి చేయవలసిన ఫోన్ నెంబర్లు 0872 ఈ ఆదిలాబాద్ కోడ్ను జత చేసి 2300081 లేదా 2950081 ఈ నంబర్లకు. ఇప్పుడైతే కార్యక్రమంలో ఉత్తరం ద్వారా శ్రోతలు కోరిన పాటను విందాం. ఉత్తరం పంపింది మెదక్ జిల్లా ముసాయిపేట నుండి రామారావు, లక్ష్మి, నవీన్, సాయి ప్రసాద్, విజ్ఞాన్. వీరు స్వయం కృషి సినిమా నుండి పారా హుషార్ అనే పాటను మాకోసం వినిపించగలరు అంటూ. శ్రోతలు మీకు నచ్చిన పాటలను ఫోన్ ద్వారా అడగడమే కాకుండా పొద్దుగల ప్రసారమయ్యే సింగిడిలో, పజామట్టు ప్రసారమయ్యే ఈ మాట చెప్పుండ్రీ పాట నుండి కార్యక్రమంలో ఉత్తరం ద్వారా కూడా పాటను కోరే అవకాశాన్ని కల్పించింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం. మరి మీరు కూడా ఇట్లనే మీకు నచ్చిన పాటను అడగాలనుకుంటే ఉత్తరం పంపవలసిన చిరునామా స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం విద్యానగర్ ఆదిలాబాద్, పిన్కోడ్ 504001.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: లైన్లో ఉండండి. మరి ఇది మన యసా, మన బసలు ప్రసారం అవుతున్న మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా మాట చెప్పుండ్రి పాట నుండి కార్యక్రమంలో ఇప్పుడు మనతో మాట్లాడడానికి శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో.
2: హలో మేడం, శుభ సాయంత్రం.
1: నమస్తే, శుభ సాయంత్రం. ఎవరు, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? అనంతపురా. ఏం చేస్తుంటావు?
2: చదువుకుంటాను.
1: ఇప్పుడు ఏం చదువుతున్నావు?
2: 9వ తరగతి.
1: 9వ తరగతి ఎక్కడ, అనంతపురంలోనేనా?
2: అవును.
1: మరి ఈరోజు వెళ్ళొచ్చినావా స్కూల్కి?
2: అవును.
1: ఎప్పుడైపోయింది స్కూల్? 4 అయిపోయింది. మరి రాగానే ఫోన్ చేయాలనిపించిందా? అవునా? రోజు వింటావా మరి నువ్వు ఆకాశవాణి ఆదిలాబాద్ కార్యక్రమాలు?

0: అవును
1: అవునా, ఏ కార్యక్రమాలు అంటే ఎక్కువ ఇష్టం?
0: పాట చెప్పుకుంది పాట విని.
1: అవునా, ఇప్పుడు ఈ కార్యక్రమానికి ఫోన్ చేసినావు కాబట్టి ఇదే ఇష్టమా? అంతేనా? చెప్పాలా మరి, ఈరోజు ఏ పాట వింటావు? తప్పకుండా, నువ్వు అడిగిన పాట వస్తుంది విందాం. మరి ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. శ్రోతలు మీరు వింటున్నారు మాట చెప్పుండ్రీ పాటైనుండ్రీ కార్యక్రమంలో సినిమా పాటలు. ఈ కార్యక్రమానికి మీరు కూడా ఫోన్ చేసి మాట్లాడాలనుకుంటే ఫోన్ నెంబర్లు 2300081, ఇంకొక నంబర్ 2950081, ఆదిలాబాద్ కోడ్ 087732. ఇప్పుడైతే మనతో మాట్లాడడానికి మరో శ్రోత ఫోన్ లైన్లో ఉన్నారు. హలో హలో, రాంపూర్ నుంచి గంగన్న ఫోన్ చేసిండు, మరి ఫోన్ లైన్ కట్ అయింది.

0: బతుకు బతికి బతుకురి బతికిస్తూ బతుకమ్మ బతుకు.
1: తెలుగు సాహిత్యంలోని చక్కని వచన రచనల నుండి
0: నీ పాకని ఎత్తులేదు, నీ జారని లోతులేదు, మూలజేరి మునుల ఓలె మూగనోము బట్టినాను.
1: కవితలు పద్యాల నుండి ఏడ్చి కూర్చిన కండికలను వినిపించే కార్యక్రమం భాష రుచులు
2: ప్రతి గురువారం రాత్రి 9:30 ప్రసారం.
0: ఎవరనుకున్నారు ఇట్లవునని, ఎవరనుకున్నారు, నమ్ముకొని పెత్తనమిస్తే నమ్మకం పోగొట్టుకుంటుంది.
1: వినడం మర్చిపోకండి. భాష రుచులు గొప్ప రచనల నుండి ఏడ్చి కూర్చిన కండికలు.

ఇవి ఇయాల్టి మాట చెప్పుండ్రి పాటైనుండ్రి కార్యక్రమంలో సినిమా పాటలు. ఇక రేపొద్దు మట్టు అది గుట్టంగా ఉండే మాట చెప్పుండ్రి పాటైనుండ్రి కార్యక్రమంలో మరిన్ని సినిమా పాటలు వినిపిస్తారు మా రేడియోని.

0: ఇష్టం. ఇంకా ఇయల రాత్రి 8 గంటలకు ఉండే హుషారు కార్యక్రమంలో జోరైనా సినిమా పాటలుంటాయి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా కథిందాం పిల్లల కోసం కథలను వినిపించే కార్యక్రమం. ఇయ్యాల హైదరాబాద్ బడిపిల్లల కథలు కథల సంపుటి నుండి ఆత్మవిశ్వాసం కథ, ఇంకా కరీంనగర్ బడిపిల్లల కథలు కథల సంపుటి నుండి ప్రకృతి విద్య ఈ కథల్ని విందాం. సంపాదకులు మణికొండ వేదకుమార్. ముందుగానైతే హైదరాబాద్ బడిపిల్లల కథలు కథల సంపుటి నుండి ఆత్మవిశ్వాసం కథ. ఈ కథ చెప్తున్నది ది సంధ్యలీల.
1: కథ ఆత్మవిశ్వాసం. రామాపురం అనే గ్రామంలో రాజు అనే అబ్బాయి ఉండేటోడు. రాజు అమ్మ పేరు సుజాత, నాన్న పేరు శ్రీనివాసులు. రాజు ఒక వికలాంగుడు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. రాజు వికలాంగుడైనప్పటికీ చదువుకోవాలి, రోజు బడికెళ్ళాలి అని చాలా ఆసక్తి కనబరిచేటోడు. రోజు తన సైకిల్ మీద బడికెళ్ళేటోడు. ఒకరోజు ఉపాధ్యాయులందరూ శిక్షణకెళ్తారు. పిల్లగన్లందరూ మైదానంలో వెళ్ళి ఆడుకుంటున్నారు. వాళ్ళని చూసిన రాజు చాలా బాధపడ్డాడు. నాగ్గూడా కాళ్ళుంటే నేను కూడా వాళ్లతో ఆడుకునేవాణ్ణి అని తనలో తానే కుమిలిపోయి వెళ్ళిపోతాడు. ఇక ఆట ముగిసింది. తన తరగతి స్నేహితులు తన దగ్గరకొచ్చిండ్రు. ఒరేయ్, చూడండిరా, రాజు ఆడలేడు మనతో, ఎందుకంటే వాడు వికలాంగుడు కదరా, పాపం తరగతిలో కూర్చొని చెమ్మచెక్కలాడుకుంటున్నాడు, హే అని హేళన చేస్తున్నారు. రాజు మనసుని గాయపరిచిండ్రు. రాజు బాధపడుకుంటూ అక్కడ్నుండి లేచి వెళ్ళిపోతాడు. రాజుకు పరిగెత్తడం అంటే చాలా ఇష్టం. పరుగు పందెంలో పాల్గొనాలంటే ఇంకా ఇష్టం. ఎప్పటికైనా నేను పరిగెడతా, పరుగు పందెంలో గెలుస్తా అని అనుకుని తరగతిలోకి వెళ్ళిపోయిండు. కొంతసేపటికి తన మిత్రుడొకడొచ్చిండు. అతని పేరు రాము. రాజు, నువ్వెందుకు బాధపడుతున్నావు, ఎందుకు నిరాశగా ఉన్నావు అని అడుగుతాడు. ముందు ఏమీ లేదు అని రాజు చెప్పంగానే, ఏమీ లేకుండానే బాధపడుతున్నావా, నేను నిన్ను హేళన చేయడానికి రాలేదు, నీతో కొంచెంసేపు మాట్లాడి వెళ్ళిపోదామని వచ్చిన అంటాడు రాము. మీకు కాళ్ళున్నాయి కాబట్టి మీరు ఆడుతున్నారు, ఆనందంగా కలిసి మెలిసి ఉంటున్నారు అని రాజు రాముతో అంటాడు. ఓ, నువ్వు దానికేనా బాధపడుతున్నావు, ఎందుకు, నువ్వు కూడా మాతో ఆడు, నీకు ఫీల్ అయ్యే ఆటలే మేం కూడా నీతో ఆడతాం, వాళ్ళు హేళన చేసిండ్రని నువ్వేం బాధపడకు అంటాడు రాము. వాళ్ళు హేళన చేసిండ్రని నేనెందుకు బాధపడతా, వాళ్ళు నా స్నేహితులు, నా స్నేహితులంటే నేనెందుకు బాధపడతా అని చెప్తాడు రాజు. మరి ఇంకెందుకు బాధ అని అడుగుతాడు రాము. నాకు పరిగెత్తడమన్నా పరుగు పందాలన్నా చాలా ఇష్టం, కానీ నేను మీలాగా ఆడలేను కదా, మీరు 15 ఆగస్టు జనవరి 26 నాడు పెట్టే పోటీలల్లా పాల్గొంటారు, ఆడతారు, గెలుస్తారు, నాకు కూడా పాల్గొనాలని ఉంటది, కానీ నాకు కాళ్ళు లేవు కదా, మరి నేనెట్లా పాల్గొంటా, ఎలా ఆడతా, ఎలా గెలుస్తా అని రాజు నిరాశగా అంటాడు. దాని గురించా నీ బాధంతా, నీలో నీకు ఆత్మవిశ్వాసం ఉంటే ఖచ్చితంగా పాల్గొంటావు, ఖచ్చితంగా గెలుస్తావు, సరే ఈసారి వచ్చే జనవరి 26 నువ్వు పరుగు పందెంలో పాల్గొంటావు, మొదటి బహుమతి గెలుస్తావు అంతే అని రాజులో ఉత్సాహాన్ని తెస్తాడు రాము. రాజు కూడా సరే నేను తప్పకుండా పాల్గొంటా అని చెప్తాడు. సాయంత్రం అయింది. ఇంటికి వెళ్ళంగానే రాజు ముందుగా అమ్మ దగ్గరికి పోయి, అమ్మా, ఈవేళ నాకు చాలా సంతోషంగుంది, ఎందుకంటే మా బడిలో రాము అనే స్నేహితుడు నా దగ్గరకొచ్చి నువ్వీసారి పరుగు పందెంలో పాల్గొంటావు అని నాలో ఉత్సాహాన్ని కలిగించిండు, ఈసారి నేను పరుగు పందెంలో పాల్గొంటున్నా అని అమ్మతో చెప్పాడు. ఇక జనవరి 26 రానే వచ్చింది. పిల్లలందరూ ఉత్సాహంతో గెలుస్తామో గెలవమో అనే భయం భయంతో ఉన్నారు. పోటీ మొదలైంది. అందరూ సిద్ధంగున్నారు. రాజును కూడా మళ్లీ వాళ్ల స్నేహితులు హేళన చేయడం మొదలుపెట్టిండ్రు. అయినా రాజు పట్టించుకోలేదు. అందరెళ్ళిపోతున్నారు. మొదట్లో రాజు చివర పడిపోయిండు. అయినా పర్వాలేదని తను ప్రయత్నించిండు. చివరికి ముందు తానే వెళ్ళిండు. మొదటి బహుమతి గెలుచుకున్నాడు. తనను హేళన చేసిన స్నేహితులు ఆశ్చర్యపోయి చప్పట్లు కొట్టిండ్రు. మరుసటి రోజు ప్రధానోపాధ్యాయులు ప్రార్థనలో తనను అభినందిస్తూ తన గురించి మాట్లాడిండు. తన స్నేహితుడు రాము కూడా చాలా సంతోషించిండు. అందరూ సంతోషించిండ్రు. ఈ కథలో నీతి. మనకు ఆత్మవిశ్వాసం ఉండాలి. మనలో మనకు ఆత్మవిశ్వాసం ఉంటే దేనినైనా సాధించగలం. ఆత్మవిశ్వాసమే మనకు అండ దండ. కాబట్టి దేన్ని సాధించలేదని నిరాశపడొద్దు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. విజయాన్ని అందుకోవాలి.
0: హైదరాబాద్ బడిపిల్లల కథలు కథల సంపుటి నుండి ఆత్మవిశ్వాసం కథ విన్నారు సంపాదకులు మణికొండ వేదకుమార్. కథ చెప్పింది బి సంధ్యాలీల. కథిందాం కార్యక్రమంలో ఇప్పుడు విందాం కరీంనగర్ బడిపిల్లల కథలు కథల సంపుటి నుండి ప్రకృతి విద్య కథ. సంపాదకులు మణికొండ వేదకుమార్. ఈ కథ చెప్తున్నది జి జ్యోతి.

సిరిపురం చిన్న గ్రామం. గ్రామంలో అందరూ చదువుకోవడానికి ఒక్కటే పాఠశాల ఉండేది. ఆ గ్రామంలో రంగయ్య, లక్ష్మి అనే దంపతులకు ఇద్దరు పిల్లలు, రాము, కిరణ్. రంగయ్య, లక్ష్మి వ్యవసాయం చేసేటోళ్ళు. కిరణ్కి చదువుకోవాలనే ఆసక్తి ఎక్కువ. కిరణ్ ఊళ్ళోని పాఠశాలకే చదువుకోతందుకు వెళ్ళేటోడు. కిరణ్ పాఠశాలలో జరిగే అన్ని కార్యక్రమాలల్లో పాల్గొనేటోడు. జీవితంలో గొప్ప స్థాయిలో ఉండాలని తన కోరిక. తన తల్లిదండ్రులను కష్టపెట్టకుండా వాళ్ళని మంచిగా చూసుకోవాలనని, బాగా చదివి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కిరణ్ ఉద్దేశం. ఇక కిరణ్ కుటుంబ పరిస్థితులను అర్థం చేసుకుని తల్లిదండ్రులకు సహాయం చేయటం కోసం అప్పుడప్పుడు పొలం పనికి కూడా పోయేటోడు. ఉన్నదాంట్లోనే సర్దుకుపోయేటోడు. రోజూ పాఠశాలకు పోయేటోడు. ఒకనాడు వాళ్ల పాఠశాలలో ఒక కార్యక్రమాన్ని నిర్వహించిండ్రు. పిల్లల ప్రదర్శనీయతను పరిశీలించేందుకు వాళ్లు వాళ్ల సొంత పద్ధతితో ఒక అంశం మీద ఎలా చెప్తారు అని తెలుసుకోతందుకు గా కార్యక్రమాన్ని నిర్వహించిండ్రు. కిరణ్ ఆ కార్యక్రమంలో పాల్గొంటున్నాడు. కార్యక్రమం జరగడానికి ఒకరోజు సమయమున్నది. కిరణ్ ఆలోచిస్తున్నాడు. దేని గురించి చెప్పాలి అని దీర్ఘంగా ఆలోచించుకుంటా ఉన్నాడు. ఒకరోజు గడిచిపోయింది. కార్యక్రమం మొదలైంది. దానికి పిల్లలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అందరొచ్చిండ్రు. ఏదైనా ఒక అంశం మీద లేదా వస్తువు మీద తీసుకొని దాని గురించి వివరించాలి అని ఉపాధ్యాయులు చెప్పిండ్రు. అలా ఒక్కొక్క విద్యార్థి వాళ్ళు తీసుకున్న అంశం గురించి లేదా వస్తువు గురించి వివరంగా వివరిస్తూ వస్తున్నారు. ఇక కిరణ్ వంతొచ్చింది. కిరణ్ ఒక తెల్ల వస్త్రాన్ని తీసుకున్నాడు. అందరూ కిరణ్ ఏం చెప్తాడో అని ఆతృతగా, ఆశ్చర్యంగా చూస్తున్నారు. కిరణ్ కళ్ళల్లా ఆ వస్త్రం ద్వారా ఏదో తెలియజేయాలనుకుంటున్నాడని మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నది అందరికీ. కిరణ్ ఒక ఉదాహరణ చెప్పిండు. ఎవరికైనా ఒక తెల్లని వస్త్రాన్ని ఇచ్చి దాన్ని చూసి ఏదైనా రాయమంటే ఏం రాస్తారు? దానిమీద ఒకవేళ ఎక్కడైనా చిన్న మచ్చ ఉంటే అందరూ ఆ మచ్చ గురించే రాస్తారు, కానీ ఆ తెల్ల వస్త్రం గురించి ఎవ్వరూ రాయరు అని చెప్పిండు. అందరి దృష్టి ఆ మచ్చ మీదికే వెళ్తుంది, గాని ఆ తెల్లని వస్త్రం మీద ఉండదు. మనిషి జీవితంలో కూడా అంతే. చెడు లేదా ఏదైనా మచ్చ పడితే అందరూ దాని గురించే మాట్లాడతారు, మంచి గురించి ఎవరూ మాట్లాడరు. మనం చూసే దృష్టిని బట్టి ఉంటది. అందరిలో చెడుని కాకుండా మంచిని చూడటం అలవాటు చేసుకోవాలి అని చెప్పిండు కిరణ్. తెలుపు వస్త్రం స్వచ్ఛతకు చిహ్నం. మనిషి కూడా స్వచ్ఛంగా ఉండాలని కిరణ్ ఆ వస్త్రం ద్వారా చెప్పిండు. కిరణ్ చిన్నవాడైనా చక్కగా చెప్పిండ్రని అందరూ అభినందించిండ్రు. తెలుపు వస్త్రం లేదా తెలుపునకు సంబంధించింది ఏదైనా, దానిమీద ఏ చిన్న రంగు పడినా అది తన సహజత్వాన్ని కోల్పోతుంది. తన రంగు మారుతుంది, చూడడానికి బాగుండదు. మనిషి కూడా అంతే. ఏ చిన్న తప్పు చేసినా ఆ ఫలితం వాళ్ళ జీవితాంతం వెన్నంటే ఉంటుంది. అందుకనే ఏ తప్పు చేయకుండా స్వచ్ఛంగా తెల్లని వస్త్రంలా ఉండాలని ఈ కథ.

0: മുഖ്യ ഉദ്ദേശ്യം.
1: కరీంనగర్ బడిపిల్లల కథలో కథల సంపుటి నుండి ప్రకృతి విద్య కథ విన్నారు సంపాదకులు మణికొండ వేదకుమార్, కథ చెప్పింది జి జ్యోతి.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి.
1: రేపు జమంటూ 5:30 ప్రసారమయ్యే కతిందాం కార్యక్రమంలో హైదరాబాద్ బడిపిల్లల కథలు కథల సంపుటి నుండి దేవుడిచ్చిన వరం కథ, ఇంకా కరీంనగర్ బడిపిల్లల కథలు కథల సంపుటి నుండి అమ్మ విలువ మరియు బేంచి ఈ కథలు ప్రసారమవుతాయి.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి.
1: శ్రోతలు, ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం ద్వారా ప్రసారమవుతున్న కార్యక్రమాలన్నింటినీ మీరు ప్రసార సమయంలో వినలేకపోయినా లేదంటే మళ్లీ వినాలనుకున్నా కూడా కార్యక్రమాల మరుసటి రోజు నుండి యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంటాయి. యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం.
3: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం, ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీ డిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తరువాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీ డిష్.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా లలిత సంగీతం కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఎన్సీవి జగన్నాథాచార్యులు పాడిన లలిత గీతాలు.

0: خیرت آباد کے سابق ملے دانم
1: రేపు జమటో 5:45 శక్తి స్త్రీల కార్యక్రమంలో కంప్యూటర్ సహాయంతో ఫ్యాబ్రిక్ పై డిజైన్లను రూపొందిస్తున్న ఆదిలాబాద్ పట్టణంలోని గణేష్ నగర్ కు చెందిన బెజ్జంకి నవ్యశ్రీతో జి గంగమణి పెట్టిన ముచ్చట ప్రసారమవుతుంది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా సమయం 6:00 వస్తుంది. మరి కాసేపట్లో హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి.
2: ఆకాశవాణి సమాచార్ కే సాథ్ మే విశాల్ శర్మ.
3: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నే కహా హై కి

ప్రముఖ రచయిత్రి ముదిగుంట సుజాతారెడ్డి కథానిక నుండి ఓ ఖండిక, ప్రముఖ కవయిత్రి మహాజబీన్ కవితా పంక్తులు వింటారు. చదివినది ఎస్ రాజవర్ధన్. రాత్రి 10:00 జపాన్ లో జరగనున్న 20వ ఆసియా క్రీడలు 2026 రోజువారీ ముఖ్యాంశాలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. ఇంకా రాత్రి 8:00 హుషారులో జోరైనా సినిమా పాటలుంటాయి, అట్లనే హిందీ సినిమా పాటలు వినొచ్చు. రాత్రి 9:40 ఫిల్మీ గానేలో హాయైన మధుర గీతాలను వినొచ్చు. రాత్రి 10:30 మధురిమలో. రేపు 5:50 నుంచి రాత్రి 11:00 వరకు ప్రసారమయ్యే ముఖ్య కార్యక్రమాలలో అమ్మటాల సంగతులు కార్యక్రమంలో రేపు 7:00 తిండితో మనం రోగ నిరోధక శక్తిని పెంచే పోషకాల గురించి పోషకాహార శాస్త్రవేత్త డాక్టర్ ఏ పోషాద్రి ప్రసంగం, ఇంకా తెలంగాణ సాయుధ పోరాట యోధుడు రావి నారాయణ రెడ్డి, తెలంగాణ సారస్వత పరిషత్ సభ్యుడు సామల రాజవర్ధన్ ప్రసంగంతో పాటు కైతా శీర్షికన కొండా సాయిప్రియ స్వీయ కవితలు 2వ భాగం ప్రసారమవుతాయి. కతిందాం పిల్లల కోసం కథలను వినిపించే కార్యక్రమంలో రేపు జమట్టు 5:30 హైదరాబాద్ బడిపిల్లల కథలు కథల సంపుటి నుండి దేవుడిచ్చిన వరం కథ, కరీంనగర్ బడిపిల్లల కథలు కథల సంపుటి నుండి అమ్మ విలువ మరియు బేంచి కథలు ప్రసారమవుతాయి. సంపాదకుడు మణికొండ వేదకుమార్. ఈ కథల్ని చెప్తున్నది బి సంధ్యాలీల, జి జ్యోతి. గిరిపదం ఆదివాసీ కథాగానాలను వినిపించే కార్యక్రమంలో రేపు జమట్టు 6:20 భీంపూర్ మండలం జల్కోరి గ్రామానికి చెందిన ఆత్రం జానాబాయి బృందం పాడిన కొలాం పాటలు, అట్లనే తలమడుగు మండలం పల్సీబీ గ్రామానికి చెందిన నైతం ద్రుపదాబాయి బృందం పాడిన గోండి పాటలు ప్రసారమవుతాయి. ఇల్లు యోసం యోసందారుల కార్యక్రమంలో రేపు రాత్రి ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. రేపు ఖరీఫ్ పంటలలో చీడపీడల నివారణ పద్ధతుల గురించి రైతు సోదరులు టెలిఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనిత సమాధానాలిస్తారు. రైతు సోదరులు చేయవలసిన ఫోన్ నెంబర్లు 2300081, ఇంకొక నంబర్ 2950081, ఆదిలాబాద్ కోడ్ 08732. రేపు రాత్రి 9:30 సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 31వ భాగంలో కేసర్బాయి కేర్కర్ గురించి విశేషాలు మొదటి భాగం వింటారు. రేపటి పుస్తకంతో కార్యక్రమంలో రచనా పఠనం ఎస్ రాజవర్ధన్. రేపు రాత్రి 10:00 జపాన్ లో జరగనున్న 20వ ఆసియా క్రీడలు 2026 రోజువారీ ముఖ్యాంశాలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. ఇవి ఇయాళ రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు, వాటి సమయాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సమయం 6:10 మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి.

చేశారు. శాసనసభ సభ్యత్వ అనర్హతపై సుప్రీంకోర్టు నిర్ణయాన్ని ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్వాగతించారు. దానం పిటిషన్పై సుప్రీంకోర్టు నిర్ణయం అనంతరం కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల రాజకీయ అవకాశవాద వైఖరిపై కేంద్ర మంత్రి బండి సంజయ్, బీజేపీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావు అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేలా సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్దం చేయాలని ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో అగ్నిమాపక భద్రతా ప్రమాణాలపై ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. తన శాసనసభ సభ్యత్వ అనర్హతపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్వాగతించారు. చట్టబద్దమైన ప్రక్రియపై గౌరవంతోనే న్యాయ పోరాటం చేసినట్లు తెలిపిన ఆయన, పార్టీ మార్పిడి నిరోధక చట్టం కింద ఉపశమనం కోరే క్రమంలో ఈ తీర్పును ముందే ఊహించానని అన్నారు. అనివార్యమైన ఉప ఎన్నికకు సిద్దంగా ఉన్నట్లు ప్రకటించిన దానం, ఖైరతాబాద్ నియోజకవర్గ ప్రజలతో ఉన్న సుదీర్ఘ అనుబంధం ఆధారంగా వారి మద్దతు కోరతానని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల రాజకీయ అవకాశవాద వైఖరిపై కేంద్ర మంత్రి

0: ఇచ్చిన తీర్పు రాజ్యాంగ విజయమని బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వరరెడ్డి కొనియాడారు. సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు. దానం నాగేందర్ అనర్హతను సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ పరిరక్షణ విషయంలో కాంగ్రెస్ వైఖరిని బయటపెట్టిందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. రాజ్యాంగ నైతికతపై తనకున్న నిబద్దతను తెలియపరిచేలా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తక్షణమే పార్టీ మారిన ఎమ్మెల్యేలందరితో రాజీనామా చేయించి ప్రజా తీర్పును ఎదుర్కొనేలా చూడాలని డిమాండ్ చేశారు. తెలంగాణను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేలా సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్దం చేయాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. ప్రజాభవన్లో నిర్వహించిన సమీక్షలో ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యాలు, ఆస్తుల ధృవీకరణ, రామప్ప వంటి వారసత్వ సంపద పరిరక్షణ, ఆదాయాన్నిచ్చే పర్యాటక సర్క్యూట్ల ఏర్పాటు, విద్యార్థుల కోసం తెలంగాణ దర్శిని విద్యా కార్యక్రమం ప్రోత్సాహంపై వారు ప్రత్యేకంగా దృష్టి సారించారు. 77 ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లో అగ్నిమాపక భద్రతా ప్రమాణాలపై ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. క్రమబద్దమైన ఆడిట్లు, లోపాల గుర్తింపు, అవసరమైన దిద్దుబాటు చర్యలపై చర్చించారు. ఆరోగ్య శాఖ అధికారులు తమ ప్రస్తుత భద్రతా ప్రాధాన్యతలను వివరించగా ఉన్న లోపాలను వెంటనే సరిదిద్దాలని మంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రత్యేక సీఎస్ నవీన్ మిట్టల్, ఫైర్ సేఫ్టీ డీజీ విక్రమ్ సింగ్ మాన్ సహా పలువురు ముఖ్య శాఖాధిపతులు పాల్గొన్నారు. గణేష్ నిమజ్జనం 2026 సందర్భంగా భక్తుల సౌకర్యార్థం హైదరాబాద్ మెట్రో రైల్ సేవలను రేపు అర్దరాత్రి 1 గంట వరకు పొడిగించారు. ట్రాఫిక్ ఇబ్బందుల దృష్ట్యా ప్రజలు మెట్రో రవాణాను ఉపయోగించుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ఉదయాన్నే శోభాయాత్ర ప్రారంభమై నగర వ్యాప్త ట్రాఫిక్ మళ్లింపుల నడుమ రేపు మధ్యాహ్నానికి నిమజ్జనం పూర్తవచ్చని అధికారులు తెలిపారు. గణేష్ నిమజ్జన శోభాయాత్ర కారణంగా తెలంగాణ హైకోర్టు రేపు సెలవు ప్రకటించింది. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలు, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని హైకోర్టు కోర్టులకు ఈ సెలవు వర్తిస్తుంది. దీనికి బదులుగా డిసెంబర్ 5 శనివారం నాడు పనిదినంగా ప్రకటించింది. ఈ నెల 30న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం కానున్న నూతన సమీకృత కలెక్టరేట్ భవన ప్రారంభోత్సవానికి విస్తృత ఏర్పాట్లు చేయాలని రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్ జిల్లా అధికారులను ఆదేశించారు. భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, సుందరీకరణ పనులను స్థానిక ఎమ్మెల్యేలు, కలెక్టర్ చిత్రా మిశ్రా, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలంలతో కలిసి సమీక్షించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. హైదరాబాద్లోని భారత్ ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 7 నుంచి 9 వరకు జరిగే ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్లో భాగంగా రక్షా ఎక్స్పో 2026 నిర్వహించనున్నట్లు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ప్రకటించారు. అంతర్జాతీయ పెట్టుబడులను ప్రోత్సహించే లక్ష్యంతో జరిగే ఈ కార్యక్రమంలో B2B సమావేశాలు, ఎయిర్ షోలు, ప్రత్యక్ష సాంకేతిక ప్రదర్శనలు ఉంటాయని తెలిపారు. ఇంటర్న్షిప్ సమయంలో విష ప్రయోగానికి గురై మృతి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థిని హత్యకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హామీ ఇచ్చారు. రేగడి మద్దికుంటలోని బాధితురాలి కుటుంబాన్ని స్థానిక అధికారులతో కలిసి పరామర్శించారు. 4,12,500 రూపాయల ప్రభుత్వ పరిహారం అందించిన మంత్రి కుటుంబానికి పూర్తి మద్దతిస్తామని స్పష్టం చేస్తూ నిందితులకు కఠిన శిక్ష పడేలా చూడాలని పోలీసులను ఆదేశించారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల పరిధిపై వరంగల్ IODCలో రేపు జరిగే ప్రాంతీయ సమీక్ష సమావేశానికి మంత్రి సీతక్క అధ్యక్షత వహించనున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, రక్షిత మంచినీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖల కింద చేపడుతున్న అభివృద్ది కార్యక్రమాలను మంత్రి సమీక్షిస్తారు. అక్టోబర్ 2026 నుండి జూన్ 2027 వరకు ఎల్నినో ప్రభావాన్ని తగ్గించే చర్యలు, మౌలిక వసతుల నిర్మాణం, హ్యామ్ రోడ్లు, తాగునీటి సరఫరా అంశాలపై ఈ సమావేశం ప్రధానంగా దృష్టి సారిస్తుంది. మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలో 80 లక్షల రూపాయలతో నిర్మించనున్న ఎస్సీ బాలుర వసతి గృహానికి మంత్రి వివేక్ వెంకటస్వామి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్టీపీసీ సమర్థవంతంగా పనిచేస్తోందని, ఉద్యోగాల కల్పనతో పాటు సీఎస్ఆర్ నిధులతో అభివృద్ది పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.
1: ప్లాంట్ మంచిగా నడుస్తుంది, ఉద్యోగాలు ఇస్తున్నారు, సిఎస్ఆర్ వర్క్స్ నడుస్తున్నాయి. వాళ్ళు ఇంతకు ముందేమో సిఎస్ఆర్ నిధులు ఇక్కడ తీసుకెళ్లి సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ లో ఖర్చు పెట్టడం జరిగింది. కానీ నేను వచ్చిన తర్వాత సిఎస్ఆర్, డిఎంఎఫ్టి నిధులు అన్ని కూడా

0: మన ఈ చెన్నూరు నియోజకవర్గంలో ఖర్చు పెడుతున్నాము.
1: ఎఫ్పీఓల ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించాలని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. ఈరోజు జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులపై రైతులకు అవగాహన కల్పించే ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన వ్యవసాయ ప్రాసెస్డ్ ఆహార ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ఎగుమతుల అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలో 360 డబల్ బెడ్రూమ్ ఇళ్లకు ఈరోజు లక్కీ డ్రా ద్వారా లబ్దిదారులను ఎంపిక చేశారు. మొత్తం 4611 దరఖాస్తులు అందగా క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం 1254 మందిని అర్హులుగా గుర్తించి లక్కీ డ్రా తీసినట్లు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. తెలంగాణ రాష్ట ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకయ్య 5 కమిషన్ సభ్యులతో కలిసి సంగారెడ్డి జిల్లాలో పర్యటించారు. సంగారెడ్డి కలెక్టరేట్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎస్సీ ఎస్టీల భూ సమస్యలు, ఎస్సీ ఎస్టీ అస్ట్రాసిటీకి సంబంధించిన అంశాలు, రోస్టర్ పాయింట్ల అమలు, ప్రభుత్వ శాఖల్లో ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల బ్యాక్లాగ్ ఖాళీలు తదితర అంశాలపై చర్చించారు. ఆసిఫాబాద్ జిల్లాలో నిన్న రాత్రి నుండి కురుస్తున్న వర్షానికి ప్రధాన ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీటిని కిందికి వదులుతున్నారు. జిల్లాలో ఈ రోజు ఉదయం నుండి కొన్ని మండలాల్లో వర్షం ఆగినప్పటికీ ఏజెన్సీ మండలాలైన కెరమొరి, తిర్యాని, జైనూర్లలో వర్షం కురిసింది. జైనూర్లో అత్యధికంగా 114 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 26 ఖరీ జిల్లా కేంద్రంలోని జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనా అధికారిని ఎన్ పద్మ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్ అధికారులను ఆదేశించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గిరిజన సంక్షేమ శాఖ హాస్టల్లో జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. బాసరలో గోదావరి పుష్కరాల పనులను నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా పరిశీలించారు. భక్తుల రద్దీని సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన పూర్తి వసతులు, సరైన పార్కింగ్, హెలీప్యాడ్లు, మౌలిక వసతుల అభివృద్ది పనులను అనుకున్న సమయానికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ నియోజకవర్గంలో రోడ్ల విషయంలో బీఆర్ఎస్ పార్టీ విద్యార్థులను అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడం సరైంది కాదని సిర్పూర్ బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు అన్నారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా పల్లె పదాలు కార్యక్రమంలో ఇయ్యలా తామ్సి మండలం వడ్డాడి గ్రామానికి చెందిన కాడె పోతన్నా బృందం పాడిన గంగదాస తత్వాలు మొదటి భాగం, ఇంకా మావల మండలం వట్టిసవర్గామ గ్రామానికి చెందిన దర్శనాల గంగమ్మ బృందం పాడిన గురుబోధ పాటలు. వినే ముందు కొన్ని ప్రకటనలు.

0: ஜா பபலா
1: சை பால்
0: நடுவுல தாமரா
1: சை பால்
0: புரத புள்ளா
1: சை பால்
2: 80 சம்வத்சராலுகா மீ ஆரோக்கியானிக்கு ஸ்ரீ அபிலாஷி சை பால்
3: LIC మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
4: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
3: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
5: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
6: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
7: ఇది మన యాస, మన భాషలో ప్రసారమవుతున్న మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. జీవితంలో కష్టాలు, సవాళ్లు ఎదురైనప్పుడు మనసుకు శాంతిని చేకూర్చేది గురువాక్యం, గురుబోధ. సమాజంలో ఎలా జీవించాలి, ఇతరులతో ఎలా ప్రవర్తించాలి అనే ఎన్నో విలువలను గురుబోధ నేర్పుతుంది. లౌకిక విషయాల నుండి మనసును మళ్లించి మోక్ష మార్గం వైపు ప్రయాణించడానికి గురుబోధే పునాది అవుతుంది అందరిలో.

0: మనిషిలోని అజ్ఞానం అహంకారాన్ని తొలగిస్తుంది, జ్ఞానమనే వెలుగుని నింపడంలో తోడ్పడుతుంది గురుబోధ. ఇయాల్టి పల్లెపదాలు కార్యక్రమంలో ముందుగా విందాం తాంసి మండలం వడ్డాడి గ్రామానికి చెందిన కాడే పోతన్నా బృందం పాడిన గంగదాస తత్వాలు మొదటి భాగం.
1: శ్రీ లక్ష్మీ నరసింహస్వామి భజన మండల్ వడ్డాడి నుంచి రావడం జరిగింది. మేము పాడబోయే పాటలు గంగదాస్ భజన పాటలు పాడబోతున్నాము. పాడేవారు కాడే పోతన్న, కోరస్ అశోక్, ఇందు నర్సింగు, తోకల రవి, తబలా గడుగు గంగన్న గారు, హార్మోనియం మునుగు ఆయన్న గారు, ఎల్చల నామ్దు.
2: ఎంతకని బోధించిన ఈ లోకముకు అర్థం అవటం లేదు, బోధపడతలేదు.

ఈ యొక్క కాలంలో కలియుగ కాలంలో భజనలు కీర్తనలకై పోకుండా సారా మాంసము అంటూ ఆ యొక్క వ్యసనాలకు అలవాటు పడుతున్నారు కాబట్టి ఈ యొక్క గంగాదాసు గారు మంచి కీర్తనను మనకు భక్తిభావంలో నడవాలని చెప్పేసి దీని యొక్క భావనతోని ఈ యొక్క గేయం రాయించిండు.

ఈ యొక్క జన్మం వచ్చిందనికి నువ్వు జన్మను సార్థకం చేసుకుంటానుకు ఎందుకు ఎత్తినవని చెప్పేసి మన జన్మ వచ్చిన దానికి భక్తి భావనలోని గాని ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఇలాంటి కార్యక్రమంలో కొంచెమైనా తెలుసుకోవాలని చెప్పేసి ఈ జన్మ ఎత్తినని భావం.

0: ఇప్పటి వరకు తాంసీ మండలం వడ్డాడి గ్రామానికి చెందిన కాడ పోతన్న బృందం పాడిన గంగదాసు తత్వాలు మొదటి భాగం విన్నారు.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
4: వినండి వినండి వినండి గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
5: ఆర్బీఐ అంటుంది,
6: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
7: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి.
0: తెలంగాణ యాసాభాషలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా పల్లె పదాలు కార్యక్రమంలో ఇప్పుడు విందాం మావల మండలం బట్టి సవర్గామ గ్రామానికి చెందిన దర్శనాల గంగమ్మ బృందం పాడిన గురుబోధ పాటలు.
8: అంగడి బేరము మనమచ్చినము, మన ఈ శృంగార వనమంతా తిరుగుతున్నది మన మనసు.

ఇయ్యాటి మామిడి పండు మన సంతానం. తినవిత దొరకది తీపుల మెన్నట్ అందరికి అదృష్టం ఉండదు.

0: వంది కలరేని వండు తీయాటి మామిడి పండు
1: కాకాల కోరవంది కలరేని వండు తీయాటి మామిడి పండు
0: పండు తినబోయితే

మావల మండలం బట్టి సవర్గామ గ్రామానికి చెందిన దర్శనాల గంగమ్మ బృందం పాడిన గురుబోధ పాటలవి. రేపు జమట్టు 6:20 గిరిపదం కార్యక్రమంలో భీంపూర్ మండలం జల్కోరి గ్రామానికి చెందిన ఆత్రం జానాబాయి బృందం పాడిన కొలాం పాటలు, ఇంకా తలమడుగు మండలం పల్సిబి గ్రామానికి చెందిన నైతం ద్రుపదాబాయి బృందం పాడిన గోండి పాటలు ప్రసారమవుతాయి.

2026-27 సంవత్సరానికి ప్రవేశాల్లో భాగంగా టీజీ పీజీఈ సెట్ నిర్వహించిన మొదటి విడతలో 2691 మంది విద్యార్థులు వెబాప్షన్లు నమోదు చేసుకున్నారు. అయితే సీట్లు పొందిన విద్యార్థులు ఆన్లైన్ ద్వారా ఫీజు చెల్లించి ఈ నెల 26వ తేదీలోగా కేటాయించిన కాలేజీలో రిపోర్ట్ చేయాలని తెలిపారు. ఎం ఫార్మసీ ఫార్మా డి కోర్సులో ప్రవేశానికి 2వ విడత సీట్ల కేటాయింపు పూర్తయింది ఇప్పటికే. మరొక సమాచారం. కాగజ్ నగర్ జవహర్ నవోదయ విద్యాలయంలో మిగిలిన సీట్ల భర్తీకి 9వ ఇంకా 11వ తరగతుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రవేశ పరీక్ష 2027 ఏప్రిల్ 10వ తేదీన నిర్వహించనున్నారు. ఆసక్తిగల అభ్యర్థులు నవోదయ అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

తెలంగాణలోని ప్రభుత్వ ప్రైవేటు ఆయుష్ కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి గాను కన్వీనర్ కోటా సీట్ల భర్తీ ప్రక్రియ ప్రారంభమైంది. నీట్ యూజీ 2026 సంవత్సరంలో అర్హత సాధించిన తెలంగాణ అభ్యర్థుల నుంచి ఈ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 25వ తేదీ మధ్యాహ్నం 2 గంటల వరకు విశ్వవిద్యాలయం వెబ్సైట్ tsbahnu.tschi.in ద్వారా ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. అభ్యర్థులకు ఇంకా సందేహాలుంటే సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 7901098840, మరొక నంబర్ 9490585

7796. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన వెబ్సైట్ అడ్రస్ www.knruhs.telangana.gov.in.

మరొక సమాచారం. న్యూఢిల్లీలోని భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ ఇన్ఫార్మటిక్స్ సెంటర్ సైంటిఫిల్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. విద్యార్హతలు గేట్ స్కోర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో బీఈ, బీటెక్, ఎంఎస్సీ, ఎంఎస్, ఎంసీఏ ఉత్తీర్ణులవ్వాలి. దీనితో పాటు 2024-25 సంవత్సరానికి గాను గేట్ స్కోర్ తప్పనిసరిగా ఉండాలి. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులకు సమర్పణ చివరి తేదీ 30 సెప్టెంబర్. వివరాలకు సంప్రదించవలసిన వెబ్సైట్ అడ్రస్ https://recruitment.nic.in.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. సమయం 7:05 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి.

విశ్వ సంచార్ హిందుత్వ కా అనే పుస్తకాన్ని ఒక ఉపరాష్టపతి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతదేశపు గొప్ప నాగరికత వారసత్వాన్ని చదవాలని, ప్రశ్నించాలని, అర్థం చేసుకోవాలని యువతకు పిలుపునిచ్చారు. భారత సంస్కృతి, జాతీయ అంతర్జాతీయ వ్యవహారాలు, ముఖ్యమైన సామాజిక అంశాలపై పుస్తకాలు, పరిశోధనాత్మక సాహిత్యాన్ని ప్రోత్సహించాలని ఆయన అన్నారు. 1925 నాగ్పూర్లో డాక్టర్ కేశవ బలిరామ్ హెడ్గేవార్ స్థాపించిన రాష్ట్రీయ స్వయం సేవక్ సేవ్ సంఘ్ ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు పూర్తి చేసుకుంటున్న తరుణంలో ఈ పుస్తక ప్రచురణ ఎంతో సకాలంలో జరిగిందని ఉపరాష్ట్రపతి అన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి రేపు బెంగళూరులో సేవా ఫస్ట్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ ను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం యువతను సమాజంలో వారు చూసే సమస్యలను గుర్తించి, పరీక్షించి, మెరుగుపరిచి, అమల్లోకి తీసుకురాగల పరిష్కారాలను అభివృద్ది చేయడానికి ప్రోత్సహిస్తుందని విద్యా మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ఛాలెంజ్ లో పాఠశాలలు, పారిశ్రామిక శిక్షణా సంస్థలు, పాలిటెక్నిక్లు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల నుండి యువత పాల్గొంటారు. ఈ ఛాలెంజ్ స్వచ్ఛమైన, స్థిర భారత్, సంపన్న రైతులు, సంపన్న భారత్, ఆరోగ్యకరమైన సమ్మిళిత భారత్, విద్యావంతులైన నైపుణ్యం కలిగిన భారత్, సురక్షిత భారత్ అనే 5 జాతీయ ఇతివృత్తాలపై దృష్టి సారిస్తుంది. ఈ పోటీ జాతీయ ఫైనల్ డిసెంబర్లో న్యూఢిల్లీలో జరుగుతుంది. ఈ ఛాలెంజ్ ను కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ, అఖిల భారత సాంకేతిక విద్యామండలి, విశ్వవిద్యాలయ నిధుల సంఘం సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. న్యూఢిల్లీలో రేపు జరిగే ఆరోగ్య మంథన్ 2026 కార్యక్రమంలో ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన 8, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ 5 ఉత్సవాల్లో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య భరోసా, డిజిటల్ ఆరోగ్యం వంటి కీలక అంశాలపై దృష్టి సారించే చర్చలు ఉంటాయి. దేశ డిజిటల్ ఆరోగ్యం, ఆరోగ్య భరోసా వ్యవస్థను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ఆరోగ్య మంథన్ 2026 అనేక కార్యక్రమాలను ప్రారంభించనున్నట్లు ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ కార్యక్రమంలో ఈ 2 యోజనల కింద వివిధ విభాగాలలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కూడా గుర్తించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్ సేవాసే దేశ సేవ అనే మంత్రంతో అల్లు పెరగని నిబద్దతతో కూడిన తన ప్రస్థానంలో 25 ప్రజాసేవను పూర్తి చేసుకుంటున్నారు. 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేస్తోంది. సర్వతోముఖ అభివృద్ది, సాధికారత ద్వారా ప్రజల జీవితాలను మార్చే దిశగా అడుగులు వేస్తోంది. ప్రభుత్వ అధికారుల సామర్థ్యాన్ని, నైపుణ్యాలను బలోపేతం చేయడం, సివిల్ సర్వీసులను మరింత అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా మిషన్ కర్మయోగి 2020 ప్రారంభించారు. మిషన్ కర్మయోగి కింద ఉన్న ఐగాట్ ప్లాట్ఫామ్ లో 1.7 కోట్లకు పైగా నమోదిత వినియోగదారులు ఉన్నారు. యుద్ద స్వరూపంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా దేశ రక్షణ సేకరణ వ్యవస్థ వేగంగా మారాల్సిన అవసరం ఉందని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ ఎన్ఎస్ రాజా సుబ్రహ్మణి చెప్పారు. న్యూఢిల్లీలో ఒక మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో ప్రసంగిస్తూ, రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడంలో సాంకేతికత, డేటా, పరిశ్రమల సమన్వయం యొక్క ప్రాముఖ్యతను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. ప్రస్తుతం జరుగుతున్న భారత్ అమెరికా సంయుక్త సైనిక విన్యాసాలు యుద్ద అభ్యాస్ 2026 వీక్షించేందుకు భారతదేశంలో అమెరికా రాయబారి సెర్గియో గోర్ ఈ రోజు రాజస్థాన్ కి చేరుకున్నారు. ఇరు సైన్యాలు వ్యూహాలు, పద్దతులు, విధానాలు పంచుకోవడానికి, సైనిక కార్యకలాపాలు చేపట్టే తమ సామర్థ్యాన్ని పెంపొందించడానికి ఇది ఒక అవకాశాన్ని కల్పిస్తుంది. దేశవ్యాప్తంగా వైద్య విద్యలో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ పీజీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను ఈ రోజు మధ్యాహ్నం నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ మెడికల్ సైన్సెస్ విడుదల చేసింది. ఆగస్టు 30 నిర్వహించిన నీట్ పీజీ పరీక్షకు 2,65,960 మంది హాజరయ్యారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు.
బ్రిక్స్ నాటకోత్సవం వచ్చే నెల 12 నుండి 14 వరకు న్యూఢిల్లీలో జరగనుంది. ఈ 3 రోజుల ఉత్సవానికి నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా NSD ఆతిథ్యం ఇవ్వనుంది. న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి వివేక్ అగర్వాల్ మాట్లాడుతూ, ఉమ్మడి కథలు ఉమ్మడి భవిష్యత్తు అనే ఇతివృత్తంతో జరుగుతున్న ఈ ఉత్సవం వివిధ రకాల నాటకరంగ సంప్రదాయాలను చాటి చెబుతూనే మానవ సంబంధాలను, ప్రజల మధ్య అనుబంధాన్ని బలోపేతం చేయడానికి కృషి చేస్తుందని అన్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేంద్ర అధికారి సమక్షంలో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ఈ రోజు న్యూటౌన్లోని బెంగాల్ సిలికాన్ వ్యాలీలో 2000 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు. దేశంలోనే ఈ తరహా ఆసుపత్రి ఇదే మొదటిది అవుతుందని ముఖ్యమంత్రి సువేంద్ర అధికారి తెలిపారు. దీనిలోని 2000 పడకలలో 1000 పడకలను పేద నిరుపేద రోగుల కోసం కేటాయిస్తారు. మిగిలిన పడకలను వాణిజ్యపరంగా ఉపయోగిస్తారు. రాబోయే కొన్నేళ్లలో పశ్చిమ బెంగాల్లోని వివిధ రంగాల్లో అదానీ గ్రూప్ 100 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనుందని అదానీ తెలిపారు. మల్టీ స్పెషాలిటీ అదానీ ఆరోగ్య మందిర్ కోసం తమ గ్రూప్ 4000 కోట్లు ఖర్చు చేస్తుందని, 10,000 ఉద్యోగాలను కల్పిస్తుందని కూడా ఆయన అన్నారు. జపాన్లోని నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భాగంగా ఈరోజు పురుషుల రోయింగ్ డబుల్స్ స్కల్స్ విభాగంలో సత్నం సింగ్ సల్మాన్ ఖాన్ జోడీ కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఈ విభాగంలో భారత్కు పతకం రావడం ఇదే మొదటిసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేకంగా అభినందిస్తూ ట్వీట్ చేశారు. అలాగే షూటింగ్ మిక్స్డ్ స్కీట్ టీం విభాగంలో అనంత్జీత్ సింగ్ నరూకా పరినాజ్ ధాలీవాల్ జోడీ కాంస్యం గెలుచుకుంది. ఈ విభాగంలో కూడా పతకం రావడం ఇదే తొలిసారి. దీంట్లో స్వర్ణం జోడీ చైనా స్వర్ణం

0: న్యూస్, డిడి న్యూస్, పిఎంఓ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. పశ్చిమ రైల్వేలోని వడోదర డివిజన్లో ఉన్న అలకాపురి వద్ద 4 లేన్ల రోడోవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి భారతీయ రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు వ్యయం 166 కోట్ల రూపాయల పైగా ఉంటుందని, ఈ వ్యయాన్ని రైల్వే శాఖ, రాష్ట ప్రభుత్వం సమానంగా భరిస్తాయని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. రైల్వే కార్యకలాపాలకు ఎటువంటి అంతరాయం కలగకుండా మెరుగైన, మరింత సమర్థవంతమైన క్రాసింగ్ సౌకర్యాన్ని ఈ రోడోవర్ బ్రిడ్జ్ అందిస్తుందని మంత్రి శాఖ తెలిపింది. విద్యుత్ మంత్రిత్వ శాఖ కొత్త జాతీయ విద్యుత్ విధానాన్ని రూపొందిస్తోందని కేంద్ర విద్యుత్ శాఖ కార్యదర్శి పంకజ్ అగర్వాల్ తెలిపారు. విశ్వసనీయమైన, సరళమైన మార్కెట్ కు సిద్దంగా ఉన్న విద్యుత్ వ్యవస్థను నిర్మించడం అనే అంశంపై ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన 2వ భారత్ విద్యుత్ రంగ సదస్సులో ఆయన ప్రసంగించారు. ఈ ఏడాది జనవరిలో మంత్రిత్వ శాఖ ఒక ముసాయిదాను పంపిణీ చేసిందని చెప్పారు. మంత్రిత్వ శాఖ భాగస్వాముల వ్యాఖ్యలు, పరిశీలనలను సమీకరించి వాటిని పొందుపరిచి కేబినెట్ పరిశీలన కోసం పంపిందని అగర్వాల్ తెలిపారు. ముఖ్యాంశాలు మరొకసారి. హిందుత్వం ఎవరికీ వ్యతిరేకం కాదని, ప్రతి ఒక్కరిని కలుపుకుని పోతుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. న్యూఢిల్లీలో రేపు జరిగే ఆరోగ్య మంథన్ 2026 కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా పాల్గొంటారు. దేశవ్యాప్తంగా వైద్య విద్యలో పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ పీజీ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఆసియా క్రీడల్లో భాగంగా పురుషుల రోయింగ్ డబుల్స్ స్కల్స్ విభాగంలో సత్నం సింగ్, సల్మాన్ ఖాన్ జోడీ కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా కిసాన్ వాణి. కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. సమర్పణ పి కమలాకర్ రెడ్డి. ఇయలటి కిసాన్ వాణి కార్యక్రమంలో గొర్రెల్లో బురద పుండ్ల వ్యాధి లక్షణాలు నివారణ, ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యులు డాక్టర్ కె సతీష్తో ముచ్చట, రైతు అంతరంగం శీర్షికన సోయా కంది పంటల సాగు అనుభవాలు, సాత్నాల మండలం సైద్పూర్ గ్రామానికి చెందిన మన్నే సురేందర్తో ముచ్చట మొదలైన అంశాలుంటాయి. ముందుగా వాతావరణ సూచన. ఈరోజు జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నది. ఎక్కువ ఉష్ణోగ్రత 30°C, తక్కువ ఉష్ణోగ్రత 25°C ఉంది. గాలిలో తేమ 78%గా ఉంది.
2: సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి.
3: రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు.
2: అదేలా?
3: ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 1801.
4: ఇదెవరి నంబర్ బాబు?
3: కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు.
5: అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా?
3: తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులను, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా.
4: మరి అయితే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా.
3: ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కు ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు.
4: నిజంగా
3: 16 అణాల నిజం.
6: రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నెంబర్ 1800 1801 తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్.
1: కిసాన్ వాణిలో ఇప్పుడు విందాం. గొర్రెల్లో బురద పుండ్ల వ్యాధి లక్షణాలు నివారణ, ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యులు డాక్టర్ కె సతీష్తో ముచ్చట. ముచ్చట పెడుతున్నారు కె లెనిన్.
7: నమస్కారం సతీష్ గారు.
8: నమస్కారం అండి.
7: ముందుగా ఈ బురద పుండ్ల వ్యాధి అనేది గొర్రెలకు వస్తాయని చెప్పుకుంటున్నాము, మరి ఈ గొర్రెల్లోకే వస్తుందా లేక వేరే జీవాలకు కూడా వచ్చే అవకాశం ఏమైనా ఉన్నదా?
8: అయితే ఈ బురద పుండ్ల వ్యాధి అనేది సాధారణంగా గొర్రెల్లో, మేకల్లో ఎక్కువ వస్తుంది. మిగతా వాటిలో వచ్చినా కూడా అది వేరే డిసీజ్. ఇప్పుడు మనం గాలికుంటు వ్యాధి తీసుకుంటాం, అది కూడా కుంట్లు ఉంటాయి కానీ అది ఈ వ్యాధి కాదు. సో గేదెల నుంచి మనం

0: వీటిని ఎట్లా డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు అంటే, ఓన్లీ కాళ్ళకు మాత్రమే రిస్ట్రిక్ట్ అయి ఉన్న పుండ్లు వచ్చేసి బురద పుండ్ల వ్యాధి. సాధారణంగా ఎక్కువ ఉండేది గొర్రెలు ఎక్కువ ఉంటుంది, ఇంకా మేకల్లో కంపారిటివ్గా తక్కువ ఉంటుంది. ఈ గేదెల్లో గానీ ఎడ్లలో గానీ వచ్చేదేమో గాలికుంటు వ్యాధి, బురద పుండ్ల వ్యాధి అనేది వాటికి రాదు. సో ఇట్లా రెండు డిఫరెన్షియేషన్స్ ఉన్నాయి. చాలా మంది ఆపోత పడతారు ఏంటంటే, అరే దానికి అవిటికి వచ్చింది వీటికి కూడా వస్తాయి అనుకుంటా, కానీ అది ఇది వేరు వేరు. అది వైరస్ తోటి వస్తుంది, ఇది బ్యాక్టీరియా తోటి వస్తుంది. సో అట్లా మనం డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇది ఓన్లీ కాళ్ళకు మాత్రమే రిస్ట్రిక్ట్ అయి ఉంటది బురద పుండ్ల వ్యాధి, కానీ గాలికుంటు వ్యాధి శరీరం మొత్తం ఉంటది. సో అట్లా కూడా మనం డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు.
1: అయితే ఇప్పుడు ఈ బురద పుండ్ల వ్యాధి అనేది ఏ కాలంలో ఎక్కువగా వస్తుంది?
0: అయితే సాధారణంగా దీన్ని మనం ఫూట్ రాట్ అంటాం ఇంగ్లీష్ లో. ఇది ఎప్పుడు వస్తుంది అంటే, సాధారణంగా వర్షాకాలం ముగిసిన తర్వాత చలికాలం ఆరంభంలో వస్తుంది. సరే ఓన్లీ అప్పుడే వస్తుంది అనుకుంటే అప్పుడు కాకుండా చలికాలం మొత్తం కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇది మెయిన్ ఎందుకు వస్తుంది అంటే, వర్షాకాలంలో ఇవన్నీ నాని నాని ఉంటాయి, అప్పుడు రాదు మళ్ళీ. ఎందుకంటే అప్పుడు నీకు వాటర్ అనేది ఫ్లోలో ఉంటుంది. ఎప్పుడైతే స్టాగ్నేటెడ్ వాటర్ ఉంటుందో అట్లాంటి ప్రాంతాల్లో సాధారణంగా మనం గొర్రెలను ఏ ప్రాంతాల్లో తీసుకెళ్తారు, చెరువులో ఉన్న ప్రాంతాల్లో తీసుకెళ్తారు. చెరువు యొక్క ఒక తీర ప్రాంతం ఉంటుంది కదా, దాంట్లో తీసుకెళ్తారు మైదానం ప్రాంతంలో. అక్కడ సాధారణంగా నీళ్లు ఉండవు, బురద మాత్రమే ఉంటుంది. సో అట్లాంటి ప్లేస్లో ఎక్కువసేపు ఇట్లా ఉండడం వల్ల ఏమైపోతుంది, అక్కడ ఒక బ్యాక్టీరియా ఉంటుంది, ఏది బ్యాక్టీరియాడెస్ నోయిడోసిస్ అని. ఆ బ్యాక్టీరియా అనేది ఈ మృదు టిష్యూ మీద, అంటే స్మూత్ టిష్యూ మీద ఎఫెక్ట్ చేసి ఈ బురద పుండ్లు రావడానికి కారణమవుతుంది. ఇది సాధారణ ఎండాకాలంలో మనం చూడము, ఎందుకంటే నీకు ఇక్కడ బురద కనబడదు. ఈ బ్యాక్టీరియా కూడా బతికే అవకాశాలు తక్కువ ఉంటాయి. సాధారణంగా వర్షాకాలంలో కూడా వస్తాయి, కానీ వర్షాకాలంలో ఫ్రెష్ వాటర్ రన్నింగ్ ఉంటాయి కాబట్టి అప్పుడు కూడా వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. సాధారణంగా ఇది ఎక్కువ అంటే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ ప్రాంతంలో బాగా ఎక్కువగా ఉంటుంది. సో ఆ టైంలో ఎక్కువగా ఉంటుంది.
1: అసలు అంటే ప్రధాన కారణం ఏమి ఈ వ్యాధి సోకడానికి?
0: అయితే ఈ ప్రధాన కారణం ఏంటంటే, మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఇది బురదలో ఎక్కువగా నాని నాని ఉండడం వల్ల అక్కడ ఉన్న మట్టి ఉంటది కదా, మనం కూడా ఎప్పుడన్నా ఏదన్నా ఇసుక ప్రాంతంలో గానీ వాగులకు గానీ వెళ్ళినప్పుడు మన పాదాలు అనేటివి సాధారణంగా తెల్లగా అయిపోయి ఇట్లా ముడతల్లాగా అయిపోతుంది. వేళ్ల మధ్యలో ప్రాంతం ముడతలు అవుతుంది, అప్పుడు మీరు సున్నితంగా ఉంటది, మీకు రాళ్ళు కూడా గుచ్చుతా ఉంటాయి. ఇసుక అయితే
1: సున్నితంగా,
0: అదే మీరు ఇసుక ప్రాంతంలో పెట్టి ఉంటే ఇసుక కూడా మీ దాన్ని తినేస్తా ఉంటది. లైక్ రాపిడి జరిగి మీకు అక్కడ ఉన్న టిష్యూ మొత్తం డ్యామేజ్ అవుతుంది. కొంతమంది సున్నితం ఎక్కువ ఉన్న వాళ్ళకైతే పుండ్లు కూడా అవుతాయి. సేమ్ ఇదే కాన్సెప్ట్ వీటిలో కూడా మనం
1: అనుకుంటాం.
0: అవి నీళ్ళలో ఒకటే ప్రాంతాలు ఉన్నాయి అనుకోండి, వాటర్లోనే అల్లనే బురదలో చేసినప్పుడు ఏమవుతుంది, ఆ టిష్యూ డ్యామేజ్ అక్కడ బ్యాక్టీరియాడెస్ నోయిడెస్ అనే బ్యాక్టీరియా అటాక్ చేస్తుంది. సో అది ఫుట్ రాట్ రావడానికి కారణమవుతుంది. ఈ బురద పుండ్ల వ్యాధి అనేది అట్లా వస్తుంది, చాలా తీవ్రమైన వ్యాధి, అన్కంట్రోలబుల్. కంట్రోల్ చేయడం కూడా బాగా కష్టం ఇది.
1: అయితే ఇప్పుడు దీన్ని మనం గుర్తించాలంటే ఎట్లా, ఎలాంటి లక్షణాలు బట్టి మనం ఇది బురద పుండ్ల వ్యాధి అని నిర్ధారించుకోవచ్చు?
0: అయితే ఇది బురద పుండ్ల వ్యాధి అని నిర్ధారించుకోవడానికి చాలా సింపుల్, గుర్తించడం చాలా సులభమే, దాన్ని నివారించడం బాగా కష్టం. సరే గుర్తించడం ఎట్లా గుర్తించవచ్చు అంటే, ఆ గిట్ అనేది బూటు లాగా ఉబ్బుతుంది, అంటే మనం ఒక షూ వేసుకుంటే ఎట్లుంటదో ఇవి కూడా అట్లా ఉబ్బుతాయి, నడవడానికి బాగా ఇబ్బంది పడతాయి. ఇట్లా డెక్కల మీద నడవకుండా మోకాల మీద నడవడానికి చూస్తాయి, తర్వాత బాగా కొండుకుంటా నడుస్తా ఉంటాయి. మందంతా ముందు ఫాస్ట్ వెళ్ళిపోతుంటే ఈ బురద పుండ్లు వచ్చినవేమో లాస్ట్
1: నడుస్తాయి,
0: నడవలేక నడవలేక ఒక ప్లేస్ లో కూలబడిపోయి చనిపోయే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే అంత తీవ్రంగా నొప్పి ఉంటుంది.
1: ఈ బురద పుండ్ల వ్యాధి ప్రాణాంతకంగా కూడా మారచ్చు?
0: అయితే ఈ బురద పుండ్ల వ్యాధి వలన ప్రాణాంతకం కాదు, కానీ దీని వలన ఏమైపోతుంది, జ్వరము, ఫుడ్ మానేస్తుంది. సో అప్పుడు ప్రాణాంతకం అవుతుంది,
1: అంటే అట్లా బలహీనపడి ఆహారం లేక క్షీణించిపోయి అట్లా చనిపోతే తప్ప వ్యాధి ప్రభావం,
0: వ్యాధి ప్రమాదకరం కాదు.
1: అంటే ఇప్పుడు ఈ వ్యాధి సోకితే దానికి ఆహారం తీసుకోవడానికి
0: విముఖత చూపిస్తాయి, ఎందుకంటే ఈ నొప్పి తీవ్రంగా ఉంటది కాబట్టి వాటి యొక్క జీర్ణక్రియ కూడా తగ్గిపోతా ఉంటది. తర్వాత తినాలన్న ఆసక్తి తగ్గిపోతా ఉంటది, ప్యాలటబిలిటీ తగ్గిపోతుంది, తర్వాత జ్వరం కూడా వస్తుంది వ్యాధి వచ్చినప్పుడు సాధారణంగా. సో ఇట్లాంటివి జరిగినప్పుడు ఏమైపోతాయి, సాధారణంగా ఇవి జరగడం వలన అట్లా ఫుడ్ అనేది తీసుకోకపోవడం వలన కూడా మెల్ల క్షీణించి రోగ నిరోధక శక్తి తగ్గిపోతా ఉంటది. రోగ నిరోధక శక్తి వన్స్ డౌన్ అయిపోయిందంటే ఆటోమేటిక్ గా వేరే బ్యాక్టీరియా, వేరే వైరస్ వాటిపైన అప్పర్ హ్యాండ్ చూపిస్తాయి. సో అది రీజన్. సో దాని వల్ల
1: ఇప్పుడు ఈ బురద పుండ్ల వ్యాధికి చికిత్స ఉన్నదా, ఇట్లా ఏ రకమైన చికిత్సలు అందుబాటులో ఉన్నాయి, ఎక్కడెక్కడ అందుబాటులో ఉన్నాయి?
0: అయితే ఈ బురద పుండ్ల వ్యాధిని సాధారణంగా చికిత్స కంటే యాజమాన్య పద్ధతుల వలన తగ్గించుకోవచ్చు. ఫస్ట్ ఏంటంటే, బురద ఉన్న ప్రాంతాల్లో దింపద్దు, ఇది పాసిబుల్ కాదు. సో దాన్ని మనం తీసేద్దాం. రెండోది, ఒకవేళ బురద పుండ్లు ఫస్ట్ స్టార్టింగ్స్ లో గిట్టల మధ్య పుండ్ అవుతుంది, పుండు కాగానే మనం ఏం చేసుకోవాలంటే, సాధారణమైన పెన్సిలిన్స్ ఉంటాయి, స్ట్రెప్టో పెన్సిలిన్ గానీ, నార్మల్ గ్రామ్ పెన్సిలిన్స్ గానీ, లేకపోతే మంచిగా వాడుకోవాలంటే అమాక్సిలిన్ పెన్సిలిన్ గానీ, వీటిని సాధారణంగా 5 రోజులు వాడాలి. సాధారణంగా రైతన్నలు ఏం చేస్తారంటే ఒకటి రెండు రోజులు వాడతారు. తర్వాత రెండో విషయం ఏంటంటే దాంతో పాటుగా మెలాక్సికమ్ అనే ఒక మందు ఉంటుంది, దాన్ని వేసుకోవాలా. వీటి పుండ్ల మధ్యలో పురుగులు పట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఐవర్మెక్టిన్ అనే మందుని ఇచ్చుకోవాలి. ఇవి వేసుకుంటూ తర్వాత బెటాడిన్ తోటి క్లీన్ చేస్తూ ఉండాలి. ఇది కొద్దిగా కష్టతరమైన పని కానీ కొద్దిగా మరీ అంత కష్టతరమైన పని అయితే కాదు. ఏమైనా ఏవైతే ఇన్ఫెక్టెడ్ అయినాయో వాటిని సపరేట్ చేసుకుని వాటి క్లీన్ చేసుకుంటుంటే సరిపోతుంది. తర్వాత వీటిని ఇప్పుడు కొట్టం కంటే ముందు ఏం చేసుకోండి, ఒక లొంద తీసుకోవాలి, ఒక గుంత తీసుకుని ఆ గుంతలో ఒక పాలిథిన్ కవర్ని పెట్టుకుని దాంట్లో ఏంటంటే ఈ వాటర్ పోసేసి తర్వాత ఒకటి పొటాషియం పర్మాంగనేట్ అనేది గవర్నమెంట్ హాస్పిటల్లో ఉచితంగా దొరుకుతాయి.
1: పింక్ కలర్
0: క్రిస్టల్స్ లాగా ఉంటది, మనం హోలీకి ఊర్చుకుంటాం క్రిస్టల్స్ అట్లుంటది, వాటిని అందులో వేసేస్తే అవి పింక్ కలర్లు అయిపోతాయి. వాటికి వెళ్ళి నడిపించుకుంటే తీసుకుపోవాలా, అంటే బయట తిరిగి వచ్చింది మన కొట్టంలో ఈ వ్యాధి అనేది రాకుండా ఉంటది.
1: అంటే నీళ్ళలో నడవడం వల్ల అక్కడ కాళ్ళు
0: శుభ్రమైపోతాయి. అంటే మనం ఎట్లయితే కాళ్ళు కడుక్కొని పోతామో అట్లా. కొన్ని కొన్ని ఇప్పుడు దేవస్థానాల్లో కొన్ని ప్లేస్లలో ఏం చేస్తుందంటే మధ్యలో ఒక వాటర్ ఫ్లో ను పెట్టేస్తారు, ఓకే కాళ్ళు కడుక్కోవడం లేకుండా ఆ వాటర్ లోకి వెళ్ళిపోతే సరిపోతాయి అన్నట్టు.
1: కాళ్ళు కడిగినట్టు అయిపోతుంది.
0: సేమ్ అట్లనే ప్రిన్సిపల్ వీటికి కూడా, మీకు ఎంత సైజు ఉంటుందో అంత సైజు పెట్టుకుని. గొర్రె ఎట్లా అంటే సాధారణంగా అది వెళ్ళే కొట్టంలోకి వెళ్ళేటప్పుడు ఫాస్ట్ గా అలాకెళ్ళి వెళ్ళిపోతుంది. సో అట్లా చేయడం వల్ల కాళ్ళు శుభ్రంగా అయిపోయి బ్యాక్టీరియా అనేది రాకుండా ఆపకపోవచ్చు.
1: అయితే ఇప్పుడు ఈ వ్యాధి సంబంధించి కొన్ని టీకాలు వ్యాక్సిన్స్ ఇప్పించాలని చెప్పారు కదా, మరి వీటిని అంటే పశు వైద్యశాలకు వచ్చి తీయించుకోవాలనా లేకపోతే అక్కడికే రైతు స్థాయిలో అంటే ఇంటి దగ్గర లేదా కొట్టం దగ్గర తీసుకుపోయి అక్కడ కూడా వేసుకోవచ్చు?
0: ఇది రెండు రకాలుగా పాసిబిలిటీ ఉంది. ఒకటి మీకు గొర్రెల మందు ఉన్నది అనుకోండి, మీరు వెళ్ళి డాక్టర్ గారిని రిక్వెస్ట్ చేసుకుంటే అతను వచ్చి ఇచ్చేస్తాడు.
1: ఎక్కువ మొత్తంలో గొర్రెలు ఉంటే
0: అక్కడికి వచ్చిస్తారు. లేదు తక్కువ మందు అనుకో, మీరే మందని తీసుకుని పోయి అక్కడ తీసుకుపోయినా కూడా పశు వైద్యశాలలో ఇస్తారు. ఇది రెండు ఆప్షన్స్. వీటికి డబ్బులు కూడా ఏం ఖర్చు అవసరం లేదు, ఉచితంగా అవైలబిలిటీ ఉన్నది, ప్రతి దవాఖానలో అవైలబిలిటీ ఉన్నది. ఎక్కడ లేకపోయినా కూడా డిస్ట్రిక్ట్ వెటనరీ హాస్పిటల్ ప్రధాన కార్యాలయంలో బుక్తాపూర్ లో ఉన్నది, అక్కడ కూడా అవైలబిలిటీ ఉన్నది. ఇప్పుడైతే ప్రజెంట్ మేము కావాల్సిన మందులన్నీ ఆల్రెడీ మండల స్థాయిలో గ్రామ స్థాయిలో ఆల్రెడీ వ్యాక్సిన్స్ ఇచ్చేసినాం. సో మీకు అక్కడ దొరికితే దొరకని పక్షంలో మా దగ్గర బఫర్ స్టాక్ ఉంటుంది, మీరు రావచ్చు వచ్చి తీసుకొని పోవచ్చు.
1: అయితే ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు ఈ జీవాలకు వచ్చే కొన్ని రకాల వ్యాధులకు టీకాలు ఇస్తున్నారు అంటే ముందు జాగ్రత్తగా నివారణ కోసం.
0: అవును.
1: అట్లాగే ఈ గొర్రెలకు కూడా ఈ బురద పుండ్ల వ్యాధి లాంటి వ్యాధులు సోకకుండా ముందు జాగ్రత్తగా ఏమైనా టీకాలు అందుబాటులో ఉన్నాయి, అట్లాంటి టీకాలు ఏమైనా ఇస్తున్నాయి?
0: అయితే ఈ వ్యాధి రాకుండా టీకాలు అంటే బ్లూటంగ్
1: నీలనాలుక
0: వ్యాధి అనేది అది కూడా ఒక కారణం ఈ బ్యాక్టీరియా రావడానికి. సో వాటి టీకాలని గాలిగుంటు టీకాలు కూడా వేయించుకున్నట్టయితే మనం సాధారణంగా ఈ బురద పుండ్ల వ్యాధి రాకుండా మనం ఆపుకోవచ్చు. సో ఈ రెండు టీకాలను 21 రోజుల వ్యవధిలో 2 సార్లు అంటే ఫస్ట్ FMD వేయించి తర్వాత బ్లూటంగ్ ఈ రెండింటిని వేయించుకున్నట్టయితే బురద పుండ్ల వ్యాధి అనేది రాకుండా మనం వీటిని కాపాడుకోవచ్చు. ఇది ఇండైరెక్ట్ ఎఫెక్ట్, చాలా మంది తెలియదు.
1: అయితే ఇప్పుడు ఈ వ్యాధిని నివారించడానికి ఏమైనా మార్గాలు ఉన్నాయా?
0: సాధారణ నివారించుకోవడానికి తక్కువ మార్గాలు ఉన్నాయి. అందులో మెయిన్ ఏంటంటే వ్యాక్సినేషన్. మెయిన్ ఏంటంటే బ్లూటంగ్ ఉన్న FMD వ్యాక్సిన్ వేసుకోవాలా. ఇవి రెండింటిని 21 రోజుల గ్యాప్ లో వేసేసుకున్నాం అనుకో ఈ వ్యాధి రాకుండా మనం కాపాడుకోవచ్చు. రెండోది ఏంటంటే మనం బెటాడిన్ తోటి అసలు ఫస్ట్ గొర్రెల మందులో ఏది ఎన్ని వస్తున్నా చూసుకోవాలి. అది చూసుకుని వాటిని ఐసోలేషన్ పద్ధతిలో అంటే సపరేట్ చేసేసుకుని ఓన్లీ వాటిని మాత్రమే కేర్ తీసుకొని చేసుకోవాలి. ఇది రెండో పద్ధతి. మూడోది ఏంటంటే కల్లింగ్ మెథడ్, అంటే ఏమైనా బాగా ఇన్ఫెక్ట్ అయినాయి అనుకోండి చేయడం కాకపోతే తీసేయడం ఉత్తమం. ఎందుకంటే దాని ఎంబడి పడడం వల్ల వేరే వాడికి కూడా ఇన్ఫెక్టెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి 1-2 స్టార్ట్ కాగానే వాటిని తీసేసుకుని మిగతా వాటి అన్నిటికీ టీకాలు వేసుకున్నట్టయితే ఈ వ్యాధిని రాకుండా మనం కాపాడుకోవచ్చు.
1: చాలా సంతోషం డాక్టర్ సతీష్ గారు. ముఖ్యంగా ఈ గొర్రెల్లో వచ్చే బురద పుండ్ల వ్యాధికి సంబంధించి లక్షణాలు ఎట్లా ఉంటాయి, దీని తీవ్రత ఏ రకంగా ఉంటుంది, మరి వీటికి చికిత్స నివారణ ఉపాయాలను గురించి సవివరంగా తెలియజేశారు. మరి ఎవరైతే గొర్రెల్ని పెంచుతున్న రైతులు ఉన్నారో వాళ్ళు ఈ జాగ్రత్తలు తీసుకొని గొర్రెల్ని బురద పుండ్ల బారిన పడకుండా కాపాడుకుంటారని ఆశిస్తూ ఈ చక్కని సమాచారాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
0: ధన్యవాదాలు.
2: ఇంతవరకు గొర్రెల్లో బురద పుండ్ల వ్యాధి లక్షణాలు నివారణ ఆదిలాబాద్ పశుసంవర్ధక శాఖ సహాయ పశు వైద్యులు డాక్టర్ కె సతీష్తో ముచ్చట విన్నారు. ముచ్చట పెట్టినరు కె లెనిన్.
3: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: కిసాన్ వాణిలో ఇప్పుడు విందాం ఒక వ్యవసాయం పాట. పాడుతున్నారు టేక్మాల్ విజయలక్ష్మి బృందం.

0: ఇంతవరకు టేక్మాల్ విజయలక్ష్మి బృందం పాడిన యవసం పాట విన్నారు. కిసాన్ వాణిలో ఇప్పుడు విందాం రైతు అంతరంగం. ఇయలటి రైతు అంతరంగం శీర్షికన సోయా కంది పంటల సాగు అనుభవాలు. ఈ అంశం గురించి సాతనాల మండలం సైద్పూర్ గ్రామానికి చెందిన మన్నే సురేందర్తో ముచ్చట. వారితో ముచ్చట పెడుతున్నారు యు దినేష్.
1: మన్నే సురేందర్, నీకు నమస్తే. సురేందర్
2: నమస్తే.
1: ఏం చదువుకున్నావు సురేందర్?
2: టెన్త్.
1: చదువుకున్నావు, ఇప్పుడు ఏం చేస్తున్నావు?
2: వ్యవసాయం.
1: ఎంత ఉంటుంది వ్యవసాయ భూమి?
2: 7 ఎకరాలు.
1: ఏమేం పంటలు ఇస్తావు 7 ఎకరాల?
2: సోయా పత్తి.
1: సోయా పత్తి. సోయా ఎన్ని ఎకరాల సాగు చేస్తున్నావు?
2: 5 ఎకరాలు.
1: ఎట్లా ఉంది ఇప్పుడు సోయా?
2: సోయా ఇప్పుడు వర్షాలతో దెబ్బతిన్న.
1: వర్షాలు లేక దెబ్బతిన్న? కాయ ముదిరిందా? మంచి అయిందా కాయ?
2: ముదిరే టైంకు వర్షం పోయింది.
1: పోయింది. మరి కాత సన్నమైంది?
2: సన్నమైంది. కాత
1: గింజ సన్నమున్నది, దొడ్డు లేదు.
2: దొడ్డు లేదు.
1: రస్తారా అయ్యోడు దిగుబడి?
2: ఏమో తక్కువ ఉండొచ్చు అంట.
1: పచ్చగడ్డదా సోయాబీన్?
2: పచ్చగడ్డ.
1: మన రెండో ఖాతా అయితే రాదు సోయాబీన్.
2: రాదు.
1: తొగరు ఎట్లా ఉంది సోయాబీన్ లో?
2: తొగరు మంచి.
1: సోయాబీన్ కంటే?
2: సోయాబీన్ కంటే తొగరు మంచి.
1: బా ఎంత ఎంత దూరం లేచిన తొగరి?
2: 6 ఫీట్.
1: 6 ఫీట్లకు ఒక సాలు.

0: ఇప్పుడు ఈ సోయాబీన్ కొయ్యాలంటే ఇంకెన్ని రోజులు టైం పడుతుంది?
1: ఇంకా నెల పడుతుంది.
0: నెల ఏమవసరం ఇప్పుడు? 15 రోజులు రాదా?
1: రాదు, ఈ వర్షాలు పడుతున్నాయి.
0: పడుతున్నాయి ఇప్పుడు వర్షాలు. సోయాబీన్ పడితే పోపా, పడకుంటే పోపా?
1: పడకుంటే పో.
0: పడద్దా? ఇప్పుడు
1: పడదు.
0: పడితే కాయ తోట అవుతుంది కదా?
1: కాయ దాని టైం అయిపోయింది.
0: అయిపోయింది,
1: అయిపోయింది.
0: పడ్డా ఒకటే, పడకుండా ఇబ్బంది. పడకుంటేనే పోపంట ఇప్పుడు. అయితే ఈ సోయాబీన్ కు ఎన్ని సార్లు మందు పోసినావు? అడుగు మందులు
1: 2 సార్లు.
0: మందు ఎన్ని సార్లు కొట్టినావు? పైన మందు
1: 4 సార్లు.
0: 4 సార్లు పైన మందు కొట్టినావు. ఎట్లా, ఎంత ఎత్తు పెరిగింది సోయాబీన్? అది
1: సోయాబీన్ నడుమంట
0: ఎంత ఎత్తు పెరిగింది? ఒక చెట్టుకు 100 కాయ ఉంటదా?
1: 100 ఉండదు, 50-40 కాయ.
0: రెండోసారి కాదైతే రాని రాదు.
1: రాదు.
0: సోయాబీన్ తీసి మళ్ళీ ఏం పంటేస్తారు?
1: మళ్ళా ఇప్పుడు తొగారి ఆగిపోయినాక జొన్న.
0: తొగరి కోసాక జొన్న?
1: జొన్న.
0: ఎందుకు సోయాబీన్ తీసేసి తొగరి సాల మధ్య లేరాదా?
1: వేయరాదు, అవి మూసుకపోతుంది. వేరే పంట వేద్దామంటే
0: తొగరి పెరిగిపోతుంది.
1: పెరిగిపోతుంది, గాలి తలగది లోపల పంటకు.
0: ఎందుకు ఇప్పుడు శనిగేస్తే దానికి తలగదా?
1: తలగది, అది అంగిపోతాయి కదా తొగర్లు కాసి. శనగ దెబ్బతింటది.
0: దెబ్బతింటది కాబట్టి మీరు మధ్యలో వేయరు.
1: అట్లనే
0: సోయాబీన్ కోసేసినాక భూమి ఖాళీగా.
1: ఖాళీ, ఖాళీగా.
0: ఇప్పుడు మీరు సోయాబీన్ కోసేటప్పుడు గడ్డి కూడా బాగుంటది, గడ్డి గడ్డి కోసేస్తారా? సోయాబీన్,
1: సోయాబీన్ గడ్డి కోయం.
0: గడ్డి అట్ల నుంచి
1: మళ్ళా దానికి గడ్డి మండలతో క్లియర్ చేసుకుంటాం.
0: గుత్తకి ఇచ్చేస్తారా? ఏం తీసుకుంటారు గుత్తకు తీసుకున్న వాళ్ళు?
1: 3000 తీసుకుంటాం ఎకరం.
0: వాళ్ళకి ఒక జల కుప్పేస్తారా, పట్టించిస్తారా?
1: కుప్ప వేసిస్తారు, మనం పట్టుకోవాలి.
0: నీకు 5-6 ఎకరాల సోయాబీన్ ఉన్నది, ఒకటి జల కుప్ప వెళ్ళడానికి దూరం కదా?
1: దూరం అయితే కానీ సెంటర్ లో ఒక ప్లేస్ చూసి వేసుకుంటాం.
0: అలా మిషన్ ఎప్పుడు వస్తుంది?
1: మిషన్ మనం చెప్పినప్పుడు.
0: బిజీ ఉంటది కదా మిషన్?
1: బిజీ ఉంటది, ఒక 2-3 రోజులు ఆగే పడుతుంది అని చెప్తారు.
0: అంటే ఎకరం ఇస్తావా ఈ సోయాబీన్?
1: క్వింటల్ ఇస్తావు వాళ్ళకి.
0: పట్టడం ఎన్ని క్వింటల్ అయితే వాళ్ళు తీసుకుంటారు? క్వింటల్ కు?
1: క్వింటల్ కు 800 తీసుకుంటారు.
0: ఎకరానికి ఎంత వస్తుంది? ఎన్ని క్వింటల్ వస్తుంది?
1: ఎకరానికి ఒక 10 క్వింటల్
0: వస్తుందా సోయాబీన్?
1: మంచి కాస్తే వస్తుంది, లేకుంటే 7-6 క్వింటల్ వస్తుంది.
0: ఎన్ని క్వింటల్ వస్తే రైతుకు మంచి లాభం ఉంటది?
1: 8 క్వింటల్ అన్న పడితే లాభం ఉంటాయి.
0: 8 క్వింటల్ రావాలా? కనీసం
1: కనీసం.
0: ఏం ధర ఉంటుంది సోయాబీన్?
1: 5600.
0: కొంచెం రేట్ పెరిగిందా ఇప్పుడు? అంతే ఉందా?
1: పెరిగింది కొంచెం.
0: ఇంకా పెరిగా సరిపోతుందా?
1: పెరిగితే మంచిగా.
0: ఇక్కడ మార్కెట్ ఎక్కడ ఉంది?
1: ఇక్కడ బేలా.
0: బేలా దగ్గర?
1: దగ్గర.
0: ఎంత దూరం ఉంటుంది బేలా?
1: 15 కిలోమీటర్.
0: అయినా మంచిగా దూరం ఉంటుంది. ఆదిలాబాద్ దగ్గర అయితే మరి 15 కిలోమీటర్?
1: 29 కిలోమీటర్.
0: 10 కిలోమీటర్లు పెరుగుతుంది అంతే కదా. రోడ్డు మంచిగా ఉంటుంది ఆదిలాబాద్. సో బేలాలే అమ్మేస్తారు. ఇప్పుడు సోయాబీన్ మీరు పట్టించినాక ఎన్ని రోజులు ఎండబోయాలి దాన్ని?
1: ఒక 2-3 రోజులు ఎండ పెట్టవచ్చు.
0: ఎండ కొట్టకపోతే?
1: ఎండ కొట్టకపోతే 8 రోజులు ఎండ పెట్టి
0: మళ్ళీ ఇంట్లో పోసుకుంటారా? నల్ల పడదా వర్షం పడితే? అప్పుడు మరి ఎండ పోసే టైంలో
1: నల్లగ పడుతుంది. ఎండ లేకుంటే నల్లగ పడుతుంది.
0: మరి ఎట్లా చేస్తారు దాన్ని?
1: ఇట్లా కొంచెం గాలితో ఫ్యాన్లు ఇంత పెట్టి
0: ఫ్యాన్లు పెట్టేసేసి ఎండబోసి.
1: ఎండబోసి
0: ఎన్ని క్వింటాలు వెళ్ళినాయి నీరుడు మీకు సోయాలు?
1: నీరుడు పోయాలి, ఈ సంవత్సరం పోసింది. పత్తి దెబ్బ తీస్తున్నాని సోయా చేసింది.
0: అంటే పంట మార్పిడి కాబట్టి ఈసారి సోయాలు మంచి అనేచ్చే అవకాశం ఉన్నది మీకు? అంటే సోయా మీద సోయా కాదు మీకు ఇది
1: ఫస్ట్ సారి
0: కాబట్టి మంచి దిగుబడి వస్తుంది. ఓహో అట్లా ఉన్నది. ఇప్పుడు కొయ్యాలంటే ఇంకా 4 రోజులు పడుతుందా? ఎక్కడ పడుతుందా?
1: నెల పడుతుంది, వర్షాలు ఉంటే. ఎండలుంటే 15-16 రోజుల్లో వచ్చేస్తాయి.
0: ఎండ కొడితే పత్తికి నష్టం జరుగుతుంది మళ్ళా?
1: పత్తికి ఇప్పుడు నష్టం జరగదు. ఇప్పుడు లాస్ట్ టైం పత్తికి వర్షాలు లేకుండా కాసిపోయింది.
0: కాసిపోతుంది.
1: వర్షాలు ఉంటే దెబ్బతీస్తా పత్తి.
0: పత్తి కూడా? అంటే ఇప్పుడు వర్షాలు లేకుండానే పోపిడి
1: మంచి.
0: 8 రోజులు వర్షాలు పడలేవు.
1: ఇప్పుడు పడ్డాయి కానీ ఇప్పుడు కంటిన్యూ నడుస్తున్నాయి వర్షాలు
0: 2-3 రోజుల నుంచి.
1: 2-3 రోజులు
0: వర్షాలు పోవాలంట ఇప్పుడు ఇడికెళ్ళి. ఎప్పటి నుంచి వ్యవసాయం చేస్తున్నాను?
1: 10th క్లాస్ నుంచి.
0: మళ్ళీ చదువుకోలేదు?
1: ఇంటర్మీడియట్ చేసిన సెకండ్ ఇయర్. మళ్ళీ వ్యవసాయం.
0: ఎంతమంది వ్యవసాయం చేస్తారు మీ ఇంట్లో?
1: 4 చేస్తాం.
0: భార్య, మీరు, ఇంకా
1: అమ్మ నాన్న.
0: అమ్మ నాన్న కైకిలి అవసరం పడాయి? మరి
1: కైకిలి పడతాయి.
0: దేనికి కైకిలు అవసరం పడతాయి? 4 పని చేస్తారు కదా.
1: చేసినా కూడా కాదు.
0: కైకిలు దేనికి అవసరం పడుతుంది? కలిసి
1: కలుపు కలిసేటప్పుడు, మందులు పోపించేటప్పుడు.
0: సోయాబీన్ ఎన్నిసార్లు కలిసారు ఇప్పటిదాకా?
1: కలవాలి. ఒకసారి మందు కొట్టినప్పటి నుంచి క్లియర్ ఉన్నాయి సోయాలు.
0: అలా కలవలేదు?
1: కలవాలి.
0: గడ్డి పెరిగింది వచ్చి మస్తు మరి ఇప్పుడు?
1: ఇప్పుడు లేదు గడ్డి, కాలే గడ్డి.
0: గడ్డి కాలేదు.
1: సోయా పెరుగుట్లో గడ్డి కిందికి ఉండిపోయింది.
0: సోయా బాగా ఎత్తు పెరిగిపోయింది. మళ్ళీ మీరు మొదటిసారి సోయా వేసారు కాబట్టి మంచి పెరిగింది.
1: పెరిగింది
0: నడుమంటే వచ్చిందా? గడ్డి సార్ అంతే పెరిగి ఉంటది కదా?
1: పెరగలే గడ్డి. గడ్డి కాలి అసలు.
0: గడ్డి
1: కాలేదు. డవరాలు కొట్టినాం అప్పటి నుంచి గడ్డి కాలి.
0: ఆకంత రాలిపోయిందా?
1: ఆకున్నది ఇంకా. కొన్ని జాగాలు రాలిపోయింది. ఇంకా ఆకు ఫుల్ పట్టుకుని ఉన్నాం.
0: ఆకు పట్టుకుని ఉన్నది ఆకు మొత్తం అంతా రాలిపోయినా కానీ వస్తారు
1: మొత్తం రాలిపోను ఆకు లేకుంటే కోసుడు.
0: ఇప్పుడు మీరు సోయాబీన్ కోసినాక కుప్ప వేస్తారు కదా, ఆ కుప్ప అడుగు భాగంలో ఎలుకలు వస్తాయి
1: కదా, ఫాడిలేసి వేస్తాం.
0: ఫాడిలేసి దాన్ని ఏం చేయ కుప్పని ఎలుక
1: చేస్తాయి కానీ ఎంత తింటాయి అవి
0: తీసుకొని తింటాయి. ఆయన ఎందిన కొన్ని పురుగులు ఎలుకలు తినగా మిగిలింది రైతుకి
1: రైతుగా.
0: వాళ్ళు కోసినన్నా గానీ గుత్తగోస్తారు కోసేటోళ్ళు, కోసినాక ఇంకేమైనా పరిగి ఏరుకుంటారా మళ్ళీ మీరు?
1: వర్షాలు లేకుంటే ఏరుకుంటా, వర్షాలు ఉంటే ఇడిసబెట్టుడు ఉంటాయి.
0: ఎన్ని రోజులు కుప్ప మీద ఉంచచ్చు అట్లా సోయాబీన్ కుప్ప?
1: సోయా 2 రోజులు బాగా లేకుంటే మళ్ళీ వెళ్ళదు.
0: మళ్ళీ మీదకి వెళ్ళి కప్పుతారా సోయాను?
1: వర్షాలు ఉంటే కప్ప పడుతుంది కుప్ప చేసి ఎండుతే.
0: ఇప్పుడు వర్షం పడ్డది ముసురు పెట్టినారు మీదకి వెళ్ళి కప్పిండ్రు, మళ్ళీ వర్షం మీద తీసి ఎండ పోస్తారా? ఎల్లు చేస్తారా?
1: చేస్తాం.
0: ఎంతమంది కైకిలో కావాలి అట్లా?
1: అట్లా 10 మంది కైకిలో కావాలి దానికి ఎల్ము చేయాలి,
0: దానికి కూడా ఖర్చు ఏమన్నా
1: ఖర్చు.
0: సోయాబీన్ మిషన్ చేన్లకి వస్తుందా?
1: అవును.
0: అక్కడ పట్టించేసి ఎంటనే అమ్మరాదు వీటిని సోయాబీన్? మరి ఎండిపోయి ఉంటుంది కుప్ప మిన్నది.
1: మైచర్ అంటారు గవర్నమెంట్, ఎండ పెట్టబడుతుంది
0: మైచర్ కోసం, ఎండ పెట్టనే పడుతుంది, లేకపోతే కష్టం అవుతుంది.
1: ఎంత ఎండినా ఇంకా మైచర్ చూపెడుతుంది.
0: ఇంకా ఇంట్లో కుప్ప పోసుకుంటారు, ఎండినాక అక్కడ నుంచి అటే పోతుందా మార్కెట్?
1: ఇంటికాడ తెచ్చి ఎండ పెట్టబడుతుంది. అక్కడ చేన్లో ఎంత ప్లేస్ ఉండే,
0: జాగుంటది కళ్ళం పెట్టేసుకుని రాదా? ఇట్లా
1: వేసుకోవచ్చు కానీ వర్షాలు ఉంటే ఇంటికాని తీసుకురాబడతాయి. చైన్ లాంటి ఆ బురదతోటి ఎండ కింద
0: బురదతో ఎండ. రోజు ఒకళ్ళు నేర్పుకుంటా ఉండాలి
1: రోజు సోయాబీన్
0: నేర్పుకుంటా ఉండాలా, మళ్ళా రాత్రి కూడా కుప్ప వేయాలా?
1: కుప్ప వేసి మళ్ళీ కప్పేయాలి.
0: కార్పెట్లు ఉన్నాయా మీ దగ్గర? గవర్నమెంట్ ఇస్తుందా?
1: మా దగ్గర గవర్నమెంట్ ఇయ్యదు.
0: ఆ సంచులు?
1: సంచులు మేము తీసుకోవాలి.
0: ఎక్కడికెళ్ళి ఇస్తారు
1: మార్కెట్లకి?
0: మార్కెట్ వాళ్ళు ఇస్తారా?
1: ఇస్తారు.
0: ఫ్రీ ఇస్తారా?
1: ఫ్రీ 25 రూపాయలు పోతా.
0: 25 రూపాయలు పోతా? మళ్ళీ పోతాలకు అమ్మేస్తారు కొంటారా, మీరే ఉంచుకుంటారా?
1: వాళ్ళే తీసుకుంటారు,
0: పోతానంటే ఉంచు. ఇప్పుడు మళ్ళీ మీరు మార్కెట్కి వెళ్ళిన తర్వాత ఎంటనే ఆడ రేట్ వస్తుందా, అమ్ముడు పోతుంది ఎంటనే మార్కెట్ లో?
1: ఒక 8 రోజులు ఉండబడతాయి
0: మార్కెట్ లో. ఎందుకు
1: అప్పుడు అప్పుడు చేయాలి?
0: 8 రోజులు ఎందుకు ఉండాలి అక్కడ అమ్మేటప్పుడు, పంట అమ్మేటప్పుడు?
1: 8 రోజులు ఉండాలి, ఎండ పెట్టుండే అంటున్నారు. మైచర్ ఉన్నాయి, ఇది ఉన్నాయి, అది ఉన్నాయి.
0: మైచర్ సరిగా లేకపోతే అక్కడనే ఎండ పోసి అన్ని అమ్మేయాలి,
1: అన్ని అమ్మాలి.
0: ఇప్పుడు మీరు ఇంటికాడ ఎండ పోస్తామంటారు, రోడ్డు మీద ఎండ పోస్తారా?
1: రోడ్డు మీద ఇండ్ల మొత్తం, లేకుంటే వర్షాలు గింత ఉంటే ఫ్యాన్లు గింత 2-3 పెట్టి కూడా ఎండ పెట్టేస్తాం.
0: తింగాన కదా మొత్తం,
1: ఎంత అయితే అంత పోయితే సార్
0: పోయిన కడిగిపోతుంది, మిగిలింది మనది.
1: మిగిలింది మనది.
0: చేనులకు ఎప్పుడు పోతావు రోజు ప్రొద్దున?
1: 9-9:30
0: మీరు 4 కోసుకుంటే కుదరదు మరి సోయాబీన్? 1 కిలో పెట్టే బదులు
1: అయితే కానీ కొంచెం ఇప్పుడు వర్షాలు ఇది ఉన్నాయి కొంచెం మంచిగా ఎల్లం అయితే మంచిగా ఉంటుంది, లేకుంటే నానిపోయితే అది కూడా వేస్ట్.
0: సోయాబీన్ కొయ్యకపోతే నిలువుగా పేలుతుందా, పలుగుతుందా?
1: పలగాలి
0: సోయాబీన్, పలగదు. మిషన్ వేస్తే
1: పలగాలి
0: డైరెక్ట్ అట్లా చెట్టు మీద పలగదు,
1: పలగదు.
0: కొయ్యకన్నా ముందు వర్షం పడితే ఏం కాదా సోయాబీన్?
1: ఏం కాదు, కోసినాక పడదు.
0: కోసినాక పడద్దు. మళ్ళీ ఇప్పుడు తొగరు ఉన్నాను సోయాబీన్ లా, ఆ తొగరికి మందులు కొడతావా ఇంకా కోసేసినాక?
1: అవును, కోసేసినాక తొగరిని బుడ్డ వస్తున్నా అంటే ఇంకా మందులు చాలా.
0: 4-5 సార్లు కొట్టబడతావు లాస్ట్ దాకా?
1: 4-5 సార్లు
0: తొగరికి. 4-5 సార్లు తొగరికి కొడతావు? 4-5 సార్లు రెండు పక్కలు కొడతావు, ఒక పక్కనే?
1: రెండు పక్కలు.
0: ఇట్లా తైవాన్ స్ప్రే ఉంటుంది,
1: వీటి నుంచి అటు నుంచి రెండు పక్కలు కొట్టాడు. తైవాన్ ఉండని ఛార్జింగ్
0: ఏదన్నా
1: ఏదన్నా ఉండే.
0: నువ్వే కొడతావు మందు?
1: నేను
0: కైకిలో పెట్టుకుంటా.
1: నేనే కొడతాను.
0: పత్తి కూడా నువ్వే కొడతావు?
1: అవును.
0: ఎందుకు కైకిలోడు కొట్టిన దానికి ఇంటి మనిషి కొట్టిన దానికి తేడా?
1: తేడా ఉంటుంది.
0: ఎట్లా ఏం తేడా ఉంటుంది?
1: వాళ్ళకి మన ఐడియా ఉండదు, ఎటన్నా కొట్టుకుంటూ వెళ్ళిపోతా. మన అంటే మనం చూసి చేసి ఉంటాం అందుకోసం. మనవి
0: ఎడ్లున్నాయా?
1: ఎడ్లు
0: ఎడ్లు జీతా కలిగడా మరి మీకు?
1: లేదు, మేము సొంతంగా
0: ఎడ్లు మేపుకుంటాం. మీరే ఎన్ని ఉన్నాయి గోదలు మొత్తం?
1: ఒక లేగ ఉన్నది, 2 ఎడ్లు.
0: సంతోషంగా ఉన్నావు మరి?
1: అవును.
0: ఓకే సురేందర్, బాగున్నది, వ్యవసాయం చేస్తున్నావు. ఇలాంటి యువకులు వ్యవసాయ రంగంలోకి రావాలా? మరి కొత్త వాళ్ళు యువకులు వ్యవసాయ రంగంలోకి వస్తలేరు, ఎందుకు వస్తలేరు కావచ్చు?
1: అందరికి అవగాహన లేదు
0: వ్యవసాయం.
1: వ్యవసాయం
0: అంటే వీళ్ళు చిన్న చిన్న సెల్ ఫోన్ దుకాణాల బట్టల దుకాణాల పనిచేసుకుంటారు, ఆదిలాబాద్ పోతారు. దానికంటే వ్యవసాయం పోపా, అది పోపా?
1: వ్యవసాయం
0: ఉంటే మీకు నీళ్లు కూడా ఉన్నాయి, అన్ని పంటలు పండించుకుంటారు. సోయాబీన్ తీసేసినాక జొన్న వేస్తారు, ఇంకేమన్నా వేరే?
1: జొన్న, మినుము, పెసర్లు ఇవి
0: అవి కూడా వేసుకుంటారు.
1: నువ్వులు.
0: ఏం చెప్తావు యువతకు మరి వ్యవసాయం చేయమని చెప్తావా?
1: వ్యవసాయం చేస్తే మంచి
0: మంచిగా బయట ప్రైవేట్ జీతాలు చేసి
1: చేసాడు కన్నా మనది మనం చేసుకుంటే మంచిగా.
0: ఓకే బాగుంది సురేందర్, ఎవరన్నా ఈ కార్యక్రమాన్ని విని నేను అభినందించవచ్చు కాబట్టి నీ ఫోన్ నంబర్ ఇప్పు.
1: 9494-9464-6745-6262.
0: థ్యాంక్ యూ సురేందర్.
2: ఇంతవరకు రైతు అంతరంగం శీర్షికన సోయా కంది పంటల సాగు అనుభవాల గురించి సాత్నాల మండలం సైద్పూర్ గ్రామానికి చెందిన మన్నే సురేందర్తో ముచ్చటినరు. వారితో ముచ్చట పెట్టినరు యు దినేష్. ఇంతటితో ఇయలటి కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమ సమర్పణ పి కమలాకర్ రెడ్డి. రేపు రాత్రి 7:30 ఇల్లు వ్యవసాయం కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోనిన్ ప్రసారం ఉంటుంది. అంశం ఖరీఫ్ పంటల్లో చీడపీడల నివారణ పద్ధతులు. ఈ అంశం గురించి శ్రోతలు ఫోన్లో అడిగిన సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనిత సమాధానాలు ఇస్తారు.

ప్రకటించిన వికసిత్ భారత్ కార్యక్రమంలో ఉజ్వల్ భారత్ గురించి శ్రీ నిమ్మాని సీతారామూర్తి గారి ప్రసంగం ఉంటుంది మరికొద్ది క్షణాల్లో.

0: ఆకాశవాణి వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా ఉజ్వల్ భారత్ అంశం గురించి శ్రీ నెమ్మాని సీతారామమూర్తి గారి ప్రసంగం వినండి.
1: దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని మహాకవి గురజాడ అప్పారావు గారు పేర్కొన్నారు. దేశ అభివృద్ధి అంటే దేశంలోని అన్ని రంగాలు సమానమైన ప్రగతి సాధించటం. దీన్ని అక్షరాలా ఆచరించి చూపిస్తోంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం. గత 12 సంవత్సరాల నుంచి నిరంతరం దేశాభివృద్ధికి కృషి చేస్తోంది. విజ్ఞానం, సాంకేతికత, ఆర్థిక ప్రగతి, సామాజిక న్యాయం, పర్యావరణ పరిరక్షణ, దేశ భద్రత, పటిష్టమైన విదేశాంగ రాజనీతితో పాటు దేశంలోని ప్రతి కుటుంబం భద్రతపై దృష్టి పెట్టింది. మహిళలకు సముచిత ప్రాధాన్యం కల్పిస్తోంది. దేశంలోని ప్రతి గ్రామం నుంచి నగరం వరకు మౌలిక సదుపాయాలను కల్పిస్తూ రహదారులు, రైల్వేలు, విద్యుత్, త్రాగునీరు, డిజిటల్ సేవలు వంటి రంగాల్లో ప్రగతిని పరుగులు పెట్టిస్తోంది. దేశాన్ని ఆధునిక దృక్పథంతో నడిపిస్తూ ప్రాచీన సంస్కృతిని మేళవిస్తూ ఉజ్వల్ భారత్గా ప్రపంచ దేశాల మధ్య మనల్ని సగర్వంగా ప్రదర్శింపజేస్తోంది. భారతదేశం విజ్ఞాన శాస్త్ర రంగాలలో ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO జూన్ 10-11 తేదీలలో 3 కీలక క్షిపణులను విజయవంతంగా పరీక్షించి మన సైనిక శక్తిని చాటి చెప్పింది. బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ సామర్థ్యమున్న దేశంగా భారత్ ఆవిర్భవించింది. ప్రత్యర్థి నౌకలను పేల్చే సామర్థ్యమున్న నేషనల్ యాంటీ షిప్ మిసైల్ మీడియం రేంజ్ DRDO తొలిసారిగా విజయవంతంగా పరీక్షించింది. రుద్రం 2, అగ్ని 1 సూర్యాస్త ప్రయోగాలు విజయవంతమై శత్రుదేశాల వెన్నులో ఒడుకును పుట్టించాయి. ఇవన్నీ ఉజ్వల భారత్ గా మన దేశం అభివృద్ధి చెందుతోందని చెప్పే అంశాలే. ఇక ఆర్థిక రంగం విషయానికి వస్తే 2026-2027 ఆర్థిక సంవత్సరంలో GDP అంటే భారతదేశ స్థూల దేశీయోత్పత్తి 6.8% వృద్ధిని నమోదు చేయవచ్చని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెర్చ్ విడుదల చేసిన ఎకనమిక్ అవుట్లుక్ 2026-2027 ది అడాసిటీ ఆఫ్ ఫ్లీటింగ్ హోప్ నివేదిక పేర్కొంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రష్యా ఉక్రెయిన్ సంక్షోభ పరిస్థితులను తట్టుకుని 7.6% GDP వృద్ధి నమోదు చేసిన భారతదేశం ఇప్పుడు కూడా అదే ఊపు కొనసాగించడం ఆశావహమైన విషయం. దీనికి అనుగుణంగానే 2026-27 కేంద్ర వార్షిక బడ్జెట్లో కేటాయింపులు జరిగాయి. అన్ని రంగాలకి సమ ప్రాధాన్యం కల్పిస్తూ ఎన్డీఏ ప్రభుత్వం విడుదల చేసిన బడ్జెట్ ప్రజలని ఉత్సాహపరిచింది. ఉజ్వల్ భారత్ దిశానిర్దేశానికి ఈ బడ్జెట్ మరింత దోహదపడింది. ఈ బడ్జెట్ లో కేటాయింపులలో మనం కొన్నిటిని పరిశీలిస్తే ఇదే విషయం తేట తెల్లమవుతుంది. ప్రధానమంత్రి ఆవాస యోజన 2.0కు 73,543 కోట్లు కేటాయించారు. ఈ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ లో వేలాది ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. అందరికీ ఇళ్లు అనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఈ పథకం వల్ల పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు అంటే EWS, తక్కువ ఆదాయ వర్గాలు LIG, మధ్య ఆదాయ వర్గాలు MIG లబ్ధి పొందుతున్నారు. ఎన్డీఏ ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఈ పథకాన్ని దిగ్విజయంగా అమలు చేస్తున్నారు. దేశ పౌరులందరినీ సమగ్రమైన అభివృద్ధికి సంసిద్ధులను చేయడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశ్యం. 2026-27 6.5 లక్షల నిర్మాణాన్ని ప్రధానమంత్రి ఆవాస యోజన లక్ష్యంగా పెట్టుకున్నది. ఇదే విధంగా ప్రధానమంత్రి ఆవాస యోజన గ్రామీణ పథకానికి కేంద్ర ప్రభుత్వం 54,917 కోట్లు కేటాయించారు. 2029 మార్చి నాటికి 2 కోట్లు అదనపు నీళ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2026-27 40 లక్షల ఇళ్లు నిర్మించాలని బడ్జెట్ అంచనా. పట్టణాభివృద్ధికి 85,522 కోట్లు, ఐటీ టెలికాం రంగాలకి 74,560 కోట్లు కేటాయింపులతో ఎన్డీఏ ప్రభుత్వం ప్రజా ప్రయోజనాల పట్ల తన నిబద్ధతని ప్రకటిస్తోంది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖకు 1.6 లక్షల కోట్లు ప్రకటించడం ద్వారా ప్రజల ఆరోగ్యమే దేశ సౌభాగ్యమని ఎన్డీఏ స్పష్టంగా చాటి చెప్పింది. దీనిలో జాతీయ ఆరోగ్య మిషన్ కి 39,390 కోట్లు, ఆయుష్ శాఖకు 4,408 కోట్లు, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కి 350 కోట్లు కేటాయింపులు జరిగాయి. ఆరోగ్య రంగంలో పరిశోధనలను ప్రోత్సహిస్తూ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ICMR కి 4,000 కోట్లు కేటాయించారు. ఇవన్నీ ప్రజల ఆరోగ్యం పట్ల ఎన్డీఏ ప్రభుత్వానికున్న మక్కువను తెలియజేస్తాయి. ఈ దేశాన్ని పరిశుభ్రంగా ఉంచడం అనే అంశం మీద కూడా కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి రాగానే దృష్టి పెట్టింది. సెప్టెంబర్ 25, 2014 గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ పిలుపుని ఇచ్చారు. ప్రజలందరినీ దీనిలో మమేకం చేసి ఉజ్వల భారత్ కి నాంది పలికారు. దానిని గత 12 సంవత్సరాల నుంచి నిర్విరామంగా కొనసాగిస్తున్నారు. దీంట్లో భాగంగా 2026-27 కేంద్ర బడ్జెట్ లో స్వచ్ఛ భారత్ 2వ దశకి 9,692 కోట్లు కేటాయించారు. స్వచ్ఛ భారత్ మిషన్ ఫ్లాగ్ షిప్ పథకం కింద 49,096 గ్రామాలని ఘన వ్యర్థాల నిర్వహణ పరిధిలోకి తీసుకువస్తున్నారు. 36,119 గ్రామాలలో మురుగునీటి నిర్వహణ చేపట్టనున్నారు. వీటిలో 70% లక్ష్యాలని ఇప్పటికే చేరుకున్నారు.

ఇంటికి తాగునీరు సౌకర్యం కింద జలజీవన్ మిషన్ ఫ్లాగ్షిప్ కి 670 కోట్లు కేటాయించారు. ఇవన్నీ భారతదేశాన్ని ఉజ్వలంగా ఉంచేందుకు తోడ్పడతాయి అనడంలో ఎంత మాత్రం సందేహం లేదు. ఎన్డీఏ ప్రభుత్వం దేశ ప్రయోజనాలను బహుళ వేదికలపై సందర్భం వచ్చినప్పుడల్లా చక్కగా ప్రజెంట్ చేస్తోంది. దీనివల్ల మన దేశ ఘనత, అభివృద్ధి, సామర్థ్యము అన్ని దేశాలకి చేరుతోంది. ఫ్రాన్స్ లోని ఎవియాస్ లెస్ బైన్స్ పట్టణంలో జరిగిన గ్రూప్ 7 దేశాల 52వ శిఖరాగ్ర సదస్సే ఇందుకు ఉదాహరణ. ఇందులో పాల్గొన్న మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంతర్జాతీయ కనెక్టివిటీ వాణిజ్యానికి మరింత ప్రోత్సాహమిచ్చేలా అంతర్జాతీయ సమీకరణ భాగస్వామ్యం ఇంటాక్ట్ ఏర్పాటు చేద్దామని ప్రకటించారు. 2026 ఫిబ్రవరి 16 నుంచి 21వ తేదీ వరకు మన దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్పో 2026 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో భారత్ని సారథ్య స్థానంలో నిలిపేందుకు తగిన భౌమికను ఏర్పరిచింది. దక్షిణార్ధగోళం గ్లోబల్ సౌత్ దేశాలలో నిర్వహించిన మొట్టమొదటి అంతర్జాతీయ కృత్రిమ మేధ సదస్సుకు ఇదే కావడం విశేషం. దేశం ఉజ్వలంగా మారుతున్న తరుణంలో ఖనిజాల ప్రాధాన్యతను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం దూరదృష్టితో వివిధ దేశాలతో ఒప్పందాలను కుదుర్చుకుంటూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. మే 26న న్యూఢిల్లీలో జరిగిన భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా చతుర్భుజ కూటమి విదేశాంగ మంత్రుల సదస్సే ఇందుకు ఉదాహరణ. ఈ సదస్సులో భారత విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఖనిజ ఒప్పంద పత్రంపై సంతకం చేశారు. దీనివల్ల ఖనిజాల త్రవ్వకం, శుద్ధి, సరఫరా విషయంలో ఇరు దేశాలు లాభపడేలా కలిసికట్టుగా ముందుకెళ్లాలని నిర్ణయించాయి. దీనివల్ల భారత ఆర్థిక స్థితి మరింత మేలు జరిగే అవకాశం ఉందని నిపుణుల అంచనా. ఉజ్వల భారత్ను సాకారం చేసేందుకు యువతే ముఖ్యకర్తలని ఎన్డీఏ ప్రభుత్వం గుర్తిస్తూ అనేక విషయాలపై వారికి అవగాహన కల్పిస్తోంది. దీంట్లో భాగంగా వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ BVYLD 2.0 కార్యక్రమము 9 నుంచి 12వ తేదీ వరకు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించారు. దేశ విదేశాలకు చెందిన భారత యువతీ యువకులతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంభాషించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా వర్చువల్గా 50 లక్షల మంది యువత పాల్గొన్నారు. వీటన్నిటితో పాటు సామాన్య ప్రజల సాధక బాధకాలను కూడా ఎన్డీఏ ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటోంది. ముఖ్యంగా న్యాయ వ్యవస్థలోని బ్యూరోక్రటిక్స్ ప్రాసెస్ సంక్లిష్టతను అధిగమించేందుకు ప్రజల కోసం వాట్సాప్ ద్వారా న్యాయ సేత సేవలు ప్రారంభించారు. ప్రజలు 721 771 18 14 నెంబర్కి మెసేజ్ చేసి పలు సేవలు పొందవచ్చు. ఇప్పుడు మనం మరో ముఖ్య విషయం గురించి మాట్లాడుకుందాం. అదే స్టార్టప్ ఇండియా. ఎన్డీఏ గవర్నమెంట్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి 2026 జనవరి 16కి 10 ఏళ్లు పూర్తి చేసుకుంటోంది. 2025 డిసెంబర్ నాటికి డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ వద్ద గుర్తింపు పొందిన స్టార్టప్ల సంఖ్య 2 లక్షలు దాటింది. 2014లో కేవలం 4గా ఉన్న $1 బిలియన్లకి పైగా విలువైన కంపెనీలు అంటే యూనికార్నులు నేడు 125కు పైగా పెరిగాయి. వీటి మొత్తం విలువ $350 బిలియన్. ఉజ్వల భారత్కి ఇంతకంటే నిదర్శనం మరింకేం కావాలి? ఈ స్టార్టప్ల ద్వారా 21 లక్షల ఉద్యోగాలు ప్రత్యక్ష కల్పన జరిగింది. ఈ విజయాలు కేవలం మెట్రో నగరాలకే పరిమితం కాలేదు. గుర్తింపు పొందిన స్టార్టప్లలో దాదాపు 50% టైర్ 2 టైర్ 3 నగరాల నుంచి రావడం మరింత ప్రత్యేకత. ఉపగ్రహాల నుంచి నేరుగా మొబైల్ ఫోన్లకి కనెక్టివిటీ లక్ష్యంగా భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో లాంచ్ వెహికల్ Mark 3 M6 రాకెట్ ద్వారా చేపట్టిన బ్లూ బర్డ్ Block 2 ఉపగ్రహం విజయవంతం కావడం ఉజ్వల భారత్ కి మరింత ఉత్ప్రేరకం. 2025 డిసెంబర్ 24న ఆంధ్రప్రదేశ్ లోని శ్రీహరికోట నందలి సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం ఇందుకు వేదిక కావడం మనందరికీ ఆనందదాయకం. భారత్ ప్రయోగించిన బ్లూ బర్డ్ Block 2 ఉపగ్రహం బరువు 6100 కిలోలు. ఇక ప్రయాణ రంగంలో ముఖ్యంగా రైల్వే వ్యవస్థలో ఎన్డీఏ ప్రభుత్వం సాధిస్తున్న ఘన విజయాలు అన్ని ఇన్నీ కావు. ప్రయాణికుల సౌకర్యార్థం 15 ఫిబ్రవరి 2019న న్యూఢిల్లీ వారణాసి మార్గంలో తొలిసారిగా

0: భారతదేశంలో లాంచ్ చేసిన వందే భారత్ రైలు ప్రజల నుంచి ఎంత విశేషమైన ఆదరణ చూరకుందో మనం మాటల్లో చెప్పుకోలేం. అత్యాధునికమైన సౌకర్యాలు, వేగవంతమైన ప్రయాణం ప్రజలని, వ్యాపార ఉద్యోగ వర్గాల వారిని ఎంతగానో ఆకట్టుకుంది. 2025 డిసెంబర్ నాటికి 164 వందే భారత్ రైళ్ల సేవలు, మార్చి 2026 నాటికి 162 చైర్ కార్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. వీటికి లభించిన ఆదరణతో కేంద్ర ప్రభుత్వం వందే భారత్ స్లీపర్ రైళ్లు కూడా అందుబాటులోకి తెచ్చింది. 2026 జనవరి 22న హౌరా కామాఖ్య మార్గంలో తొలి స్లీపర్ రైలును ప్రవేశపెట్టింది. రైల్వే రైళ్ల విస్తరణ కూడా బాగా జరిగింది. ఎన్డీఏ ప్రభుత్వం 2014-2026 మధ్య 36,429 కిలోమీటర్లు కొత్త ట్రాక్లు కమిషన్ చేశారు. 2009-2014 మధ్య ఇది కేవలం 7,599 కిలోమీటర్లు మాత్రమే. 2026 మార్చి 31 నాటికి 3,361 కిలోమీటర్లు కొత్త లైన్లు పూర్తి అయినాయి. వీటి వల్ల సాధారణ ప్రయోగాలతో పాటు గూడ్స్ ట్రాన్స్పోర్ట్ కూడా విస్తృతంగా పెరిగింది, ఆదాయం పెరిగింది. 2014-15లో 157,72 కోట్లు ఉన్న రైల్వే ఆదాయం 2024-25 నాటికి 265,133 కోట్లకు చేరింది. అంటే సుమారు 69% పెరుగుదల నమోదైంది. ఇలా మనం ఏ రంగం చూసినా ఎన్డీఏ ప్రభుత్వం సాధిస్తున్న ఘన విజయాలే కనిపిస్తాయి. ఇవన్నీ ఉజ్వల భారత్కి ప్రత్యక్ష ప్రమాణాలు, ఆధారాలు. అన్ని వర్గాల సమగ్ర అభివృద్ధే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యం. పేదల కోసం, మహిళల కోసం, రైతుల కోసం, యువశక్తి కోసం, గిరిజనుల కోసం, మైనార్టీ వర్గాల కోసం, గ్రామాల పట్టణాల అభివృద్ధి కోసం, ఇతర రంగాలకి చెందిన అభివృద్ధి కోసం ఇప్పటి వరకు ఎన్డీఏ ప్రభుత్వం 124 పథకాలు ప్రవేశపెట్టింది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన, దీనదయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన, సంసద్ ఆదర్శ గ్రామ యోజన మొదలైన అనేక పథకాలు ఇందులో ఉన్నాయి. ఈ విధంగా ఎన్డీఏ ప్రభుత్వం ఉజ్వల భారత్ కలని సాకారం చేస్తున్నది.
1: కార్యక్రమంలో మీరింతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా ఉజ్వల భారత్ అంశం గురించి శ్రీ నెమ్మాని సీతారామమూర్తి గారి ప్రసంగం మీరింతవరకు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.
2: ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
3: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

ఉషారు. జోరైనా సినిమా పాటల్ని వినిపించే కార్యక్రమం శ్రోతల ఉషారైన ముచ్చట్లు కోరుకునే జోరైన సినిమా పాటలతో సాగే కార్యక్రమం. ఇవాళ్టి ఉషారు కార్యక్రమానికి ఫోన్ చేసి సరదాగా మాట్లాడి మీకు నచ్చిన పాటను 100.2 ఎఫ్ఎం ద్వారా వినాలనుకుంటే మీరు చేయవలసిన ఫోన్ నెంబర్లు 2300081, ఇంకొక నంబర్ 2950081, ఆదిలాబాద్ కోడ్ 087732. కార్యక్రమంలో ముందుగా విందాం ఒక్కడు సినిమా నుండి శంకర్ మహాదేవన్ పాడిన ఈ పాట.

0: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. శ్రోతలు మీరు వింటున్నారు హుషారు. ఇది జోరైనా సినిమా పాటలు వినిపించే కార్యక్రమం. కార్యక్రమానికి ఫోన్ చేసి సరదాగా మాట్లాడి మీకు నచ్చిన విషయాన్ని మాతో పంచుకుని అట్లనే మీకు నచ్చిన పాటను 100.2 FM ద్వారా వినొచ్చు. కార్యక్రమానికి చేయవలసిన ఫోన్ నెంబర్లు 0873 ఈ ఆదిలాబాద్ కోను జత చేసి 2300 లేదా 2950 ఈ నంబర్లకి. ఇప్పుడైతే కార్యక్రమంలో మనతో మాట్లాడడానికి శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో.
1: హలో, నమస్కారం మేడం.
0: నమస్కారం, శుభ సాయంత్రం. చెప్పండి, ఎవరు, ఎక్కడి నుంచి?
1: మీకు వినాయక చవితి శుభాకాంక్షలు మేడం. రేపు నైవేద్యం అవుతుంది కాబట్టి.
0: అవును, రేపటికి చివరి రోజు కాబట్టి మీకు కూడా శుభాకాంక్షలు.
1: అవును మేడం. కొండపల్లె రాజా చిత్రంలో టైటిల్ సాంగ్ కొండపల్లె రాజా గొండ చూడరా అనే పాట.
0: తప్పకుండా పాట వేస్తే కానీ నాకు మీ పేరు చెప్పలేదు. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు?
1: కడప నుంచి ఓబులరెడ్డి మేడం.
0: కడప నుంచి ఓబులరెడ్డి గారు. ఎట్లున్నారు
1: మేడం?
0: ఎట్లున్నారు, మంచి ఉన్నారా అంటున్నా.
1: బాగానే ఉన్నాను మేడం. మీరు బాగానే ఉన్నారా మేడం?
0: మేము కూడా బాగున్నాం. వింటున్నారా కార్యక్రమాలన్నిటి? మరి
1: అన్ని వింటున్నాం మేడం. భోజనం చేసినారా మేడం?
0: భోజనం అయింది నాది కూడా. మీది?
1: మాది ఇంకా కాలేదు మేడం, కొంచెం ఉండి పోతాను.
0: అంటే ఎక్కడున్నారు మరి మీరు?
1: ఇప్పుడు ప్రస్తుతానికి పాట వింటూ ఉన్నాను.
0: పాటలు వింటూ ఉన్నారు. మరి కార్యక్రమం అయిపోయినాక భోజనం చేస్తారా?
1: అవును మేడం, 8:40 అయిపోతాయి కదా అప్పుడు పోయి తింటా.
0: 8:45 అయిపోయినాక తింటారు అన్నట్టు.
1: అవును మేడం.
0: సరే మరి వింటూ ఉండండి. చెప్పండి ఈ పాట, మరి మీరు కోరిన పాట విందామా?
1: పేర్లు చెప్తాను మేడం.
0: చెప్పండి.
1: ఓవులేసు, రమేశు, సాయి, శ్యాము, బాలాజీ, మునిరాజు, ఎంగట్రమణ, విశ్వనాథు, చంద్ర, ఇల్లంతా మేడం, భాస్కర్, ఇల్లంతా మేడం.
0: అందులో మీరు కోరిన అంటే మీకు తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు అట్లనే మీ అందరి కోసం. సరేనా ఈ పాట?
1: సరే మేడం, బాయ్.
0: ధన్యవాదాలు ఫోన్ చేసినందుకు.
1: ధన్యవాదాలు మేడం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇది మన యాస, మన బస్సులో ప్రసారమవుతున్న మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా హుషారు కార్యక్రమంలో ఇప్పుడు మనతో మాట్లాడడానికి శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో, నమస్తే, శుభ సాయంత్రం. నా పేరు మమత, మీరు? వెంకటేష్ గారు, మహబూబ్ నగర్ నుంచి. బాగున్నాం, మీరంతా ఎలా ఉన్నారు? కర్ణించిండని చెప్పొచ్చు కదా
2: మేడం.
1: ఏదో అంటే ఎండాకాలంలో మధ్యలో మధ్యలో వర్షాలు కురుస్తున్నట్టు ఉంది, అంతేనా?
2: ఇక్కడ నుంచి ఈ నెల రోజులైనా వర్షాలు వస్తే మనం అనుకూలంగా.
1: అవునవును, అందరికీ అనుకూలమే, ముఖ్యంగా రైతులు ఏదో చూస్తున్నారు కూడా.
2: అవును మేడం, అదే చిన్న మన శ్రోతలకు
1: చెప్పండి.
2: యువకులకు ఒక చిన్న మాట
1: చెప్పండి.
2: డీజే సౌండ్ ఎక్కువ పెట్టుకోవద్దండి,
1: వాళ్ళకి
2: ఇబ్బంది అవుతుంది. తగినంత పెట్టుకుని ఎంజాయ్ చేయండి, అది కూడా దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. మీరు అనుకున్న కోరికలు నెరవేర్తాయి. ఏదో ప్రక్కనికి ఇబ్బంది పెట్టి మనం ఎంజాయ్ చేస్తే అది సంతోషం కాదు, మీకే బాధలు కలుగుతాయని నేను అనుకుంటున్నాను.
1: ఎదుటి వాళ్ళ సంతోషమా బాధ అనే కంటే సొంతంగా కూడా మనకు కూడా ఆరోగ్యానికి నష్టమే కదా. అంటే ఏదో ఆనందంతో జరుపుకుంటున్నాం కదా నిమజ్జనోత్సవం అని అనుకుంటే ఎక్కువగా పెద్ద సౌండ్ పెట్టడం వల్ల దానివల్ల చిన్నపిల్లలకను పెద్దవాళ్ళకను అందరికీ వస్తున్నది అట్లా.
2: ఇంకోటి, వినాయకులు మండపాలు చేస్తారు కదా మేడం,
1: అవును,
2: అడుగడుగున అవుతున్నా. అయితే దానికి కొన్ని దారులు ఇడుస్తలేరు మేడం. అదే ప్యాక్ అయిపోయినట్టు అవతల వెహికల్ రూపంలో చేసింది మేడం మన వినాలు.
1: అంటే ఒకటే దారిలో ఇప్పుడు ఒకటే గల్లీ ఉంటే అందులోనే అంటే పోటీగా మీరెక్కడ మేమెక్కడ అన్నట్టు ఎక్కువ పెట్టుకుంటున్నారు అంటున్నారు, అంతేనా?
2: అది కొద్ది గొక్క బండి పోవడానికి కూడా ప్లేస్ ఇవ్వరు
1: మేడం.
2: మొత్తం ప్యాక్ అరవై ప్యాకింగ్ అవతల తిరిగిపోవాలి అంటే
1: అవునవును
2: ఒక కిలోమీటర్ తిరిగిపోవాలి. అట్లా ఇబ్బంది
1: ఆదిలాబాద్ లో కూడా రేపే చివరిగా అందరూ కొంచెం అంటే జాగ్రత్తలు పాటించి సంతోషంగా ఆనందంగా జరుపుకోవాలని కోరుకుందాము. చెప్పండి మరి, ఈ రోజు ఏ పాట వింటారు? మంచి పాట, విందాం తప్పకుండా. ఫోన్ చేసినందుకు, మాతో మంచి విషయాన్ని పంచుకున్నందుకు కూడా ధన్యవాదాలు.
2: థాంక్యూ మమత గారు. ఓకే, థాంక్యూ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: తెలంగాణ యాస భాషలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. శ్రోతలు మీరు వింటున్నారు హుషారు కార్యక్రమంలో జోరైన సినిమా పాటలు. ఈ కార్యక్రమానికి మీరు కూడా ఫోన్ చేసి సరదాగా మాట్లాడి మీకు నచ్చిన పాటను వినొచ్చు. కార్యక్రమం అయితే 8:45 వరకు ఉంటుంది. మరి ఫోన్ చేయవలసిన నంబర్లు 2300081, ఇంకొక నంబర్ 2950081, ఆదిలాబాద్ కోడ్ 08732. హలో
2: మేడం. నమస్తే మేడం.
1: నమస్తే, శుభ సాయంత్రం
2: మేడం. ఉన్నది మేడం, మా ఊరు మహారాజు.
1: చెప్పండి, మీ పేరు చెప్పండి. ముందు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు?
2: సుధాకర్.
1: సుధాకర్ గారు ఎక్కడి నుంచి?
2: తిరుపతి నుంచి మేడం.
1: తిరుపతి నుంచి ఏం చేస్తుంటారు
2: మేడం? మేము ప్రస్తుతానికి కలిగి ఉన్నాం మేడం.
1: చెప్పండి మరి ఈ రోజు. తప్పకుండా. ఏ పాట అంటున్నారు?
2: మా ఊరి మహారాజులో అమ్మా నువ్వు ఒక్కసారి బ్రతకాలమ్మా.
1: తప్పకుండా మీరు అడిగిన పాటను అయితే వినిపించడానికి ప్రయత్నం చేస్తా
2: మేడం.
1: చెప్పండి.
2: విజయ్ కుమారి, మల్లికార్జున, హేమంత్ కుమార్, కళ్యాణ్, వెంకటరమణ, సుధాకర్, అశోక్, వీరాంజి, వీళ్ళందరి కోసం మేడం.
1: అందరి కోసం తప్పకుండా. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.
2: ఓకే, థ్యాంక్ యూ మేడం. భోజనం అయిందా మేడం?
1: అయింది. మీది?
2: మాది ఇంకా లేదు మేడం, ఇప్పట్లో అయిన తర్వాత తింటాం.
1: చెప్పండి మరి ఈ రోజు అంటే 100.2 FM కి ఫోన్ చేసిండ్రు మరి, ఎట్లా ఏం బాగా రోజులకు చేసిందా?
2: కలిసి వచ్చింది మేడం.
1: కలిసి వచ్చింది.
2: రేపు తెలంగాణ అంతా వినాక నిమ్మ.
1: అవునవును,
2: బాగుంది మేడం.
1: తప్పకుండా అందరు సంతోషంగా జరుపుకోవాలి మరి.
2: ఓకే, మీ పేరు?
1: నా పేరు మమత.
2: ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం.

రేపు రాత్రి 7:30 నుంచి 7:45 వరకు ఇల్లు యోసం యోసందారుల కార్యక్రమంలో ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. రేపు ఖరీఫ్ పంటలలో చీడపీడల నివారణ పద్ధతులు, ఈ అంశం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనిత సమాధానాలిస్తారు. రైతు సోదరులు, మరి ఈ అంశం గురించి మీకేమైనా సందేహాలుంటే మీరు ఫోన్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ఫోన్ చేయాల్సిన నంబర్లు 087732 ఈ ఆదిలాబాద్ కోడ్తో పాటు 2300081 లేదా 2950081 ఈ నెంబర్లకు. రేపు రాత్రి 7:30 నుండి 7:45 దాకా

0: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెబుతాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తరువాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీడిష్.
1: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.

0: హుషారు కార్యక్రమంలో ఇప్పుడు మనతో మాట్లాడడానికి శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో,
1: హలో మేడం,
0: నమస్తే.
1: నమస్తే,
0: ఎవరు, ఎక్కడి నుంచి? పిప్పలకోటి నుంచి విశ్వనాథ్ గారు. ఎట్లున్నారు, మంచిగున్నారా? ఈరోజు ఫోన్ చేసిండ్రు, మరి ఏం చెప్తారు శ్రోతలకి, ఏం చెప్పాలనుకుంటున్నారు? అవునా, ఈరోజు కొంచెం పడ్డది కదా అదిలా బదిలా. అటు పర్లేదా? మధ్యాహ్నం పడ్డది మరి ఇక్కడ అదిలా బదిలా ఉన్నాయి అంటున్నారు కదా, 2-3 రోజులు వర్షాలు, మరి అంతటా పడాలని కోరుకుందాం. అంతేనా? ఏం చేస్తాడు మరి ఈ సంవత్సరం, ఏం వేసిండు చేనులా? పత్తి వేసిండ్రు. మంచి ఉన్నది మరి పంట? కానీ అయినా ఒక వర్షం పడాలంటారు కదా. అవునవును, మనం దానికి తగ్గట్టుగా కొన్ని ప్రత్యామ్నాయ మార్గాలను ఆలోచించుకోవాలి. ఎంత నీళ్ళు ఇచ్చినా కూడా వర్షం పడ్డదానికి అయితే సరిపోదు. అవునా, నీటి సౌకర్యం ఎట్లున్నది మరి, మంచి ఉన్నదా? ఇట్లా కంటిన్యూగా అంటే వర్షాలు అసలే పడకపోతే ఎండాకాలం మస్తు కష్టం అవుతుంది. అందుకే నీటిని వృధా చేయొద్దు. అంతేనా? పాటలు వినిపిస్తున్నాయి పక్కకు. అవునా, ఫోన్లో పాటలా? అవునా, సరే సరే చెప్పండి. మరి ఇయ్యలా హుషారు కార్యక్రమంలో ఏ పాట వింటారు? తప్పకుండా, మీరు అడిగిన పాట వస్తుంది. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. మళ్ళీ ఇట్లనే ఒక వారం 10 రోజుల విరామం తీసుకొని చేయండి.
1: థ్యాంక్ యూ.

ఆదివాసీ గిరిజన భాషలైన గోండి, కులామి, లంబాడ లేక గోర్మాటి, మథుర భాషల్లో ప్రాచీన పౌరాణిక జానపద పాటలను వినిపించే కార్యక్రమం గిరిపదం. ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో పొద్దుమట్టు 6:20 ప్రసారం. వినడం మర్చిపోకండి గిరిపదం, ఆదివాసీ జానపద సంగీత కార్యక్రమం.

ആകാശവാണി ആദിലാബാദ് 100.2 FM മനസ്സു നിന്ന బాసరుచులు చక్కని సాహిత్య వచన రచనల నుండి ఎంచుకున్న ఖండికలను వినిపించే కార్యక్రమం. ఇయాల ప్రముఖ రచయిత్రి ముదిగుంట సుజాతరెడ్డి కథానిక నుండి ఓ ఖండిక, ప్రముఖ కవయిత్రి మహజబీన్ కవితా పంక్తులు. చదివినది S. రాజవర్ధన్.

ప్రముఖ రచయిత్రి ముదిగంటి సుజాతారెడ్డి కథానిక నుండి ఒక ఖండిక. కాలిఫోర్నియాలో ఎప్పుడూ లేనంత ఎండలు. అది మే నెల. ప్రతి సంవత్సరం ఆ సమయంలో ఎండలుండటం మామూలే. పసిఫిక్ మహాసముద్ర తీరంలో ఉన్న ఆ బే ప్రాంతంలో చల్లని సముద్రగాలులు వీస్తుంటాయి. కాబట్టి ఎండలు విపరీతంగా ఉన్నా చల్లగానే ఉంటుంది. ఈ ఏడు ఏమైందో మరి, బాగా వేడిగా ఉంది. పైగా వేడి గాలులు వీస్తున్నాయి, ఎండలు మండిపోతున్నాయి. అందరూ పిల్లలు పెద్దలు ఆడా మగ స్విమ్ సూట్లు బయటకి తీసి బీచ్లకు పోతున్నారు, స్విమ్మింగ్ పూల్స్ను ఆశ్రయిస్తున్నారు. వీకెండ్ శుక్రవారం మధ్యాహ్నం నుంచే అందరూ ఆఫీసుల నుంచి చెక్కేస్తున్నారు. ఆఫీసుల్లో ఉన్నా ఎవరికీ పనిచేయాలనే మూడ్ లేదు. ఉఫ్ ఉఫ్ అనుకుంటూ చల్లని కోకులు తాగుతున్నారు. కోలాలమ్మే ఆటోమేటిక్ మిషన్లకు తీరిక లేకుండా ఉంది. ఎవరో ఒకరు కాయిన్ దూర్చి కింద చిన్న నల్లా కింద ప్లాస్టిక్ గ్లాస్ పెట్టి కోలా నింపుకుంటున్నాడు. ఇక ఐస్ క్రీం మెషిన్లకు పురుసతే లేదు. పెద్దలు పిల్లలు వృద్ధులు పడుచువాళ్లు అందరి చేతుల్లో చల్లని కోక్ గ్లాసులు, ఐస్ క్రీం కోన్లు, కళ్ళకు నల్లని రేబాన్ గాగుల్స్, నెత్తిమీద క్యాపులు, ప్యాంట్లు ఎవరూ వేసుకోవటం లేదు. అందరూ మోకాళ్ల మీదికున్న హాఫ్ ప్యాంట్లు, టీషర్ట్లు లేదా బరివాతలనే నిక్కర్లలో తిరగడం ఎవరికీ పనిచేయాలనిపించడం లేదు. మరి ఇండియాలో ఎర్రటి ఎండలో, నిప్పులు చెరిగే ఎండలో రాళ్ళు మోస్తారు, ఇటుకలు మోస్తారు, మట్టి తవ్వుతారు, తార్ రోడ్లు వేస్తారు, కాళ్లకు చెప్పులు లేకుండా తాగడానికి కోలా కాదు కాదు మంచినీళ్లు లేకుండా, అబ్బా ఎంత దారుణం, ఎంత పని చేస్తారు. మరి ఇండియన్స్ ఏం పని చెయ్యరు, నవాబుల్లాగా కూర్చుంటారని బద్నాం. ఎందుకు అర్థం కాలేదు రవీందర్కు. ఆ దంచేస్తున్న ఎండలో రవీందర్కు ఎక్కడికి పోవాలనిపించలేదు. చల్లగా ఎయిర్ కండిషన్ ఆఫీసులో కూర్చొని పనిచేసుకుంటే తొందరగా ఇండియా కన్నా పోవచ్చును. ఎంత జల్దీ ప్రాజెక్టు పని అయిపోతే అంత మంచిది. జల్దీ ఇంటికి పోవచ్చు, పని ఇదే ఆలోచన రవీందర్కు. పనితో బాస్ను ఖుషీ చేస్తే తొందరగా లీవ్, కాస్త ఎక్కువ రోజులు లీవ్. అందుకే రవీందర్ చల్లగా ఆఫీసులో కూర్చొని పనిచేసుకోవాలనుకుని నిశ్చయించుకున్నాడు. రవీందర్ ఏకాకి, ఎక్కడికి పోతాడు? పోదామని వెంటపడే పెండ్లాం పిల్లలు లేరు. అందుకే ఊరికే తిరిగేదానికన్నా ఆఫీసుల చల్లగా కంప్యూటర్ ముందు కూర్చొని పనిచేద్దామనుకున్నాడు. అదే బాస్కు చెప్పాడు. ఓకే, వెరీ గుడ్, బాస్ అభినందించాడు. అవును, సంతోషంతో బాస్ అభినందించక ఏం చేస్తాడు? ఈ ప్రాజెక్టు ఎంత తొందరగా అయిపోతే అతనికంత లాభం, మెప్పులు, మళ్ళా కొత్త ప్రాజెక్ట్, బోలెడంత డబ్బు. రవీందర్ వంటి వర్క్ హాలిక్ దొరకడం అతని అదృష్టం. అవును, తనలాగే ఇండియాలో అందరూ ఆఫీసుల్లో ఎందుకు పనిచేయరు? అనుమానం వేసింది రవీందర్కు. బాతాఖానీలు, ఛాయ్లు, కాఫీలు, సిగరెట్లు, ముచ్చట్లు, సొంత పనుల మీద వేరే ఆఫీసుల చుట్టూ తిరగడం, లీవులు, ఫైళ్లు, ఫైళ్ల కింద కవర్లలో కట్టల కొద్ది డబ్బు, వాళ్లకు పనిచేయాలనిపించదా? ఏమో, భుజాలెగరేశాడు రవీందర్. రవి ఈజ్ వర్కింగ్ హోల్ వీకెండ్ అనే వార్త ఆఫీసంతా క్షణంలో పాకిపోయింది. ఒక్కొక్కరు రవీందర్ దగ్గరకు వచ్చి హ్యావ్ నైస్ టైమ్ అని విక్కిరింతలు, డోంట్ వేస్ట్ బ్యూటిఫుల్ వీకెండ్ అని సలహాలు, సానుభూతులు, మాతోరా మాతోరా అని ఇన్విటేషన్లు. నో ప్లీజ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇన్విటేషన్, ఐ హ్యావ్ వెరీ ఇంపార్టెంట్ వర్క్ టు డూ అని రవీందర్ అందరికీ చెప్పి తప్పించుకునేసరికి తలప్రాణం తోకకు వచ్చింది. ప్రముఖ కవయిత్రి మెహజబీన్ కవితా పంక్తులు. అందర్నీ నిద్రపొమ్మని శాసించి రాత్రి మాకోసం

మేల్కొంటుంది. మా పనులు ప్రభాతం పాడుకుంటాయి. చీకట్లో మాకు వయసు వెచ్చదనాలు గుర్తుండవు. చీకట్లో మేం గోడల్ని కౌగిలించుకుంటాం. నినాదాలతో గోడల్ని స్పర్శిస్తాం. ఎర్రని వాస్తవాలతో గోడల్ని అలంకరిస్తాం. గోడలన్నీ ఒక్కసారి యవ్వనాన్ని సంతరించుకుంటాయి. తెల్లని గోడల మీద ఎర్రని నిజాలు మమ్మల్ని రెచ్చగొడతాయి. ఎవరి కన్ను పడని అస్పర్శిత గోడ మైదానాల కోసం పగలు అలా రోడ్డు మీద నడుస్తామా? రంగురంగుల అందాలు క్షణం వివశుల్ని చేస్తాయి. క్షణం గడిచిన క్షణాన జాగృతమై గోడ ముందు నిలుస్తాం. కనిపించిన ప్రతి గోడ మా చూపుల వేటలో బందీ అవుతోంది. మా రాతల్ని తమకంగా ముద్దు పెట్టుకోవాలని అలా గోడ మీదికి వాలుతామా? లాఠీలు మమ్మల్ని ముద్దు పెట్టుకుంటాయి. అప్పుడు మా రక్తం సాక్షిగా గోడలన్నీ మాట్లాడతాయి. మా స్వర కంపనలవుతాయి. మరో కవిత. సిలబస్లో చివరి పాఠాన్ని మనం ఈరోజే చదవాలి. ఇది చావు బతుకుల సమస్య. రేపుంటామో లేదో తెలియని సందిగ్ధ క్షణాల మధ్య కోసుకోవడానికి ముందేసుకున్న కూరగాయలు ఏ క్షణాల పేలి ముక్కలు చేస్తాయో తెలియక అసంకల్పితంగానే అయినా భారంగా ఊపిరి పీల్చుకుంటున్న క్షణాల మధ్య మనం వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. అప్పుడు అవును, వాళ్ళెందుకిలా చేస్తున్నారు? ప్రేమించడానికి రోజు సరిపోక మరో రోజు నుంచి కొంతకాలాన్ని అప్పు తెచ్చుకుంటున్న పరిస్థితుల్లో వాళ్ళెందుకిలా చేస్తున్నారు? మనిషికి మనిషికి మధ్య కౌగిలింతతోనో ముద్దుతోనో కనీసం కరచాలనంతోనో తెలవారాల్సింది పోయి సజీవత్వం అవయవాలుగా విడిపోయిన దృశ్య శకలాలతోనా? ఇదంతా ప్రేమరాహిత్యం. ఫుట్పాత్ మీద పుట్టిన జీవితాల్లో నుంచి సమాధి చేయబడ్డ లేబర్ క్లాస్ బాల్యం నుంచి మధ్యతరగతి ఇరుకు గదుల్లో తగలబడిన యవనం నుంచి దగ్ధమైన స్వంత స్వప్నాల నుంచి తప్ప నేరం తల్లికడుపులో పుట్టదు. ఇదంతా ప్రేమ లేకపోబట్టే. ఒక కన్నీళ్లను తుడవడానికి మరో అశ్రునయనం కావాలి. భూగోళం మీద ఓజోన్తో పాటు ప్రేమ తరిగిపోతుంది. 2000 సంవత్సరాల నాటికి అందరికీ కావలసింది ప్రేమ. వాస్తవాధీన రేఖల్ని దాటి స్త్రీలు దేశదేశాల సరిహద్దుల్ని కలిపేశారు. అనాదిగా భారం మోస్తున్న భూమి ఈ మధ్యనే మాటలు నేర్చుకుంది. ఆ భూమి మీదే పుట్టిన స్త్రీలు ప్రశ్నించడం మొదలుపెట్టారు. సగం ఆకాశాన్ని ఓ చోట చేర్చిన ఫెమినిజం అనేకానేక కంఠస్వరాలకు ఉత్ప్రేరకమైంది. మా శరీరాల చుట్టూ అల్లుకున్న వ్యూహం, మా జీవితాల మీద పరుచుకున్న మిత్, అన్నీ ఒక్కొక్కటే విడిపోతున్నాయి. కుటుంబం మీది భ్రమలన్నీ తొలగిపోయాక ప్రపంచం మరింత విశాలమైంది. అనేక భాషలు, అనేక రంగుల దేహాలు, అయినా వేదన ఒకటే. ఇదంతా అస్తమయం గురించి. ఆ వస్తున్న సూర్యోదయం మాదే, ఆ ప్రభాతగీతం మాదే. ఇక మీద భూమి మీద విస్తరించే నాగరికత ఖచ్చితంగా మాదే. ఏమైనా గాని చరిత్రను తిరిగి రాసే ప్రయత్నంలో మా అస్తిత్వాన్ని చూసి మేమే గర్వపడుతున్నాం. నిస్సందేహంగా మగవాళ్ల పునాదులు కదులుతున్నాయి.

0: ప్రముఖ రచయిత్రి ముదిగుంట సుజాతారెడ్డి కథానిక నుండి ఓ ఖండిక, ప్రముఖ కవయిత్రి మహజబీన్ కవితా పంక్తులు విన్నారు. చదివినది ఎస్ రాజవర్ధన్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
0: వాసరుచులు కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం తిరిగి రేపు 8:30 పునఃప్రసారం అవుతుంది. రేపు రాత్రి 9:30 పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు, పుస్తక ధారావాహిక పఠనం 31వ భాగంలో కేసర్బాయి కేర్కర్ గురించి విశేషాలు వింటారు. మొదటి భాగం రచన పఠనం.

0: एस राजवर्धन।
1: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీ డిష్ ఈ రోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తర్వాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీ డిష్.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా ఫిల్మీ గానే హిందీ సినిమా పాటలు వినిపించే కార్యక్రమం. చిన్న పెద్ద అని తేడా లేకుండా 9 రోజుల పాటు గణపతి ఉత్సవాలను అందరూ ఎంతో సంబరంగా జరుపుకున్నారు. ఇప్పటికే 7 రోజులు 9 రోజులు చేసుకున్న వారైతే నిమజ్జనమైపోయింది. ఇక 11 రోజులు జరుపుకునేవారు రేపటితో మన గణనాయకుడు నిమజ్జనోత్సవానికి సిద్ధంగాయండు. మరి ఇవాళ ఫిల్మీ గానే కార్యక్రమంలో ముందుగల విందాం జుడువాటు సినిమా నుండి అమిత్ మిశ్రా సాజిద్ పాడిన ఈ పాట.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరు వింటున్నారు ఫిల్మీ గానే కార్యక్రమంలో హిందీ సినిమా పాటలు. ఇప్పుడు విందాం రాకేష్ రోషన్ రచన దర్శకత్వం మరియు నిర్మాణంలో హృతిక్ రోషన్ ప్రియాంక చోప్రా నసీరుద్దీన్ షా ప్రధాన పాత్రలో నటించిన సినిమా క్రిష్. ఈ సినిమా 2006లో విడుదలైంది. ఈ సినిమాకు రాజేష్ రోషన్ సంగీతం అందించారు. ఇప్పుడు ఈ సినిమా నుండి సోను నిగమ్ శ్రేయ ఘోషల్ పాడిన ఈ పాట.

ఇది మన యాస. మన బస్సులో ప్రసారమవుతున్న మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. ఫిల్మీ గానీలో చివరగా విందాం గలీ గలీ చోర్ హే. ఈ సినిమా 2012 విడుదలైంది. ఇందులో అక్షయ్ ఖన్నా, శ్రియా శరణ్, ముగ్ధా ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమాకి సంగీతాన్ని అందించింది అను మాలిక్. ఇప్పుడు ఈ సినిమా నుండి కైలాష్ కేర్ పాడిన ఈ పాట విందాం.

ఫిల్మీ గానేలో హిందీ సినిమా పాటలవి. రేపు రాత్రి 9:45 గీతోంకి బహార్ కార్యక్రమంలో సంగీత దర్శకుడు చిత్రాగుప్తా స్వరపరిచిన పాత హిందీ చిత్ర గీతాలతో రూపొందించిన కార్యక్రమం రెండవ భాగం ప్రసారమవుతుంది. సమర్పణ అశోక్ కుమార్ గుప్తా. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సమయం 10:00 కావస్తుంది. మరి కాసేపట్లో జపాన్లో జరగనున్న 20వ ఆసియా క్రీడలు 2026 రోజువారీ ముఖ్యాంశాలు.

0: ఆసియా క్రీడలు 2026 రోజువారీ నివేదిక ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే విన్నారు.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం కార్యక్రమంలో ఇప్పుడు పండిత్ రవిశంకర్ సితార్ వాదనం విందాం.

హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం కార్యక్రమంలో పండిత్ రవిశంకర్ సితార్ వాదనం విన్నారు. రేపు రాత్రి 10 గంటలకు జపాన్లో జరగనున్న 20వ ఆసియా క్రీడలు 2026 రోజువారి ముఖ్యాంశాలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి 10:20 జానపద సంగీతం, నిజామాబాద్కు చెందిన టేక్మాల విజయలక్ష్మి బృందం పాడిన జానపద గీతాలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మధురిమ హాయైన పాత కొత్త సినిమాల నుండి ఎంచుకున్న మధుర గీతాలను వినిపించే కార్యక్రమం. ముందుగా విందాం సైనికుడు సినిమా నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఉన్నికృష్ణన్, కవితా కృష్ణమూర్తి పాడిన ఈ పాట.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మనస్సు నిండా మధురమైన భావాలు, అద్భుతమైన అనుభూతిని కలిగించే, మనసుకు నచ్చే పాటలు ఎన్నెన్నో. అలాంటి పాట ఊహలు గుసగుసలాడే సినిమా నుండి ఇప్పుడు విందాం.

ఇది మన యాస. మన బస్సులు ప్రసారమవుతున్న మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. మీరు వింటున్నారు మధురిమలో హాయైన పాటలు. ఏఆర్ రెహమాన్ గారు మధురమైన సంగీతం స్వరపరచగా ఉన్నికృష్ణన్ గారు ఆలపించిన ఈ మధుర గీతం ప్రేమికుడు సినిమా నుండి. సాహిత్యం అందించింది రాజశ్రీ.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం ద్వారా ప్రసారమవుతున్న మధురిమలో హాయైన పాటలు. ఇప్పుడు విందాం హ్యాపీ వెడ్డింగ్ సినిమా నుండి హేమచంద్ర పాడిన ఈ మధుర గీతం.

ಇದು ಆಕಾಶವಾಣಿ ಆದಿಲಾಬಾದ್ 1.2 FM ಮನಸ್ಸಿನಿಂದ. ರಾತ್ರಿ ಒಡಿಲೋ ಕಲಲ ಉಯ್ಯಲಲೋ ಚಿರುಗಾಳಿ ಜೋಲಪಾಡುತ್ತಿನಟ್ಟು అనిపిస్తుంటే వాలిపోయే కనురెప్పల మాటన కోటి కలలు ఉదయించాలని ప్రతి కళ నిజమవ్వాలని కోరుకుంటాం. ఇయాల్టి మధురిమలో చివరగా ఈ పాట, అబ్బాయితో అమ్మాయి సినిమా నుండి హరిచరణ్ చిన్మయి పాడిన ఈ పాట.

ఇవి ఇయాల్టి మధురిమలో హాయైన పాటలు. రేపు రాత్రి 10:30 మరిన్ని మధుర గీతాలను వినిపిస్తారు మా రేడియో నిస్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM, మనస్సు నిండా. వాతావరణం: ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎల్లా ఆకాశం మేఘావృతమై ఉండే, అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యింది. రాగల 24 గంటల్లో కూడా ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉండి తేలికపాటి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉండవచ్చు.

ప్రార్థనలో రేపొద్దుగల 6:10 దేవి స్తోత్రమాలిక ప్రసారమవుతుంది. అమటాల సంగతులు కార్యక్రమంలో రేపొద్దుగల ఎడుంబావుకి తిండితో మనం రోగ నిరోధక శక్తిని పెంచే పోషకాల గురించి పోషకాహార శాస్త్రవేత్త డాక్టర్ ఏ పోషాద్రి ప్రసంగం, ఇంకా తెలంగాణ సాయుధ పోరాట యోధుడు రావి నారాయణరెడ్డి, తెలంగాణ సారస్వత పరిషత్తు సభ్యుడు సామల రాజవర్ధన్ ప్రసంగం, ఇంకా కైతా శీర్షికన కొండా సాయిప్రియ స్వీయ కవితలు రెండవ భాగం వినొచ్చు. కథిందాం కార్యక్రమంలో రేపొద్దు 5:30 హైదరాబాద్ బడిపిల్లల కథలు కథల సంపుటి నుండి దేవుడిచ్చిన వరం కథ, కరీంనగర్ బడిపిల్లల కథలు కథల సంపుటి నుండి అమ్మ విలువ మరియు బేంచి ఈ కథలు ప్రసారమవుతాయి. సంపాదకుడు మణికొండ వేదకుమార్. ఈ కథల్ని చెప్తున్నది బి సంధ్యాలీల, జి జ్యోతి. శక్తి స్త్రీల కార్యక్రమంలో రేపొద్దు 5:45 కంప్యూటర్ సహాయంతో ఫ్యాబ్రిక్ పై డిజైన్లను రూపొందిస్తున్న ఆదిలాబాద్ పట్టణంలోని గణేష్ నగర్ కు చెందిన బెజ్జంకి నవ్యశ్రీతో జి గంగమణి పెట్టిన ముచ్చట వినొచ్చు. రేపు రాత్రి ఏడుంబావుకి ఇల్లు యోసం, యోసందారుల కార్యక్రమంలో ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. రేపు ఖరీఫ్ పంటలలో చీడపీడల నివారణ పద్ధతుల గురించి రైతు సోదరులు టెలిఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనిత సమాధానాలిస్తారు. రేపు రాత్రి 9:45 గీతం కి బహార్ కార్యక్రమంలో సంగీత దర్శకుడు చిత్రగుప్తా స్వరపరిచిన పాత హిందీ చిత్ర గీతాలతో రూపొందించిన కార్యక్రమం రెండవ భాగం ప్రసారమవుతుంది. సమర్పణ అశోక్ కుమార్ గుప్తా. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. సమయం 11:02 దాటి 35 సెకండ్లు. ఇంతటితో ఇయాల్టి ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపొద్దుగల 5:50 FM 100.2 MHz పై, ఇంకా న్యూస్ ఆన్ AIR మొబైల్ యాప్ పై ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM ప్రసారాలు షురూ అవుతాయి. అంతవరకు సెలవు. జై హింద్.